ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 kHz, డిఆర్ఎం రిసీవర్ 729 kHz పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 శ్రావణమాసం 25వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, ఆగస్టు నెల 16వ తేదీ ఆదివారం, నిలయంలో సమయం 5:53 దాటి 50 సెకండ్లు. శ్రోతులందరికీ శుభోదయం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతల కోసం ఈ రోజు ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలు ముందుగా ఈ ఉదయం 6:10

బైబిల్ సూక్తులు. ఈనాటి బైబిల్ సూక్తుల కార్యక్రమంలో సిస్టర్ డాక్టర్ పి ప్రమీల వివేకానంద గారు అందించే బైబిల్ సూక్తులు వింటారు. 6:15 భక్తిరంజని. ఈనాటి భక్తిరంజని కార్యక్రమంలో దశావతార స్తుతి ప్రసారమవుతుంది. 6:35 పొలం పనులు, వ్యవసాయదారులకు సూచనలు సలహాలు అందించే ఈనాటి కార్యక్రమంలో పంటల సరళిలో ఎలినినో ప్రభావం గురించి సిరిసిల్ల రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్

పంటల సరళిలో ఎలినినో ప్రభావం గురించి సిరిసిల్ల రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ సాయికుమార్ గారు అందించే వివరాలు. ఉదయం 7 గంటలకు జోగులాంబ గద్వాల్ జిల్లా సమగ్ర నివేదికను అందిస్తారు కె ప్రతాప్. ఈ ఉదయం 7:15 ఈ మాసపు పాట చిన్ననాటి స్నేహితులం చిలిపి పనుల వారసులం. ఈ మాసపు పాటకు రచన శ్రీ ఎస్టీజీవి వరదరాజు, సంగీతం డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజు, గానం శ్రీ అంగాడి శివప్రసాద్, శ్రీమతి మూలా శ్రీలత. ఉదయం 7:20 చిత్రసీమ, 7:35 క్రైస్తవ భక్తి గీతాల కార్యక్రమం స్తుతిమాల. ఉదయం 8:35 అనుసంధాన కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి వింటారు. ఉదయం 10:03 సే నో టు డ్రగ్స్ ఈ అంశంపై తెలంగాణ ఈగల్ ఫోర్స్ డైరెక్టర్ శ్రీ సందీప్ కుమార్ శాండిలియా గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీమతి సీమాకుమారి.

మధ్యాహ్నం 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమాలు, 12:40 హిందీ కార్యక్రమాలు ఉంటాయి. ఈ మధ్యాహ్నం 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో వైదేహీ సేవా సమితి మెంబర్ సీతాకుమారి గారితో పరిచయ కార్యక్రమం. 12:30 బాల వినోదం చిన్నారుల కార్యక్రమంలో విద్యారణ్య ఆవాస విద్యాలయం పిల్లలు సమర్పించు కదంబ కార్యక్రమం. 3:00 సమన్వయ నాటక కార్యక్రమంలో మలయ సమీరం నాటిక రచన శ్రీమతి పివి శేషరత్నం, నిర్వహణ శ్రీ కాకరపత్తి సత్యనారాయణమూర్తి. ఈ నాటకం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.

0: ఇక సాయంత్రం ప్రసారంలో 5:05 జానపద సంగీత కార్యక్రమంలో శ్రీమతి కుంటా రజిత బృందం పాడిన జానపద గేయాలు వింటారు. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలో వానాకాలంలో కంది పంట సాగు గురించి రాజేంద్ర నగర్ శాస్త్రవేత్త అందించే వివరాలు తెలుసుకుంటారు. ఇక రాత్రి 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో పశువుల దానా నిల్వల్లో శిలీంధ్రాల నిర్వహణ, ఈ అంశం గురించి రాజేంద్ర నగర్ పశు వైద్య కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ ఏ సుధీర్ బాబు గారితో పరిచయకర్త కార్యనిర్వహణ అధికారి డాక్టర్ వీరన్న భూక్య. రాత్రి 8:03 కరెంట్ అఫైర్స్, 9:15 స్పాట్ లైట్, 9:30 జాతీయ కార్యక్రమాలు. ఇక రాత్రి 10:00-11:00 రవివాసరి అఖిల భారతీయ సంగీత సభ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. ఇవి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతల కోసం ఈరోజు ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి సమయం 6:00 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో, అనంతరం ఆంగ్లంలో వార్తలు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం.
1: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కే సాథ్ మే ఫర్హత్ నాజ్. राष्ट्र ने कल अपना 80वां स्वतंत्रता दिवस मनाया. इस अवसर पर प्रधानमंत्री नरेंद्र मोदी ने लाल किले की प्राचीर पर ध्वजारोहण कर महत्वपूर्ण घोषणाएं की. अपने संबोधन में श्री मोदी ने 2047 तक विकसित भारत बनाने में युवा शक्ति की भूमिका पर बल दिया. उन्होंने कहा कि आज भारत एक बहुत बड़े सपने के साथ आगे बढ़ रहा है. पिछले 12 वर्ष में देश के कोटि कोटि नागरिकों ने एक संकल्प और समर्पण के साथ देश को ऊंचाइयों पर ले जाने का प्रयास किया. उन्होंने कहा कि पिछले 12 साल में देश ने नई रफ्तार पकड़ी है और नई गति से आगे बढ़ाए. इलेक्ट्रॉनिक से लेकर मोबाइल विनिर्माण तक हर क्षेत्र में कई गुणा उत्पादन बढ़ा है. आर्टिफिशियल इंटेलिजेंस के बढ़ते प्रयोग का उल्लेख करते हुए प्रधानमंत्री ने कहा कि देश की युवा शक्ति AI के क्षेत्र में भी

0: జీవ మొక్కల వలె దీవింపబడతారు. పరలోకంలో నుండి లేదా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించదనని వాక్యము స్పష్టముగా తెలియచేస్తుంది. ఈ లోకంలో బ్రతికినంత కాలము సకల ఆశీర్వాదాలతో జీవించాలని అందరి ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవుడు తన బిడ్డలందరినీ ఎన్నో ఆశీర్వాదాలు వాగ్దానాలు ఇచ్చారు. అవి పొందుకోవాలంటే దేవుని యందు భక్తి ఆవశ్యకము అని పరిశుద్ధ గ్రంథం ప్రబోధిస్తుంది. అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2:1-1 ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకొందుము అని వాక్యం సెలవిస్తుంది. దేవుని పట్ల మనకుండవలసిన భయాన్ని బట్టి మనము సమస్త కల్మషము నుండి పవిత్రపరచుకోవాలి. దేవుడు ప్రేమామయుడు, కరుణామయుడు మాత్రమే కాదు, ఆయన ఉగ్రత చూపించే దేవుడు, రోషము గల దేవుడు, తీర్పు తీర్చనై ఉన్న దేవుడు. మన పరలోక తండ్రి అయిన ఆయన హృదయాన్ని పదే పదే బాధ పెట్టే వారందరినీ ఆయన క్రమశిక్షణలోకి తేగలడు. దేవుని పట్ల భయము కోల్పోయి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించిన ఇశ్రాయేలును ఆయన ఏ విధముగా క్రమశిక్షణలోనికి తీసుకుని వచ్చాడో న్యాయాధిపతుల గ్రంథములో మనకు విషదమే. చెడు ప్రవర్తనను బట్టి దేవుడు క్రమశిక్షణలో పెట్టగలడన్న భయము తప్పక ఉండాలి. దేవుని పట్ల భయభక్తులు పలికే ప్రతి మాటలో, తలంచే ప్రతి తలంపులో, చేసే ప్రతి కార్యములో వ్యక్తం కావాలి. సొలొమోను రాసిన 2:4 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును, ఘనతయు, జీవమును దాని వలన కలుగును. మరియు ప్రసంగి గ్రంథము 12:13 దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవకోటికి ఇదియే విధి. ఎంత శ్రేష్టమైన వాక్యము! ప్రతి ఒక్కరూ దేవుని ఆజ్ఞల పట్ల వినయము, విధేయత కలిగి ఉండాలి. ఇదే మన విధి, కర్తవ్యము. ప్రతి విధమైన పాపముల నుండి మనలను పవిత్రులుగా చేయుటకు యేసుప్రభు శిలువ మరణ పునరుత్థాన శక్తి ద్వారానే విడుదల సాధ్యపడింది. మరియు క్రీస్తు ప్రభువును విశ్వసించిన మనకు రక్షణ, నిత్య జీవము అనుగ్రహింపబడింది. కాబట్టి దేవుని యందలి భయభక్తులు అన్నది నీతికి, సత్యానికి, యథార్థతకు సాదృశ్యం. మన దైవభక్తిలో ఉండవలసిన దేవుని భయము, విధేయత, ప్రేమ కలిగి ఉన్నప్పుడే పరిశుద్ధాత్మదేవుడు మనలను సమృద్ధిగా, పుష్కలముగా దీవించి, ఆశీర్వదించి తన కృపలో వర్ధిల్ల చేయును. ఆమెన్.
1: మీరింతవరకు సిస్టర్ డాక్టర్ పి ప్రమీల వివేకానంద గారు అందించిన బైబిల్ సూక్తులు విన్నారు. బైబిల్ సూక్తుల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
2: సుప్రభాత వేళ భక్తిభావం.
3: కర్షక జనావళికి తారక మంత్రం.
2: మహిళా లోకానికి ప్రియనేస్తం.
3: యువజనులకై ఉత్తుంగ తరంగం.
2: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం. కొంతకాలం
3: కొంతకాలం సంగీతంతో సెద తీర్చే సరాగాల సారం.
2: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
4: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
3: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
4: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
2: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
3: అన్ని తానై,
2: అన్నింటా తానై, వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
3: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
2: ఆకాశవాణి
3: నాడు, నేడు, రేపు కూడా ఇదే ప్రజావాణి.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. భక్తిరంజని ఈనాటి భక్తిరంజని కార్యక్రమంలో దశావతార స్తుతి వింటారు.

0: మీరు ఇంతవరకు భక్తిరంజనీ కార్యక్రమంలో దశావతార స్తుతి విన్నారు. ఇంతటి నాటి భక్తిరంజనీ కార్యక్రమం సమాప్తం.
1: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.

0: ఆకాశవాణి సమయం 6:35. పొలం పనులు రైతు సోదరులకు సూచనలు సలహాలు ఇచ్చే కార్యక్రమంలో ఈనాటి పొలం పనుల కార్యక్రమంలో పంటల సరళిలో ఎల్నిలో ప్రభావం గురించి సిరిసిల్ల రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ సాయి కుమార్ గారు అందించే వివరాలు విందాం.
1: ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. నా పేరు డాక్టర్ సాయి కుమార్. నేను తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం వ్యవసాయ విశ్వవిద్యాలయం నందు శాస్త్రవేత్తగా పనిచేస్తాను.

తో ఉన్నాను. ఈరోజు మనం చర్చించుకోబోయే అంశం తెలంగాణపై ఎలినినో ప్రభావం, చేపట్టవలసిన చర్యల గురించి తెలుసుకుందాం. ముందుగా ఎలినినో అంటే ఏమిటి? తూర్పు పసిఫిక్ మహాసముద్రంలోని భూమధ్యరేఖ ప్రాంతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా పెరగడం వల్ల ఏర్పడే ప్రత్యేక పరిస్థితిని ఎలినినో అని అంటారు. అయితే రైతులు ఎలినినో గురించి ఎందుకు తెలుసుకోవాలి? ఈ వర్షాపాతంలో హెచ్చుతగ్గులు ఉండడం జరుగుతుంది. ఎలినినో వల్ల వర్షాభావ పరిస్థితులు ఏర్పడడం జరుగుతుంది. ఎలినినో అంటే వర్షాలు పూర్తిగా పడకపోవడం కాదు. ఎలినినో అంటే పడవలసిన వర్షపాతం కంటే తక్కువగా నమోదవడం పరిస్థితినే ఎలినినో అంటాము. రైతు సోదరులకు నీరు అత్యంత కీలకమైన అంశం కాబట్టి ఎలినినో గురించి తప్పనిసరిగా వారు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పంట ప్రణాళిక, నీటి లభ్యతను బట్టే మనకు దిగుబడి ఆధారపడి ఉంటుంది కాబట్టి ఎలినినో గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఎలినినో ప్రతి సంవత్సరం వస్తుందా? మన దేశంలో ఇప్పటి వరకు 7 సార్లు ఎలినినో ప్రభావాన్ని చూడడం జరిగింది. 1957, అదేవిధంగా 1965, 1972, 1982, 87, 97, 2015లో ఎలినినో పరిస్థితులు ఏర్పడడం జరిగింది. అయితే ఈ పరిస్థితులలో లానినో కూడా ఏర్పడడం జరిగింది చాలాసార్లు. మరికొన్ని సందర్భాల్లో సాధారణ పరిస్థితులు ఉంటాయి. అయితే ఎలినినో ప్రభావం ఎంతకాలం ఉంటుంది? ఎలినినో ప్రభావం మనకు జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఈ ఎలినినో ప్రభావం ఉంటుంది. సో దీని ప్రభావం మనకు వ్యవసాయ సీజన్ మొత్తం కూడా పడే అవకాశం ఉంది. వానాకాల సీజన్, అదేవిధంగా యాసంగి సీజన్ పైన కూడా మనకు పడే అవకాశం ఉంది. ఎలినినో ఎఫెక్టు తెలంగాణలో ఏ విధంగా ఉంది? మన రాష్ట్రాన్ని తీసుకున్నట్లయితే ఇప్పటి వరకు మనకు కురవలసినటువంటి సాధారణ వర్షపాతం 422 mm గాను 405 mm మాత్రమే వర్షపాతం కురవడం జరిగింది. అంటే దాదాపుగా 4% లోటు వర్షపాతంతో మన రాష్ట్రం ఉండడం జరిగింది. ముఖ్యంగా 33 జిల్లాల్లో 3 జిల్లాల్లో అధిక వర్షపాతం, అదేవిధంగా 21 జిల్లాల్లో సాధారణ వర్షపాతం, ఇంకా 9 జిల్లాలు మనకు లోటు వర్షపాతాన్ని నమోదు చేసుకోవడం జరిగింది. దీన్ని బట్టి మన రైతు సోదరులు అర్థం చేసుకోవాల్సింది, మన రాష్ట్రంలో ఇంకా లోటు వర్షపాతమే కొనసాగింది ఇప్పటి వరకు. ముఖ్యంగా 9 జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొని ఉండడం జరిగింది. అదేవిధంగా మరి మన రాష్ట్రంలో భూగర్భ జలాల పరిస్థితి ఎలా ఉంది అంటే, మనకు చివరి సంవత్సరం జూలై నాటికి మన రాష్ట్రంలో 8.37 మీటర్ల లోతులో ఉన్నటువంటి గ్రౌండ్ వాటర్ ఇప్పుడు 2026కు వచ్చేసరికి 9.48 మీటర్ల లోపలికి పోవడం జరిగింది. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది, భూగర్భ జలాలు మనకు ఈ సంవత్సరం పూర్తిగా అడుగంటాయి. అదేవిధంగా ముఖ్యంగా కొన్ని జిల్లాలు భూపాల్పల్లి, కామారెడ్డి, మహబూబ్నగర్, మెదక్, మేడ్చల్, నిజామాబాద్, సిరిసిల్ల, సూర్యాపేట, సిద్దిపేట, వికారాబాద్, యాదాద్రి, భువనగిరి, ఇటువంటి జిల్లాల్లో దాదాపుగా మనకు భూగర్భ జలాలు 10 మీటర్ల బిలో గ్రౌండ్ లెవెల్కు పడిపోవడం జరిగింది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, మన రాష్ట్రంలో దాదాపుగా 10 నుంచి 12 జిల్లాలు భూగర్భ జలాలు 10 నుంచి 12 మీటర్ల లోతులోకి పోవడం జరిగింది. కాబట్టి మనం నీటిని వృధా చేయకుండా నీటిని సంరక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు మన రాష్ట్రంలో అసలు రిజర్వాయర్ల పరిస్థితి ఏ విధంగా ఉంది అని గమనించినట్లయితే, ముఖ్యంగా మన ప్రభుత్వం అంచనా వేసిన దాని ప్రకారం 29 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలి అంటే మనకు కావాల్సింది 336 TMCల నీరు అవసరం. కానీ ఇప్పటికీ మన రిజర్వాయర్లో ఉన్న వాటరు దాదాపుగా 44 TMCలు మాత్రమే. ఎందుకంటే మన రాష్ట్రం పూర్తిగా కృష్ణా గోదావరి రివర్ బేసిన్లో ఉన్నటువంటి ఆయకట్టలపైనే ఆధారపడి ఉంది. సో ఈ ఆయకట్టల్లో మనకు సాగునీటి ప్రాజెక్టులలో దాదాపుగా ఇప్పటి వరకు ఉన్నది 44 TMCలు మాత్రమే. శ్రీరామ్ సాగర్, అదేవిధంగా నిజాం సాగర్, నాగార్జున సాగర్ ఈ ప్రాజెక్టులో ఇప్పటి వరకు కూడా సరిపడా సాగునీటి నిల్వలు లేవు. కాబట్టి రైతు సోదరులు తప్పనిసరిగా
ఆరుతడి పంటల వైపే వెళ్లాల్సినటువంటి అవసరం.

0: ఈ ఎలినినో పరిస్థితుల వల్ల రైతులు నీటి సంరక్షణకు ఎటువంటి చర్యలు చేపట్టాలి? ముఖ్యంగా రైతు సోదరులు ఇప్పుడు గత మనకు 15 రోజుల నుంచి కురిసిన వర్షాలను సమర్థవంతంగా సంరక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి రైతు స్థాయిలో ఎటువంటి చర్యలు చేపట్టడం ద్వారా ఈ నీటిని సంరక్షించుకోవచ్చు? ముఖ్యంగా రీఛార్జ్ పిట్స్ను నిర్మించుకోవడం, అదేవిధంగా పొలాల్లో గట్టులను ఏర్పాటు చేసుకోవడం, రెండవది అతి ముఖ్యమైనది ఫామ్ పాండ్స్ నిర్మించుకోవడం. ఈ ఫామ్ పాండ్స్ కానీ రీఛార్జ్ పిట్స్ కానీ బండ్స్ ద్వారా మన పొలంలో పడ్డ వర్షపాతాన్ని మనము భూగర్భంలోకి ఇంకించుకున్నట్లయితే రైతు స్థాయిలో ఈ నీటి సంరక్షణ చర్యలను చేపట్టడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా రైతు సోదరులు చాలా ప్రాంతాల్లో వరి వేసుకోవడం జరిగింది. అందరూ వరికి చాలా నీరు అవసరమని భావిస్తారు, కానీ వరికి కూడా తక్కువ నీటితోటే మన సమర్థవంతంగా అధిక దిగుబడిని పెంపొందించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. రైతు సోదరులు తప్పనిసరిగా ఆల్టర్నేటివ్ వెట్టింగ్ అండ్ డ్రైయింగ్, తడి పొడి పద్ధతి ద్వారా మనకు నీటిని ఇచ్చినట్లయితే నీటి వృధా కాకుండా నీటి వినియోగాన్ని పెంపొందించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. రైతు సోదరులు సూక్ష్మ సేద్య పద్ధతుల ద్వారా పాటించడం ద్వారా అధిక నీటి వినియోగాన్ని తగ్గించుకొని నీటి వృధాను అరికట్టాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఇప్పుడు వచ్చే సెప్టెంబర్లో మనకు వర్షాభావ పరిస్థితులు ఏర్పడే పరిస్థితి ఉంది కాబట్టి రైతు సోదరులు కొన్ని తేమ సంరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా ప్రతి మొక్కజొన్న వంటి పంటలను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ తేమ సంరక్షణ చర్యలు ఏ విధంగా చేసుకోవాలి? ముఖ్యంగా మల్చింగ్. మల్చింగ్ అంటే నేలను కప్పిపెట్టడం, అదేవిధంగా కలుపు లేకుండా చేసుకోవడం, ఇంటర్ కల్టివేషన్. మనకు ఇంటర్ కల్టివేషన్ ద్వారా తేమను కూడా సంరక్షించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఒకవేళ సేంద్రియ కార్బనాన్ని మనం అందించినట్లయితే సేంద్రియ పదార్థాలు కూడా నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంపొందిస్తాయి కాబట్టి ఇటువంటి కొన్ని చర్యల ద్వారా మన నేలల్లో తేమను కాపాడడానికి ఆస్కారం ఏర్పడుతుంది. అయితే ఇప్పుడు మన రాష్ట్రంలో ప్రస్తుత పంటల పరిస్థితి ఏ విధంగా ఉంది? ముఖ్యంగా ప్రధాన పంటలైనటువంటి వరి ఇప్పుడు మనకు ఏదైతే నాటు వేసే దశలో ఉన్నాయి. కొన్ని 10 నుంచి 15 రోజుల వయసు గల పంటలను గమనించడం జరిగింది. అదేవిధంగా మొక్కజొన్న శాకీయ దశలో, అదేవిధంగా పత్తి శాకీయ దశలో ఉండడం జరిగింది. ఈ ప్రస్తుత పరిస్థితులలో వరిలో కాండం తొలచు పురుగు ఎక్కువగా గమనించడం జరిగింది. సో దాని నివారణకు గాను మనము మన కోలంటర్ ఇంప్రోల్ 4 కిలోలు ఎకరానికి చల్లుకోవాలి. అదేవిధంగా మొక్కజొన్నలో కత్తెర పురుగు నివారణకు గాను 0.4 ml కోలంటర్ ఇంప్రోల్ పర్ లీటరు మనం పిచికారీ చేసుకున్నట్లయితే దానిని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అదేవిధంగా పత్తిలో ముఖ్యంగా మనకు వడలు తెగులు గమనించడం జరిగింది. వడలు తెగులు నివారణకు గాను కాపరాక్సి క్లోరైడ్ 3 గ్రాములు పర్ లీటర్ కలుపుకొని మనం వేర్ల దగ్గర మనం చల్లుకున్నట్లయితే ఈ వడలు తెగులు తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంటుంది.
1: ఇంతవరకు మీరు పంటల సరళిలో ఎల్నినో ప్రభావం గురించి సిరిసిల్ల రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ సాయికుమార్ గారు అందించిన వివరాలు విన్నారు.

ఈనాటి పొలం పనుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి సమయం 6:45 నిమిషాలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణప్రసాద్. ముఖ్యాంశాలు. భారతదేశ బలం ప్రజల్లోనే ఉందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాష్టంలో పేదల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి వెల్లడించారు. స్వాతంత్ర్య సమరయోధుడు సర్దార్ గౌతులచ్చన్న జయంతిని ఈరోజు రాష్ట పండుగగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో రాష్టంలోని పట్టణాల్లో మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి పొంగు నారాయణ తెలిపారు. వార్తల వివరాలు. రాష్టపతి ద్రౌపది ముర్ము 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతినుద్దేశించి చేసిన ప్రసంగం

0: రంగంలో ప్రముఖ తెలుగు కవి గురజాడ అప్పారావు రచించిన దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అనే అమరమైన పద్యాన్ని ప్రస్తావించడంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్టపతికి కృతజ్ఞతలు తెలిపిన పవన్ కళ్యాణ్ దేశభక్తికి నిజమైన అర్థాన్ని, భారతదేశ గొప్పతనాన్ని ఆమె గుర్తు చేశారని పేర్కొన్నారు. భారతదేశ బలం కేవలం భూమిలో కాకుండా ప్రజల్లోనే ఉందని, ప్రతి భారతీయుడి గౌరవాన్ని కాపాడుతూ ప్రజలకు సాధికారత కల్పించి దేశ సేవకు అంగీకారం కావాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. రాష్ట్రంలో పేదల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నిన్న నిర్వహించిన కార్యక్రమంలో పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రులు వివేక్ వెంకటస్వామి, దామోదర రాజనరసింహలతో కలిసి స్మార్ట్ రేషన్ కార్డులను ముఖ్యమంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రేషన్లో సన్నబియ్యం పంపిణీతో మార్కెట్లో బియ్యం రేట్లు తగ్గాయని చెప్పారు. రేషన్ కార్డు కేవలం బియ్యం తెచ్చిపెట్టే సాధనం కాదని, ఆత్మగౌరవమని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: ఈ రేషన్ కార్డు కేవలం కాగితం మీద ఉన్న కార్డు కాదు, ఇది మీకు ఉచితంగా బియ్యం తెచ్చిపెట్టే సాధనం కాదు, ఇది మీ ఆత్మగౌరవం. ఎక్కడికెళ్లినా మీ ఆకలి తీర్చే ఆత్మగౌరవం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ పేదవాడు కూడా ఆకలితో పస్తులు ఉండకూడదు అని సంకల్పంతో పేదలకు నిత్యావసర వస్తువులను పంచడానికి రేషన్ షాపులను కనిపెట్టిందే కాంగ్రెస్ పార్టీ. రైతు భరోసా మీద ఇంకా 2,000 పెంచి 12,000 రూపాయలు ఎకరాకి ప్రతి సంవత్సరం 36,000 కోట్ల రూపాయలు రైతు భరోసా పథకం కింద 70 లక్షల రైతుల ఖాతాలలో నగదు బదిలీ చేసినాం.
0: కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో రాష్ట్రంలోని పట్టణాల్లో మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో 4 కోట్ల రూపాయలతో నిర్మించిన నూతన పురపాలక సంఘ కార్యాలయ భవనాన్ని పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిలతో కలిసి ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ,
2: 2019 ఫిబ్రవరి 5,350 కోట్లు శాంక్షన్ చేసి కేంద్ర ఫస్ట్ రిలీజ్ చేస్తే మరి మార్చింగ్ ఫేట్ వాళ్ళు ఆ మార్చింగ్ కిమిట గత 5 సంవత్సరాలు 5,350 కోట్లు పోయింది. వారు వెంటనే దాన్ని కేంద్ర తక్కాడి మళ్ళా శాంక్షన్ చేయించారు. అమృత 2.2లో 93 కోట్ల రూపాయలు శాంక్షన్ చెప్పారు. వారు ఎందుకంటే దాకా పోవడం మనం పడుతూ రాగానే దాన్ని టేకప్ చేసి ఎంతో వేగవంతంగా చేస్తున్నాం. రాష్ట్రం మొత్తంలో 183 మున్సిపాలిటీస్ లో ఎంతో విస్తృతంగా కలుగుతుంది.
0: ఆంధ్రప్రదేశ్ రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ప్రథమ మహిళ సమీరా నజీర్ విజయవాడలో లోక్భవన్ ఆవరణలో 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తేనెటి వేదను నిన్న నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ హాజరయ్యారు. మంత్రులు కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, పార్లమెంటు సభ్యులు, పలువురు శాసనసభ్యులు, పలువురు శాసన మండలి సభ్యులు, హైకోర్టు న్యాయమూర్తులు, ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. గవర్నర్ అతిథులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో బొగ్గు ఖనిజ భద్రతను బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయాత్మక చర్యలు చేపడుతోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. ఖనిజాలు, బొగ్గు దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించడంతో పాటు మౌలిక వసతుల అభివృద్దిని వేగవంతం చేస్తున్నామని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. దేశంలోని ఖనిజ సంపద పూర్తి సామర్థ్యాన్ని వినియోగించుకునే దిశగా తాజాగా తీసుకొచ్చిన గనులు, ఖనిజాల అభివృద్ది నియంత్రణ సవరణ బిల్లు ఒక ముందడుగని కిషన్ రెడ్డి వెల్లడించారు. అదే సమయంలో రాష్ట్రాల హక్కులు, ప్రయోజనాలను పరిరక్షించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా లోక్భవన్లో నిన్న ఏర్పాటు చేసిన ఎట్ హోం కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, పార్లమెంటు సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, హైకోర్టు న్యాయమూర్తులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీతో పాటు ఉన్నతాధికారులు, నగర ప్రముఖులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని పెరేడ్ గ్రౌండ్స్లో నిన్న నిర్వహించిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా దాదాపు 25 ప్రభుత్వ శాఖలు ప్రదర్శించిన శకటాల్లో విద్యా, ఉద్యానవన శాఖల శకటాలకు సంయుక్తంగా ప్రథమ బహుమతి లభించింది అని అధికారులు తెలిపారు. వికసిత్ భారత్ నిర్మాణంలో విద్యా విప్లవం సందేశంతో విద్యాశాఖ

0: శకటాన్ని రూపొందించిందన్నారు. చేనేత జౌళి శాఖ శకటానికి ద్వితీయ బహుమతి లభించగా అడవులను రక్షించండి, వన్యప్రాణులను కాపాడని నినాదంతో హరితాంధ్ర లక్ష్యాన్ని చాటిన అటవీశాఖ శకటానికి తృతీయ బహుమతి లభించిందని అధికారులు తెలియజేశారు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు గౌతులచ్చన జయంతి ఈరోజు. 1909 ఆగస్టు 16వ తేదీన శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం బారువ గ్రామంలో ఆయన జన్మించారు. రైతులు, ఓటు హక్కు లేని ప్రజల కోసం ఆయన పనిచేశారు. గౌతులచ్చన్న 21 సంవత్సరాల వయసులో పలాసలో జరిగిన ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని అరెస్టయ్యారు. అప్పటి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన చేసిన పోరాటాలకు గాను ఆయనకు సర్దార్ బిరుదు లభించింది. గౌతులచ్చన్న 2006 ఏప్రిల్ 19వ తేదీన విశాఖపట్నంలో తుదిశ్వాస విడిచారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన నాయకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు సర్దార్ గౌతులచ్చన 117వ జయంతిని ఈరోజు రాష్ట పండుగగా ఘనంగా నిర్వహించనున్నట్టు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. రాష్ట స్థాయి వేడుకలను విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించనున్నట్టు వెల్లడించారు. స్వాతంత్ర్య సంగ్రామంలో ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొన్న లచ్చన్న జమీందారీ వ్యవస్థ రద్దు, రైతులు, బీసీల హక్కుల కోసం జీవితాంతం పోరాడారని మంత్రి పేర్కొన్నారు. ఆయన పోరాట స్ఫూర్తి నేటి యువతకు ఆదర్శమని తెలిపారు. జిల్లా కలెక్టరేట్లు, ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లోనూ జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తామని మంత్రి తెలియజేశారు. క్రికెట్. శ్రీలంకలోని గాజీనగరంలో నిర్వహిస్తున్న భారత్ శ్రీలంక జట్ల మధ్య 2 టెస్టుల సిరీస్లో భాగంగా తొలి క్రికెట్ టెస్టు మ్యాచ్లో భాగంగా నిన్న టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు తొలి ఇన్నింగ్స్లో ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. దేవదత్ పడిక్కల్ 131, రిషబ్ పంత్ 27 పరుగులతో క్రీజులో ఉన్నారు. రెండవ రోజు ఆట ఈ ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమవుతుంది. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయని వాతావరణ కేంద్ర అధికారి ఎం వెంకట్రావు వెల్లడించారు. వీటి ఫలితంగా ఉత్తర, దక్షిణ కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ,
1: ఈ రోజు ఆంధ్రప్రదేశ్ యానాంలో తేలికపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. గడిచిన 24 గంటల్లో కర్నూలు జిల్లా కర్నూలులో 3 సెంటీమీటర్లు, కర్నూలు జిల్లా గోనగండలో 3 సెంటీమీటర్ల చొప్పున అత్యధిక వర్షపాతాలు నమోదయ్యాయి.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రజారోగ్య అత్యవసర పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా వ్యాధుల నియంత్రణపై అనుకరణ వ్యాయామాలు నిర్వహిస్తున్నట్టు రాష్ట ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ చక్రధర్బాబు తెలిపారు. తొలిదశలో కృష్ణాజిల్లాలో 18-19 తేదీల్లో లెప్టోస్పిరోసిస్పై, పశ్చిమ గోదావరి జిల్లాలో 20-21 తేదీల్లో అత్యంత ప్రమాదకర ఏవియన్ ఇన్ఫ్లుయెంజాపై ఈ వ్యాయామాలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారతదేశ బలం ప్రజల్లోనే ఉందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాష్టంలో పేదల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వెల్లడించారు. స్వాతంత్ర్య సమరయోధుడు సర్దార్ గౌతులచ్చన జయంతిని ఈరోజు రాష్ట పండుగగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో రాష్టంలోని పట్టణాల్లో మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక రిచా ఝా. अथ वार्ताः. देशेन ह्यः 80तमः स्वातन्त्र्य दिवसः आचरितः. अस्मिन् अवसरे प्रधानमन्त्री नरेन्द्रमोदी रक्तदुर्गस्य प्राचीरात् राष्ट्रियध्वजम् आरोहितवान् तथा अनेकाः महत्वपूर्णाः घोषणाः कृतवान्. राष्ट्रं सम्बोधयन् प्रधानमन्त्री कथितवान् यत् विगतेषु 12 वर्षेषु देशस्य कोटिशः नागरिकाः स्वसंकल्पेन, समर्पणेन च देशं नूतनासु उन्नतिषु नेतुं सर्वसम्भवं प्रयत्नम् अकुर्वन्. प्रधानमन्त्री सबलं प्रतिपादितवान् यत् बृहन् स्वप्नाः, दृढतराः संकल्पाश्च राष्ट्रस्य प्रयत्नानां समग्रं स्तरं सामर्थ्यं च

0: वर्धयन्ति।
1: कोई भी राष्ट्र तब महान बनता है जब अपने सपनों, अपने संकल्पों और अपने सामर्थ्य के दम पर आगे बढ़ता है। बड़े सपने हमारी सोच को विस्तार देते हैं, हमारे संकल्प दृढ़ होने चाहिए। जब संकल्प दृढ़ होता है तो कठिनाइयों से, आपदाओं के बीच से रास्ते निकालने का सामर्थ्य अपने आप उभर करके आता है।
0: వికసిత భారతాయ యూనాం మహిళానాం చ సశక్తీకరణే బలం దత్వా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విభిన్నానాం లోకసేవా పరీక్షాణాం కృతే నిర్ధన మధ్యమ వర్గీయ పరివారాణాం యువభ్యః నిశుల్కం అంతర్జాల మాధ్యమేన ప్రశిక్షణం ప్రదాతుం ఘోషణాం కృతవాన్. సహ ఇదమపి ఘోషితవాన్ యత్ ప్రశాసనేన ఆగామి ఏకవర్షే ఏకకోటి యువభ్యః ఏఐ ఇతి కృత్రిమ బుద్ధిమత్తా కౌశలస్య ప్రశిక్షణం ప్రదాతుం నిర్ణయః కృతః. కేంద్రీయ సహకారిత మంత్రి

0: सः इदमपि घोषितवान् यत् प्रशासनेन आगामि एकवर्षे एककोटि युवभ्यः एआई इति कृत्रिम बुद्धिमत्ता कौशलस्य प्रशिक्षणं प्रदातुं निर्णयः कृतः। केन्द्रीय सहकारिता मन्त्री अमित शाहः अद्य राजस्थानस्य अलवर नगरे स्थिते अलवर सरस दुग्ध परिसरे नूतनस्य दुग्ध संयंत्रस्य आधारशिलां स्थापयिष्यति। सहकारिता मन्त्रालयेन संसूचितं यत् अस्मिन् अवसरे अन्तर्जालीय माध्यमेन शिलान्यासः क्रियते तथा राजस्थानस्य 17 जनपदेषु 260,000,000,000 रूप्यकाणां विभिन्न विकास परियोजनानां उद्घाटनमपि अन्तर्जालीय माध्यमेनैव करिष्यते। एतदतिरिक्तम् आजीविकोत्सवस्य अन्तर्गतं नवनियुक्तेभ्यः 15,000+ कर्मिभ्यः नियुक्तिपत्राणि अपि वितरिष्यन्ते। उपराष्ट्रपतिः सीपी राधाकृष्णन् अद्यारभ्य तमिलनाडु राज्यस्य द्विदिवसीय यात्रायां भविष्यति। यात्रावधौ असौ चेन्नई चेंगलपट्टु तिरुवरूर तंजावूर नगरेषु विविधेषु शैक्षणिकेषु स्मारकेषु साहित्यिकेषु च कार्यक्रमेषु भागं ग्रहीष्यति। अद्य श्रीराधाकृष्णन् चेंगलपट्टुनगरे एसएमआर विज्ञान प्रौद्योगिकी संस्थायाः 22वें दीक्षांत समारोहे भागं ग्रहीष्यति। सः चेन्नई नगरे नागालैंड मणिपुर पश्चिम बंगाल राज्यानां पूर्व राज्यपालस्य प्रथम पुण्यतिथेः कार्यक्रमे अपि भागं ग्रहीष्यति। ततः परं उपराष्ट्रपतिः चेन्नई नगरे इकोज ऑफ अ नेशनलिस्ट माइंड इति पुस्तकस्य विमोचन कार्यक्रमे अपि भागं ग्रहीष्यति। दिल्ली प्रशासनेन दिल्ली परिवहन निगमस्य बसयानेषु महिला यात्रिणां कृते प्रचलितायाः कागद निर्मित पाटल चटिका व्यवस्थायाः अवधि अस्य मासस्य 31 दिनांकपर्यन्तं विस्तृतः अस्ति। परिवहन विभागस्य आदेशानुसारं निःशुल्क बसयात्रायै महिलाः डीटीसी अथ दिल्ली क्लस्टर इत्येतयोः बसयानेषु कागद निर्मित पाटल चटिकायाः उपयोगं निरन्तरं कर्तुं शक्नुवन्ति। प्रथमवारं आयोजिता सूर्यपथ त्रिरंग वैश्विक यात्रा ह्यः सम्पन्ना। इयं यात्रा पश्चिमदिशि फिजी देशादारभ्य संयुक्त राज्य अमेरिका पर्यन्तं 45 देशेषु बहुषु च कालक्षेत्रेषु सम्पन्ना। अमृतोद्यानम् अद्यारभ्य आगामि मासस्य 15 दिनांकपर्यन्तं सामान्यजनेभ्यः उद्घाटितं भविष्यति। अस्माकं वार्ताहरानुसारम् उद्यानं प्रातः 10 सायं 6 उद्घाटितं भविष्यति। अन्तिमप्रवेशः सायं 5 पर्यन्तमेव भविष्यति। अनुरक्षणकार्याय उद्यानं प्रत्येकं सोमवासरे पिधानं भविष्यति। इति वार्ताः।
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 7 గంటలు. ఇప్పుడు వినండి జోగులాంబ గద్వాల జిల్లా సమగ్ర నివేదికను అందిస్తారు కె ప్రతాప్.
2: జోగులాంబ గద్వాల జిల్లా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు పరివాహక ప్రాంతంలో రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు సూచించారు. ప్రాజెక్టు వద్ద వరద పరిస్థితిపై ఆయన పరిశీలించారు. ఆనకట్ట గేట్ల సమీపంలోకి పర్యాటకులు వెళ్లకుండా పోలీసు భద్రతను ఏర్పాటు చేయాలని స్థానిక ఎస్ఐకి సూచించారు. కుడి ఎడమ కాలువలోకి ఎవరో దిక్కుండా చర్యలు తీసుకోవాలన్నారు. వరదపై సాగునీటి శాఖ డీఈ నాగేశ్వరరావును అడిగి వివరాలు తెలుసుకున్నారు. జూరాల ప్రాజెక్టుకు దిగువన ఎగువన ఉన్న గ్రామాలలో ప్రజలను అప్రమత్తం చేసేలా రెవెన్యూ అధికారుల సహకారం తీసుకోవాలని పోలీసులు సూచించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ శంకర్, డీఎస్పీ ముగులయ్య తదితరులు పాల్గొన్నారు. 10% ఉత్తీర్ణతే లక్ష్యంగా ఉపాధ్యాయులు పనిచేయాలని మానవపాడు మండల విద్యాధికారి శివప్రసాద్ పేర్కొన్నారు. అలంపూర్ చౌరస్తాలోని విశ్వశాంతి వైష్ణవీ పాఠశాలలో మానవపాడు, ఉండవెల్లి, అల్లంపూర్, వడ్డేపల్లి, రాజోలి మండలాల ప్రభుత్వ పాఠశాలల ఎస్జీటీ స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. కోర్స్ డైరెక్టర్ శివప్రసాద్, ఉండవెల్లి ఎంఈఓ రామకృష్ణ ఆధ్వర్యంలో 90 ఉపాధ్యాయులకు ఏఐ టూల్స్, గణితంలో సులభమైన పద్ధతిలో లెక్కల బోధన, ఎఫ్బీ పెరల్స్ ఉపయోగం లైన్మెంట్ ప్రకారం బోధన తదితర అంశాలపై శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు అనితాబాయ్ తదితరులు పాల్గొన్నారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎంపీడీఓ రాఘవ సూచించారు. మానవపాడు మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన పంచాయతీ కార్యదర్శుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని తెలిపారు. క్రమశిక్షణ, కష్టపడే తత్వంతో ముందుకు సాగితే నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకుంటామని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి పేర్కొన్నారు. గద్వాల పట్టణంలోని ఆర్యవైశ్య కమ్యూనిటీ హాల్లో ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్

0: రాత పరీక్షల ఉచిత శిక్షణ తరగతులను ప్రారంభించి మాట్లాడారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఇక్కడ యువతకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నా హైదరాబాద్ కు శిక్షణ కోసం వెళ్తున్నారని, అది గమనించిన తాము ఇక్కడే ఉచితంగా శిక్షణ తరగతులను అందుబాటులోకి తీసుకొచ్చామని గుర్తు చేశారు. ఇక్కడ శిక్షణ పొందిన సుమారు 500 మందికి పైగా విద్యార్థులు వివిధ ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగాలు సాధించారని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీకేఎంఆర్ స్టడీ సర్కిల్ డైరెక్టర్ బండ్ల జ్యోతి, మున్సిపల్ చైర్పర్సన్ జయలక్ష్మి పాల్గొన్నారు. కుంటలు, గుంతలు, డ్రమ్ముల్లో నీరు నిల్వ ఉండకుండా పరిసరాల పరిశుభ్రత పాటించాలని వైద్యులు డాక్టర్ యాకూబ్ పాషా అన్నారు. డ్రైడే ఫ్రైడే కార్యక్రమంలో భాగంగా మానవపాడు మండలంలో ప్రజలకు అవగాహన కల్పించారు. నీరు నిల్వ ఉంచకుండా చేయడం ద్వారా డెంగీ, మలేరియా, చికెన్ గున్యా వంటి వ్యాధులను నివారించవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో డిజిటలైజేషన్ పూర్తి చేసి పారదర్శకంగా ఓటర్ జాబితాను రూపొందించాలని జోగులాంబ గద్వాల్ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషాషేక్ సూచించారు. రాష్ట ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి హైదరాబాద్ నుంచి సంబంధిత ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ ఛాంబర్ నుంచి ఈ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న కలెక్టర్ అనంతరం తహసీల్దారులు, సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. 100% డిజిటలైజేషన్ పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు నరసింగరావు, మధుసూదన్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ మనోజ్ కుమార్ రెడ్డి, రాజకుమార్, ఆర్డీఓ శ్రీనివాసరావు, ఎన్నికల విభాగం అధికారి మంజుల, తహసీల్దారులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. జోగులాంబ గద్వాల్ జిల్లా మనోపాడు మండలం కలుగుంట్ల గ్రామానికి చెందిన తగరం రత్నం దేశవ్యాప్తంగా నిర్వహించిన నేతాజీ సుభాష్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ లో ఖోఖో కోచ్ గా శిక్షణకు ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆయన బెంగళూరులోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఖోఖో కోచ్ కోసం శిక్షణ పొందుతున్నారు. ఈ నెల 21 నాటికి శిక్షణ పూర్తవుతుందని రత్నం తెలిపారు. ఆయన ప్రస్తుతం హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నారు. భవిష్యత్తులో పిల్లల ఆరోగ్యాన్ని కాపాడే శక్తి తల్లిపాలకు మాత్రమే ఉందని, వారికి తల్లిపాలు అమృతంతో సమానమని వైద్యులు సూర్యప్రకాష్ తెలిపారు. తల్లిపాల వారోత్సవాల సందర్భంగా గట్టు మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక అవగాహన కార్యక్రమంలో భాగంగా ఆసుపత్రికి వచ్చిన గర్భిణీలు, బాలింతలకు తల్లిపాలు ప్రాముఖ్యతను వివరించారు. తల్లిపాలు తాగే పిల్లలు శారీరకంగా, మానసికంగా ఎంతో దృఢంగా ఎదుగుతారని తెలిపారు. కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్త సుజాత మల్లమ్మ, నాగలక్ష్మి పాల్గొన్నారు. అల్లంపూర్ మండలం లింగనవాయి గ్రామంలో ఎస్ఐ రామకృష్ణ ఆధ్వర్యంలో పోలీసు కళాబృందం సామాజిక అంశాలపై అవగాహన కల్పించారు. డైల్ 100, రోడ్డు భద్రత, సైబర్ నేరాలపై వివరించారు. సీసీ కెమెరాల ఉపయోగాలపై అవగాహన కల్పించారు. రాధమ్మ, షీటీమ్ కానిస్టేబుల్ లోకేశ్వరి, వీరన్న పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణతోనే కాలుష్యాన్ని నివారించవచ్చని, అందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని పెద్దపల్లి, చెర్లగార్లపాడు గ్రామాల సర్పంచులు శిరీష, రాముడు సూచించారు. ఆయా గ్రామాల్లో ఇంటింటికి తిరిగి మొక్కలు పంపిణీ చేశారు.
1: ఇంతవరకు జోగులాంబ గద్వాల జిల్లా సమగ్ర నివేదిక విన్నారు. నివేదికను అందించారు కె ప్రతాప్. జిల్లా సమాచార లేఖ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి సమయం 7:05 కావస్తుంది. తెలుగులో వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురుగా ఉషారమణి. పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ అమలును రాజకీయం చేయకుండా మద్దతు ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజకీయ పార్టీని కోరారు. వచ్చే ఏడాది కాలంలో కోటి మంది యువజనులకు కృత్రిమ మేధస్సులో శిక్షణ ఇస్తామని ప్రధానమంత్రి చెప్పారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ 2 రోజుల పాటు తమిళనాడులో పర్యటిస్తున్నారు. శ్రీలంకలోని గాలీలో జరుగుతున్న మొదటి క్రికెట్ టెస్టులో భారత్ ఈరోజు 288 పరుగులతో తన మొదటి ఇన్నింగ్స్ బ్యాటింగ్ను పునః ప్రారంభిస్తుంది. పార్లమెంట్ రాష్ట్ర శాసనసభల్లో మహిళా రిజర్వేషన్ అమలును రాజకీయ వివాదంగా మార్చకుండా అన్ని పార్టీలు సమర్థించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. ఎర్రకోట ప్రాకారం నుండి జాతిని ఉద్దేశించి చేసిన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో మహిళలను గౌరవించేందుకు ముందుకు రావాలని, దేశంలో మహిళలు లోక్సభలోనూ శాసనసభల్లోనూ వీలైనంత త్వరగా 33% ప్రాతినిధ్యం పొందేలా చూడాలని ప్రధానమంత్రి కోరారు.
1: జల్ద్ సే జల్ద్ హమారీ మాతాఓ బెహనో కో 33% విధానసభ ఔర్ లోక్సభ మే ఉన్కో ప్రతినిధిత్వ మిలే యే భారత్ కీ నీతి ఘడతర్ కే అందర్ అప్నా యోగదాన్ దే సమయ్ కీ మాంగ్ హై ఔర్ మే సభీ రాజనీతిక్ దళో సే ఫిర్ సే ఆగ్రహ కర్తా హూ ఆయే మహిళా ఆరక్షణ లాగూ కర్కే మహిళా సమ్మాన్ మే ఆప్ భీ జుడియే లేకిన్ మేరీ మాతాఓ బెహనో కో హక్ దీజియే.
0: మన దేశ విధానాలను రూపొందించడంలో మహిళలు కీలక పాత్ర పోషించేలాగా వారికి అవకాశం లభించాలని ఆయన పేర్కొన్నారు. పేద మధ్య

0: తరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ఉచిత ఆన్లైన్ కోచింగ్ అందించనున్నట్లు కూడా ప్రధానమంత్రి ప్రకటించారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థుల ఆర్థిక భారాన్ని తగ్గించడమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. దేశంలోని అగ్రశ్రేణి ఉపాధ్యాయుల నేతృత్వంలో నాణ్యమైన విద్యను అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి ఇది ఒక విప్లవాత్మకమైన అడుగని, ఇది మధ్యతరగతి కుటుంబాల కోచింగ్ ఖర్చులను వేల కోట్ల రూపాయల మేరకు ఆదా చేస్తుందని చెప్పారు. అలాగే రాబోయే ఒక సంవత్సరంలో కోటి మంది యువతకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని కూడా ప్రధానమంత్రి వెల్లడించారు. దీనివల్ల ప్రపంచ ఏ రంగంలో యువత అగ్రస్థానంలో నిలిచేందుకు అవకాశం ఉంటుందని, దేశం ప్రధానంగా ఖర్చు, నాణ్యత, నైపుణ్యం అనే మూడు అంశాలపై దృష్టి పెట్టాలని ఆయన చెప్పారు.
1: पिछले दिनों एआई इंपैक्ट समिट किया था. एआई का विस्तार बहुत तेजी से बढ़ रहा है. लाल किले से मैं देश के नौजवानों के लिए घोषणा कर रहा था, हमने तय किया है कि आने वाले एक वर्ष में 1 करोड़ युवाओं को एआई स्किल के लिए ट्रेनिंग देने का हम काम करेंगे.
0: ఇదే కాకుండా 5 నుంచి 15 సంవత్సరాల వయసు గల పిల్లల్లోని ప్రతిభను గుర్తించేందుకు గ్రామాలు, నగరాలు, పాఠశాలల్లో ప్రత్యేక టాలెంట్ హంట్ నిర్వహించనున్నట్లు కూడా మోదీ చెప్పారు. ఎంపిక చేసిన పిల్లలకు దేశం తరఫున రాణించేలాగా ప్రత్యేక శిక్షణ ఇస్తారు. క్రీడారంగంలో భారత్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటుందని, 2030లో భారత్ కామన్వెల్త్ క్రీడల ఖాతా చేయవలందని కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ప్రసంగంలో చెప్పారు. కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా ఈరోజు రాజస్థాన్లోని అల్వార్లో అల్వార్ సరస్ డైరీ కాంప్లెక్స్లో కొత్త డైరీ ప్లాంట్కు శంకుస్థాపన చేస్తారు. అలాగే వివిధ మిల్క్ యూనియన్లకు చెందిన డైరీ ప్రాసెసింగ్ ప్లాంట్లు, పశువుల దాణా కర్మాగారాలను ఆయన వర్చువల్ విధానంలో ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో రాజస్థాన్లోని 17 జిల్లాల్లో 6,262 కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ధి పనులకు వర్చువల్ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరగనున్నాయి. అదనంగా రోజ్గార్ ఉత్సవ్ కింద కొత్తగా నియమితులైన 10,500 మందికి పైగా సిబ్బందికి నియామక పత్రాలను అమిత్ షా అందజేస్తారు. కొత్త సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంకుల ఏర్పాటును ప్రకటించడంతో పాటు ప్రత్యక్ష ప్రయోజన బదిలీ డీబీటీ ద్వారా వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారులకు అమిత్ షా నిధులను ఆన్లైన్లో బదిలీ చేస్తారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈవేళ నుంచి 2 రోజుల పాటు తమిళనాడులో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన చెన్నై, చెంగల్పట్, తిరువరూర్, తంజావూర్ ప్రాంతాల్లో జరిగే వివిధ విద్యా విషయక, స్మారక, సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు చెంగల్పట్లోని ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 22వ స్నాతకోత్సవంలో రాధాకృష్ణన్ పాల్గొంటారు. అలాగే చెన్నైలో నాగాలాండ్, మణిపూర్, పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ ప్రథమ వర్ధంతి కార్యక్రమానికి ఆయన హాజరవుతారు. అనంతరం హిందూ ముండని వ్యవస్థాపకులు దివంగత కె రామ్ గోపాల్ ఆలోచనలు, రచనల ఆధారంగా రూపొందించిన ఈకోస్ ఆఫ్ ఎ నేషనలిస్ట్ మైండ్ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో కూడా ఉపరాష్ట్రపతి పాల్గొంటారు. రేపు తిరువారూరులోని సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ తమిళనాడు 11వ స్నాతకోత్సవానికి ఆయన హాజరవుతారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు సిబిడిటీ ఫారిన్ అసెట్స్ ఆఫ్ స్మాల్ ట్యాక్స్ ప్లేయర్స్ డిస్క్లోజర్ స్కీమ్ నిబంధనలు 2026ను నోటిఫై చేసింది. అర్హులైన పన్ను చెల్లింపుదారులు నిర్దిష్ట పన్ను లేదా ఫీజు చెల్లించడం ద్వారా కొన్ని వెల్లడించని విదేశీ ఆస్తులు, వెల్లడించని విదేశీ ఆదాయం లేదా ప్రకటించని విదేశీ ఆస్తులను డిక్లేర్ చేయడానికి వీలు కల్పిస్తారు. ఈ పథకం ఈరోజు అమల్లోకి వస్తుంది. ఈ పథకం కింద డిక్లరేషన్ దాఖలు చేయడానికి చివరి తేదీ 7 డిసెంబర్ 31. ఆ తేదీ తర్వాత ఎలాంటి డిక్లరేషన్ దాఖలు చేయడానికి వీల్లేదు. ఫారిన్ అసెట్స్ ఆఫ్ స్మాల్ ట్యాక్స్ ప్లేయర్స్ డిస్క్లోజర్ స్కీమ్ అనేది 2026 ఆర్థిక చట్టంలోని 4వ అధ్యాయంలో ఉన్న ఒకేసారి చేసే స్వచ్ఛంద డిక్లరేషన్ పథకం. పన్ను చెల్లింపుదారులు అవగాహన పెంచేందుకు, పథకంపై మెరుగైన అవగాహన కల్పించేందుకు నిరంతర ప్రయత్నాల్లో భాగంగా ఆదాయం పన్ను శాఖ ఈ పథకం నిబంధనలపై సమగ్రమైన ఎఫ్ఏక్యూ పత్రాన్ని కూడా జారీ చేసింది. మన స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రపంచ దేశాల నేతలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రోన్, మాల్దీవ్స్ అధ్యక్షుడు డాక్టర్ మొహమ్మద్ మొయిజులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. నేపాల్ ప్రధానమంత్రి బాలేంద్ర షా శుభాకాంక్షలకు బదిలిస్తూ, ఇరు దేశాల ప్రజల పరస్పర ప్రయోజనాలు, శ్రేయస్సు కోసం భారత నేపాల్ మధ్య ఉన్న బహుముఖ పురాతన నాగరికత సంబంధాలు మరింత బలోపేతం చేసేందుకు కలిసి పనిచేయాలని మోదీ చెప్పారు. జాతీయ పరీక్షల సంస్థ ఎన్టీఏ ఈరోజు యూజీసీ నెట్ జూన్ 2026, సిఎస్ఐఆర్ నెట్, ఐసీఏ

0: ఏఆర్ ఆల్ ఇండియా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫర్ అడ్మిషన్, ఆల్ ఇండియా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఫర్ పిహెచ్డి ప్రోగ్రాంల ప్రొఫెషనల్ ఆన్సర్ కీలు విడుదల చేస్తుంది. ప్రొఫెషనల్ ఆన్సర్ కీలను తమ వెబ్సైట్లో ప్రచురించనున్నట్లు ఎన్టీఏ సోషల్ మీడియాలో తెలియజేసింది. అభ్యర్థులు ఎన్టీఏ నుంచి వచ్చే అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని కూడా ఈ ప్రకటనలో సూచించారు. భారత వాతావరణ శాఖ అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్లో గంగా పరివాహక ప్రాంతాలు, ఒడిశా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లో రేపటి వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న 2-3 రోజుల్లో ఛత్తీస్గఢ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్, మధ్య మహారాష్ట్ర, కొంకణ్, గోవా, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయి. ఈ నెల 21వ తేదీ వరకు ఈశాన్య ప్రాంతంలో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే కొనసాగుతాయి. అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, సిక్కిం, తెలంగాణ, బీహార్, విదర్భ ప్రాంతాల్లో రానున్న 3-4 రోజుల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. పాకిస్తాన్ సైన్యం యుద్ధ నేరాలకు పాల్పడుతోందని, పౌరులనే లక్ష్యంగా చేసుకుంటోందని బలూచిస్తాన్ నేత మీర్ యార్ బలూచ్ ఆరోపించారు. ఇటీవల సురాబ్లో జరిగిన వైమానిక దాడికి సంబంధించి వీడియో ఫుటేజ్ బలూచిస్తాన్లో స్థానిక ప్రజలపై సైనిక దురాక్రమణకు సాక్ష్యమని ఆయన పేర్కొన్నారు. సురాబ్లోని గీదార్ గోంధన్ ప్రాంతంలో మంగళవారం నాడు పాకిస్తాన్ సైన్యం నిర్వహించిన సైనిక చర్యపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టును ఆశ్రయించనున్నట్లు మిరియార్ బలూచ్ చెప్పారు. ఈ ఘటనలో మహిళలు, పిల్లలు, శిశువులతో సహా 30 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారని ఆయన వెల్లడించారు. మరోవైపు పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. పాకిస్తాన్ బలగాల ప్రభావంతో నిర్వహించిన వివాదాస్పద ఎన్నికలు, హత్యాకాండలు, అమాయక ప్రజలను బలవంతంగా అదృశ్యం చేయడం మొదలైన వాటిపైన నిరసనకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జింబాబ్వేలోని కరీబా సరస్సులో రద్దీగా ఉన్న ఫెర్రీ మునిగిపోవడంతో 18 మంది పిల్లలతో సహా మరణించిన వారి సంఖ్య 72 చేరింది. కరీబా పట్టణం నుంచి వాయువ్య జింబాబ్వేలోని మారుమూల గ్రామీణ మత్స్యకార ప్రాంతాలకు వెడుతున్న ఈ ఫెర్రీ మంగళవారం నాడు భారీగా అల్లకల్లోలమైన అలల తాకిడికి బోల్తాపడినట్లు అధికారులు చెప్పారు. మరోపక్క అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలో ఈ వారం సంభవించిన తీవ్రమైన తుఫాన్లు, వరదల కారణంగా కనీసం 5 ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు చెప్పారు. గాలి అంతర్జాతీయ స్టేడియంలో శ్రీలంకతో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ 2 రోజున భారత్ తొలి ఇన్నింగ్స్ను ఓవర్ నెట్ స్కోర్ 2 వికెట్ల నష్టానికి 288 పరుగుల వద్ద ప్రారంభిస్తుంది. నిన్న ఆట ముగిసే సమయానికి దేవ్దత్ పడికల్ 131 పరుగులతో అజయంగా నిలవగా రిషబ్ పంత్ 27 పరుగులతో క్రీజులో ఉన్నారు. విశేషాలు మరొకసారి. మహిళా రిజర్వేషన్ అమలు రాజకీయం చేయకుండా మద్దతు ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజకీయ పార్టీలను కోరారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ 2 రోజుల పాటు తమిళనాడులో పర్యటిస్తున్నారు. గాలి క్రికెట్ టెస్టులో భారత్ ఈరోజు 288 పరుగులతో మొదటి ఇన్నింగ్స్ బ్యాటింగ్ పునః ప్రారంభిస్తుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:15. ఈ మాసపు పాట చిన్ననాటి స్నేహితులం, చిలిపి పనుల వారసులం. ఈ మాసపు పాట వింటారు రచన శ్రీ ఎస్టీజీవి వరదరాజు, సంగీతం డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజు, గానం శ్రీ అంగాడి శివప్రసాద్, శ్రీమతి మూలా శ్రీలత. వినండి చిన్ననాటి స్నేహితులం, చిలిపి పనుల వారసులం. ఈ మాసపు పాట

మీరింతవరకు చిన్ననాటి స్నేహితులం, చిలిపి పనుల వారసులం ఈ మాసపు పాట విన్నారు. రచన శ్రీ ఎస్టీజీవి వరదరాజు, సంగీతం డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజు, గానం శ్రీ అంగాడి శివప్రసాద్, శ్రీమతి మూలా శ్రీలత. ఈ మాసపు

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.
1: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపి బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డిఏపిల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం, ఇఫ్కో నానో యూరియా ప్లస్.
0: ఈరోజు మనం గౌతు లచ్చన్న, ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, బడుగు బలహీన వర్గాల నాయకుడు, సర్దార్ వల్లభాయ్ పటేల్ తర్వాత సర్దార్ అనే బిరుదును పొందిన, ధీరుడిగా పేరు పొందిన గౌతు లచ్చన్నన్ గురించి మనం తెలుసుకుందాం.

0: చరిత్రలో ఈరోజు సర్దార్ గౌతులచ్చన్న జన్మదినం అంటే జయంతిని జరుపుకుంటున్నాం. ఎందరో మహానుభావులు అందరికీ వందనం. ఎంతోమంది సమర యోధుల త్యాగ ఫలితం మన ఈ స్వాతంత్రం. నిన్ననే మన స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నాం. మరి అలానే స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని మనకి స్వాతంత్రాన్ని సమర్పించిన వారిలో ఎందరో మహనీయులు ఉన్నారు. వారందరి గురించి తెలుసుకుంటూనే ఉన్నాం. అలాగే ఈరోజు గౌతు లచ్చన్న గురించి కూడా మనం తెలుసుకుందాం. ప్రముఖ భారత స్వాతంత్ర సమరయోధుల్లో ఒకరు ఈ గౌతు లచ్చన్న గారు. బడుగు బలహీన వర్గాల నాయకుడు, సర్దార్ వల్లభాయ్ పటేల్ తర్వాత అంతటి పేరును పొందిన సర్దార్ అనే బిరుదును పొందిన ధీరుడిగా ఈయన ప్రసిద్ధి చెందారు. ఈయన శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం బారువా గ్రామంలో 1909 ఆగస్టు 16 జన్మించారు. ఈయనకి స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని పలుమార్లు జైలు శిక్షను అనుభవించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్, వివి గిరి వంటి ప్రముఖ జాతీయ నాయకులతో కలిసి పనిచేశారు మన గౌతు లచ్చన్న గారు. మంత్రిగా అనేక సేవలను అందించారు. రాజకీయ ప్రస్థానంలో ఆయన చేసిన సేవలు కూడా ఎనలేనివే. ప్రకాశం పంతులు మరియు బెజవాడ గోపాలరెడ్డి మంత్రివర్గంలో ఆయన మంత్రిగా కూడా పనిచేశారు. మరి ఈయన గురించి తెలుసుకునే ముందుగా ఒక చిన్న వాణిజ్య ప్రకటన విందాం.
1: ఉఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
3: అలాగా ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
0: మరి మనం గౌతు లచ్చన్న గారి సేవల గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈయన ముందే చెప్పుకున్నట్టుగా బడుగు బలహీన వర్గాల గురించి చాలా పోరాటమే చేశారు. మద్యపాన నిషేధం చట్టం వల్ల ఉపాధి కోల్పోయిన లక్షలాది గీత కార్మికుల కోసం సత్యాగ్రహాన్ని నిర్వహించి వారి తరఫున కూడా పోరాడారంట. దాదాపు 35 పాటు నిరంతరాయంగా వివిధ చట్టసభలకు, అంటే మద్రాస్, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలకు ఎన్నికయి నీతి నిజాయితీలకు నిదర్శనంగా నిలిచి పరిపాలించారు. ఎమర్జెన్సీ కాలంలో ఇందిరాగాంధీ విధానాలను వ్యతిరేకిస్తూ ప్రజాస్వామ్యం కోసం పోరాడిన ధీరుడు. జీవితమంతా అణగారిన వర్గాల అభ్యున్నతికి, కర్షక కార్మిక హక్కుల కోసం నిస్వార్థ సేవలను చేసిన మహానేత లచ్చన్న. ఈయన విలువలు రాజకీయాలకు ప్రతీకంగా నిలిచాయి. ఈయన చేసిన సేవలకు గాను మన

ఆయనని ధైర్య సాహసాలకు గుర్తింపుగా ప్రజల చేత ఈయన సర్దార్ అనే బిరుదును పొందారు. మరి మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉక్కు మనిషి గురించి తెలుసు. అంతటి బిరుదును పొందిన గౌతు లచ్చన్న గురించి కూడా మనం తెలుసుకోవడం మనకి గర్వకారణం. ఇది ఈరోజు చరిత్రలో ప్రత్యేకత.

అడుగో అది భయంకరుడు కట్ట బ్రహ్మణ అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన చెంతుకు కట్టాలి రాశిస్తూ నారు కోసావా నీరు పెట్టావా కోత కోసావా కుప్ప నూర్చావా ఒరే తల్ల కుక్క కష్టజీవుల ముఖ్య మెతుకులు తిని బతికే నీకు శిస్తందు కట్టాలరా అని ఫెళ ఫెళ సంఖ్యళ్ళు తెంచి స్వరాజ్య పోరాటమెంచి

పిడుగు అల్లూరి. ఎవడు రారా భరత జాతిని కప్పమడిగిన తుచ్చుడు, ఎవడు ఎవడా పొగరు పట్టిన తెల్ల దొరగాడెవ్వడు. బ్రతుకు తెరుగుకు దేశమొచ్చి మానిసలుగా మమ్ము నెంచి పన్నులడిగే కొమ్ములొచ్చిన తమ్ములెవడికి వచ్చరా. బడుకు జీవులు భక్కుమంటే ఉడుకు నెత్తురు ఉప్పెనైతే ఆ చంద్రని పుల తండ్ర గొడ్డని పన్ను గడతది చూడరా.

0: కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారా? అయితే మా ఆకాశవాణి క్లాస్మేట్స్ తో పంచుకోండి. ప్రకటనల కోసం 0402324045 0402324052 ఈ నంబర్ కు కాల్ లేదా వాట్సాప్ చేయండి.
1: మాటైనా
0: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
1: ఏ చోటైనా
0: శ్రోతల ఆనందాల గని
1: మధుర గానాల మనోరంజని
0: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
0: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324085 మరొక నెంబర్
2: 2324085.
0: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: మన జనరంజన్.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:35. స్తుతిమాల క్రైస్తవ భక్తి గీతాలు వింటారు.

0: Warning against intellectual naxals. Seven pillars, one goal. PM lays out blueprint for Viksit Bharat, writes Hindustan Times. Red Fort rings with Vande Mataram for the first time as smiles, flags and patriotism fill air, writes the Times of India and all the other dailies. The Sunday Times also refers to an army dog shot in the leg by terrorists in Kishtwar getting President Independence Day honour for showing bravery and extraordinary courage. Government brings scheme to disclose foreign assets, opening a one-time window for taxpayers to declare their undisclosed foreign income, cites the Hindu. A Financial Express headline says, India closer to private nuclear power as draft rules issued. Under pressure amid regulatory heat and rising cost, this festive season to be testy for sweets makers is another headline in the Financial Express. A master plan for Delhi 2047 proposes the Havelis of Chandni Chowk to Lutyens, Delhi. Heritage buildings could soon get a lease of life by making them hotels and offices, notes the Sunday Express. And finally, the Economic Times carries a story of matchmaking startups using AI to narrow choices by creating user profiles based on dating history and personality, with traditional dating platforms losing steam, under the headline, AI-led matchmaking apps getting all the investor love. And with that, it's back to you, Anuja.
1: Thank you, Saira. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi urges all parties to support implementation of women's reservation in parliament and state assemblies to strengthen women's contribution in shaping India's policies. Prime Minister announces free online coaching for competitive exams aspirants to ease financial burden on their families. 1 crore youths to be trained in artificial intelligence in next 1 year. Surya Path Tiranga, first of its kind campaign involving Indian missions in over 50 countries, concludes in San Francisco. Government rolls out foreign asset disclosure scheme for small taxpayers. And in chess, world number one Magnus Carlsen retains eSports World Cup title. And with that, we end the morning news. Have a nice day.
2: Agaswani, Hyderabad Kendram. ఈరోజు ప్రసారం కాబోతున్న కార్యక్రమాలు మరొకసారి. ఈ ఉదయం 10:03 సే నో టు డ్రగ్స్ ఈ అంశంపై తెలంగాణ ఈగల్ ఫోర్స్ డైరెక్టర్ శ్రీ సందీప్ కుమార్ శాండిలియా గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీమతి సీమా కుమారి. మధ్యాహ్నం 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమాలు, 12:40 హిందీ కార్యక్రమాలు, 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో వైదేహి సేవా సమితి మెంబర్ సీతాకుమారి గారితో పరిచయం. రెండు బాల వినోదం చిన్నారుల కార్యక్రమంలో విద్యారణ్య ఆవాస విద్యాలయం పిల్లలు సమర్పించు కదంబం. 3:00 సమన్వయ నాటకంలో భాగంగా మలయ సమీరం నాటిక ప్రసారమవుతుంది. రచన శ్రీమతి పివి శేషరత్నం, నిర్వహణ శ్రీ కాకరపతి సత్యనారాయణమూర్తి. ఈ నాటకం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి వింటారు. ఇక సాయంత్రం 5:03 జానపద సంగీత కార్యక్రమంలో శ్రీమతి కుంట రజిత బృందం పాడిన జానపద గేయాలు. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనల కార్యక్రమంలో వానాకాలంలో కంది పంట సాగు గురించి రాజేంద్ర నగర్ శాస్త్రవేత్త అందించే వివరాలు. ఈ రాత్రి 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో పశువుల దానా నిల్వల్లో శిలీంధ్రాల నిర్వహణ, ఈ అంశం గురించి రాజేంద్ర నగర్ పశు వైద్య కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ ఏ సుధీర్ బాబు గారితో పరిచయం వింటారు. పరిచయకర్త కార్యనిర్వహణ అధికారి డాక్టర్ వీరన్న భూక్యా. 8:03 కరెంట్ అఫైర్స్. రాత్రి 10 గంటలకు రవివాసు అఖిల భారతీయ సంగీత సభ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే వేస్తవా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0403324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 మెగా

0: ప్రియమైన వారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేయండి ఆకాశవాణి ద్వారా నంబర్ 0402324052 0402324052 ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే బుక్ చేసుకోండి.
1: ఆకాశవాణి సమయం 8:35 కావస్తుంది. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి వింటారు.
2: ఈనాటి కన్నడ సంగీత సభా కార్యక్రమంలో శ్రీ బిఆర్విఎస్ పవన్ కుమార్ చరణ్ గారి గానం వింటారు. శ్రీ హెచ్ రామ్ చరణ్ వయలిన్, శ్రీ ఎం సూర్యప్రసాద్ మృదంగం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
3: ముందుగా శ్రీ తిరువత్తియార్ త్యాగయ్య గారి సారంగరాగ వర్ణం ఇంత మోడి ఆదితాళం.

వినబోతున్నది త్యాగరాజస్వామి వారి సాహిత్యం. మార వైరి రమణి రాగం నాసికాభూషణి, తాళం రూపకం.

శ్రీ బీఆర్వీఎస్ పవన్ కుమార్ చరణ్ గానంతో అనుసంధాన శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమం వింటున్నారు. హెచ్ రామ్చరణ్ గారు వయోలిన్, మావుడూరు సూర్యప్రసాదరావు గారు మార్దంగికులు. కడపటి అంశంగా స్వాతి తిరునాళ్ సాహిత్యంతోడి రాగంలో సరసిజనాభ తాళం మిశ్రచాపు.

0: అనుసంధాన శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమంలో మీరు ఇంతవరకు శ్రీ బిఆర్వీఎస్ పవన్ కుమార్ చరణ్ గారి గానం విన్నారు. హెచ్ రామ్ చరణ్ గారు వయలిన్, మావుడూరు సూర్యప్రసాదరావు గారు మృదంగం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 9:35. చిత్రసీమ. చిత్రసీమలో ముందుగా మీరు వినబోతున్న ఈ పాట అమరన్. ఈ చిత్రం కోసం రమ్య బెహ్రా, అనురాగ్ కుల్కర్ణి పాడిన రామ్ జోగే శాస్త్రి రచనకు జీవి ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందించిన ఈ పాట ఇప్పుడు మీకోసం.

0: अचानक पैसों की जरूरत है तो बेफिक्र हो जाइए, क्योंकि ट्रस्ट है।
1: अगर आपके घर में पुराना सोना रखा है तो उसे ले आइए ट्रस्ट के पास और पाइए उसकी सबसे बेहतर कीमत। किसी भी ज्वेलर से खरीदा हुआ सोना हो, ट्रस्ट आपको सिर्फ 10 मिनट में 100% भरोसे और पूरी पारदर्शिता के साथ देगा सोने की सही कीमत।
0: अभी कॉल करें 8592916917 पर। ट्रस्ट है ना?
2: उफ, इंटी पनंता नेने चेयाल्सी उंटुंदी। क्लीनिंग, शॉपिंग, ओ किलो शुद्धमैन उप्पु। శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
3: అట్టా చెప్పు మరి.
2: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
4: అలాగా ఏ చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
2: మమ్మీ నేను
4: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
5: చిత్రసీమలో తర్వాతి పాట జనతా గ్యారేజ్. ఈ చిత్రం కోసం రామజోగే శాస్త్రి రచనకు దేవిశ్రీ ప్రసాద్ స్వర రచన చేయగా గళాన్నందించారు యాజన్ నీజర్ నేహా బాసిన్.

0: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
2: ఏమోయ్, మా మాస్టర్ చెప్పిన మాట, పాత బంగారాన్ని అమ్మితే ట్రస్ట్ కి మాత్రమే అమ్మాలి అని.
3: ట్రస్టా?
2: అవును, ఏ జ్యువెలర్ దగ్గర కొన్న పాత బంగారం అయినా సరే ట్రస్ట్ కి తీసుకొస్తే 10 మినిట్స్ లో మన ముందే సైంటిఫిక్ గా ప్యూరిటీ ట్రాన్స్పరెన్సీతో ఇవాల్యుయేట్ చేసి బెస్ట్ వాల్యూ ఇస్తారు. అంటే ఎలాంటి టెన్షన్ అనుమానం ఉండదు. ట్రస్ట్. మరిన్ని వివరాలకై 8592916917 కి కాల్ చేయండి.
4: చిత్రసీమల తర్వాతి పాట ఇళయరాజా స్వర సంగీత సారథ్యంలో వేటూరి రచనకు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం పాడిన పాట జగదేక వీరుడు అతిలోక్ సుందరి చిత్రం నుండి.

0: మా మాస్టర్ చెప్పినమాట, పాత బంగారాన్ని అమ్మితే ట్రస్ట్ కి మాత్రమే అమ్మాలి అని.
1: ట్రస్ట్?
0: అవును, ఏ జ్యువెలర్ దగ్గర కొన్న పాత బంగారమైనా సరే ట్రస్ట్ కి తీసుకొస్తే 10 మినిట్స్ లో మన ముందే సైంటిఫిక్ గా ప్యూరిటీ ట్రాన్స్పరెన్సీతో ఇవాల్యుయేట్ చేసి బెస్ట్ వాల్యూ ఇస్తారు. అంటే ఎలాంటి టెన్షన్ అనుమానం ఉండదు. ట్రస్ట్. మరిన్ని వివరాలకై 8592916917 కి కాల్ చేయండి.
2: చిత్రసీమలో తర్వాతి పాట. సంక్రాంతికి వస్తున్నాం. ఈ చిత్రం కోసం భాస్కర్ భట్ల రవికుమార్ రచనకి రమణగోగుల మధుప్రియ పాడిన ఈ పాటకు సంగీతాన్ని అందించారు భీమ్స్ సెసిరోలియో.

0: కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారా? అయితే మా ఆకాశవాణి క్లాసిఫైడ్స్ తో పంచుకోండి. ప్రకటనల కోసం 0402324045 0402324052 ఈ నంబర్ కు కాల్ లేదా వాట్సాప్ చేయండి.
1: కార్యక్రమంలో తర్వాత మీరు వినబోతున్న ఈ పాట పెద్ది. ఈ చిత్రం కోసం మోహిత్ చౌహాన్ పాడిన బాలాజీ గీతం, ఏఆర్ రెహమాన్ సంగీతం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. బీఆర్ఎస్ బీజేపీ ఒక నాణానికి ఉన్న బొమ్మ బొరుసు లాంటివని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. సంగారెడ్డిలో స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసిన ముఖ్యమంత్రి సాగు ప్రోత్సాహకంగా 70,000 కోట్ల రూపాయలను రైతులకు అందించి ఘనత తమ ప్రభుత్వానిదన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాదరణను చూసి ఓర్వలేక ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ ఆరోపించారు. అభివృద్ధిని సంస్కరణలను కాంగ్రెస్ ఎప్పుడూ అడ్డుకుంటూ దేశానికి అడ్డుగా మారిందని విమర్శించారు. స్మార్ట్ రేషన్ కార్డులతో పేద కుటుంబాలకు సంక్షేమ పథకాల భరోసా లభిస్తుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ఈ డిజిటల్ కార్డు ద్వారా ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ వంటి సంక్షేమ పథకాలు పొందవచ్చని స్పష్టం చేశారు. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా పెద్దపల్లి రైల్వే స్టేషన్లో జరుగుతున్న అభివృద్ధి పనులను ఎంపీ గెడ్డం వంశీకృష్ణ పరిశీలించారు. అన్లోడింగ్ ప్రాంతాన్ని సందర్శించి కార్మికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. జమ్మూకాశ్మీర్లోని కిష్త్వార్ జిల్లా దచ్చన్ ప్రాంతంలో ఒక వాహనం అదుపుతప్పి చీనాబ్ నదిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 5 మరణించారు. మరణించిన వారిని దుంగ్జోర్లోని పకల్దుల్ ప్రాజెక్టులో పనిచేసే కార్మికులుగా పోలీసులు గుర్తించారు. అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో రేపటి వరకు భారీ అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న 2-3 రోజుల్లో హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, ఛత్తీస్గఢ్, గుజరాత్, గోవా, మధ్య మహారాష్ట్రల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. పాకిస్తాన్ సైన్యం యుద్ధ నేరాలకు పాల్పడుతోందని, పౌరులనే లక్ష్యంగా చేసుకుంటోందని బలూచ్ నేత మీర్ యార్ బలూచ్ ఆరోపించారు. ఇటీవల సురాబ్లో జరిగిన వైమానిక దాడిలో 30 పౌరులు మరణించారు. ఆ దాడికి సంబంధించిన వీడియో ఫుటేజ్ బలూచిస్తాన్లో పాక్ సైనిక దురాక్రమణకు సాక్ష్యమని మీర్ యార్ అన్నారు. జింబాబ్వేలోని కరీబా సరస్సులో ఫెర్రీ నీట మునిగిన ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 72 పెరిగింది. మృతుల్లో 18 పిల్లలు ఉన్నారు. కరీబా పట్టణం నుంచి మారుమూల మత్స్యకార గ్రామానికి వెళ్తున్న ఫెర్రీ భారీ అలల తాకిడికి బోల్తా పడింది. లెబనాన్ దేశంలోని దక్షిణ భాగంలో ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో 11 మరణించారు. హిజ్బుల్లా ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేశామని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ఈ దాడులను లెబనాన్ ప్రధానమంత్రి నవాఫ్ సలాం ఖండించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం xhandle@theRateofAIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

కార్యక్రమంలో ముందుగా వినండి. భీమ్స్ సెసిరిలో స్వీయ సంగీత సారథ్యంలో మధుప్రియతో కలిసి పాడిన ఈ పాట మనశంకర వరప్రసాద్ ఈ చిత్రం నుండి. ఈ పాటకు రచన అనంత శ్రీరామ్.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 04023240852, మరొక నెంబర్
2: 23240856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

0: చిత్రసీమల తర్వాత ఆంధ్ర కింగ్ తాలూకా ఈ చిత్రం కోసం కృష్ణకాంత సాహిత్యానికి వివేక్ మెర్విన్ సంగీతాన్ని అందించగా మెర్విన్ సోలమాన్ పాడిన సత్యామణితో కలిసి పాడిన ఈ పాట ఇప్పుడు.
1: ఈ కాలి ఆ ఊరు ఈ వెన్నెల నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
2: ఉండిపోదాం.
1: ఎలా? టైం అయిపోతుంది కదా.
2: ఆపేద్దాం.
1: అలా సినిమాల్లోనే అవుతుంది.
2: అయితే అక్కడికే వెళ్దాం.
1: ఏ హీరో అలా ఎలా?
2: ఓ హీరోయిన్ ఇలా.

చిత్రసీమల తర్వాత మీరు వినబోతున్న ఈ పాట ఛాంపియన్. ఈ చిత్రం కోసం రామ్ మిర్యాల పాడిన ఈ పాటకు సాహిత్యం కాసర్ల శ్యామ్, సంగీతం అందించారు మిక్కీజే మేయర్.

0: మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
1: చిత్రసీమల తర్వాతి పాట గేమ్ చేంజర్. ఈ చిత్రం కోసం కార్తీక్, శ్రేయా ఘోషల్ పాడిన రామజోగే శాస్త్రి గీతం తమన్ ఎస్ఎస్ సంగీతాన్ని అందించారు.

0: మీ ప్రియమైన వారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేయండి ఆకాశవాణి ద్వారా. నంబర్ 0402324052, 0402324052. ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే బుక్ చేసుకోండి.
1: వింటున్న పాట ఓజి. ఈ చిత్రం కోసం శృతి రంజని పాడిన కళ్యాణ్ చక్రవర్తి సాహిత్యానికి ఎస్ఎస్ తమన్ సంగీతాన్ని అందించారు.

0: మీరు కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారా? అయితే మా ఆకాశవాణి క్లాస్మేట్స్ తో పంచుకోండి. ప్రకటనల కోసం 0402324052 0402324052 ఈ నంబర్ కు కాల్ లేదా వాట్సాప్ చేయండి.
1: కార్యక్రమంలో తరువాతి పాట 8 వసంతాలు. ఈ చిత్రం కోసం వనమాలి రచనకు హేషం అబ్దుల్ వహాబ్ స్వీయ సంగీత సారథ్యంలో అవనీ మల్హాతో కలిసి పాడిన పాట ఇప్పుడు విందాం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు 3 జిల్లాల్లో పర్యటించనున్నారు. తొలుత కామారెడ్డి జిల్లా కందర్పల్లి గ్రామానికి వెళ్తారు. జక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు కుమార్తె వివాహ విందుకు హాజరవుతారు. అక్కడ నుంచి ములుగు జిల్లాలోని మేడారం జాతరకు చేరుకుంటారు. వనదేవతలు సమ్మక్క సారలమ్మ గద్దెలను దర్శించుకుంటారు. ఆ తర్వాత హనుమకొండ జిల్లా పరకాలలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేస్తారు. క్యూర్ పరిధిలోని హైదరాబాద్ నగరంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ పథకానికి 16 నియోజకవర్గాల్లో 60,000 మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. సగటున ఒక్కో ప్లాట్కు 8.18 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ పథకంలో భాగంగా మరో 4 నియోజకవర్గాల్లో ఈరోజు నుంచి కొత్తగా దరఖాస్తులను స్వీకరిస్తారు. హైదరాబాద్ నగరాన్ని పర్యావరణ రహిత ప్రజా రవాణా నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఆటో రిక్షా ఎలక్ట్రిక్ మార్పిడి పథకానికి రూపకల్పన చేసింది. క్యూర్ పరిధిలో పెట్రోల్ డీజిల్తో నడుస్తున్న ఆటో రిక్షాలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చడం లేదా కొత్త ఎలక్ట్రిక్ ఆటోలతో భర్తీ చేస్తారు. నగరంలో ప్రజా రవాణాను నెట్ జీరో కార్బన్ ఉద్గారాల దిశగా తీసుకెళ్లడమే ఈ పథకం ప్రధాన లక్ష్యమని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఢిల్లీ రవాణా సంస్థ బస్సుల్లో మహిళా ప్రయాణికులకు కాగితం ఆధారిత పింక్ టికెట్ సౌకర్యాన్ని ఈ నెలాఖరు వరకు పొడిగించింది. వాస్తవానికి ఈ రోజు నుంచి పింక్ సహేలి స్మార్ట్ కార్డు తప్పనిసరి అని ముందుగా ప్రకటించిన ఇప్పటి వరకు కేవలం 18 లక్షల మందికి మాత్రమే జారీ అయ్యాయి. దీంతో పింక్ టికెట్ సౌకర్యాన్ని ఈ నెల 31 వరకు డీటీసీ పొడిగించింది. జెరూసలేంలో ప్రసిద్ధ కార్డ్స్ బ్రిడ్జ్ భారత త్రివర్ణ పతాకంతో కాంతులీనింది. భారత్ ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న సన్నిహిత స్నేహాన్ని ఫ్రెండ్షిప్ బ్రిడ్జ్ చాటి చెప్పింది. ఇరు దేశాల స్నేహం ప్రకాశవంతంగా వెలుగుతోందని, ఈ వెలుగులు స్నేహానికి భవిష్యత్తుకు ప్రతీక అని ఇజ్రాయెల్లోని భారత రాయబార కార్యాలయం ఎక్స్లో పోస్ట్ చేసింది. పారిస్లో జరిగిన చెస్ ఈస్పోర్ట్స్ ప్రపంచకప్ టైటిల్ను ప్రపంచ నంబర్1 మ్యాగ్నస్ క్లార్సన్ గెలుచుకున్నారు. ఆయన ఈ టైటిల్ను వరుసగా 2 ఏడాది కైవసం చేసుకున్నారు. బెలారస్ యువ చెస్ గ్రాండ్ మాస్టర్ డెనిస్ లాజావిక్ను 2-0 తేడాతో నార్వే ప్లేయర్ కార్ల్సన్ ఓడించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: చిత్రసీమ. చిత్రసీమలో తెలుగు సినిమా పాటలు విందాం. కార్యక్రమంలో ఇప్పుడు వినండి రాజకుమారుడు. ఈ చిత్రం కోసం ఉదిత్ నారాయణ, కృష్ణ మూర్తి పాడిన చంద్రబోస్ గీతం, మణిశర్మ సంగీతం.
1: హే చుల్ ఫాసిలే.

కార్యక్రమంలో మీరు వింటున్న ఈ పాట బాలసుబ్రహ్మణ్యం సుశీల రాజకుమార్ చిత్రం కోసం పాడారు. ఆత్రేయ వ్రాసారు, ఇళయరాజా స్వరపరిచారు.

వింటున్న ఈ పాట రమణ గోగులు పాడారు మౌనమేళనో ఈ చిత్రం కోసం. రమణ గోగులతో గొంతు కలిపినది ప్రియ. ఈ పాటను వేటూరి వ్రాశారు.

వింటున్న ఈ పాట బాలసుబ్రహ్మణ్యం చిత్ర రావోయి చందమామ చిత్రం కోసం పాడారు. వేటూరి వ్రాసిన ఈ పాటను మణిశర్మ స్వరపరిచారు.

కార్తీక్ చిన్మయి పాడిన పాట వింటున్నాం, నిన్ను కోరి చిత్రం కోసం. రామజోగయ్య శాస్త్రి వ్రాసిన ఈ పాటను గోపీ సుందర్ స్వరపరిచారు.

0: వంట వరకు చేస్తాను,
1: కొద్దు
0: పక్కలేసి తీస్తాను, కలుపుతాను బ్రూ కాఫీ, చల్లుతాను కళ్ళాలి.
1: అయ్యో కర్మ.
2: సిరివెన్నెల సీతారామ శాస్త్రి వ్రాయగా బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిందే మరొక పాట. బాలసుబ్రహ్మణ్యం స్వరపరిచారు ఈ పాటను. చిత్రం పేరు లాయర్ సుహాసిని.

0: బంధాలు
1: సాగేటి
0: ఈ ఊహలు
1: మలపు సంతలో
0: కడుకుల మినుకు
1: కౌగిలింతలో
0: పులకల చినుకు
1: కురిసే
0: సంధాన
1: కురిసే
0: బంధాలు
1: సాగేటి.

ఆకాశవాణి సమయం 12:00 కావస్తుంది. కొద్ది క్షణాల్లో ముందుగా హిందీలోను ఆ తర్వాత ఆంగ్లంలోనూ వార్తలు ప్రసారమవుతాయి. ఢిల్లీ నుండి రిలే.

ద నేషన్ లుక్స్ టు ఢిల్లీ. బట్ దట్ ఫస్ట్ హాయిస్టింగ్ వాజ్ అబౌట్ మోర్ దాన్ అ రిచువల్. ఇట్ వాజ్ అబౌట్ క్లెయిమింగ్ అ స్పేస్, అ సింబల్ దట్ ఫ్రీడమ్ హ్యాడ్ అరైవ్డ్. అక్రాస్ ద నేషన్ పీపుల్ గ్యాదర్డ్ అరౌండ్ రేడియోస్ టు హియర్ ద న్యూస్. వాయిసెస్ క్రాక్ త్రూ స్పీకర్స్ ఇన్ షాప్స్ అండ్ హోమ్స్, క్యారింగ్ ద మెసేజ్ ఆఫ్ అ న్యూ ఎరా. యు నో దట్ ఫస్ట్ ఫ్లాగ్ అట్ ద రెడ్ ఫోర్ట్ బికేమ్ అ బీకన్. ఇట్ టోల్డ్ ద కంట్రీ దట్ ఫ్రీడమ్ హ్యాడ్ అరైవ్డ్. బట్ ఫర్ సమ్ పార్ట్ ఆఫ్ ఇండియా దట్ లైట్ టుక్ అ లిటిల్ లాంగర్ టు రీచ్. సో డియర్ లిజనర్స్, లెట్స్ టేక్ అ షార్ట్ బ్రేక్ అండ్ వెన్ వీ రిటర్న్ విల్ టాక్ అబౌట్ అ రీజియన్ దట్ వాజ్ స్టిల్ వెయిటింగ్ వైల్ ద రెస్ట్ ఆఫ్ ద కంట్రీ సెలబ్రేటెడ్.

0: ఆకాశవాణి సమయం మధ్యాహ్నం 12:30. ఇప్పుడు తెలుగులో వార్తలు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి సందర్భంగా దేశ ప్రజలు ఆయనకు ఈరోజు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. 12వ బ్రిక్స్ వాతావరణ మంత్రుల సమావేశం మన దేశం అధ్యక్షతన ఎల్లుండి నుంచి న్యూఢిల్లీలో జరుగుతుంది. యూజీసీ నెట్ పరీక్షలు 84 సబ్జెక్టులకు సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈరోజు కీ విడుదల చేసింది. దేశంలో వివిధ ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

0: భారత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి సందర్భంగా దేశం ఆయనకు ఈరోజు ఘనంగా నివాళులర్పిస్తోంది. భారతీయ జనతా పార్టీ ప్రముఖ నేత అయిన వాజ్పేయి 2018లో ఇదే రోజున తుదిశ్వాస విడిచారు. అటల్ బిహారీ వాజ్పేయి 3 సార్లు దేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన మొదటి పదవీ కాలం 1996లో కేవలం 13 రోజులు మాత్రమే కొనసాగింది. ఆ తర్వాత 1998 నుంచి 1999 వరకు 11 నెలల పాటు 2వ విడతగాను, అనంతరం 1999 నుంచి 2004 వరకు పూర్తి కాలం పాటు ప్రధానమంత్రిగా ఆయన దేశానికి సేవలందించారు. మన దేశంలో అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నతో 2015లో వాజ్పేయిని సత్కరించారు. అటల్ బిహారీ వాజ్పేయి స్మారక స్థలమైన సదైవ్ అటల్ వద్ద ప్రముఖులు ఈరోజు నివాళులు అర్పిస్తున్నారు. అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సదైవ్ అటల్ వద్ద నివాళులర్పించారు. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ తదితరులు ఈ నివాళి కార్యక్రమానికి హాజరయ్యారు. వాజ్పేయి వారసత్వం దేశానికి ఎప్పుడూ స్ఫూర్తినిస్తుందని, జాతి నిర్మాణంలో ఆయన నిబద్ధత తరతరాలకు స్ఫూర్తిదాయకంగా ఉంటుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ సామాజిక మాధ్యమంలో ఒక సందేశంలో పేర్కొన్నారు. భారత్ అభివృద్ధిలో వాజ్పేయి పాత్ర అనన్య సామాన్యమైందని ప్రధానమంత్రి అన్నారు. ఈరోజుకు కూడా ప్రజలకు సేవ చేయడంలో వాజ్పేయి త్యాగ నిరతిని తలుచుకునే విధంగా ఉందని, భవిష్యత్తులో కూడా ఇది మార్గదర్శకంగా ఉంటుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తన శ్రద్ధాంజలి సందేశంలో పేర్కొన్నారు. పార్లమెంట్ రాష్ట శాసనసభల్లో మహిళా రిజర్వేషన్ల అమలును రాజకీయ వివాదంగా మార్చకుండా అన్ని పార్టీలు సమర్థించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. ఎర్రకోట బురుజులపై నుంచి జాతినుద్దేశించి నిన్న చేసిన స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో మహిళలను గౌరవించేందుకు ముందుకు రావాలని, దేశంలో మహిళలు లోక్సభలోనూ శాసనసభలోనూ వీలైనంత త్వరగా 33% ప్రాతినిధ్యం పొందేలా చూడాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు.
1: జల్ద్ సే జల్ద్ హమారీ మాతాఓ బెహనోకో 33% విధానసభా ఔర్ లోక్సభా మే ఉన్కో ప్రతినిధిత్వ మిలే, ये भारत की नीति घड़तर के अंदर अपना योगदान दे, समय की मांग है. और मैं सभी राजनीतिक दलों से फिर से आग्रह करता हूं, आइए महिला आरक्षण लागू करके महिला सम्मान में आप भी जुड़िए, लेकिन मेरी माताओं बहनों को हक दीजिए.
0: देश विधानाल रूपकल्पनलो महिलालकु कूडा कीलक पात्र कल्पिंचेंदुकु अवकाशं इव्वालनि प्रधानमंत्री ई संदर्भंगा पिलुपुनिच्चारु. 12వ బ్రిక్స్ వాతావరణ మంత్రుల సమావేశం మన దేశం అధ్యక్షతన ఎల్లుండి నుంచి న్యూఢిల్లీలో జరుగుతుంది. సమావేశానికి సంబంధించి వాతావరణంలో మార్పులు, స్థిరమైన అభివృద్ది గురించి చర్చించేందుకు వాతావరణ కార్యాచరణ సమితి కాంటాక్ట్ గ్రూప్ రేపు సమావేశం జరుపుతుంది. భారత అధ్యక్షతన జరిగే బ్రిక్స్ 2026 సమావేశం ఆవిష్కరణలు, సహకారం, సుస్థిరతల ఇతివృత్తంతో జరగనుంది. కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరుగుతుంది. సమావేశంలో పర్యావరణ పరిరక్షణ, సహకారం గురించి చర్చలు జరుగుతాయని కేంద్ర మంత్రి తెలియజేశారు. బ్రిక్స్ సుస్థిరమైన జీవన విధానం, విపత్తుల నుండి రక్షణ, ఆర్థిక అభివృద్ది వంటి 4 అంశాలపై సమావేశంలో చర్చిస్తుందని కేంద్ర మంత్రి తెలియజేశారు. కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా ఈరోజు రాజస్థాన్లోని అల్వార్లో అల్వార్ సరస్ డైరీ కాంప్లెక్స్లో కొత్త డైరీ కర్మాగారానికి శంకుస్థాపన చేయనున్నారు. అలాగే వివిధ మిల్క్ యూనియన్లకు చెందిన డైరీ ప్రాసెసింగ్ ప్లాంట్లు, పశువుల దాణా కర్మాగారాలను ఆయన వర్చువల్ విధానంలో ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో రాజస్థాన్లోని 17 జిల్లాల్లో 6,262 కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ది పనులకు వర్చువల్గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరగనున్నాయి. రోజ్గార్ ఉత్సవ్ కింద కొత్తగా నియమితులైన 10,500 మందికి పైగా సిబ్బందికి కేంద్ర హోంమంత్రి నియామక పత్రాలు అందజేస్తారు. కొత్త కేంద్ర సహకార బ్యాంకుల ఏర్పాటును ప్రకటించడంతో పాటు ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారులకు నిధులను కూడా అమిత్ షా బదిలీ చేయనున్నారు. యూజీసీ నెట్ జూన్ 2026 పరీక్షకు సంబంధించి 84 సబ్జెక్టుల ప్రొవిజనల్ ఆన్సర్ కీను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈరోజు విడుదల చేసింది. అభ్యర్థులు ఆన్సర్ కీలపై తమ అభ్యంతరాలు తెలియజేసేందుకు ఛాలెంజ్ విండోను

కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. 18వ తేదీ వరకు ఫిర్యాదులకు ఈ విండో అందుబాటులో ఉంటుంది. అభ్యర్థులు అధికారిక యూజీసీ నెట్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో ఆన్సర్ కీలను సవాల్ చేయవచ్చు. సవాలు చేసే ప్రతి ప్రశ్నకు 200 రూపాయల ప్రాసెసింగ్ ఫీజు వర్తిస్తుందని ఎన్టీఏ తెలియజేసింది. ప్రతి అభ్యంతరానికి ఫిర్యాదుకు తగిన ఆధారాలను జత చేయాలని ఎన్టీఏ తెలియజేసింది. వేరే ఏ ఇతర పద్ధతిలో పంపినా అభ్యంతరాలు స్వీకరించవని, కేవలం ఆన్లైన్ మాత్రమే సమర్పించవలసి ఉంటుందని స్పష్టం చేసింది. ప్రాసెసింగ్ ఫీజు చెల్లించేందుకు 18వ తేదీ చివరి తేదీ. ఇంగ్లీష్, కామర్స్, సోషాలజీతో సహా మిగిలిన 3 సబ్జెక్టుల ప్రశ్నాపత్రాల్లోని వివిధ రకాల లోపాలకు సంబంధించి ఫిర్యాదులను పరిశీలించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు ఎన్టీఏ తెలియజేసింది. జార్ఖండ్లో జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ నియామక పరీక్షల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో విద్యార్థుల ఆందోళనలు మరింత ఉద్రిక్తతకు దారితీస్తున్నాయి. నిరసనలో భాగంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ దిష్టిబొమ్మలను దహనం చేయనున్నట్లు విద్యార్థి నేతలు ప్రకటించారు. రాంచీలోని ఆల్బర్ట్ ఎక్కా చౌక్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. తమ డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు ఆందోళన కొనసాగుతుందని, ఇది 22వ రోజుకు చేరుకుందని విద్యార్థులు వెల్లడించారు. జేపీఎస్సీ 11 నుంచి 13 పరీక్షలు, జేఎస్ఎస్సీ సీజీఎల్ పరీక్షలను రద్దు చేయాలని, ఈ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. కేరళలో అతిపెద్ద వార్షిక పండుగ అయిన తిరువోణం 26వ తేదీన జరుపుకోనున్న నేపథ్యంలో రాష్ట్రంలో పండుగ ఏర్పాట్లలో ప్రజలు మునిగిపోయారు. ఈరోజు అథంతో ఓణం వేడుకలు ప్రారంభమయ్యాయి. ఓణం కేవలం ఒక్కరోజు పండుగ కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉదయం నుంచి అధికారిక వేడుకలు అథం రోజుతో ప్రారంభమయ్యాయి. అథం ముఖ్యమైన ప్రత్యేకతల్లో అథపుక్కళ్ళం ఒకటి. ఇది ప్రతి ఇంట్లో రంగురంగుల పూలతో తయారు చేసే తిరువాణి తివాచి వంటిది. తిరువోణం వరకు ప్రతిరోజు దీనికి కొత్త పూల రంగులను అద్దుతారు. కేరళలోని త్రిపునితురలో జరిగే ఘనమైన అథచమయం ఊరేగింపు కూడా ఈ పండుగ వేడుకల్లో ఒక ప్రధాన అంశంగా ఉంటుంది. అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఈవేళ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ఈశాన్య రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లోనూ, ఛత్తీస్గఢ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లదాఖ్, గిల్గిట్ బాల్టిస్తాన్, జార్ఖండ్, కొంకణ్, గోవా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలియజేసింది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది. జమ్మూకాశ్మీర్లోని పూంచ్ జిల్లా మండీ తెహసిల్ రాజ్పురా గ్రామంలోని పురాతన బాబా బుద్ధ అమర్నాథ్ ఆలయానికి 12 రోజుల పాటు జరిగే వార్షిక శ్రీ బుద్ధ అమర్నాథ్ యాత్ర రేపు ప్రారంభమై రాఖీ పౌర్ణమి వరకు, అంటే ఈ నెల 28వ తేదీ వరకు కొనసాగనుంది. యాత్రికుల మొదటి బృందం రేపు జమ్మూలోని భగవతీ నగర్ యాత్రి నివాసం నుంచి సరిహద్దు జిల్లాయైన పూంచ్కు బయలుదేరుతుంది. పూంచ్ రాజౌరి ప్రయాణ మార్గాల్లో అధికారులు కట్టుదిట్టమైన బహుళంచెల భద్రత నిఘా ఏర్పాటు చేశారు. యాత్రా మార్గంలో సామూహిక వంటశాలలు, పార్కింగ్ లేఅవుట్లు, ఆరోగ్య సంరక్షణ కేంద్రాలతో సహా అన్ని ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం, స్థానిక సంస్థలు పూర్తి చేశాయి. ఈ అమర్నాథ్ యాత్ర సముద్ర మట్టానికి 4600 అడుగుల ఎత్తులో స్వయంభూగా వెలిసిన తెల్లటి రాయి శివలింగం ఉన్న పురాతన ఆలయానికి జరుపుతారు. విశేషాలు మరొకసారి. మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి సందర్భంగా దేశ ప్రజలు ఈరోజు ఆయనకు నివాళులర్పిస్తున్నారు. 12వ బ్రిక్స్ వాతావరణ మంత్రుల సమావేశం ఎల్లుండి న్యూఢిల్లీలో ప్రారంభమవుతుంది. యూజీసీ నెట్ పరీక్షలు 84 సబ్జెక్టులకు సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ రోజు కీ విడుదల చేసింది. దేశంలో వివిధ ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.

0: వారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేయండి ఆకాశవాణి ద్వారా. నంబర్ 0402324052 0402324052. ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే బుక్ చేసుకోండి.
1: ఆకాశవాణి, సమయం 1:10 కావస్తోంది. కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 3 జిల్లాల పర్యటనలో భాగంగా పలు అభివృద్ది పనులతో సహా ములుగులో 16,000 రూపాయల అభివృద్ది పనులకు పైలాన్ను ఆవిష్కరిస్తారు. హైదరాబాద్లోని 16 నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఇళ్ల టవర్స్లో ప్లాట్ల కోసం 60,000 మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. హైదరాబాద్లో ఆటోరిక్షా ఎలక్ట్రిక్ మార్పిడి పథకానికి రాష్ట ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. క్యూర్ పరిధిలో పెట్రోల్ డీజిల్తో నడుస్తున్న ఆటోలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు ఆర్థిక సహాయం చేయనుంది. బీఆర్ఎస్ పాలనా రిపోర్టు కార్డు ఇప్పుడు కేసీఆర్ సొంత ఇంటి నుంచే వస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు 3 జిల్లాల్లో పర్యటిస్తారు. కామారెడ్డి జిల్లా కందర్పల్లిలో జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు కుమార్తె వివాహం విందుకు హాజరయ్యాక ములుగు జిల్లాలోని మేడారం చేరుకుంటారు.

దేవతలు సమ్మక్క సారలమ్మ గద్దెలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ తర్వాత ములుగుకు వెళ్తారు. నూతనంగా నిర్మించిన ములుగు జిల్లా కలెక్టరేట్ను ప్రారంభిస్తారు. అర్హులైన లబ్దిదారులకు కొత్త పింఛన్లను పంపిణీ చేస్తారు. ములుగు జిల్లాలో 868 కోట్ల రూపాయల అంచనాలతో చేపట్టిన అభివృద్ది పనులకు సంబంధించిన పైలాన్ను ఆవిష్కరిస్తారు. రాష్టవ్యాప్తంగా హ్యామ్ పథకం కింద 16,007 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 7,448 కిలోమీటర్ల మేర నిర్మించే 2,145 పంచాయతీరాజ్ రహదారుల అభివృద్ది పనులకు సంబంధించి స్థానిక గట్టమ్మ ఆలయం వద్ద నిర్మించిన పైలాన్ను కూడా సీఎం ఆవిష్కరిస్తారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు మధ్యాహ్నం హనుమకొండ జిల్లాలోని పరకాల నియోజకవర్గంలో పర్యటిస్తారు. నియోజకవర్గంలో మొత్తం 484 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ఇందులో పరకాల మున్సిపాలిటీకి తాగునీటి సరఫరా మెరుగుదల, అంతర్గత సీసీ రోడ్లు, కుంకుమేశ్వర స్వామి ఆలయ అభివృద్ది, ఉర్దూ ఘర్కం షాదీఖానా, అక్కంపేట మోడల్ విలేజ్, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్, పరకాల ఎర్రగట్టుగుట్ట 4 లేన్ల రహదారి, విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణం పనులు ఉన్నాయి. 41 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిన 100 పడకల ఆసుపత్రి, పరకాల డిగ్రీ కళాశాల, ఆత్మకూరులో ఎన్పీడీసీఎల్ ఆధునిక డివిజన్ కార్యాలయ ఎస్పీఎం షెడ్లను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. అనంతరం బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. బహిరంగ సభకు దాదాపు 80,000 మంది ప్రజలొస్తారని భావిస్తున్నారు. క్యూర్ పరిధిలోని హైదరాబాద్ నగరంలో ప్రభుత్వం నిర్మించనున్న ఇందిరమ్మ ఇళ్లు టవర్స్ పథకంలో ప్లాట్ల కోసం 60,000 మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. 16 నియోజకవర్గాల్లో సగటున ఒక్కో ప్లాట్కు 8.18 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న ప్రతి నియోజకవర్గంలోనూ ఇందిరమ్మ ఇళ్ల టవర్స్లో ప్లాట్ల కోసం అల్పాదాయ వర్గాల నుంచి అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. వీటిని పరిశీలించిన తర్వాత లాటరీ తీసి లబ్దిదారులను ప్రకటించారు. హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ గౌతమ్ ఈ పథకంలో భాగంగా మరో 4 నియోజకవర్గాల్లో ఈరోజు నుంచి కొత్తగా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఎల్బీనగర్, గోషమహల్, ముషీరాబాద్, చంద్రాయనగుట్ట నియోజకవర్గాల్లో ఎంపిక చేసిన భూముల్లో ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ను ప్రభుత్వం నిర్మించనుంది. ఇప్పటికే టెండర్లు పిలిచామని, సెప్టెంబర్ మొదటి వారంలో పనులను ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నట్టు హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ గౌతమ్ వెల్లడించారు. ఇళ్ల కేటాయింపు ప్రక్రియ పూర్తి పారదర్శకంగా లాటరీ ద్వారా జరుగుతుందని స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరాన్ని పర్యావరణ హిత ప్రజా రవాణా నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఆటోరిక్షా ఎలక్ట్రిక్ మార్పిడి పథకానికి రాష్ట ప్రభుత్వం రూపకల్పన చేసింది. ఈ పథకం కింద క్యూర్ పరిధిలో పెట్రోల్ డీజిల్తో నడుస్తున్న ఆటోరిక్షాలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చాలని లేదా కొత్త ఎలక్ట్రిక్ ఆటోలతో భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్ నగరంలో ప్రజా రవాణాను నెట్ జీరో కార్బన్ ఉద్గారాల దిశగా తీసుకెళ్లడమే ఈ పథకం ప్రధాన లక్ష్యమని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. తెలంగాణ ఆటోరిక్షా ఎలక్ట్రిక్ మార్పిడి పథకంలో 18,766 ఆటో వాలాలకు ప్రయోజనం కలుగుతుంది. ఇందులో డీజిల్ ఆటోలు 11,254 ఉన్నాయి. పెట్రోల్ ఆటోలు 7,512 ఉన్నాయి. ప్రస్తుత ఆటోకు ఎలక్ట్రిక్ రిట్రోఫిట్మెంట్ లేదా కొత్త ఎలక్ట్రిక్ ఆటో కొనుగోలుకు 1,50,000 రూపాయల వరకు ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తుంది. ఇందుకోసం ఇప్పటికే 200 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించింది. ఈ స్కీమ్ పారదర్శకంగా, సమర్థవంతంగా అమలయ్యేలా 3 స్థాయిల్లో సంస్థాగత యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. బీఆర్ఎస్ను ప్రశ్నిస్తూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఎక్స్లో పోస్ట్ చేశారు. తెలంగాణను 10 ఏళ్లు పరిపాలించిన బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక విమర్శలు చేస్తోందన్నారు. భారత్లో మంచి కాలేజీలు లేవని బీఆర్ఎస్ నేతలు అకస్మాత్తుగా చెబుతున్నారన్న బండి సంజయ్, మరి 10 ఏళ్ల కాలంలో మీరేం చేశారని ప్రశ్నించారు. మంచి పాఠశాలలు, కళాశాలలను ఎందుకు ఏర్పాటు చేయలేకపోయారు? ఇంటర్మీడియట్ విద్యార్థులను ఆత్మహత్యలకు ఎవరు ప్రేరేపించారంటూ ప్రశ్నలు సంధించారు. తగినంతమంది ఉపాధ్యాయులను ఎందుకు నియమించలేదు? విశ్వవిద్యాలయాల్లో ఖాళీలు ఎందుకు పేరుపోవడానికి అనుమతించారని ఎక్స్లో
ప్రశ్నల మీద ప్రశ్నలు

0: చేశారు. మీరు ఎన్ని పేపర్ లీకులు చేశారని బీఆర్ఎస్ నేతలను బండి సంజయ్ ప్రశ్నించారు. కళాశాలలకు నిధులు ఎందుకు ఇవ్వకుండా చేశారు? కనీసం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను కూడా సకాలంలో ఎందుకు చెల్లించలేకపోయారని నిలదీశారు. బీఆర్ఎస్ పాలన రిపోర్టు కార్డు ఇప్పుడు కేసీఆర్ సొంత ఇంటి నుంచే వస్తోందని, పాఠశాలలు బాగా లేవని మొదట విమర్శించింది కేసీఆర్ మనవడేనని, ఇప్పుడు మనవరాలు కూడా అంత మంచి కాలేజీలు చెబుతోందని పోస్టులో ప్రస్తావించారు. హైదరాబాద్ గాంధీభవన్లో పిఎస్సి సమావేశం జరుగుతోంది. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన జరుగుతున్న ఈ కీలక సమావేశంలో హైదరాబాద్ డిసిసి నాయకులు, ముఖ్య నేతలు హాజరయ్యారు. ఈ సమావేశంలో హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీకి సంబంధించిన పలు కీలక అంశాలపై సమగ్రంగా చర్చిస్తున్నారు. ముఖ్యంగా నగరంలో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడం, రాబోయే సంస్థాగత వ్యవహారాలు, భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా సమీక్ష నిర్వహిస్తున్నారు. అలాగే ప్రజా సమస్యలపై పోరాటాలు, పార్టీ చేపట్టబోయే వరుస కార్యక్రమాల రూపకల్పనపై నేతలకు మీనాక్షి నటరాజన్ దిశానిర్దేశం చేస్తున్నారు. మహిళలు వృత్తి వ్యాపారాల్లో ఆర్థిక సాధికారత సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటు అందిస్తోందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. నల్గొండ సమీపంలోని గంధంవారిగూడెంలో 3,50,00,000 రూపాయల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన నీలగిరి మహిళా శక్తి పెట్రోల్ పంపును ఆయన ప్రారంభించారు. సూపర్ మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మహిళలు పెద్ద వ్యాపారాలైన రైస్ మిల్లులు, గోదాములు, ప్రాసెసింగ్ యూనిట్లు, పెట్రోల్ బంకులను నడుపుతూ ఆర్థికంగా బలపడాలనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్దేశమని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. పెట్రోల్ బంకు పక్కన సూపర్ మార్కెట్తో పాటు కాఫీషాప్, రెస్టారెంట్ బిజినెస్ చేసుకోవచ్చని తెలిపారు. గ్రామ పంచాయతీల అభివృద్దికి నిధులు మంజూరులో పక్షపాత ధోరణి సరికాదని జనగామ శాసనసభ్యులు పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. కాంగ్రెస్ నుంచి ఎన్నికైన సర్పంచులకు మాత్రమే నిధులు మంజూరు చేయడం స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి తగదన్నారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోని కొండాపూర్, శ్రీపతిపల్లి, లింగంపల్లి గ్రామాలకు సాగునీరు అందించేందుకు 104 కోట్ల రూపాయలను నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిందని గుర్తు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో సదరం శిబిరాలను నిర్వహిస్తున్నామని సూపరింటెండెంట్ డాక్టర్ ప్రవీణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. రేపు, ఎల్లుండి 2 రోజుల పాటు ఆర్థోపెడిక్ సమస్యలున్నవారికి, 19న వినికిడి లోపం ఉన్నవారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. 20న జనరల్ వైద్య పరీక్షలు, 21న కంటిచూపు వైద్య పరీక్షలు నిర్వహిస్తామన్నారు. యూడీఐడీ దరఖాస్తు ఫామ్తో పాటు ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సంబంధిత మెడికల్ డాక్యుమెంట్లతో పాటు ఎక్స్రేలను తీసుకుని సదరం శిబిరాలకు రావాలని సూచించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 3 జిల్లాల పర్యటనలో భాగంగా పలు అభివృద్ది పనులతో సహా ములుగులో 16,000 రూపాయల అభివృద్ది పనులకు పైలాన్ను ఆవిష్కరిస్తారు. హైదరాబాద్లోని 16 నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఇళ్ల టవర్స్లో ప్లాట్ల కోసం 60,000 మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. హైదరాబాద్లో ఆటోరిక్షా ఎలక్ట్రిక్ మార్పిడి పథకానికి రాష్ట ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. క్యూర్ పరిధిలో పెట్రోల్, డీజిల్తో నడుస్తున్న ఆటోలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు ఆర్థిక సహాయం చేయనుంది. బీఆర్ఎస్ పాలనా రిపోర్టు కార్డు ఇప్పుడు కేసీఆర్ సొంత ఇంటి నుంచే వస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. గివింగ్ బ్యాక్ టు సొసైటీ, సమాజానికి తిరిగివ్వడం, ఇది సామూహిక శ్రేయస్సును బలోపేతం చేయడం, అవసరాలను తీర్చడం, ఇంకా ఇతరులకు అవకాశాలను సృష్టించడం, ఇదే లక్ష్యంగా పెట్టుకున్న ఒక చురుకైన పరస్పర చర్య. తిరిగివ్వడం అంటే అది ఒక మాట ద్వారా కూడా కావచ్చు, ఒక సమయాన్నివ్వడం, నైపుణ్యాలనివ్వడం, డబ్బును, వనరులను, ఇలా ఏ రూపంలో ఇచ్చినా సమాజానికి తిరిగివ్వడం అనేది అసలు ఆలోచనే చాలా గొప్ప ఉన్నతమైనది. అంటే అన్ని ఆలోచనలు మనం ఇంప్లిమెంట్ చేయలేం కాబట్టి చేయడం అనేది చాలా చాలా గొప్ప వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు మాత్రమే చేయగలరు. మరి ఇలాంటి అనేక పనులను చేపడుతూ వైదేహి సేవా సమితి అనే స్వచ్ఛంద సేవా సంస్థను స్థాపించాలి అనే ఆలోచన కూడా మేబీ అక్కడి నుంచో పుట్టుకుని వచ్చి ఉండవచ్చు. ఈరోజు మన ఆకాశవాణి స్టూడియోస్లో మనతో ఉన్నారు వైదేహి సేవా సమితి వ్యవస్థాపక సభ్యురాలు, ఉపాధ్యక్షురాలు ముత్తేవి సీతాకుమారి గారు. వారిని అడిగి వారి మాటల్లోనే మనం తెలుసుకుందాం అసలు ఈ ప్రయాణం ఎలా ఆవిడ మొదలు పెట్టారనేది. నమస్కారం సీతాకుమారి గారు.
1: నమస్కారం అండి.
0: సీతాకుమారి గారు, మీ గురించి చెప్పండి మా శ్రోతలకి, అలాగే మీ సేవా కార్యక్రమాల ప్రస్థానం ఎలా మొదలైంది?
1: నా పేరు మీరు చెప్పారు, ముత్తేవి సీతాకుమారి. మా పుట్టింటి పేరు ముత్తేవి, అత్తగారింటి పేరు గొల్లనపల్లి. నేను ఒక పల్లెటూరులో పుట్టి పెరిగాను. 57-58 సంవత్సరాల్లో ఆడపిల్లని స్కూల్కి పంపించడం అంటేనే నచ్చని రోజుల్లో నేను చదువుకోవాల్సి వచ్చింది. ఆ పరిస్థితుల్లో చదువుకోవటానికి స్ఫూర్తి అంటే మా అమ్మ. ఇవాళ మీరు అడిగారు గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ అని, అది కూడా బహుశా నాకు మా అమ్మ దగ్గర నుంచే వచ్చిందేమో. ఊళ్ళో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ముందు పొయ్యి ఆడిపేసేసి వెళ్ళిపోయేది, అది ఆమె వ్యక్తిత్వం. బహుశా ఆమె నుంచి నాకు వచ్చిందేమో అనుకుంటాను. మొదట ఒక పల్లెటూరులోనే చదువుకోవటానికి వచ్చిన చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఒక 4 కిలోమీటర్లు నడిచి వేరే ఊరు వెళ్ళి చదువుకోవాల్సి వచ్చింది. అలా 11 దాకా చదువుకున్నాను ఎట్లాగో. తర్వాత చదివించడానికి కూడా ఇబ్బంది అయిన రోజుల్లో మా అమ్మ నా వెనక నిలబడ్డది. హైదరాబాద్ కమలా నెహ్రూ పాలిటెక్నిక్ లో చదివించింది. పాలిటెక్నిక్ అయిపోయినాక ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగంలో దొరికిన చోట జాయిన్ అవ్వటం జరిగింది. తర్వాత పెళ్ళయింది, పెళ్ళయినాక హైదరాబాద్ వచ్చాను. తర్వాత చదువుకోవాలనే కోరుకున్నది అన్నప్పుడు మా వారు ఒప్పుకోబట్టి నేను నైట్ కాలేజీలో ఇంజనీరింగ్ చేశాను. జేఎన్టీయూ అప్పుడు మసాబ్ ట్యాంక్లో ఉండేది, జేఎన్టీయూలో ఇంజనీరింగ్ బిఈ చేశాను. అప్పటికి మాకు అబ్బాయి అన్నాడు, 2వ అబ్బాయిని క్యారింగ్లో ఫైనల్ ఇయర్ పూర్తి చేసుకున్నాను. దాని తర్వాత కూడా అవసరం ఏదైనా చేయిస్తుంది. తర్వాత నాకు అక్కడ డిపార్ట్మెంట్లో సస్టైనబిలిటీ కోసం ఎంటెక్ ఉస్మానియా యూనివర్సిటీలో నైట్ కాలేజీలో చేయాల్సి వచ్చింది. సరే ఉద్యోగం చేశాను. ఉద్యోగంలో ఒడుదొడుకులు పెద్దగా ఒక రకంగా ఇబ్బందులు పడలేదు అని చెప్పాలి. నేను 98లో వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకోవటం జరిగింది. అప్పటికే వైదేహి సేవా సమితి, వైదేహి ఆశ్రమం 1993లో ప్రారంభమైంది. దానిలో కొంత ఇన్వాల్వ్ అవ్వటం మొదలెట్టాక నాకు ఒక కారణం దొరికింది. నేను ఏదైనా చేయడానికి నాకు అవకాశం దొరికింది అనుకున్నప్పుడు జాబ్ వదిలేసి పూర్తిగా వైదేహితో ఉన్నాను. గత 33 సంవత్సరాలుగా ఏదో ఒక పని చేస్తూనే ఉన్నాను వైదేహితో పాటు. వైదేహి ఎలా మొదలైంది అని అడిగాను. వైదేహి అనేది రాష్ట్రీయ స్వయం సేవక సంఘం, ఆర్ఎస్ఎస్ ద్వారా కొన్ని సేవా కార్యక్రమాలు, లక్షలాది సేవా కార్యక్రమాలు నడుస్తున్నాయి మొత్తం భారతదేశంలో. ఇందులోంచి సేవా కార్యక్రమాలను చూసేది సేవాభారతి అనే వింగ్ ఉంటుంది. ఆ సేవాభారతికి అనుబంధంగా ఈ వైదేహి ఆశ్రమం అని ముందు ప్రారంభించడం జరిగింది 1993లో. అది ప్రారంభానికి కూడా ఈ సేవాభారత్ ద్వారా ఉన్న అధికారులు ఒకసారి వారు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒక ఆడపిల్లని దయనీయ స్థితిలో చూసినప్పుడు ఆయన మనసు వికలమైంది. ఆడపిల్లల్ని ఏదో చెయ్యాలి మనం అనే తపనతో ఆయన వైదేహికి అంకురార్పణ చేశారు. తన లాంటి వాళ్ళని కొందరు కలుపుకొని ధనం మూలం ఇదం జగత్ అంటారు, డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అన్నప్పుడు కొంత లైక్ మైండెడ్ పీపుల్ నుంచి కొంత తీసుకున్నాం. మొదట మేమేం చేశామంటే అన్నపూర్ణ పథకం అని మనకు తెలిసిన కొన్నేళ్లలో బ్యాగ్స్ ఇచ్చి, అమ్మ మీరు రోజు వంట చేసుకుంటారు,

0: వంట చేసుకునేటప్పుడు మీతో పాటు ఇంకో పిల్లకి పెడుతున్నాను అనుకున్న ఒక గుప్పెడ బియ్యం సంచిలో వేయండి, మేము వారానికో 10 రోజులకి వచ్చి తీసుకుంటాము అని చెప్పాం. సరే అని వాళ్ళు అలా చేయటం మొదలెట్టారు. తర్వాత తర్వాత గుప్పెడు బియ్యం ఏమిటి, మనం బస్సా బియ్యం ఇవ్వచ్చు కదా, మనం కూరలు ఇవ్వచ్చు, పప్పు ఇవ్వచ్చు. ఇలా మధ్యతరగతి కుటుంబీకులు నిలబెట్టిన సంస్థ ఇది. తర్వాత తర్వాత అవసరానికి అనుగుణంగా దాతలు పెరిగారు. మనిషి నుంచి మనిషికి వెళ్ళింది, ఎక్కడ పబ్లిసిటీ అన్నది ఉండదు, బై వర్డ్ ఆఫ్ మౌత్ పెరిగింది సంస్థ పెరిగింది. మొదట 3 రూములు 3 అమ్మాయిలతో ప్రారంభించిన వైదేహ ఆశ్రమం 33 మంది ఆడపిల్లలు అయ్యే వరకు మాకు ఆ 3 రూముల్లో వాళ్ళని అకామిడేట్ చేయడం చాలా కష్టమైపోయింది. చూస్తున్న వాళ్ళు అన్నారు అట్లా మేము సహాయం చేస్తాం, మీరు బిల్డింగ్ కట్టుకోండి అన్నారు. అనూహ్యమైన స్పందన దొరికింది, మంచి బిల్డింగ్ మొదలెట్టాము. మొదలెట్టినప్పుడు ఈ రోజు మీరు చూస్తున్న వైదేహ ఆశ్రమం 4 అంతస్తుల్లో ఉన్నది. 150 మందికి కూడా అకామిడేషన్ ఇవ్వగలిగే అంత వ్యవస్థ ఉంది. తర్వాత ఆడపిల్లలని ఒక్కసారి వైదేహ ఆశ్రమంలోకి తీసుకున్నాక ఆ పిల్లని పూర్తిగా అమ్మాయి కాళ్ళ మీద నిలబడాలి, ఒక కుటుంబంలో ఇమిడిపోవాలి అమ్మాయి, ఆమెకు ఒక కుటుంబం ఏర్పడాలి అనుకున్న ఉద్దేశంతో ఆ ప్రస్థానం జరిగింది. మొదట తీసుకోవటం అన్నది ఇది భారతదేశంలో ఏ మూల నుంచి ఆడపిల్లలు వచ్చినా కానీ తల్లిదండ్రులు లేని నిరాశ్రితులైన బాలికలు లేదు, ఒక్కొక్కసారి తల్లిదండ్రులు ఉన్నా కానీ సపోర్ట్ చేయలేని తల్లిదండ్రులు అటువంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ తీసుకునేవాళ్ళం. ఈ తీసుకోవటం కూడా ఒక అమ్మాయి గురించి ఎవరు చెప్తారు, సమాజం నుంచి మేమేం పేపర్ పబ్లిసిటీ చేయమం కూడా, ఎవరో తెలిసిన వాళ్ళు ఇట్లా వైదేహికి చేర్చండి అంటే వాళ్ళు చెప్పినప్పుడు మన కమిటీ సభ్యులు మాకు వైదేహికి ముందు చెప్పవలసింది ఏంటంటే ఎసెట్ ఏంటంటే మంచి టీం కార్యకర్తలు వీళ్ళందరూ, ఒక్క రూపాయి కూడా సమాజానికి వెనక్కి ఇవ్వాలనే సదుద్దేశంతో ఉన్న కార్యకర్తల టీం ఉన్నది, మంచి టీం. ఆ టీం వల్ల ఈరోజు వైదేహి 30 ఏళ్ళు నిరాటంకంగా సాగుతోంది. వాళ్ళు ఏం చేస్తారంటే అమ్మాయి అప్లికేషన్ రాగానే వాళ్ళు ఊరు వెళ్ళి ఆ అమ్మాయిని ఎంక్వైరీ చేస్తారు, అమ్మాయి బ్యాక్గ్రౌండ్ అంతా వెరిఫై చేసినాక వాళ్ళ బంధువులు ఎవరో ఒకళ్ళు ఉంటారు, ఉన్నప్పుడు వాళ్ళకు కూడా మనం వెంటనే తీసుకురాం పిల్లల్ని. వాళ్ళ బాబాయిలు కానీ మామయ్యలు గారు ఉన్నప్పుడు కుటుంబం అవసరం ఏంటో వాళ్ళకి చెప్తారు, మీ అమ్మాయిని మీ ఇంట్లో పెంచుకోగలిగితే బాగుంటుంది అని ముందు కన్విన్స్ చేస్తారు. ఒక్కొక్కసారి కన్విన్స్ అయ్యి సర్లేండి మేమే పెంచుకుంటామంటారు, లేదు చేతగాని పరిస్థితుల్లో ఉంటే వైదేహికి తీసుకొస్తారు. ఒకసారి వైదేహికి వచ్చింది అంటే అమ్మాయి బాధ్యత పూర్తిగా మనదే. అమ్మాయిని చదివిస్తాము, సంస్కారం ఇస్తాము, అమ్మాయి కల్చరల్ ప్రోగ్రామ్స్, సంగీత నాట్యం ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే నేర్పిస్తాము. చదువు విషయం వస్తే అమ్మాయి ఎంత చదువుకుంటే అంత ఆమె శక్తి మేరకు చదివిస్తాం.
1: అంటే గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తారా?
0: లేదు, శిశు మందిర్ స్కూల్ పక్కనే ఉన్నది మాకు, శిశు మందిర్ స్కూల్లో చదివిస్తాం. ఇప్పటిదాకా వైదేహిలో దాదాపు 16 మంది ఇంజనీరింగ్ గర్ల్స్ అయిపోయారు, జాబ్ చేస్తున్నారు, సాఫ్ట్వేర్ సైడ్ ఉన్నారు, ఇటు ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ గా కూడా 5 అమ్మాయిలు ఇంజనీరింగ్ లో ఉన్నారు, అలాగే నర్సింగ్ ప్రొఫెషన్ లో ఉన్నారు, అన్ని ప్రొఫెషన్స్ లోనూ ఉన్నారు. ఇప్పటి వరకు ఒకసారి వైదేహికి వచ్చినాక ఆ అమ్మాయి చదువు పూర్తయిందన్నాక, కొందరికి చదువులో అంత ఆసక్తి ఉండదు, వొకేషనల్ ట్రైనింగ్ స్కిల్స్ ఏదో ఒకటి నేర్పిస్తాం. ఆ అమ్మాయి కాళ్ళ మీద అమ్మాయి నిలబడగలదు అన్న ధైర్యం మాకు కలిగిన రోజు పెళ్లి చేసే ప్రయత్నం చేస్తాం. పెళ్లి చేసి పంపించినాక బాధ్యత పూర్తిగా వాళ్ళకి అత్తగారి వాళ్ళకి అప్పగిస్తాం. దాని తర్వాత మనకు పెద్దగా వ్యవస్థ లేదు కాబట్టి పెళ్లి చేసేటప్పుడే మేము చెప్తాం అమ్మాయి బాధ్యత మీద. అట్ ది సేమ్ టైం మేము విడిచిపెట్టాం, తర్వాత కూడా అమ్మాయి ఎలా ఉంది ఏముంది అని చెప్పి. ఇంకొకటి ఏంటంటే చెప్పవలసింది, వైదేహి అనేది ఒక ఆశ్రమమో ఏదో కాదు, ఇది పెద్ద ఉమ్మడి కుటుంబం. ఇందులో తాతయ్యలు ఉంటారు, మామయ్యలు ఉంటారు, అమ్మలు ఉంటారు, అమ్మమ్మలు ఉంటారు, అక్కలు ఉంటారు, అన్ని రకాల పిలుపులతోనే నడుస్తుంది. వాళ్ళ కష్టం ఉన్నా సుఖం ఉన్నా వాళ్ళకే చెప్పుకుంటారు, కలిసిమెలిసి ఉంటారు ఆడపిల్లల మొత్తం మీద. పెళ్ళి అయిన తర్వాత కూడా వాట్సాప్ గ్రూప్ ఉంది పెళ్ళైన పిల్లలందరూ, వాళ్ళు కూడా ఏడాదికి ఒక్కసారి వచ్చి కలుస్తారు. ఈ లోపల కూడా ఎవరికన్నా ఇబ్బందులున్నా వాళ్ళలో వాళ్ళు సార్ట్అవుట్ చేసుకునే ప్రయత్నం కూడా చేస్తారు, అది కూడా చూశాను నేను. అట్లాగే ప్రతి సంవత్సరం యాన్యువల్ డే ఒకటి జరుగుతుంది. యాన్యువల్ డే జరిగినప్పుడు సెలబ్రిటీస్ అంటే యూజువల్గా మేము జ్యుడిషియరీ నుంచి హైకోర్టు నుంచి ఒక జస్టిస్ను పిలిచే ప్రయత్నం చేస్తాం. ఒక జస్టిస్ వస్తారు, ఒక స్వామీజీ కానీ ఎవరైనా వస్తారు, ఒక మంచి వక్త అన్నమాట. తర్వాత కొంతమంది దాతలు ఉంటారు, వాళ్ళు వచ్చినప్పుడు కార్యక్రమాలు ఉంటాయి, పిల్లల సాంస్కృతిక కార్యక్రమాలు. పిల్లలు ఏడాదంతా ఎదురు చూస్తారు, వాళ్ళ స్కిల్స్ ప్రొజెక్ట్ చేయడానికి అవకాశం దొరకాలని అలా చేస్తారనమాట. సమాజం నుంచి మాకు దొరికిన స్పందన ఏంటంటే ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి కూడా మాకు మంచి సపోర్ట్. ఇవాళ మా అబ్బాయి పుట్టినరోజు ఉంది, వైదేహిలో పిల్లలతో

0: వాళ్ళసి భోంచేయాలి అని ఆ ఉద్దేశంతో వస్తారు. అదొక్కటే కాదు, మ్యారేజ్ డే కానివ్వండి, వైద్యాశ్రమానికి వచ్చి ఇక్కడ భోంచేస్తారు, వాళ్ళకి తోచింది వాళ్ళు ఇస్తారు. అలాగే పిల్లల్ని చదివించడంలో విషయంలో కానీ, బట్టలు ఇవ్వటంలో కానీ, ఏ విషయంలో అయినా సరే, కేవలం సమాజం నుంచి, ప్రభుత్వం నుంచి రూపాయి ఆశించాం మేము. మొత్తం సమాజం నుంచి ప్రతి గివింగ్ బ్యాక్ అన్నారు. నేను సమాజం నుంచి నాకు దొరికింది, నేను ఇవ్వాలి అనే స్ఫూర్తితో వచ్చేవాళ్లే ఎక్కువ అనిపిస్తారు నాకు. పెళ్లి సంబంధాలు కూడా అలాగే వస్తాయి. ఒక అమ్మాయి పెళ్లి జరిగింది, ఆ అమ్మాయి పెళ్లిలో ఎలా జరిగింది, ఏం జరుగుతుంది అన్నది చూసిన వాళ్ళు మళ్ళీ వాళ్ళ ద్వారా ఇంకో సంబంధం వస్తుంది. అందరూ ఆన్ దేర్ ఓన్ వస్తారు. ఇక్కడ ఉండేది ఏంటంటే మాకు ఛాయిస్, అబ్బాయిని వెతుక్కునే ఛాయిస్ మాకే ఉంటుంది. ఎలిజిబుల్ గర్ల్స్ ఉంటారు పెళ్ళికి, ఒక అప్లికేషన్ వస్తుంది మ్యారేజ్కి, బయోడేటా పంపిస్తారు, ఫోటోలు పంపించినప్పుడు ఈ అమ్మాయికి అయితే బాగుంటుంది అని మనం అనుకున్నాక మిగతా ముందుకెళ్తాము. అబ్బాయి ఏంటి అన్నది ఎంక్వైరీ చేస్తాము, అబ్బాయికి వివరాలు చెప్తాము. కుల మత ప్రసక్తి ఉండదు ఇక్కడ. మన ఇంట్లో మన పిల్లలకు ఒకళ్ళిద్దరు వెళ్ళి ఎత్తుకుతారేమో. ఇక్కడైతే ఒక 10 మంది కమిటీ మెంబర్స్, మ్యారేజ్ కమిటీ ఉంటుంది, మొత్తం కమిటీ మెంబర్స్ అందరూ కన్విన్స్ అయితేనే ఆ సంబంధం చేయాలి అనుకుంటాం. అబ్బాయి ఆఫీస్లో ఎంక్వైరీ చేస్తాము, అబ్బాయి రూరల్ బ్యాక్గ్రౌండ్ అంటే వాళ్ళు ఊరికి వెళ్ళి వెరిఫై చేస్తాము, తల్లిదండ్రులకి ఇష్టమా అని అడుగుతాము. అని అడిగినాక అప్పుడు మాత్రమే అమ్మాయిని చూపిస్తాం. ఒక్కసారి ఒక అమ్మాయిని చూపించాము అంటే పెళ్ళి అయిపోవాల్సింది, ఆ అమ్మాయి నచ్చలేదని ఇంకో అమ్మాయిని చూపించాం. అంత పూర్తి ఎంక్వైరీ అయినాక మాత్రమే అమ్మాయిని చూపించడం జరుగుతుంది.
1: పూర్తి బాధ్యత మీరు వహిస్తారు.
0: ఇంకొకటి ఏంటంటే అన్ని అనుకున్నాక, అబ్బాయి బాగున్నాడు పెళ్లి చేద్దాము అనుకున్నప్పుడు మేము వాళ్ళిద్దరిని మెడికల్ చెకప్కి పంపిస్తాం, అబ్బాయిని మా అమ్మాయిని కూడా పంపిస్తాం. రిపోర్ట్స్ వచ్చినాక మా ఫ్యామిలీ కౌన్సిలింగ్ డాక్టర్ ఉంటారు, వారికి చూపించి వారు కన్విన్స్ అయినాక మాత్రమే పెళ్లి జరుగుతుంది.
1: సొంత కుటుంబ సభ్యులు కూడా ఇంత కేర్
0: తీసుకుంటారు. మన మెడికల్ ఆస్పెక్ట్ మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటాము, ఎందుకంటే ఒకసారి పెళ్లి చేశాక పిల్లకి రేపు ఇబ్బంది అయితే కష్టం ఏదైనా అని ఆ ఉద్దేశంతో అలా చేస్తాం అన్నమాట.
1: సీతాకుమారి గారు, మీరు ఈ వైదేహి ఆశ్రమంలో పిల్లల్ని అడాప్ట్ చేసుకునేటప్పుడు ఒక కొంత ప్రత్యేకంగా వ్యవహరిస్తారని తెలిసింది, ఆ విషయం ఏంటండి?
0: ప్రత్యేకంగా అంటే ఇప్పుడు చెప్పాను ఇందాక మీకు, దేశం మొత్తంలో ఎక్కడి నుంచైనా మేము ముందు వైదేహి ఆశ్రమాన్ని చూసుకునేటప్పుడు ఆ అమ్మాయి తల్లిదండ్రులు నిజంగా నిరాశ్రితులు లేదు, కేవలం ఏదో ఇక్కడ బాగుంది కదా ఒక హాస్టల్ లాగా ఉంది అనుకుని రావటం కాకుండా ఆ ఊరికి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ ఎంక్వైరీ చేస్తాము. కొన్ని కేసెస్లో మరీ ఆర్థిక స్థితి బాగాలేదన్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి చేసి చదువుకి కొంత సహాయం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. నీడ్ బేస్డ్ అన్నమాట ఇది, ఎవరికి ఏ ఆడపిల్లకి ఏ అవసరం అన్నది మనం కనుక్కోవాలి. తీసుకున్నామంటే ఒక్కసారి వైదేహి ఆశ్రమంలో ఒక అమ్మాయి అడుగు పెడితే, ఇక మా అమ్మాయి అమ్మాయి ముందు అమ్మాయి లోపలికి రాగానే మెడికల్ చెకప్ చేయిస్తాం. అమ్మాయి కూడా ఇప్పుడు వాళ్ళని అడిగితే ఏమీ లేవంటారు ఒక్కొక్కసారి, కానీ ఏదైనా ఇబ్బందులు ఉండొచ్చు కాబట్టి అమ్మాయికి మెడికల్ చెకప్ చేయిస్తాము. చేయించినాక ఏమైనా ఇబ్బందులు ఉన్నాయంటే అట్లానే అమ్మాయిని వెనక్కి పంపము, ఏదైనా ఇబ్బందులు ఉన్నాయంటే ట్రీట్మెంట్తో సహా మొదలెడతాం మేము. ఎక్కడి నుంచైనా తీసుకునేవాళ్ళం ముందు, కానీ ఇప్పుడు 2016 నుంచి గవర్నమెంట్ జేజే యాక్ట్ని ఫాలో అవ్వాల్సిన అవసరం ఎక్కువ ఉంది. మాదేమైంది, హైదరాబాద్ డిస్టిక్లో ఉన్నది కాబట్టి మేము పిల్లల్ని కేవలం హైదరాబాద్ డిస్టిక్ నుంచి మాత్రమే తీసుకోవాలి అన్నది ఒకటి మ్యాండేటరీగా ఉన్నది. కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఎవరిని ఇస్తే వాళ్ళని మాత్రమే తీసుకోవటం జరుగుతుంది. దీనివల్ల మా రూల్స్లో కొంత కాంప్రమైజ్ కావాల్సి వచ్చింది, బట్ స్టిల్ తప్పదు కదా, మన ప్రభుత్వంని ఆనర్ చేయాలి, చేస్తాము. వాళ్ళు చెప్పిన రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం ఫాలో అవుతూనే 18 ఏళ్ళు నిండేదాకా వాళ్ళు చెప్పినట్టు మనం నడుస్తాం. 18 నుంచి 21 వరకు ఆఫ్టర్ కేర్ అన్నట్టు వాళ్ళని కూడా మా దగ్గరే ఉంచుకుంటాం. 21 వరకు వాళ్ళ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోతుంది. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయినాక కూడా ఇప్పటిదాకా లోపల పెరిగింది ఆశ్రమ వాతావరణంలో, బయట ప్రపంచం తెలియదు అమ్మాయికి, రేపు బయట అడాప్ట్ అవటం కష్టం అన్నట్టు ఒక ఏడాది ఉద్యోగం చేయించే ప్రయత్నం చేస్తాము. నువ్వు అమ్మాయిని ఉద్యోగంలో చేర్చున్నప్పుడే మేము పెళ్లి ప్రయత్నాలు కొన్ని జరుగుతాయి. ఈ ఏడాది ఉద్యోగంలో ఉన్నప్పుడు నెమ్మదిగా సంబంధం చూసి పెళ్లి చేసేస్తాం. పెళ్లి చేసినా కూడా ఆఫ్టర్ కేర్ మేము చూసుకుంటాం, ఏదైనా ఇబ్బందులు ఉన్నాయంటే చూసుకుంటాం.
1: సీతాకుమారి గారు, ఇప్పుడు కుటుంబంలో చూసుకున్నట్లయితే మన కుటుంబంలోనే డిఫరెంట్ మనస్తత్వాలు ఉన్న వ్యక్తులను చూస్తాం, మరి మీరు ఇంతమంది పిల్లల్ని డిఫరెంట్ కుటుంబ బ్యాక్గ్రౌండ్ నుంచి తీసుకొస్తున్నారు, డిఫరెంట్ ఫ్యామిలీస్ నుంచి, మరి అలాంటప్పుడు వాళ్ళలోని వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించడానికి మీరు ఎటువంటి కేర్ తీసుకుంటారు?
0: మంచి ప్రశ్న అడిగారు. ఇది ఏ ఇద్దరు పిల్లలు ఒకలాగా ఉండరు, వచ్చిన కొత్తల్లో కొన్ని జరుగుతాయి, గ్రాడ్యువల్గా

0: మిగతా పిల్లల్ని చూసి చాలా వరకు పరివర్తన వస్తుంది. పిల్లలు మనం చూసి నేర్చుకుంటారు, తల్లిదండ్రులు అలా ఎలా చూసుకుంటారో. ఇక్కడ కమిటీ సభ్యులు కానీ, అక్కడ ఉండే మాతాజీలు కానీ, మాతాజీలు అంటాం అక్కలు అంటాం, వాళ్ళని చూసి కానీ వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇవన్నీ అబ్జర్వ్ చేస్తారు. పిల్లలు చాలా చక్కగా అబ్జర్వ్ చేస్తారు కాబట్టి వాళ్ళని చూసి ఉంటారు. కొన్ని కొన్ని విషయాల్లో పిల్లల్ని చెక్ చేయవలసి వస్తే మాతాజీలు నచ్చ చెప్తారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేలాగా చూస్తారు. ప్రతిరోజు సాయంత్రం 7:30 నుంచి 8 గంటల దాకా భజన ఉంటుంది. భజన ఉన్నప్పుడు 1/2 గంట వాళ్ళు భజన చేసేటప్పుడు కొన్ని మంచి విషయాలు చెప్తారు. అల్టిమేట్గా మనం కోరుకునేది ఒక్కటే, ఈ పిల్లలు రేపు ఉద్యోగాలు చేస్తారా, గృహిణీలు అవుతారా, ఏమన్నా కానివ్వండి, వీళ్ళు మంచి పౌరులుగా తయారవ్వాలి. రేపు ఈ పిల్లలు సమాజానికి ఉపయోగపడాలి, అసాంఘిక శక్తుల్లోకి వెళ్ళకూడదు పిల్లలు అన్న ఉద్దేశంతోనే చెప్తుంటాం, మంచి విషయాలు చెప్తుంటారు. ఇవన్నీ స్కూల్ లెవెల్ వరకు చక్కగా ఉంటారు పిల్లలు. ఇంకా ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే, ఇప్పుడు ఒక్కసారి కాలేజీకి వెళ్ళటం మొదలెట్టే వరకు వాళ్ళకి రెక్కలు వచ్చేసినట్టు ఫీల్ అవుతారు, కొంచెం మార్పు దొరుకుతుంది. మేము చేర్చే కాలేజెస్లో మేనేజ్మెంట్కి కూడా మేము థ్యాంక్ఫుల్గా ఉంటాం, ఎందుకంటే వాళ్ళు కూడా మా పిల్లల మీద ప్రత్యేక శ్రద్ధ పెడతారు. పిల్లలు ఎలా ఉంటున్నారు, వస్తున్నారా రావటం లేదా, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎక్కడ తిరుగుతున్నారు అన్నది మానిటరింగ్ వాళ్ళ దగ్గర. ఇక్కడ 24-hour సర్వేలెన్స్ సీసీ కెమెరాలు పరిగిలో ఉంటారు. ఇట్లాగ కాలేజీలో కూడా ఇవాళ మీ అమ్మాయి రాలేదు అని వెంటనే ఫోన్ వచ్చేస్తుంది 10:00. లేదా ఇవాళ జ్వరం వచ్చిందా ఇంకోటో ఏదోమైనా చెప్పేస్తాం ప్లీజ్. అలా కాలేజ్ మేనేజ్మెంట్ కూడా మన పిల్లల విషయంలో కొంత బాధ్యత తీసుకుంటుంది.
1: సీతకుమారి గారు, ఎంతో తక్కువ స్థాయి నుంచి, ఎంతో కష్టపడి, చదువు లేని అటువంటి పరిస్థితుల్లో నుంచి మీరు ఎంతో కష్టపడి చదువుకుని వచ్చారు. మీకంటూ ఒక మంచి కుటుంబం ఏర్పడింది, ఫైనాన్షియల్గా మీరు కూడా కొంచెం బలపడ్డారు. అయితే మీకు ఆ లైఫ్ ఎలా అనిపించింది, ఎప్పుడైతే ఈ వైదేహి స్థాపించినప్పుడు మీరు తీసుకోవడంలో ఉన్న ఆనందం కంటే ఇవ్వడంలో ఉన్న ఆనందాన్ని మీరు ఏ విధంగా ఎంజాయ్ చేశారు?
0: కరెక్ట్గా అన్నాను, మీరు అన్నట్టు చాలా ఇబ్బందులు పడ్డాను, పైకి వచ్చాము. ఉద్యోగం విషయాల్లో కొన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు 1993లో వైదేహి ఆశ్రమం ప్రారంభించడం జరిగింది. నేను వచ్చిన రోజు నాకు పెద్దగా ఏం తెలియదు, సేవా ఇవి అని ఏం తెలియదు మనకి, ఏదో ఆడపిల్లల సంస్థ ఇది, ఇందులో కొంచెం చదువుకున్న వాళ్ళు ఎవరన్నా ముందుకొస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో అన్నప్పుడు వెళ్ళటం మొదలెట్టాను. వెళ్ళటం మొదలెట్టాక గ్రాడ్యువల్గా ఇన్వాల్వ్ అవటం మొదలెట్టాక నేను ఏమి కోల్పోయాను, నేను ఎన్ని ఇబ్బందులు పడి చదువుకున్నాను, ఆ పిల్లలకి ఆ ఇబ్బందులు రాకూడదు అన్నది నాకు బ్యాకప్ ద మైండ్ ఉన్నది. కాబట్టి వాళ్ళకి అవసరాలు చూసుకుంటూ నాలాంటి కమిటీ మెంబర్ నేను ఒక్కదాన్నే నేను చెప్పాను, నాన్న మించిన వ్యక్తులు ఉన్నారు అక్కడ, నేను కేవలం ఒక సంవిధానం మాత్రమే, అసలు వాళ్ళు వాళ్ళే అని చెప్తాను. నేను వైదేహి స్టార్ట్ అయింది 2-3 ఏళ్ళైనాక నేను ఆలోచించాను. మా వారు అన్నారు నీకు ఇష్టం లేకపోతే జాబ్ వదిలేసే, వదిలినాక ఏం చేయాలి అన్నది ఉంటుంది కదా యూజువల్గా అన్నప్పుడు, నేను అన్నాను నేను వైదేహి బాధ్యత తీసుకోవచ్చు, అది ఉన్నది కాబట్టి నేను కొంత కాలక్షేపం, నేను కాలక్షేపం అనే అంటున్నాను సేవ అంటే, నాకు కొంత కాలక్షేపంగా ఉంటుంది కాబట్టి నేను జాబ్ వదిలేస్తాను అన్నప్పుడు వదిలేసాను. వదిలేసినాక నేను ఎప్పుడు అయ్యో జాబ్ వదిలేసానే అని చెప్పి నేను అనుకోలేదు, అంతగా ఇన్వాల్వ్ అయ్యాను వైదేహిలో. చాలా సంతోషం అనిపించింది. వైదేహి ఆశ్రమంలో పనిచేస్తున్నా, మీరు వైదేహిలో చేస్తున్నారా అన్న మాట ఎవరన్నా అన్నప్పుడు చాలా సంతోషం అనిపించా, నేను చాలా మంచి పని చేశాను జాబ్ వదిలేసాను. నా పిల్లలు కానీ మా వారు కానీ ఎవరు నన్ను ఎప్పుడు అబ్జెక్ట్ చేయలేదు. మొదట్లో వైదేహికి కొంత కొంత ధన సహాయం అవసరం అయితే మా దగ్గర నుంచి కూడా జరిగేది. ఈనాడు వైదేహికి అవసరం లేదు కాబట్టి నేను కేవలం మాట సాయం చేస్తున్నాను వైదేహి.
1: వెరీ గుడ్.
0: పిల్లలు వెళ్ళకపోతే అమ్మ అమ్మ రాలేదేంటి అని అడిగిన రోజు చాలా సంతోషం అనిపి.
1: 93లో స్థాపించిన ఈ సంస్థ ఇప్పుడు 2026 వరకు మీ ప్రయాణంలో మీకు ఎలా అనిపిస్తుందండి?
0: చెప్తున్నాను, చాలా సంతోషం అనిపిస్తుంది. ఏదైనా కొత్తది ఏదైనా విషయం ఉన్నప్పుడు నేను వాట్సాప్ గ్రూప్ లో పెట్టేస్తాను, లేదంటే చెప్పేస్తాను, లేదంటే ఏదైనా చూసినప్పుడు ఇది మన పిల్లలకు ఉంటే బాగుంటుంది, ఈ కోర్సు మన పిల్లలు చదివితే బాగుంటుంది, ఇలాంటివన్నీ ఆలోచిస్తాం మేము. ఆలోచించినప్పుడు కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకోవటం జరుగుతుంది.
1: ఈ ఆశ్రమంలో చదువుకుని ఇప్పుడు పెరిగి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డ అమ్మాయిల నుంచి వచ్చిన మీకు మంచి టెస్టిమోనీ ఏముందండి?
0: మంచి టెస్టిమోనీ అంటే ఒక అమ్మాయి ఒకరోజు వచ్చి నాతో అన్నదే, అమ్మా మీరు మమ్మల్ని పెంచినట్టు నేను మా పిల్లల్ని పెంచలేకపోతున్నానేమో అని. అది చాలా సంతోషం అనిపించింది. అలాగే ఇంకా కొందరు ఉన్నారు, మొట్టమొదటి పెళ్లి జరిగినవి, ఆ పిల్లలు కూడా వాళ్ళకు వాళ్ళు పర్వాలేదు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. ఆ అమ్మాయి ఒక అమ్మాయి ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తుంది.

0: పూణేలో. వాళ్ళు యాక్చువల్గా జపాన్ లో ఉండేవాడు అబ్బాయి.
1: ఆ
0: అబ్బాయి పెళ్లికి వచ్చినప్పుడు మేము యాక్సెప్ట్ చేయలేదు, ఎందుకంటే ఇక్కడ ఆంధ్ర పిల్ల, తెలుగు తప్పితే భాష రాని పిల్ల జపనీస్ కంట్రీలో ఎట్లా సర్వైవ్ అవుతుందో వద్దని ఊరుకున్నాం. మళ్ళీ 6 మంత్స్ తర్వాత అదే మ్యాచ్ ఇచ్చినప్పుడు పర్వాలేదు, వాళ్ళ పేరెంట్స్ ఇక్కడే ఉంటారు, ఎక్కడే పోతారు అని అనుకున్నాక సరే ముందుకెళ్ళాము పెళ్లి చేయడానికి. ప్రయత్నించినప్పుడు రామకృష్ణ మఠంలో అమ్మాయికి జపనీస్ లాంగ్వేజ్ నేర్పించి ముందు పర్వాలేదు, అమ్మాయి కనీసం ఒక కష్టమో ఏడుపు అన్నా చెప్పుకోగలుగుతుంది అన్న ధైర్యం వచ్చినాక పెళ్లి చేసి పంపించాము. ఆ అమ్మాయి మామూలుగా బిఎస్ చదివిన వైదేహాశ్రమం పిల్ల, ఈరోజు ఈవెంట్ డిజైనర్, బ్యూటిఫుల్. ఆ అమ్మాయిని చూసినప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఆ అమ్మాయి రావటమే కాదు, తన తోటి పిల్లలకి ఏ కష్టం వచ్చినా కానీ తను
1: నిలబడుతుంది.
0: అమ్మ చెల్లెలు వీళ్ళు చెప్పుకుంటారు, అక్క అక్కగానే చూస్తారు. అలా చూసినప్పుడు చాలా సంతోషం. ఇలాంటివి ఉన్నాయి ఇంకా పిల్లలు, పెళ్ళైన పిల్లలు వస్తుంటారు, ఏదైనా ఈవెంట్ ఉంది అన్నప్పుడు ముందు వస్తారు, కొంచెం హెల్ప్ చేస్తారు. తర్వాత ఇంకో పెళ్లిళ్ళు ఉన్నాయన్నప్పుడు ఈ సంబంధం ఇది బాగుంటుందని చెప్పి చెప్తుంటారు. ఇలాంటివన్నీ చేస్తున్నప్పుడు మాకు అనిపిస్తుంది మనం పిల్లల్ని సక్రమ మార్గంలోనే పెంచాము. తర్వాత మొన్న ఒకరు ఊరికి వెళ్ళాను నేను అమ్మాయిని చూడటానికి వెళ్ళినప్పుడు, వాళ్ళ ఆవిడ అదే అన్నారు, అమ్మ ఈ సంబంధం చూసి ఇంకా ముగ్గురు వచ్చారు, మీ పిల్లతో మాకేమీ ఇబ్బంది లేదు, చక్కగా ఇమిడిపోయింది మా ఇంట్లో. ఆ మాట అన్నప్పుడు చాలా సంతోషం.
1: మన పెంపకం మీద మన గర్వం,
0: మన పెంపకం మీద. కాలానుగుణంగా కొన్ని మార్పులు జరుగుతుంటాయి, మార్పులకు అనుగుణంగా కూడా కొన్ని వ్యవస్థలోనూ ఉన్నాయి, పిల్లల్లోనూ మార్పులు వస్తాయి. అయినా కానీ మేము కూడా కాలానుగుణంగా మారే ప్రయత్నం మేము కూడా చేస్తున్నాం.
1: అలా సీతకుమారి గారు, మరి ఇలాగే చాలా మంది ఇలా మన సొసైటీకి ఏదైనా తిరిగి ఇవ్వాలి, మనం చాలా పొందుకున్నాం సొసైటీ నుంచి అని అనుకునే వాళ్ళకి మిమ్మల్ని చేరుకునే మార్గం ఏంటంటారు? వైదేహిలో మేము ఏదైనా చేయాలనుకుంటున్నాం అనుకుంటున్నాం.
0: మనది వైదేహిది ఒక వెబ్సైట్ ఉన్నదండి, వైదేహి సేవా సమితి .in. అలాగే వైదేహి ఫోన్ నంబర్స్ ఉన్నాయి, బ్లాగ్స్ ఉన్నాయి. మీరు వెబ్సైట్ లో గానీ గూగుల్లో గానీ సెర్చ్ చేస్తే వైదేహి ఆశ్రమం అని కొట్టినా సేవా సమితి అని కొట్టినా మా అడ్రస్ వస్తుంది. మా అడ్రస్ సైదాబాద్ లో ఉంటుంది అడ్రస్. ఎనీ టైం రావచ్చు, మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 లోపల ఎప్పుడైనా రావచ్చు.
1: అంటే లైక్
0: సేవ చేయాలన్నా రావచ్చు, పిల్లల్ని చూసి ఆనందపడాలన్నా రావచ్చు,
1: డాక్టర్స్ ఈ ప్రోగ్రామ్ విని అక్కడ వర్క్ షాప్స్ కండక్ట్
0: చేయాలన్నా రావచ్చు, వస్తారు. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ లో నేర్పిస్తాము, డాన్స్ నేర్పిస్తాము. వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంటుంది, ఏది లేకపోతే పెయింటింగ్ నేర్చుకుంటారు ఏదో.
1: మరి ఎవరైతే ఆడపిల్లలు మనకి భారం అని అనుకునే తల్లిదండ్రులకి మీరిచ్చే మెసేజ్ ఏంటండి?
0: అమ్మ చేత కాకపోతే ఆడపిల్లల్ని అప్పగించడం కానీ చంపేది. రీసెంట్ గా కొన్ని సంఘటనలు చాలా బాగా అనిపిస్తున్నాయి, చంపేస్తున్నాం అంటున్నాం. చంపద్దమ్మా, వైదేహి ఉంది మీకు, రండి. ఎక్కడ అకామిడేట్ చేయగలిగితే అక్కడ చేస్తాం మేము. అందులో ఇప్పుడు గవర్నమెంట్ లో కూడా చాలా చోట ప్రతి డిస్ట్రిక్ట్ లోనూ హోమ్స్ ఉన్నాయి, సిడబ్ల్యూసీ చైల్డ్ వెల్ఫేర్ కమిషన్స్ ఉన్నాయి. ఆ కమిషన్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏదో ఒక హోమ్ లో అకామిడేట్ చేస్తారు. ఏ వయసు పిల్లలకు తగ్గట్టు ఆ వయసు వ్యవస్థలు ఉంటాయి.
1: చాలా చక్కని బాటని మీరు మార్గాన్ని ఎంచుకున్నారమ్మా. మీరు సమాజ సేవ చేస్తూ అలాగే ఒక వ్యవస్థను స్థాపించి ఇలా సమాజ సేవ చేయాలనుకునే వాళ్ళకి కూడా ఒక ఆపర్చునిటీస్ ఇస్తూ 76 ఏళ్ల వయసులో ఎంత యాక్టివ్గా, ఎంత చక్కగా, ఎంత హార్ట్ఫుల్గా సమాజానికి మీరు ఎంత సేవ చేస్తున్నారు, మీరు చాలామందికి ఇన్స్పిరేషను. చివరిగా మీరు శ్రోతలకు ఏం చెప్పాలనుకుంటున్నారు?
0: ఒకటే, ఎన్నిసార్లు చెప్పినా మనం ఒకటే చెప్తాము. సమాజంలో మనం రూపాయి తీసుకున్నామంటే మనం 2 రూపాయలు అవతల వ్యక్తికి ఇవ్వటానికి ప్రయత్నించిన రోజు ఈ అసమానతలు అనేవి ఉండవు. మన పిల్లల్ని చక్కగా తీర్చిదిద్దుకుందాము, అసాంఘిక శక్తుల నుంచి దూరంగా ఉంచుకుందాం పిల్లల్ని, ముఖ్యంగా ఆడపిల్లల్ని. మగపిల్లలకు కూడా థ్రెట్ ఉందండి ఇవాళ రేపు. తర్వాత పూర్వకాలం పిల్లల్ని పెంచినట్టు కాదు, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ వచ్చినాక, సైబర్ క్రైమ్స్ ఇవన్నీ వచ్చినాక ఆడపిల్లలకి ఇంకా ఇబ్బందులు ఎక్కువైపోయినాయి. ఇవన్నిటి నుంచి ఆడపిల్లల్ని కాపాడుకోండి అని మాత్రమే నేను తల్లిదండ్రులకు చెప్తాను. మన వల్ల కాకపోతే ఎవరికైనా అప్పగించండి, అదొక్కటే మాట నేను చెప్పదలుచుకున్నా. మన సంస్థలు ఇంకా కూడా కొన్ని ఉన్నాయి, ఎక్కడ మిమ్మల్ని హెల్ప్ చేయగలిగితే అక్కడ చేస్తుంది వైదేహి సేవా సమితి అన్నది. ఆడపిల్లలు మహిళల కోసమనే ఉంది, అదొక్కటి గుర్తుపెట్టుకుని ఒక్క నంబరు, మా నంబర్ కోసం గూగుల్లో వెతికినా మీకు దొరుకుతుంది, మా వెబ్సైట్ ఉంది, రండి. ఏ రకమైన సహాయం కావాలన్నా చేయగలిగితే చేద్దాము, మనందరం కలిసి చేద్దాం. ఇది సమాజ కార్యక్రమం, ఇది ఇది ఏ ఒక్కరో చేసేది కాదు, సీతాకుమారి చేసేది.

0: సమాజ కార్యక్రమం ప్రతి ఒక్కరూ చేయగలగాలి, చేస్తేనే బాగుంటుందని అనిపిస్తుంది.
1: చాలా చక్కటి విషయాలు తెలియజేశారండి. అలాగే ఒక మెరుగైన పౌరులను, ఒక మెరుగైన సమాజం కోసం మీరు తీర్చిదిద్దుతున్న తీరు అభినందనీయం. మా స్టూడియోస్కి వచ్చినందుకు మీకు చాలా ధన్యవాదాలండి.
0: మీకు కూడా ధన్యవాదాలు, నాకు ఈ అవకాశం ఇచ్చారు.

వనితా లోకం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి, క్షమించాలి, ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమైంది. ఇప్పుడు ఒక ఫిలిం గీతం విందాం. నాయుడు బావ చిత్రం కోసం సుశీల పాడిన పాట.

0: బాల వినోదం కార్యక్రమంలో ముందుగా ఒక వాణిజ్య ప్రకటన.
1: ఓయ్, మా మాస్టర్ చెప్పిన మాట, పాత బంగారాన్ని అమ్మితే ట్రస్ట్ కి మాత్రమే అమ్మాలి అని.
2: ట్రస్టా?
1: అవును, ఏ జ్యువెలర్ దగ్గర కొన్న పాత బంగారం అయినా సరే ట్రస్ట్ కి తీసుకొస్తే 10 మినిట్స్ లో మన ముందే సైంటిఫిక్ గా ప్యూరిటీ ట్రాన్స్పరెన్సీతో ఇవాల్యుయేట్ చేసి బెస్ట్ వాల్యూ ఇస్తారు. అంటే ఎలాంటి టెన్షన్ అనుమానం ఉండదు. ట్రస్ట్. మరిన్ని వివరాలకై 8592916917 కి కాల్ చేయండి.
0: ఇప్పుడు విందాం బాల వినోదం కార్యక్రమం.
3: చిన్నారులందరికీ స్వాగతం. ఈరోజు మన కార్యక్రమంలో బండ్లగూడలోని శ్రీ విద్యారణ్య ఆవాస విద్యాలయం విద్యార్థులు వినిపించే పాటలు, కథలు, కబుర్లు విందాం. మరి వీరందరికీ ముందుగా ఒకసారి స్వాగతం చెప్దాం.
4: హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గీతిక. ఈరోజు శ్రీ విద్యారణ్య ఆవాస విద్యాలయం శ్రీ శారదాధామం విద్యార్థులం ఇక్కడికి వచ్చాము. మీకు కథలు, పాటలు, శ్లోకాలు మరెన్నో వినిపిస్తాం. ముందుగా గణపతి పాట

ధన్యవాదాలు. ఇప్పుడు భరతమాత గురించి రాధాదేవి పాట పాడుతుంది.

0: జగతికి సందేశమా. ధన్యవాదాలు.
1: ఇప్పుడు 5వ తరగతి చదువుతున్న సాయి సంప్రీత్ మనకు సంస్కృత కథను చెప్తాడు.
2: ఏకస్మిన్ అరణ్యే ఏకః వానరః అస్తి, సః ప్రతిదినం నక్రాయ ఫలాని దదాతి. నక్రః ప్రతిదినం ఫలాని స్వీకృత్య ఖాదతి. వానరః నక్రః మిత్రే జాతౌ. ఏకదా వానరః నక్రస్య గృహం ప్రతిగుంతుం ఉద్యక్తః. నక్రేణ చింతిం వానరస్య హృదయం ఇత్తోపి రుచికరం భవతి. అతః వానరస్య హృదయమేవ ఖాదితవ్యం ఇతి. నక్రః పంచనయ వానరం స్వీకృత్య నదీమధ్యం గత్వా తత్ర ఉక్తవాన్, భవతః హృదయం ఆవశ్యకం ఇతి. వానరః ఉపాయం చింతయిత్వా మమ హృదయం వృక్షే ఏవ అస్తి ఇతి అవదత్. మూర్ఖః నక్రః తత్ సత్యం మత్వా వానరం వృక్షస్య సమీపం నయతి. వానరః వృక్షస్య సమీపం గత్వా తం అనింతత్. స్వమూర్ఖత్వం జ్ఞాత్వా నక్రః శోకేన నిర్గతః. నీతి: బుద్ధిబలేన ఆపదతః దూరం గచ్చేయుః. ధన్యవాదః.
1: ఇప్పుడు భాగవత శ్లోకాలు కృష్ణప్రియ చెప్తుంది.

చ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ శారద నీరదేందుగన సారపటీర మరాల మల్లికాహార తుషార పేన రజతాచుల కాశపనీష కుందమందార సుధా పయోధి సితతామరసా మరవాహిని శుభాకారతనొప్పు నిన్ను మదిగానగనెన్నడు గల్గు భారతి అంబనవాంబుజోజ్వల కరాంబుజ శారద చంద్రచంద్రికాడంబర చారుమూర్తి ప్రకట స్ఫుట భూషణ రత్నదీపిక శుంభిత దిగ్విభాగ శృతి సూక్త వివిత్త నిజ ప్రభావా భావాంబర వీధి విస్తృత విహార నను నృపజూడు భారతి పలికెడిది భాగవతమట పలికించు విభుండు రామ భద్రుండట నే పలికిన భవహర మగునట పలికెద వేరుండుగాత పలుకగనేలా చేతులారంగ శివిని పూజింపడేని నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని దయ సత్యంబులోనుగా దెలపడేని గలుగనేటికి తల్లుల కడుపు చేటు. ధన్యవాదాలు.

0: ఇప్పుడు 8వ తరగతి చదువుతున్న సహస్ర రాముడి పాట పాడుతుంది.
1: రామ రామ రామ రామ రామ నామ తారకం, రామకృష్ణ వాసుదేవ భక్తి ముక్తిదాయకం. రామ రామ రామ రామ రామ నామ తారకం, రామకృష్ణ వాసుదేవ భక్తి ముక్తి.

శంకరాది సేవ్యమాన దివ్య నామ కీర్తనం, రామ రామ రామ రామ రామ నామ తారకం, రామకృష్ణ వాసుదేవ భక్తి ముక్తిదాయకం, రామ రామ రామ రామ రామ నామ తారకం, రామకృష్ణ వాసుదేవ భక్తి ముక్తిదాయకం, కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ నామ తారకం, రామకృష్ణ వాసుదేవ భక్తి ముక్తిదాయకం, కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ నామ తారకం, రామకృష్ణ వాసుదేవ భక్తి ముక్తిదాయకం.

కారకం రామకృష్ణ వాసుదేవ భక్తి ముక్తిదాయకం రామ రామ రామ రామ రామ నామ తారకం రామకృష్ణ వాసుదేవ భక్తి ముక్తిదాయకం హరి హరి హరి హరి హరి నామ తారకం హరే కృష్ణ వాసుదేవ భక్తి ముక్తిదాయకం.

0: మన దివ్య నామ కీర్తనం, రామ రామ రామ రామ రామ నామ తారకం, రామకృష్ణ వాసుదేవ భక్తి ముక్తిదాయకం, రామ రామ రామ రామ రామ నామ తారకం, రామకృష్ణ వాసుదేవ భక్తి ముక్తిదాయకం, రామకృష్ణ వాసుదేవ భక్తి ముక్తిదాయకం, రామకృష్ణ వాసుదేవ భక్తి ముక్తిదాయకం. ధన్యవాదములు.
1: ఇప్పుడు 3వ తరగతి చదువుతున్న చైత్ర మనకు శుభాషితం చెప్తుంది.

0: భాగము. వ్యాసుడు రచించిన 18 పురాణాలలో మనకు 2 విషయాలు అవగతం అవుతాయి. పరులకు ఉపకారం చేస్తే పుణ్యం కలుగుతుంది, ఇతరులకు అపకారం చేస్తే పాపం కలుగుతుంది. ధన్యవాదః.
1: ఇప్పుడు 1వ తరగతి చదువుతున్న హర్షిత్ కథ చెప్తాడు.
2: మణిపూర్ అనే ఒక గ్రామంలో కనకమ్మ అని ఒక స్త్రీ నివసించేది. ఆమెకు భూషణమని ఒక కొడుకు ఉన్నాడు. ఆమె పేరు కనకమైన. ఆమె దగ్గర బంగారం ఉంగరం తప్ప మరే సంపద లేదు. భూషణానికి 3 వయసులోనే వాళ్ళ తండ్రి చనిపోతాడు. కనకమ్మ గుణవంతురాలు, పిల్లవాడిని చక్కగా పెంచింది. ఒకనాడు కనకమ్మ బట్టలు ఉతుకుతుండగా తన వేలుకున్న ఉంగరం చెరువులో పడిపోయింది. కనకమ్మ చాలా బాధపడింది. ఈ విషయం భూషణానికి తెలిసి, అమ్మ అమ్మ నువ్వేమి బాధపడకు, నేను బడి నుంచెలు వచ్చిన తర్వాత వల వేసి చేపలు పట్టి ఆ అమ్మి ఆ వచ్చిన డబ్బుతో నీకు ఉంగరం చేస్తానమ్మా అని అన్నాడు. పిల్లవాడి మాటకు కనకమ్మ మురిసిపోతుంది. నాయనా నువ్వు బాగా చదువుకో అని అంటుంది. భూషణం బాగా చదువుకుంటూ ఖాళీ సమయంలో చేపలు పట్టి వాటిని అమ్మి ఆ వచ్చిన డబ్బుతో కూడబెడుతూ ఉండేవాడు. ఒకరోజు చాలా చేపలు పట్టాడు, వాటిని అన్నీ అమ్మాడు, చాలా డబ్బు.

0: వచ్చింది. ఆ డబ్బుతో అమ్మకు ఉంగరం చేస్తాడు. కనకమ్మ మురిసిపోతుంది. నాయన, నువ్వు నా కోరికను తీర్చావని సంతోషపడుతుంది. ధన్యవాదములు.
1: ఇప్పుడు 1వ తరగతి చదువుతున్న సమర్థరామ్ బాలరామాయణ శ్లోకాలు చెప్తాడు.
2: సమః సమవిభక్తాంగః స్నిగ్ధవర్ణః ప్రతాపవాన్ పీనవక్ష విశాలాక్షో లక్ష్మీవాన్ శుభలక్షణ ధర్మన్యః సత్యసంధశ్చ ప్రజానాంచ హితేరతః యశస్వీ జ్ఞానసంపన్నః శుచిర్వశ్యః సమాధిమాన్ ప్రజాపతి సమః శ్రీమాన్ దాత విపునిషూదనః రక్షిత జీవలోకస్య ధర్మస్య పరిరక్షిత. ధన్యవాదములు.
1: ఇప్పుడు 3వ తరగతి చదువుతున్న కృతిక్ సుభాషితం చెప్తాడు.
3: నమస్కార్, మమ నామ కృతిక్. అహం తృతీయ కక్షాయాం పఠామి. అహం త్రయ సంస్కృత సుభాషితాని వదామి.

సత్యము నాకు తల్లి, తెలివి నా తండ్రి, ధర్మము నా సోదరుడు, దయాగుణము స్నేహితుడు, శాంతగుణము నా భార్య, మరియు ఓర్పు నా కుమారుడు. ఈ ఆరుగురే నాకు నిత్య బంధువులు.

భావము, ఉద్యమము, ప్రయత్నము, సాహసము, బుద్ధి, శక్తి మరియు పరాక్రమము. ఈ ఆరు మంచి గుణాలు ఎక్కడ ఉంటాయో అక్కడ దైవబలం తప్పక లభిస్తుంది.

0: పక్క భావము. హంస తెలుపు రంగులో ఉంటుంది, కొంగ కూడా తెలుపు రంగులోనే ఉంటుంది. ఈ రెండిటికి రంగులో భేదం లేదు, కానీ తెలివితో పాలను నీరును వేరు చేయగల శక్తి హంసకే ఉండును, కానీ కొంగకు ఉండదు. ధన్యవాద.
1: ఇప్పుడు 1వ తరగతి చదువుతున్న మోక్షిత గేయం పాడుతుంది.
2: ఆట కలిసి ఆడుదాం, పాట కలిసి పాడుదాం, ఆట పాటలాడ్చునే అడుగు ముందుకేగుదాం, ముందు ముందుకేగుదాం. చుక్క చుక్క నీటి బొట్టు ఒక్క నదిగా మారుదాం, పెక్కు నదులు ఒక్కటైతే మహాసన్న మహునురా. వ్యక్తి ఒక్కడే, వ్యక్తుల శక్తి కూడా తక్కువే, వ్యక్తి వ్యక్తి కళ్య మహాసంద శక్తి అంగుడురా. ప్రకృతి మాత వడిని రంగు రంగు పువ్వులున్నవి, క్రమము తప్పి విచలవిడి పడి పడి ఉన్నవి. ఏచి కూచుదాం, కూచి మాలుగాను మార్చుదాం, మార్చి భర్త మాత అర్చనములు చేయుదాం. ధన్యవాదములు.
1: ఇప్పుడు 3వ తరగతి చదువుతున్న శరణ్య గౌడ్ గేయం మరియు పాట పాడుతుంది.

0: పాటలు ఎన్నో పాడేస్తాం. ధన్యవాదాలు.
1: విన్నారు కదా చిన్నారులు, ఇంతవరకు బండ్లగూడలోని శ్రీ విద్యారణ్య ఆవాస విద్యాలయం విద్యార్థులు వినిపించిన

పాటలు, కథలు, కబుర్లు మరెన్నో మీకు నచ్చాయి కదూ. సరే, మరైతే వీరందరికీ ఒకసారి అభినందనలు జేజేలు చెప్పేసి ఈరోజుకి ఇక సెలవు తీసుకుందాం. నమస్తే.

0: బాల వినోదం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: మాటైనా
2: పాటైనా
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాల గని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

మీ ప్రియమైన వారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేయండి ఆకాశవాణి ద్వారా. నంబర్ 0402324052 0402324052. ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే బుక్ చేసుకోండి.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 MHz పై.
2: నేను చెప్పింది నాతో నేను.
3: ఇప్పుడు ఒక ఫిలిం గీతం విందాం.

0: నొప్పించినట్టున్నాను.
1: నువ్వు నొప్పించడం ఏమిటి మలయ్య? ఆశలు పెంచుకోమని నువ్వు చెప్పలేదుగా.
0: చెప్పకపోయినా
1: మరేం మాట్లాడకు, నువ్వంటే నాకు అందుకే ఇష్టం. నీ అభిప్రాయాల్ని ఖచ్చితంగా ముక్కుసూటిగా చెప్పేయగల ధైర్యమో క్రమశిక్షణ నీ మనసుకున్నాయి. ఈ విషయంలో నేను చాలా బలహీనుణ్ణి
0: బాబా.
1: అసలు నా ఊహలకి తగ్గట్టు నేను ఏ ఆర్ట్ సబ్జెక్టు ఎంచుకోక సైన్స్ సబ్జెక్ట్ ఎందుకు తీసుకున్నానో కూడా నాకు అర్థం కాదు. ఒక్కోసారి వస్తాను మలయ్య.
0: నాకు అర్థమవుతుంది బావా. నాకు చిన్నప్పటి నుంచే సైన్స్ అంటే ఉన్న ఆసక్తి చూసే ఇష్టం అభిరుచి లేకపోయినా నువ్వు సైన్స్ కోర్స్ ఎంచుకున్నావు.

0: ఏమైనా పరిస్థితులు మామూలు అయ్యేందుకు కొంత సమయం తప్పదు.
1: మలయ్య
0: అమ్మా,
1: లోకంలో నీ అంత విడ్డూరంగా మాట్లాడేవాళ్ళని ఎక్కడా చూడలేదు. అభిషేక్ బంగారం లాంటి కుర్రాడు, మేనమామ కొడుకును చేసుకోవడానికి నీకేమిటి అభ్యంతరం?
0: కన్న తల్లివి, నువ్వే నన్ను అర్థం చేసుకోలేకపోతే నేనేం చెప్పనమ్మా. అభిషేక్ అంటే నాకేం వ్యతిరేకత లేదు, కానీ మేనరకాలు చేసుకోవటం సైన్స్ రీత్యా మంచిది కాదని నా నమ్మకం అమ్మా.
1: అయితే ఇన్ని వందల సంవత్సరాలుగా మేనరికాలు చేసుకున్న వాళ్ళంతా నష్టపోయారంటావా?
0: నష్టపోతూనే ఉన్నారమ్మా, అయినా ఆ నష్టాలు సైన్స్ వెలుగులోకి రాలేదు, ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. వాళ్ల పిల్లల అవకరం కలిగి పుట్టినా, మానసిక వైకల్యం కలిగి పుట్టినా

0: అంటావా? నష్టపోతూనే ఉన్నారమ్మా, అయినా ఆ నష్టాలు సైన్స్ వెలుగులోకి రాలేదు, ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. వాళ్ల పిల్లల అవకరం కలిగి పుట్టినా, మానసిక వైకల్యం కలిగి పుట్టినా కర్మ పూర్వజన్మ ఫలం అంటూ సరిపెట్టుకునేవారు. కానీ డాక్టర్ చెప్పే మాటలు వింటూ లేదా అమ్మా? అవన్నీ చాలా శాతం మేనరకాల సంబంధం వలనే అని రుజువు చేస్తున్నారు కదమ్మా.
1: నీ అంత తెలివితేటలు నాకు లేవు, నేను చదువుకోలేదుగా. పోనీ మావయ్య వైపు నుంచి ఒక్కసారి ఆలోచించవే
0: అమ్మా. నా అభిప్రాయాలన్నీ అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ గౌరవించే మావయ్య అంటే నాకు ఎంతో గౌరవం.
2: నిజం చెప్పావు తల్లి.
0: మావయ్య
2: చిన్నదానివైనా నీ ఆలోచన శక్తి అమోఘం. చూడమ్మా, ఏదైనా మార్పు ఎవరో మొదలు పెడతారని ఆశించే బదులు మనమే మొదలు పెట్టడం మంచిది కదా. ఒక కొత్త మార్గం ఎన్నుకునేటప్పుడు మొదట్లో కొన్ని ఆటంకాలు తప్పవు, కొన్ని మనసులు కలతపడక మానవు. నువ్వు ఎవరినీ కించపరిచే ఉద్దేశంతో నా కొడుకుని కాదనడం లేదు, నిన్ను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానమ్మా.
0: మావయ్య,
2: కానీ నీలాంటి మాణిక్యం, చదువుల సరస్వతి మా ఇంటికి కోడలు కాలేకపోతుందనే చిన్న బాధను కూడా మించిపోయిందమ్మా నా ఆనందం. నా మేనకోడలు ఒక ప్రత్యేకమైన వ్యక్తి. ఇదిగో జానకి,
1: చెప్పన్నయ్యా.
2: దాన్ని కొన్నాళ్ల పాటు పెళ్లి పెళ్లి అని గోల పెట్టకు. భగవంతుడు దానికి తెలివితేటలతో పాటు మంచి మార్గాన్ని ఎంచుకోగలిగే విచక్షణా జ్ఞానాన్ని ఇచ్చాడు.
1: అన్నయ్య, మీ మావ మేనకోడలు ఎన్ని చెప్పినా నా మనసు అంగీకరించలేకపోతుంది. అమ్మా, మీ బావ పైకి తేలడం లేదు గాని చాలా బాధపడుతున్నాడు. మన అభిషేక్ అన్ని విధాలా బుద్ధిమంతుడు. ఇన్నాళ్ళు దూరాభారం ఇచ్చుకొని దాని బ్రతుకు గురించి ఆరాటపడనక్కర్లేదు అనుకున్నా.
2: జానకి, మేనరికాలు చేస్తే రక్త సంబంధం కనుక వచ్చే కోడలు తమను బాగా చూస్తుంది అనే ఆశతో అత్తమామలు, ఆస్తి బయటకు పోకుండా ఈ కుటుంబంలోనే ఉంటుంది అనే ఊహతో తల్లిదండ్రులు ఆలోచించేవారు. ఆశపడటం తప్పు కాకపోయినా రక్త సంబంధం వారి భవిష్యత్ తరానికి రుగ్మతలు తెస్తున్నప్పుడు వారి శ్రేయోభిలాషులుగా మనం అంగీకరించడం ఉత్తమం కాదంటావా? మా బావగారికి నేను నచ్చెప్తాలే, నువ్వేం దిగులు పడకు.
0: అమ్మయ్యా, తుఫాను వెలిసింది మావయ్య. నాకు తెలుసు నువ్వు ఏ విషయమైనా టేకప్ చేస్తే మరెవరూ ఆలోచించాల్సిన అగత్యం లేదు.
1: అంటే అభిషేక్నే చేసుకోదా, అసలు పెళ్లే చేసుకోదా అడగన్నయ్యా నీ మేనకోడల్ని. ఇన్నాళ్ళు దగ్గర సంబంధం ఉంది కదా అని ఇది చదువన్నా రీసెర్చ్ అంటున్నా రోజులు నెట్టేశాం. ఆడపిల్లకి పాతికేళ్ళంటే తక్కువేమీ కాదు.
2: ఎందుకు జానకి సవతి బిడ్డలా అలా సతాయిస్తావు దానిని? అమ్మా మలయ్య.
0: చెప్పు మావయ్య.
2: నా చెల్లెలిది అమ్మ మనసు, నీ భవిష్యత్తు పట్ల వెర్రి ఆరాటం తప్ప మరొకటి తెలియదని నీకు తెలుసు. అయినా నేను అడుగుతున్నాను, నీకు వేరే సంబంధం చూడమన్నావా? చెప్పు తల్లి, నా దగ్గర సంకోచించుకో.
0: అది కాదు మావయ్య, అసలు
1: నీ మొండితనానికి మరీ హద్దు లేకుండా పోతుందేమిటే.
2: నువ్వుండు జానకి, పెళ్ళనే విషయం మనం కదిపింది ఇప్పుడేగా, కాస్త దాన్ని ఆలోచించుకొనివ్వండి. మలయ్య.
0: మావయ్య.
2: పోనీ నువ్వు వెళ్ళాక తీరిగ్గా రాయమ్మా, మేమెవరం పరాయి వాళ్ళం కాదుగా.
0: అదేం లేదు మావయ్య, నాకు ఒక టార్గెట్ ఉంది, ఫారిన్ వెళ్ళాలి, వెళ్ళే అవకాశం సంపాదించుకోవాలి. అంతవరకు నేను విశ్రాంతి తీసుకోకూడదు, నాకు 1 ఇయర్ టైం ఇవ్వండి.
1: ఇంకా ఏడాదా? ఏదో సరదా పడుతుందని చదివించామే గాని అప్పుడే పెళ్లి చేసేస్తే పోయేది. రేపొద్దున ఏ కులం కానివాడినో ప్రేమించానంటుంది, అప్పుడు మీరంతా దాని చుట్టూ చేరి ఇలాగే భజన చేస్తారా ఏమిటి?
2: జానకి కాస్త శాంతించమన్నానా? మలయా, మలయా.
0: మావయ్య.
2: సామాన్లన్నీ సర్దుకున్నావు కదా, ట్రైన్కి టైం అవుతుంది, నేను స్టేషన్ దాకా వస్తాను పద. ఇదిగో ఆటో కూడా వచ్చింది.
0: రండి మావయ్య.
2: మీ అమ్మ గొనుగుడు విన్నాక గానీ నాకు ఆ ఆలోచన రాలేదు. పెళ్లి విషయంలో నీ మనసులో ఎవరైనా ఉంటే మాత్రం చూడమ్మా, ఈ మావయ్యని మర్చిపోకు. మీ అమ్మకి నీ పెళ్లి పిచ్చి పట్టుకుంది, చాలా బెంగపడిపోతుంది. నీ తమ్ముళ్ళకి సంబంధాలు వస్తున్నాయి కదా. చూడమ్మా, నా దగ్గర ఏ విషయంలోనూ సందేహించాల్సిన అవసరం నీకు లేదని మరోసారి గుర్తు చేస్తున్నాను.
0: అలాగే మావయ్య, నీకు నా మీద కోపం లేకపోవటం నిజంగా నా అదృష్టం.

0: ఏమండే ఏమండే
1: మీరు?
0: ఇది భారతదేశం, అందులో ఇది బెంగళూరు, అందులో ఇది ఒక వీధి, అందులో ఒకనొక చోట రెండు తెలుగు కుటుంబాలు, ఒకటి మీది రెండోది మాది.
1: మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదు.
0: అలా మీరు ఆశ్చర్యపోయినా తప్పులేదులేండి. ఎప్పుడూ మీ ఇంటికి తాళమే. తాళం తీసున్నా కాగితాలు ముందేసుకుని దీక్షగా ఏవో అంకెలతో క్యాల్కులేటర్లతో కుస్తీ పడుతూ మీరు. 3 నెలలైందండి మీ ఎదురింట్లోకి మేము వచ్చి. మీకు తెలిసే అవకాశం ఉంది కానీ.
1: నేను తెలుసుకోలేదు అంటారు. నమస్తే, రండి. అరే, నిలబడి మాట్లాడుతున్నారు? నాది పొరపాటే గాని భాష గాని భాష మధ్య బ్రతుకుతున్నా నేను. కనీసం మాతృభాష మాట్లాడేవాళ్ళు ఎదిరింట్లోకి వచ్చినా తెలుసుకోలేకపోవటం ఘోరమైన అపరాధమే.
0: మీరు మాట్లాడుతున్నారు అంటే మీకు మాటలొచ్చన్నమాట అమ్మయ్యా.
1: అంటే నేను మోగదని అనుకున్నారన్నమాట. సరే సరే, ఇంకా ఏమనుకున్నారు కూడా చెప్పేయండి బాబు.
0: క్షమించండి, మొదటి పరిచయంలోనే నేను ఇలా మాట్లాడడం బావులేదు కదూ.
1: భలేవారే, మరి ఏం మాట్లాడకపోతే పరిచయం ఎలా అవుతుంది చెప్పండి. నాది తప్పే.
0: అసలు నాకు అనుమానం వస్తోంది, రోజు మీరు అన్నం వండుకు తింటున్నారా?
1: నిజమే సుమండి, ఈ అంకెల్లో పడి నిజంగానే వంట మర్చిపోయాను.
0: మరి మధ్యాహ్నం 3 అవుతోంది అంటే?
1: ఇవాళ ప్రొద్దుట బ్రెడ్ కాస్త ఎక్కువ లాగించానండి, కాఫీ 4 సార్లు పడింది. సెలవు కదా.
0: భలేవారే, భోజనానికి సెలవు కాదు కదా. అయినా ఇప్పుడేం వండుకుంటారు గాని మా ఇంటికి రండి.
1: ఇప్పుడా మరోసారి?
0: మీరెందుకు భయపడుతున్నారో నాకు అర్థమైంది. పరిచయం చేసుకుని గంట అయినా కాకముందే భోజనానికి పిలిస్తే అనుమానం రాదు. అందులో పెద్ద పెద్ద మీసాలు, నేను వెలన్లా కనిపించుంటాను. అందుకే రోళ్లకర్ర కూడా పక్కన పెట్టుకున్నారు కదూ.
1: మీరు తమాషాగా మాట్లాడతారే అమ్మయ్యా. నా మనసు ఇవాళ చాలా తేలిగ్గా ఉంది.
0: పదండి, మా అమ్మాయి ఎదురు చూస్తూ ఉంటుంది.
1: మీ అమ్మగారా? ఏరి,
0: ఇదిగో నా జేబులో. లేకపోతే ఏంటండి, నా కాస్త వాగుడు ఎక్కువ, ఏమనుకోకండి. అలాగే ఎదురింట్లో నాతో పాటు మా అమ్మ, తమ్ముడు, చెల్లెళ్ళు ఉన్నారంటే మళ్ళీ ఆశ్చర్యపోకండి. అసలు ఒంటరితనం అంటే చెడ్డ భయం నాకు. ఇంత పెద్ద అయినా రాత్రుళ్ళు ఆంజనేయ దండకం చదవకుండా నిద్రపోను, దెయ్యాల భయం. అందుకే మా వాళ్ళని రప్పించేశాను. అబ్బా, మీరు అన్నం వండుకోకపోవడమే కాదు చక్కగా నవ్వుతారు కూడా. పదండి, తాళం వేయండి. మీకోసం మా కుటుంబం అంతా ఎదురు చూస్తున్నారు. వాళ్ళకి తెలుగు భాష వినపడితే ప్రాణం లేచొస్తుంది. మీరు చాలా సీరియస్ గా మొహం పెట్టి ఇంటికి తాళం వేస్తూ మిలిటరీ సైనికుల్లాగా హై హీల్స్ టకటకలాడిస్తూ రోజు వెళ్ళిపోతుంటే వాళ్ళు మీ దరిదాపులకు రావడానికి కూడా భయపడుతున్నారు. నేనే సాహసం చేసి వచ్చేసాను ఇవాళ. మహా మీ కోపం ఎక్కువైందనుకోండి రోళ్లకర్రతో కొడతారు తప్ప, నన్ను తినేరు కదా, అందుకని తెగించేశాను.
1: నేనింకా మీ జోకులకి నవ్వలేను గాని. పదండి బాబు, పదండి, తాళం వేసేస్తానుండని. భోజనానికి మాత్రం కాదు, లైట్ టిఫిన్ చేయించుకుంటాను మీ అమ్మగారి చేత. ఓకే,
0: ఏం తింటారో అది నా బాధ్యత కాదు. మిమ్మల్ని పరిచయం చేసుకుని మా ఇంటికి తీసుకెళ్లేంత వరకే నా పని.

0: ఈ ఇల్లు కడిగిన ముత్యంలా కాదు, అద్దంలా కాదు కాదు, పాలు ఒలికినా ఎత్తుకునేలా ఉంది. బహుశా ఈ ఇంట్లో వాళ్ళంతా నీట్నెస్కి ప్రాణం పెట్టేవాళ్ళై ఉండాలి. అప్పా, ఇంత పెద్ద లైబ్రరీ!
1: ఈ ఏడు చూస్తున్నారు, తీసుకోండి.
0: అరే, ఇన్ని బిస్కెట్సా? మీరే తెచ్చారు అన్నట్టు మీ అమ్మగారు.
1: నేను మీ ఇంట్లో కబుర్లాడుతూ ఉండిపోయాను కదా, అమ్మా చెల్లెళ్ళు దేవుడి దగ్గరికి వెళ్లారు, వచ్చేస్తారు, కూర్చోండి. ఈలోగా వీటిని ఖాళీ చేయండి.
0: అప్పా, నాకెంత ఆకలేసిందో, టీ కూడా చాలా సూపర్గా ఉందండి.
1: అందుకే ఆకలి రుచి ఎరగదన్నారు. ఆ సరేగాని, మీ పేరు తెలుసుకున్నాను, మలయవాసిని కదా, మరి నా పేరేనా అడగలేదు మీరు?
0: నిజమే సుమండి.
1: పోనండి, ఇదేం ఇంటర్వ్యూ కాదు కదా, మీరు పేరు అడిగితే గానీ చెప్పకపోవడానికి. నా పేరు మేఘనాథ్, ఏరోనాటిక్స్ లిమిటెడ్లో ఇంజనీర్ని. మాకు షిఫ్ట్ డ్యూటీలు ఉంటాయి, మీరేం అనుకోకపోతే మీ నుండి ఓ సహాయం కోరుతున్నాను.
0: అంటే?
1: బిస్కెట్లు కనీసం అరగకుండానే సహాయం అడిగేస్తున్నాను అనుకోకండి.

0: మరో అరగంటలో నేను డ్యూటీకి వెళ్లేందుకు బస్ క్యాచ్ చేయాలి. మా వాళ్ళకి మీరు కాస్త తోడుగా ఉంటే, అంటే ఏం అక్కర్లేదు, కాస్త మాట సాయం. మరి నేను వెళ్ళొస్తానండి.
1: అరే వెళ్ళిపోయారే, వాళ్ళ అమ్మగారు వచ్చేదాకా నిన్ను కాపలి ఉండాలన్నమాట. సరే, వంట ఎలాగా లేదు కదా, కడుపు నిండింది కదా, ఇక్కడే చిన్న కునుకు తీస్తే సరి.
2: ఏమండి, మీరు ఎదురేంటి, మలయవాసిని గారు కదూ?
1: నువ్వెవరు, ఎవరు కావాలి?
2: నేనెవరంటారేంటండి, ఇది మా ఇల్లేగా. ఓ అర్థమైందిలేండి, మా అన్నయ్య తమాషా వ్యక్తి, నేను తమ్ముణ్ణి అని మీకు చెప్పలేదు కదూ, అందుకే గాబరా పడ్డారు. పర్వాలేదులేండి, అన్నయ్యకి తమాషాలు చేయడం అలవాటే.
1: సరే గాని, మీ అమ్మగారు చెల్లెలు ఏరి ఇంకా గుడి నుంచి రాలేదా? నువ్వక్కడే వచ్చావే.
3: అమ్మా చెల్లెలా,
1: ఎందుకు ఏడుస్తున్నారు? నేనేమైనా తప్పుగా మాట్లాడానా?
3: మీకు నిజంగా తెలీదా, మా అమ్మ అక్కయ్య ట్రైన్ యాక్సిడెంట్ లో నెలల క్రితం పోయారు.
1: అరే సారీ, మరి మీ అన్నయ్య అలా చెప్పారేమిటి? ఐఎమ్ వెరీ సారీ.
3: మీరేం బాధపడకండి, యాక్సిడెంట్ లో నా కాళ్ళు చెయ్యి ఫ్రాక్చర్ అయ్యాయి. ఈ కట్లు చూసారా, నేను ఎంతో కష్టం మీద కానీ కదలలేదు. మధ్యాహ్నం నుంచి నిద్రపోతున్నాను, అందుకే మీరు రావడం గమనించలేదు. నన్ను నిద్ర లేపడం ఎందుకని అనే చెప్పకుండా డ్యూటీకి వెళ్ళి ఉంటాడు. ఇవాళ వంట ఆవిడ పని మనిషి కూడా రాలేదు. అన్నయ్య చాలా అవస్థే పడ్డాడు.
1: మీ పేరేమిటి?
3: సాయినాథ్.
1: మీరిద్దరే ఉంటున్నారా ఇంట్లో?
3: చెప్తానుంటాడు. అన్నయ్య ఇంజనీరింగ్ చదువుతుండగా నాన్నగారు పోయారు. అన్నయ్యకు ఉద్యోగం రాగానే మా అందరినీ ఇక్కడికి రప్పించేశాడు. పెద్ద కేక్ ఎప్పుడో పెళ్ళయింది, రెండో అక్క పెళ్లి కుదిరింది. మా సొంత ఊళ్ళో పెళ్లి చేయాలని కుటుంబం అంతా బయలుదేరాం. అన్నయ్యకి సెలవు దొరక్క తర్వాత వస్తానన్నాడు. మా రైలుకి యాక్సిడెంట్ అయ్యి అమ్మ అక్కయ్య అక్కడే చనిపోయారు.
1: అయ్యో,
3: నేను మాత్రం ఫ్రాక్చర్లతో బయటపడ్డాను. ఇవాళ వంటావడా పని మనిషి ఒకేసారి సెలవు పెట్టడంతో నాకు సాయం కోసం అన్నయ్య మిమ్మల్ని పిలిచి ఉంటాడు. ఏమీ అనుకోకండి.
1: పర్వాలేదు సాయినాథ్.
3: మీకు తెలుసా, ఇప్పటికే అన్నయ్య ఎంతో ఖర్చు పెట్టాడు, అయినా ఇప్పుడంటే ఇలా కాలు ఇడుస్తూ నడుస్తున్నాను. కానీ నేను మంచి ఫుట్బాల్ ప్లేయర్నండి, ఎన్ని కలలు కన్నాను, ఒక్క యాక్సిడెంట్తో అన్ని చల్లా చెదిరైపోయాయి. అన్నయ్య డ్యూటీకి వెళ్తే చాలు, కిటికీలోంచి బయటకు చూస్తూ ఆ గ్రౌండ్లో నా వయసు కుర్రాల్లో నన్ను ఊహించుకుంటూ అలాగే కూర్చుంటాను. మలయ్య గారు, నేను ఎప్పటికైనా అలా పరిగెత్తగలనా? లాభం లేదు, ఈ సొట్టకాలు ఈడ్చుకుంటూ బతుకంతా అబ్బా ఎంత దుర్భరం.
1: అలా అనుకు సాయి, త్వరలోనే నువ్వు పెద్ద చాంపియన్ అవుతావు.
3: మీరు అచ్చం మా అన్నయ్యలాగే మాట్లాడుతున్నారు.
1: ఇదిగో ఇక మీదట మీ అన్నయ్య డ్యూటీకి వెళ్ళగానే నాకు ఒక ఫోన్ చెయ్యి, మనిద్దరం కబురే చెప్పుకుందాం, ఓకేనా?
3: మీకు సెలవులు ఉండాలిగా. అయినా అన్నయ్య ఉన్నప్పుడు కూడా రండి మలయ్య గారు, అన్నయ్య మంచి జోకులేసి నవ్విస్తాడు.

0: వచ్చి ఒక్కరోజు కూడా కాలేదు. అప్పుడే వెళ్ళిపోతానంటాం ఏంటి మావయ్య?
1: నిన్ను చూసి ఏడాది దాటిందమ్మా, చూడాలనిపించి వచ్చేశాను. చూశాను, వెళ్ళిపోతున్నాను.
0: అభిషేక్ ఎలా ఉన్నాడు మావయ్య?
1: వాడి మాటకేం గాని మలయ్య, ఈ ఫోటో చూడు. అబ్బాయి రంగు తక్కువైనా కలైన ముఖం, మంచి ఉద్యోగం, నీకు అన్ని విధాలా నచ్చుతాడని మీ వాళ్ళ నమ్మకం. చూడు, నువ్వు అంటే అన్ని ఏర్పాట్లు చేస్తాను. మీ ఇద్దరికి నచ్చాకే ముహూర్తాలు పెట్టించవచ్చు. బాగా తెలిసిన కుర్రాడే.
2: మలయ్య గారు, మలయ్య గారు! అమ్మయ్యా, ఇంట్లోనే ఉన్నారుగా.
0: చెప్పు సాయి.
2: ఇవాళ అన్నయ్య పుట్టినరోజు.
0: ఓహో,
2: మంచి తెలుగు సినిమా వచ్చిందంట. ఈవినింగ్ మీరు డ్యూటీ నుంచి రాగానే వెళ్దామని చెప్పాడు. ముందే చెప్తే.
1: ఎవరమ్మా ఈ కుర్రాడు?
2: నా పేరు సాయినాథ్ అండి.
0: మన ఎదురింట్లోని వీళ్ళ అన్నయ్యతో మేఘనాథ్తో ఉంటున్నాడు సాయి.
2: చెప్పండి మలయ్య గారు.
0: ఈనా మా మేనమామ.
2: నమస్కారం అండి.
1: నమస్కారం.
0: ఇవాళ రాత్రికే ప్రయాణం, అందుకే ఈసారికి వీలు పడదని మీ అన్నయ్యతో చెప్పు.
1: పుట్టినరోజున పిలిచిన వాడిని నిరాశపరచడం ఎందుకమ్మా? సినిమాకి మన ఇద్దరం తప్పకొస్తామని చెప్పు.
0: అదేంటి మావయ్య, నువ్వు సినిమాలు చూడుగా.
1: నీకోసం చూస్తానులే తల్లి.

0: బాబాయ్ గారు.
1: చెప్పు బాబు.
0: అమ్మా చెల్లెళ్ళు చనిపోగానే మాది బొత్తిగా ఆడదిక్కులేని సంసారం అయిపోయింది. మేము ఒంటరిగాళ్ళం అయిపోయాం. ఆ రోజు అవసరం కోసమైనా సరే నేను తెగించి మలయవాసిని గారితో పరిచయం చేసుకోవడం చాలా మంచిదే అయింది బాబాయ్ గారు. తమ్ముడిని వదిలి డ్యూటీకి వెళ్ళినా నాకు నిశ్చింతగా ఉండేది. వాడు ఇప్పుడిప్పుడే నడవగలుగుతున్నాడు. ఈరోజు మా బంధాన్ని మీరు పెళ్లితో శాశ్వతం చేస్తానంటుంటే నాకు ఇంకా సంతోషంగా ఉంది.
2: అబ్బా, మిమ్మల్ని కాదు నిన్ను వదినా అంటానని తలంచుకుంటేనే ఎంత బాగుందో. చీకట పడగానే పనుంది అంటూ నువ్వు ఇక వెళ్ళిపోవు కదనా?
3: వెళ్ళిపోదులేవయ్యా, ఈ గృహలక్ష్మి ఇంకా మీ ఇంట్లోనే కొలు ఉంటుందిలే.
0: వస్తాం బాబాయ్ గారు, పదసాయి.
2: అలాగే అన్నయ్య.
3: మా మలయ్య,
4: మావయ్యా,
3: నీ సెలక్షన్ బాగుందమ్మా. ఎంతైనా చదువుకున్న దానివి కదా. అతను కూడా నువ్వంటే బాగా ఇష్టపడుతున్నాడమ్మా. పైగా సంస్కారవంతుడిలా ఉన్నాడు. వెళ్ళగానే మీ అమ్మా నాన్నకి చెప్పి తీసుకొస్తాను. వచ్చే నెలలో మంచి ముహూర్తాలున్నాయమ్మా.
4: మావయ్యా, ఇన్నాళ్ళు నీకెలా చెప్పాలో నాకు అర్థం కాలేదు. కానీ నువ్విలా రావటం ఇదంతా ఆశ్చర్యమే.
3: నా మేనకోడల మనసు నాకు తెలియదా?
4: నువ్వెంత మేరు గంభీరుడు మావయ్యా. అదే మరొకడైతే తన కొడుకుని కాదన్న మనిషి ఏడాది తిరగకుండానే వేరొకరిని చేసుకుంటున్నందుకు కాస్త కూస్తూ అసూయ ప్రకటించుండటము, ద్వేషంతో చెడగొట్టడము చేసేవాడు. కానీ నువ్వు ఏమాత్రం కపటం లేని మనిషివి మావయ్యా. ఒక్క కోరిక
3: చెప్పమ్మా.
4: నా మీద నిజంగా నీకు కోపం లేకపోతే అభిషేక్ కూడా ఇదే ముహూర్తానికి పెళ్లి సెటిల్ చేయాలి.
3: ముందు నీ పెళ్లి కాని, తర్వాత వాడే దారికొస్తాడు.
0: అబ్బా, కాలచక్రం ఎలా తిరిగిపోతుందో చూస్తున్నావా మలయ్య?
4: నాకు మాత్రం ఆగిపోయినట్టే ఉంది. అనురాగ పూరితుడైన భర్త, అభిమానించే మనది, రబ్బర్ బొమ్మల్లాంటి మన కొత్త వెలుగులు, శ్వేత బబ్బులు, బుడిబుడి నడకలతో వాళ్ళు స్కూల్కి వెళ్ళటం.
0: కానీ జీవితం అప్పులమయం అయిపోలేదు, అందుకు నీకు హైరానాగా లేదు?
4: అప్పులైతేనే మన సాయినాథికి ఆపరేషన్ అయ్యి కాలు బాగయింది. చక్కగా చదువుకొని ఉద్యోగస్తుడై ఓ ఇంటివాడి కూడా అయ్యాడు. మన పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు కదా.
0: పిల్లలు పెద్దవాళ్ళవుతున్న కొద్దీ వాళ్ల కోరికల్లాగే ఖర్చులు పెరుగుతున్నాయి కదా. నాకైతే రోజు పిల్లల చదువులు, అప్పులు, తీర్చవలసిన వడ్డీలు ఇవే కల్లోకొస్తున్నాయి మలయ.
4: అంటే నేను రావటం లేదనమాట.
0: నువ్వు కలలో ఎందుకు? ఇళ్ళలో నా కళ్ళ ఎదుటే ఉన్నావుగా.
4: మీ కళలోకి వచ్చే ఓ అవకాశం తెప్పించినా.
0: వద్దు మలయ, రోజు నేను నిద్ర లేవగానే నువ్వు ఇలాగే ఎప్పుడూ నవ్వుతూ కనిపించాలి.
4: కానీ మరి అప్పులు?
0: నిజమేననుకో,
4: ఇన్నాళ్ళకి నా కృషి ఫలించి మన ఆర్థిక ఇబ్బందులని తీర్చేసే ఓ అద్భుతమైన అవకాశం వచ్చింది.
0: ఏమిటది?
4: నేను చిన్నప్పటి నుంచే కలలు కన్న అపురూపమైన అవకాశం. గల్ఫ్ లో ఉద్యోగం, జీతం నెలకి 80,000, 2 ఏళ్ళ కాంట్రాక్ట్ అండి.
0: ఇప్పుడు ఎందుకు మలయ్య పిల్లల్ని వదిలే అంత దూరం వెళ్ళడం? పైగా ఒంటరిగా అప్పులంటావా? ఈ దేశంలో మనం ఒక్కళ్ళమే కాదుగా ఇలా ఉన్నది. జీవితం అంటేనే అంత.
4: నేను ఒప్పుకోను. మనకి రైలు ఎక్కే అవకాశం లేకపోతే సరే, అవకాశం కలిగి సీటు కూడా దొరికినప్పుడు రైలు ఎక్కనంటే ఎలా? 1-2 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే ఇట్టే గడిచిపోతాయండి.
0: నాకెందుకో ఇదేం బాగాలేదు.
4: అదే బాగుంటుంది. గానగిద్దుల్లా ఈ ఉద్యోగం చేస్తుంటే ఎప్పటికి మనం గట్టున పడతాం చెప్పండి. ముందు నేను వెళ్తే పిల్లలకి కూడా మంచి ఫ్యూచర్ ఉంటుంది. మాట్లాడరే, అసూయ ప్రాణనాదా.
0: నా సంగతి నీకు తెలీదు.
4: అయితే ఓకే అనియండి ప్లీజ్. మన శ్వేత బబ్బులికి కూడా కాస్త వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగల వయసు వచ్చింది. నేను వెళ్ళడానికి అప్పుల్లో అప్పు చేస్తాయి, 2 ఏళ్ళు తీర్చేస్తాం. తర్వాత మన ఇల్లు ఇంద్రభవనంలో మారిపోతుంది. చిన్నప్పటి నుంచి నాకు అదే కోరిక, అందమైన ఇల్లు, ఇంటి నిండా ఖరీదైన ఫర్నిచర్, సర్వెంట్లు.

0: మంచి బట్టలు, దర్జాలు, ఆహా, ఓహో, అసలు అవకాశం రావటమే కష్టం. వచ్చినప్పుడు ఎందుకు వదులుకోవాలి చెప్పండి.
1: కానీ రెండేళ్ళంటే బాప్రే, 365x2 అంటే 730 రోజులు.
0: మా శ్రీవారి బంగారు తండ్రి కదూ, నేను చెప్పినట్టు వింటారు.
1: మలయా, నా కాళ్ళకి ఇలా బంధాలు వేయడం ఏం బాగాలేదు.
0: పోనీ, ఇలా వేస్తాను సరేనా? ఒప్పేసుకోండి నాదా.
1: సరే.
2: హాయ్ మలయ, ఎలా ఉన్నావే?
0: ఉరుములేని పిడిగిలా వచ్చేసా.
2: కౌసల్యా, అమెరికాలో ఉంటున్నావు అన్న మాటే గాని ఆ నెలకు ఒకసారి అనకాపల్లి నుంచి వచ్చినట్టు వచ్చేస్తావే. ఇంతకీ నీ సీత సావిత్రి అంటున్నారే, అయినా అమెరికాలో పుట్టిన కూతులికి సీత సావిత్రి పేర్లేమిటే?
3: ఏమోనే, 7 ఏళ్లుగా ఇండియాలో లేకపోవడం వల్లనో ఏమో, నాకు మన సంస్కృతి సంప్రదాయాలంటే విపరీతమైన ఇష్టం పెరిగిపోయింది. అంతెందుకు, నేను మా పిల్లలకి బాల్ డ్యాన్సులతో పాటు మన శాస్త్రీయ సంగీతం, డ్యాన్స్ కూడా నేర్పిస్తున్నాను తెలుసా?
0: అదృష్టవంతురాలు కౌసల్య. నీ చదువు అయిపోతుండగానే నీ పేరెంట్స్ ఓ డాక్టర్ని పెళ్లి చేసి మీ ఇద్దరిని హనీమూన్కి పంపినట్టు అమెరికా పంపేశారు. జీవితంలో నీకు ఏ కోరిక తీరకుండా మిగిలిండదు.
3: భలేదానివే, ఇప్పుడు నా కోరిక ఏంటో తెలుసా?
0: ఏమిటి?
3: అక్కడి నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోవాలని. మా వారు కూడా అలాగే అనుకుంటున్నారు. మొత్తానికి మరో 2 నెలల్లో పర్మనెంట్గా వచ్చేసేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసేసుకుంటున్నాం.
0: అదేంటి, నాలాంటి వాళ్ళు ఇండియా వదిలి వెళ్ళిపోతుంటే నువ్వు ఆ పారాడైజ్ వదిలిపెట్టి ఏ కుప్పలకు వస్తావా?
3: అమెరికా అంటే స్వర్గం అనుకుంటున్నావు నువ్వు. అక్కడి వాళ్లకి తమ పిల్లనిచ్చి 7 ఏళ్లు తిరగకుండానే వాళ్లు వదిలేస్తుంటే అహోరాత్రాలు కంటికి మంటికి ఏకధారగా ఏడుస్తున్న ఆడపిల్లల కథలు వినడం లేదు?
0: చెదురు మధురుగా ఎక్కడో ఏవో జరిగాయని మొత్తం అమెరికానే తప్పు పడితే ఎలా కౌసల్య? అయినా ఇక్కడ మాత్రం ఏముంది? మాలాంటి వాళ్ళు ఎంత పని చేసినా ఎదుగు బొదుగు లేని జీతాలు, జీవితాలును.
3: మలయ్య, నువ్వెన్నైనా చెప్పు, నాకు మాత్రం హోమ్ సిక్నెస్ పట్టేసుకుంది తెలుసా, అందుకే వచ్చేస్తున్నా. డబ్బు కేవలం సౌకర్యాలు కలిగిస్తుంది గాని తృప్తినివ్వదనిపిస్తుందే నాకు. అన్నట్టు నువ్వు గల్ఫ్ వెళ్తున్నావని విన్నాను. మీ మామయ్య నీ గాడ్ ఫాదర్ కదా, ఏమన్నారు?
0: అదొకటే నా మనసును అడ్డుకుంటుంది. ఇప్పటి వరకు మావయ్య నా మాటని ఎప్పుడూ కాదనలేదు. ఇదిగో ఇందాకనే వచ్చింది ఉత్తరం చూడు.
4: అమ్మా మలయా, దూరపు కొండలు నునుపు, నువ్వు చిన్నపిల్లవి కాదు, బాగా ఆలోచించు. పిల్లలు సంధి వయసులో ఉన్నారు, వాళ్ళకి ఈ వయసులో తల్లి సాయం ఎక్కువ అవసరం. అమ్మా, మీ అత్తవారి వైపు మాత్రం పిల్లల్ని చూసేందుకు ఎవరున్నారు? ఈ కాలం పిల్లలు చాలా చురుకైన వాళ్ళు, వాళ్ళని కాయడం కాస్త కష్టమే. అంత్యనిష్ఠూరం కంటే ఆదినిష్ఠూరం మేలని చనువు వల్ల నిన్ను హెచ్చరిస్తున్నానమ్మా. మలయ్య, తృప్తి అనేది చాలా చిత్రమైందమ్మా. డబ్బు సంపాదనలో తృప్తికి అంతం ఉండదు. సంపాదిస్తున్న కొద్దీ ఇంకా ఇంకా కావాలనే అనిపిస్తుంది. నీకు ఇవన్నీ తెలియవని కాదమ్మరు, అమ్మగా భార్యగా అన్నిటికీ మించి ఒక గృహిణిగా ఆలోచించు. ఇంతకంటే నేనింకేం రాయను. ఆశీస్సులతో మామయ్య.
0: నువ్వేమంటావు కౌసల్య?
3: నేనిచ్చే సలహా రుచించకపోగా నీకు కోపం తెప్పిస్తుందేమోనే మలయ్య.
0: అర్థమైందిలే, ఎందుకోగాని నన్నే ఎవరు అర్థం చేసుకోవటలేదు.
3: అది కాదే, బాగా ఆలోచించి నిర్ణయించుకో. ఇదొక ఊబి, ఒక్కసారి అడుగు పెట్టామంటే ఆ ఉచ్చు నుంచి వెనక్కు రాలేం. మమ్మల్ని చూసావుగా. వస్తాను మలయ్య, ఇంకా బోల్డ్ పనులున్నాయి.
0: కడుపు నిండిన వాళ్ళకే ఎన్ని కబులైనా చెప్తారు. ఇన్నేళ్ళుగా అమెరికాలో ఉంటూ కోట్లు సంపాదించుకొని ఇప్పుడక్కడ ఏం లేదు అనే వాళ్ళ సలహాలు ప్రగతి నిరోధకాలే. మావయ్య అన్నట్టు నేను చిన్నపిల్లనేం కాను. కుటుంబం కోసం పాటు పడాలనుకోవటం తప్పు కాదు, ఒక సుఖం ముందు కొన్ని త్యాగాలు తప్పవు. ఆయనకి పిల్లలకి 2 ఏళ్లు దూరంగా ఉండాల్సి వస్తుంది. ఈ ఏడాదికి ఒకసారి ఎలాగ రావచ్చుగా? తమ్ముళ్ళు సాయి నన్ను అభినందిస్తూ ఉత్తరాలు రాశారు. శ్వేతాబాబులు అమ్మ గల్ఫ్ వెళ్తుంది అంటే ఎంతో ఉత్సాహం చూపించారు. వెళ్ళి మమ్మీ, డాడీని మేం జాగ్రత్తగా చూసుకుంటాం, అల్లరి పెట్టుకుంటూ బుద్ధిగా చదువుకుంటాం, నీకు బోలుడు లెటర్స్ రాస్తాం.

0: మా మమ్మీ ఫారెన్ వెళ్తే మాకు ఎంత గొప్ప
1: అన్న కల్లా కపట లేని వాళ్ళ మాటలు గుర్తొస్తే నా మనసు తేలిక పడుతుంది. అయినా
0: అన్నీ ఆలోచించి వెళ్లాలని నిర్ణయించుకునే నన్ను
1: ఎవరూ ఆపలేరు.
2: మలయ్య గారు, ఈ దేశంలో ఆడవాళ్లకి బొత్తిగా స్వేచ్ఛ లేదండి బాబు. ఈ నల్ల ముసుగులతో నాకు పిచ్చెక్కిపోతోంది.
0: ఏం చేస్తాం, ఇక్కడ విదేశీయుల మీద బాగా ఆంక్షలికి వందన గారు. ఎవరు ఎక్కడికి పర్మిషన్ లేకుండా ఎవరి ఇళ్లకి వెళ్లేందుకు వీల్లేదు. వెళ్లినా క్షణాలతో సహా ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అది కాస్త ఇబ్బందిగా ఉందనుకోండి.
2: ఆ బాధపడలేకనే కదా ఎక్కడికి వెళ్లడమే మానుకున్నాం.
0: వీళ్ళ దృష్టిలో మన ఇండియన్స్ అంటే బానిసలు, డబ్బు పారిస్తే కొనుక్కోగలిగే వస్తువులు. వీళ్ళ ఈ భావన మాత్రం నాకు బాగా కోపం తెప్పిస్తుంది.
2: పేదవాడి కోపం పెదవికి చేటని వీళ్ల దృష్టిలో మనం దరిద్రులం. అయినా ఇక్కడికొచ్చిన మన వాళ్ళు కూడా అలాగే ఉంటున్నారు కదండి. ఎంతసేపు ఏదో రకంగా సంపాదించి డబ్బు పోగేసుకుని ఇండియాలో తమ బంధువులకి పంపించుకోవడానికి ఆరాటం. అందుకే మరీ అలసైపోతున్నాం. ఏమిటో, జీవితం ఎంత దుర్భరంగా ఉన్నా భరించక తప్పడం లేదు మలయ్య గారు. ఎంత త్వరగా విముక్తి దొరుకుతుందా అనిపిస్తోంది.
0: కానీ ఇక్కడ చేసే పనికి ఇండియాలో అంత డబ్బు రాదుగా.
2: అందుకేగా పడున్నాం. ఈ దేశం వాళ్ళకి మాత్రం డబ్బే డబ్బు. ఒక్కొక్కరికి నాలుగేసి పెట్రోల్ గనులు, అంటే బంగారపు పంటలు.
0: అంత డబ్బు ఏం చేసుకోవాలో తెలియక విలాసాలకు ఖర్చు పెడుతున్నారన్నమాట. ఒక్కొక్క మగవాడికి 10-15 మంది భార్యలు, ఒక్కొక్క భార్యకి డజన్ కి తక్కువ కాకుండా పిల్లలు.
2: నేను పనిచేసే ఆసుపత్రులలో కూడా 10 మందిని కన్నవాళ్లు కూడా ఇలా డెలివరీ కాగానే అలా లేడి పిల్లల్లా గెంతుతూ ఇంటికి వెళ్లిపోతారు. ఆరోగ్యం అంటే వీళ్ళదేనండి మలయ్య గారు.
0: అయినా ఇక్కడ ఆడవాళ్ళకి స్వేచ్ఛ లేదుగా. బయటికి వెళ్లేందుకు వాళ్ళ సాంప్రదాయం అంగీకరించదు.
2: ఇది వింటే మీరు నవ్వుతారు మలయ్య. మా ఆసుపత్రులకు వచ్చే స్త్రీలకి వచ్చే జబ్బులేమిటో తెలుసా?
0: ఏమిటి?
2: కాలు బెణికిందని, మెడ తిరగడం లేదని, తలనొప్పని, ఇలాంటివే ఎక్కువ. ఒక్కోసారి ఎంతో జాలేస్తుందండి వాళ్ళని చూస్తూ ఉంటే. డాక్టర్తో రహస్యంగా దయచేసి ఏ జబ్బు లేదని అనకండి, ఏదో ఒకటి రాసుకుని 4 సార్లు బయటకొచ్చేలా చేయండని బతిమాలుతారు.
0: అదే మన ఇండియాలో అయితే జబ్బు ముదురుపై ప్రాణం మీదకొచ్చినా ఆసుపత్రిలో చేరి ట్రీట్మెంట్ తీసుకునే అవకాశం, డబ్బు ఉండదు పాపం మన ఆడవాళ్ళకి.
2: ఇక్కడ స్త్రీ అంటే భర్తకి విలాస వస్తువు కదండి. అందుకే డెలివరీకి వస్తున్నా మేకప్ అయ్యే ఉంటారు. ఆకర్షణ కోసం ఎన్ని పాటలోనట. భర్తకి ఎక్కడ తమ మీద ప్రేమ పోతుందోనని భయం. మరో పెళ్లి చేసుకుంటే తమ దగ్గరుండే టైము మరింత తగ్గిపోతుందిగా.
0: అయితే అంత డబ్బు లేకపోయినా మన ఇండియాలో స్త్రీలే స్వేచ్ఛాజీవులన్నమాట.
2: అంతేగా మరి.

ఎందుకోగాని ధనం మూలం మిథం జగత్ అన్నది నా విషయంలో అక్షరాల నిజమనిపిస్తుంది. తమ్ముళ్ళతో అనుభవమైంది. ఏడాది క్రితమే ముగ్గురు, ఒకళ్ళు తెలియకుండా మరొకళ్ళు తన్ని అప్పుగా 3.5 లక్షలు అడిగారు. 6 నెలల తర్వాత నీకు మాకు అప్పేంటక్క అన్నాడు పెద్దాడు. 2 లక్షలు సంపాదిస్తున్నావు, 1 లక్ష ఒక లెక్క నీకు అన్నాడు చిన్నాడు. వాళ్ళైతే తోడబుట్టిన వాళ్ళు. ఇక ఈయన అలాగే తయారయ్యారు. ఏంటో మలయ్య, నువ్వు సెలవులకొస్తే 6 నెలలు నేను సెలవు పెట్టేస్తా, కాస్త ఎట్టెన్ని తిరుగుతాం, రొటీన్ లైఫ్తో విసుకెత్తిపోతుంది అని రాసేవారు కాస్త. ఈయనలో ఎంత మార్పు, ఎంతో ఆతృతగా ఉత్తరవిప్పు చూస్తే. ఏ బాకీకి వడ్డీ ఎంతయిందో, ఏ అప్పు ఏ నెల తీరుతుందో మొత్తానికి అకౌంట్ బుక్లో ఉంటుంది. ఈ మధ్యనే రాసిన ఉత్తర్వులో, మలయ్య ధర ఎక్కువైనా నేను కొంటున్న ఇల్లు నీ అభిరుచికి తగ్గట్టుగా ఇంద్రభవనంలాగే ఉంటుంది, చూస్తే అస్సలు వదులువు. కారు కొనే ప్రపోజల్లో ఉన్నాను, ఇంట్లో మోడర్న్ వస్తువులు ఎన్నో వచ్చాయి అని రాశారు. చాలా కాలం తర్వాత సాయినాథ్ రాసిన ఉత్తరం ఇప్పుబుద్ధి కాలేదు. ఏముంటుంది,

0: డబ్బు కోసం రాసుంటాడు. అరే, ఇలా ఆలోచిస్తున్నానేమిటి? నా మనసు క్రమంగా బండబారిపోతుందా? అలా కాకూడదు. ఈ ఉత్తరంలో ఏముందో చూద్దాం.
1: వదినా, నువ్వు గల్ఫ్లో ఉండటం నాకెందుకో ఇష్టంగా లేదు. ఈ 3 నెలల్లో ఎలాగోలా గడిపి వచ్చే యోజన. డబ్బు ప్రవాహంలో వస్తూ ఉంటే దాని మీద అభిలాషకు అంతూ ఉండదు. నువ్వు ఆసిపోతు అని నేను అనడం లేదు. నీ సంగతి నాకు తెలియదా? ఏ రక్త సంబంధం లేని నా కోసం ఎంత తాపత్రయపడ్డావో నేను ఎరగనా? నీ పిల్లలు పెద్దవాళ్ళవుతున్నారు, నువ్విక్కడుంటే బాగుంటుంది అని నా అభిప్రాయం.
0: ఎందుకిలా రాశాడు? పిల్లలేమైనా పెడత్రవ పడుతున్నారా? కాంట్రాక్ట్ పొడిగించుకునే అవకాశం ఉన్నా? ఎందుకు ఇంకెక్కడ ఉండాలనిపించడం లేదు? ఎప్పుడెప్పుడు ఆయన్ని పిల్లల్ని చూద్దామని ఉంది. ఇన్నాళ్ళు సంపాదించింది చాలు. నేను అక్కడ కూడా ఉద్యోగంలో మళ్లీ చేరాల్సిన అవసరం లేదు. నా అభిప్రాయం రాశానుగా, ఆయన ఉత్తరం ఇవాళ రేపు అందుతుంది, చూస్తాను. ఉత్సాహంతో ఉన్నప్పుడు టైం ఇట్టే గడిచిపోతుంది. కాలానికి కాళ్ళొస్తాయి. కాని ఉండకూడదు, వెళ్ళిపోవాలి అనే ఆలోచన ప్రవేశిస్తే నరకమే. కాలం క్షణం కూడా కదలదు. కష్టపడి ఇంటికొస్తే బావురమంటున్న ఒంటరితనం. 6 నెలల క్రితం వందని వెళ్ళిపోయిన దగ్గర నుంచి మరీ పిచ్చెక్కిపోతుంది. అబ్బా, నెల్లాలి ఎదురుచూపు ఫలించింది. ఆయన నుంచి ఉత్తరం వచ్చేసింది. ఆయన ఉత్తరంతో పాటు మామయ్య గారి ఉత్తరం కూడా వచ్చింది. ముందు ఆయన ఉత్తరం చదువుదా. ఏళ్ళొస్తున్నా ఉత్తరం అంతా విరహవేదన ఉంటుంది అబ్బాయి గారికి.
2: మలయ, తొందరపడి అవకాశం వదులుకోకు. అవకాశాలు అందరికీ రావు. వచ్చిన వాటిని వినియోగించుకోవడంలోనే ఉంది మనిషి తెలివంతా. నీ అనుభవం బబ్లుకు పనికిరావచ్చు. నువ్వు మరొక 2 ఏళ్ళు కంటిన్యూ చేస్తే మన జీవితం అంతా కాలు మీద కాలేసుకుని కూర్చోవచ్చు. కారు మార్చేసి కొత్తది కొన్నాను, పుష్పక విమానంలా ఉంది. కొత్త మోడల్ ఏదైనా మన ఇంట్లో ఉండాల్సిందేగా. నీ కోరిక నాకు తెలీదా? ఇంట్లో అన్ని గదులు ఏసీ చేయించాను. ఉద్యోగం మానేసి బిజినెస్ పెట్టాలని ఐడియా. బబ్లు నెక్స్ట్ ఇయర్ ఊటీలో చేరుతాడు. శ్వేత డాక్టర్ చదవాలనుకుంటా ఉంది. రత్నాల్లాంటి మన బిడ్డల్ని చూస్తుంటే నాకెంత గర్వంగా ఉందో తెలుసా? దేవిగారి ప్రసాదమేగా, నీ విరహం మాత్రం తప్పటం లేదు. పోనీ ఇంకెంత, 2.5 ఏళ్ళు అంతేగా. నీ ప్రియనాథుడు మేఘనాథ్.
0: కొంపతీసే ఆయన నన్ను బంగారు గుడ్లు పెట్టే బాత అనుకోవటం లేదు కదా. సరే, మావయ్య గారు ఏ రాశారో చూద్దాం. ఎన్నాళ్ళైందా ఆయన చేతివ్రాత చూసి.
3: మలయ్య, ఈ ఉత్తరం తొందరపడే రాస్తున్నానమ్మా. నువ్వు మళ్ళీ కాంట్రాక్ట్ పొడిగించుకోకు సుమా. ఎందుకో పిల్లల్ని చూడాలనిపించింది. ఈ మధ్యనే బెంగళూరు వెళ్ళాను. పిల్లలు బుత్తిగా దారం తగిన గాలిపటాల్లా కనిపించారు. అయినా గృహిణివి నువ్వు ఇంట్లోకి అడుగు పెడితే మళ్ళీ మామూలైపోవచ్చు. జాదస్తంగా రాస్తున్నావు అనుకోకు, పెద్దవాడిని అయిపోయాను కదా. నాకెందుకో ఇక నువ్వు రావడం మంచిదనిపిస్తుందమ్మా. చెప్పానుగా, సంపాదనకు అంతం ఉండదు. కెరటాలు తగ్గాక సముద్ర స్నానం చేయాలనుకోవడం లాంటిదే తల్లి. ఆ కెరటాలు తగ్గడం అంటూ ఉండదు, మన అవసరాలకు అదుపు ఉండదు. సదా నీ శ్రేయస్సు కోరే మామయ్య.
0: నేనిప్పుడేం చేయాలి, ఏం చెయ్యాలి? అసలు యాక్సిడెంట్ అయిన దగ్గర నుంచి పని కష్టంగా ఉంది. అంత దూరానే ఉండి ఏమీ చేయలేకపోగా ఆయనకి పిల్లలకి తీరని మనస్తాపం కలుగుతుందనే భయంతో యాక్సిడెంట్ విషయం ఆయనకి రాయలేదు. దుబాయ్లో నెల్లాళ్ళు ఆసుపత్రిలో ఉన్నా అసలు బ్రతుకుతాను అనుకున్నానా? ఆ రోజు ఆసుపత్రి నుంచి ఇంటికొచ్చాక ఊడిన చర్మంతో నా మొహం చూసి నాకే భయం వేసింది. ఒకవైపు అంతా జుట్టు లేదు, మెడ చెంప, ఆ వైపు చెయ్యి కాలు కూడా చర్మం కాలిపోయి వికారంగా ఉన్నా బట్టలు కప్పేస్తున్నాయి కనుక పర్వాలేదు. ప్లేన్ దిగగానే ఆయన నన్ను చూసి షాక్ తినరు కదా. అందమైన అమ్మ చెంప ఇలా కాలిపోయినందుకు బబ్లు శ్వేత ఏడుస్తారేమో.

0: ఎందుకో నా అన్నే వాళ్ళందరూ నాకు కావాలనిపిస్తుంది. ఇక నేను ఇక్కడ ఉండలేను. వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి ఇండియా వెళ్ళిపోవాలి ఇండియా వెళ్ళిపోవాలి.
1: మలయా, అన్నం తిన్నావా?
0: ఆ పిల్లలు ఇంకా రాలేదా?
1: బబ్లు శ్వేత పెద్దవాళ్ళు అవుతున్నారు కదా, పిల్లలు నీ దగ్గరికి రావటం లేదని ఏం అనుకోకు మలయా. ఇన్నాళ్లుగా నువ్వు దూరంగా ఉన్నావు కదా, 4 రోజులు పోతే వాళ్లే చేరుతారు నీ చుట్టూ.
0: చాలండి, అక్కడికి నేనేదో బాధపడిపోతున్నట్లు.
1: నా మలయేనా ఇలా అయిపోయింది? ఇంత ప్రమాదం జరిగితే నాకెందుకు రాయలేదు? నేను నీకేమీ కాననుకున్నావా?
0: అబ్బే, దూరంలో ఉన్నా మీ అందరినీ బాధ పెట్టడం ఎందుకని.
1: పోనీలే మలయ, ఇక్కడ నువ్వు కష్టపడేందుకు వీల్లేదు. అందుకే వంట మనిషిని పెట్టాను, చాలా రోజులై. నీకేం కావాలన్నా అడిగి చేయించుకో, కావాలంటే మరో 1000 ఎక్కువ ఇచ్చేద్దాం.
0: మీరేమిటి, మరింత ఆలస్యంగా భోంచేస్తే ఆరోగ్యం పడవదు.
1: ఏం చేయను మలయ, కొత్త బిజినెస్ కదా, మనం దగ్గరుండి జాగ్రత్తగా డీల్ చేయకపోతే నష్టం. మలయ, నువ్వున్న 4 రోజులు ఎక్కడికి కదలకూడదనే అనుకున్నాను. నువ్వు గల్ఫ్ వెళ్లక ముందు పిల్లలతో కలిసి తిరుపతి వైజాగ్ అరకు వెళ్లి ఎంత ఎంజాయ్ చేసామో గుర్తుందా? పోనీ, ఓ 1 వారం రోజులు ఎటైనా వెళ్దామా?
0: నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, ఏదో 4 రోజులు ఉండిపోయే చుట్టూలా ఈ మర్యాదలేమిటండి? ఇది మన ఇల్లు అని మర్చిపోతున్నారు. జీవితం అంతా ఇక్కడ కాకపోతే ఎక్కడికి పోతాను?
1: అదేమిటి, సెలవు ఈసారి ఎక్కువ రోజులు ఇచ్చారా ఏంటి?
0: సెలవేమిటి?
1: నా ఉత్తరం అందలేదా మలయ?
0: అందింది.
1: మరి
0: ఏంటి, నేను ఈ పరిస్థితిలో అక్కడ ఇంకా పని చేయగలను అనుకుంటున్నారా?
1: అది కాదు మలయ, నువ్వు మరో 4 నెలలు రెస్ట్ తీసుకునే వెళ్ళు, పోతే ఓ 4 నెలల జీతమే పోతుంది.
0: జీతం జీతం జీతం, ఎంతసేపు డబ్బు మాటేనా? అరే, ఇలా మారిపోయారేమిటండి? అసలు మీరు మీరేనా? డబ్బంటే ఎంత చేదరించుకునేవారు.
1: ఫలేదాని మలయ, జీవితంలో డబ్బు విలువ తెలిపింది నువ్వే. లేకపోతే బావిలో కప్పల్లా అక్కడే కొట్టుకుంటూ అదే ప్రపంచం అనుకునేవాళ్ళం. కానీ డబ్బు ఎన్ని సుఖాలు ఇస్తుందో, సొసైటీలో ఎంతటి స్థానం ఇస్తుందో, డబ్బు ఎలా పిల్లల్ని పెడుతుందో చూస్తున్న కొద్దీ నాకు ఎంతో ప్రేమ కలుగుతోంది డబ్బు అంటే.
0: ఏమైనా నేను తిరిగి ఆ వంటన నరకంలోకి వెళ్ళలేను.
1: ఇప్పుడు ఇలా నన్ను నట్టేట్లో ముంచేస్తే ఎలా మలయ? నేను ఒక పెద్ద ప్రాజెక్ట్ వర్క్ లో పూర్తిగా మునిగిపోయాను.
0: మనకి ఏ ప్రాజెక్టులు వద్దండి, ఉండేందుకు చక్కని ఇల్లుంది, ఇన్నేళ్ళుగా సంపాదించింది, బ్యాంకులో ఉంది, దాని మీద వడ్డీతో మరో 10 మందిని దర్జాగా పోషించగల స్తోమత మనకుందండి.
1: మరి 10 మందిలో నా మాట పోదా?
0: అయితే ఏమంటారు కదా, ఏమంటారు? అసలు మీరేనే ఇలా మాట్లాడేది? మొదట్లో నన్ను వెళ్ళనే వద్దు, ఉన్న దాంట్లోనే సంతృప్తి పడదామన్న నోరేనా ఇది?
1: అవును, అప్పుడు అలాగే అన్నాను, నువ్వు అలాగే ఉండిపోతే బాగుండేది. కానీ కుటుంబ క్షేమం అంటూ డబ్బు మీద వ్యామోహంతో వెళ్ళింది నువ్వు కాదు, 2 జ్ఞానం తెలియని పిల్లలతో నేను దినదిన గండంలో ఎలా గడిపానో నీకేం తెలుసు? నువ్వు లేని రాత్రులు నేను ఎంత నరకం అనుభవించేవాణ్ణో నీకెలా అర్థమవుతుంది? తల్లి దగ్గర లేని పిల్లల్ని తల్లి బెంగ నుంచి మరిపించేందుకు నేను ఎన్ని పాట్లు పడ్డానో నీకెలా తెలుస్తుంది? ఇన్ని సంవత్సరాలు ఎలా క్షణాలు లెక్క పెట్టుకుంటూ గడిపానో నీకు అవసరం లేదు, అంతేగా.
0: అంటే నేనేమైనా అక్కడ సుఖపడిపోయినా అంటారా? వంటనే ఆడదాన్ని, భర్తకి పిల్లలకి దూరంగా బిక్కు బిక్కుమంటూ ఉన్నాను. మన కుటుంబం కోసం కాదా? ఏదో మీరు త్యాగం చేసినట్టు చెప్తున్నారు.
1: అవును, నువ్వెంతో త్యాగం చేశావు. డబ్బు గనుల కోసం భర్తని పిల్లల్ని వదిలి విదేశాలకు వెళ్ళావు. కానీ ఇక్కడ సంఘంలో బంధువుల్లో నేను ఎన్ని అవమానాలు పడ్డాను. డబ్బు కాసించి పెళ్ళాన్ని పై దేశానికి పంపించాడని, పిల్లల్ని తల్లిని డబ్బు పిచ్చితో వేరు చేశాడని, బంధువులు స్నేహితులు కాకుల్లా పొడుస్తుంటే భరించింది నేనా నువ్వా? అక్కడి నుంచి నువ్వు పంపిన ప్రతి పైసాకి న్యాయం చేస్తూ నీకు లెక్కలు చూపిస్తూ కుస్తీలు పట్టింది ఎవరు?
0: అవన్నీ నాకు తెలుసు. నన్ను ఎందరో ఎన్నో అన్నారు, మా నాన్నకి జబ్బు చేస్తూ కూడా రాలేదని ఎన్నో మాటలన్నారు. మీ మాటలు నిజమే కావచ్చండి. మీరు ఒంటరితనం మర్చిపోయేందుకు ఎన్నో పనులు సృష్టించుకుని ఉండొచ్చు, ఏదో ప్రాజెక్టు కూడా ఉండొచ్చు. అదంతా వదిలేయండి. ఏమండి, శారీరకంగా బాగుండి ఉంటే నేను తప్పక మరో 2 ఏళ్ళు కష్టపడేదాన్నండి. కానీ నాకు ఎంతో బెంగ భయం పట్టుకున్నాయి, అందుకే అక్కడ ఉండలేకపోయానండి. అయినా

0: శ్వేత చాలాసేపటి నుంచి తయారవుతుంది, ఏ షికారుకో పార్టీకో. నా చిట్టి తల్లి శ్వేత ఎంత ఎదిగిపోయింది! చక్రాల్లాంటి కళ్ళు, పచ్చని మొహం, ఎర్రని చిన్ని నోరు, ఆరోగ్యంతో వయసు తెస్తున్న అందాలతో మెలిసిపోతుంది. అబ్బా, నా దిష్టి తగ్గుతుందేమో. ఆ వేసుకున్న మోడర్న్ డ్రెస్కి ఆ హెయిర్ స్టైల్కి చక్కగా నప్పింది. శ్వేత, పార్టీ ఏమైనా ఉందా తల్లి?
1: అవును మమ్మీ.
0: ఏ పార్టీ?
1: అనిల్ బర్త్డే.
0: అనిల్ ఎవరు?
1: అబ్బా, నీకన్నీ ప్రశ్నలే మమ్మీ. అనిల్ నా బాయ్ ఫ్రెండ్, డాడీ ఫ్రెండ్ కొడుకు.
0: శ్వేత, అన్నయ్య గాని డాడీ గాని నీతో వస్తున్నారా?
1: వాళ్ళెందుకు? అనిల్ నా ఫ్రెండ్.
0: పోనీ, నేను రానా?
1: పాప్రే, నువ్వా? పార్టీకా? వద్దు మమ్మీ, బాగుండదు. నీ ఆరోగ్యం చూసుకో.
0: నా బంగారు తల్లి, నేను బాగానే ఉన్నానమ్మా.
1: అయినా వద్దులే, టైం అయిపోతుంది మమ్మీ, నేను వెళ్తున్నాను. డాడీకి ఏదో బిజినెస్ పార్టీ ఉందని చెప్పమన్నారు ఇందాక ఫోన్ చేసి, మర్చిపోయాను. అండ్ బబ్బుల కోసమైతే చూడకు, వాడికి టైము పాడు ఉండదు. సింధు ఆంటీ వంట చేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టు వెళ్ళిపోయింది. నీ కాకలిస్తే పెట్టుకుని తినే.
0: ఇంట్లో ఉన్నా ఎంత ఒంటరితనం. ఒకప్పుడు నా అన్నే వీళ్ళంతా ఎన్నో వేల మైళ్ళ దూరంలో ఉన్న ఒంటరితనం. ఇప్పుడు దగ్గరుండి మనసులు దూరమైన ఒంటరితనం. రాత్రి 11 కావస్తుంది. శ్వేత ఇంకా రాలేదేమిటి? ఇంతసేపు పార్టీయా? లాభం లేదు. నేనే ఇంటి గృహిణిని. ఇందులో వాళ్ళు మంచి చెడులతో నాకు నిమిత్తం ఉంది. నేను పట్టించుకుని తీరాలి, పట్టించుకుని తీరాలి. అదిగో బబులు కూడా వచ్చినట్టున్నాడు. బబులు, బబులు!
2: మమ్మీ,
0: శ్వేత పార్టీకి వెళ్ళి ఇంకా రాలేదురా?
2: ఓహో,
0: నాకు అనిల్ ఇంటి అడ్రస్ చెప్పరా?
2: చెప్పను.
0: పోనీ, నాతో సాయం రారా?
2: రాను.
0: ఎందుకు?
2: వాళ్ళు ఇంట్లో ఉండరు కనుక.
0: అంటే?
2: అంటే వెళ్ళి చూడు, ఏ పార్కులోనో ఏ చెట్ల చాటునో ఎల్ఎస్డియో గంజాయో పీలుస్తూ ఒకరి ఒళ్ళో ఒకరు పడుకుని ఊహాలోకాల్లో తేలిపోతుంటారు.
0: భగవంతుడా! ఎవరు, ఎవరది?
3: నువ్వింకా నిద్రపోలేదా? సరే సరే, కాస్త లైట్ వేయమలయా.
0: అరే రే, శ్వేతకేమైందండి? అలా వాలిపోయిందేమిటి?
3: ఏం లేదులే, బయట ఏదో కాస్త తల తిరిగిందట. కాస్త రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుందిలే.
1: ఇట్ ఈస్ బ్యాడ్ డ్రీమ్. ఐ లైక్ అనిల్ డాడీ. ఐఎమ్ మ్యాడ్ ఆఫ్ హిమ్.
3: అసలే నీ ఆరోగ్యం బాగాలేదు, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకోమలయా, నేను చూసుకుంటానులే.
0: ఎందుకేనా నన్ను మళ్ళీ దుబాయ్ వెళ్ళమంటున్నారు?
3: ఇప్పుడేం మాట్లాడకు, బబ్లు వింటాడు.
0: నాకు కావలసింది వంట మనిషి వండి పడేసిన వంట తిని పడుకోవడమేనా? నన్ను వీళ్ళు వేరు చేసి ఎందుకు చూస్తున్నారు? నేను ఎవరికీ అక్కర్లేదా? ఈ ఇంటికింత చేసిన నన్ను ఆయన, పిల్లలు, అప్పులిచ్చి అడగనందుకు బంధువులు నెత్తిన పెట్టుకుంటారు అనుకుంటే ఇదేమిటి ఇలా? అసలు అమ్మ అనే ఒక ప్రాణి ఉందని నా పిల్లలు, భార్య తన కోసం ఎదురు చూస్తుందని నా భర్త అనుకోవటం లేదేమిటి? అక్కడ నేను రెక్కలు ముక్కలు చేసుకొని వీళ్ళకి అన్ని భోగాలు అమర్చితే నాకింత మనస్తాపం కలిగించే అధికారం వీళ్ళకేముంది? అసలు ఇండియా వచ్చే ముందు ఎన్ని ఆశలు పెట్టుకున్నాను. ఇల్లు ఇరుకు కాదు అనుకున్నానే గాని మనసులే ఇరుకైపోతాయి అనుకున్నానా? పిల్లలెందుకు ఇలా తయారయ్యారు? బబ్బులు ఎందుకింత కఠినంగా ఉంటున్నాడు? వాడికి మాత్రం నేనేం తక్కువ చేశాను? ఏ తల్లి ఏ బిడ్డలకి సమకూర్చలే.

0: అని సౌకర్యాలన్నీ కలగచేశాను. వాళ్ల చదువులు, భవిష్యత్తు నిరాటంకంగా సాగిపోయే ఏర్పాటు చేశాను. ఇన్ని చేసినా నా మీద ఎందుకు కోపం? వికారంగా తయారైన నా మొహం చూడలేకనా? బబ్బులు భయపడుతున్నాడా, బాధపడుతున్నాడా? వాడికి చిన్నప్పుడు డైరీ రాయటం అలవాటు చేసింది నేనే. నా గురించి వాడేమనుకుంటున్నాడో ఇవాళ నాకు తెలియాలి. బబ్బులు గదిలోకి వెళ్ళి ఆ డైరీ చూస్తాను చూస్తాను.
1: అమ్మా, అమ్మంటే ఎంతో ఇష్టం నాకు. శ్వేతని నాకంటే ఎక్కువ అభిమానించినా సహించలేను. అమ్మ దుబాయ్ వెళ్తానంటోంది. ఎంత గర్వంగా ఉంటుంది నాకు. కానీ బెంగగా ఉంటుందేమో. బెంగ పెట్టుకుంటానంటే అమ్మ వెళ్ళదు. అందుకే చెప్పకూడదు, బెంగలేదు వెళ్ళమనే చెప్పాలి. ఎంత, రెండేళ్లేగా?
0: ఇది నేను గల్ఫ్ వెళ్లే ముందు రాసుకున్నాను నా చిట్టి తండ్రి.
1: ఫోన్లో అమ్మ గొంతు గమ్మత్తుగా ఉంది, కానీ మధ్యలో కట్ అయిపోతుంది. అమ్మ రాసే ఉత్తరాల నిండా మా కబుర్లే. నేను కల్లోకి వచ్చానని అమ్మ రాస్తుంటే ఎంత గర్వంగా ఉందో నాకు. అమ్మ బెంగ పెట్టుకోకుండా నేను రోజు అమ్మకి కల్లోకి వస్తే ఎంత బాగుండును.
0: ఇలాగే నేను ఎన్నోసార్లు అనుకున్నానరా నా చిట్టి తండ్రి.
1: డాడీ ఎంత ప్రేమగా చూస్తున్నా, ఎన్ని కొనిపెడుతున్నా గుండెలో ఏదోలా ఉంది. అమ్మ ఎంచక్క పక్కలో పడుకుని ఎన్ని కథలు చెప్పేది, అన్నీ కంప్యూటర్ కథలే. నేను పెద్ద అయితే కంప్యూటర్ ఇంజనీర్ అయి కొత్త కొత్త కంప్యూటర్లు కనిపెడతాను. ముఖ్యంగా అమ్మ అనే కంప్యూటర్ తయారు చేస్తాను. అప్పుడు నాలాంటి పిల్లలకి అమ్మ ఊరెళ్ళినా బెంగ ఉండదు.
0: నాకన్నా
1: అమ్మ వస్తోంది అంటే ఎంత ఉత్సాహంగా ఉందో. మొన్న టింకు బర్త్డే పార్టీకి వాళ్ళమ్మ వాడికి ఎంత చక్కని ప్రజెంటేషన్ ఇచ్చిందో. బొగ్గ మీద స్వీట్ కిస్. టింకు గాడు ఎంతో గర్వంగా చూశాడు. మమ్మీ వచ్చాక తనివి తీరా అమ్మ చేత ముద్దులు పెట్టించుకోవచ్చు అని ఎంతగా అనుకున్నానో. కానీ అమ్మ రాలేదెందుకో. అమ్మ వస్తే చాలా డబ్బులు ఖర్చైపోతాయట.
0: తప్పంతా నాదేరా నాన్న. ప్రయాణపు ఛార్జీలకే 100,000 అవుతుందని మానేశాన్రా.
1: అమ్మకి ఈ కొత్త ఇల్లు తప్పక నచ్చుతుంది. కానీ ఎంత అందంగా విశాలంగా ఉన్నా అమ్మ లేకపోతే ఇది బోసిగానే ఉంది. అదే చెప్తే డాడీ గట్టిగా నవ్వేశారు. కారు చూసి నా ఫ్రెండ్స్ అంతా అసూయపడ్డారు. కొందరు నా అదృష్టాన్ని మెచ్చుకుంటే కొందరు అమ్మని పొగిడారు. మరికొందరు డాడీని చిన్న చేసి మాట్లాడారు. డాడీకి చెప్తే అసూయతో 10 మంది అనే మాటలు పట్టించుకుని మనసు పాడు చేసుకోకూడదు అని చెప్పారు. ఎందుకో అమ్మ కల్లో కనిపించి ఏడుస్తోంది. నా మీద బెంగగా ఉందిట. చెల్లిని జాగ్రత్తగా చూడమంటోంది. మధ్యలో మెలకువ వచ్చేసింది. కల మరి కాసేపు ఉంటే మరి కాసేపు అమ్మని చూసేవాణ్ణి కదా. అమ్మ మీద బెంగ వస్తే వీడియో కెమెరాలో ఉన్న అమ్మని స్క్రీన్ మీద చూసుకుంటున్నాను. ఇలా ఎన్నాళ్ళో. అమ్మ ఇంకా వచ్చేస్తే బాగుండును. అక్కడ ఉండడం నాకెందుకో ఇష్టం లేదు. సుబ్రహ్మణ్య అంకుల్ డాడీ దగ్గర అమ్మ గురించి బ్యాడ్గా మాట్లాడితే డాడీ గట్టిగా కేకలు వేసి గెట్అవుట్ అన్నారు. నాకు అంకుల్ని చంపేయాలని ఉంది. అమ్మ ఇంకా రాకపోవడానికి కారణం నోనో అది మాత్రం కాదు.
0: ఆయన కొలిక్ అసూయత నా మీద ఎన్నో అపవాదాలు వేశాడనమాట. అందుకే కాబోలు ఆయన అక్కడ ఉద్యోగం మానేశారు.
1: సాయిబాబాయ్ నెమ్మదిగానే చెల్లి ప్రవర్తన బాగాలేదని కేకలేశాడు. కానీ అది పెద్దగా ఏడుస్తూ బాబాయ్ మీద డాడీతో చాడీలు చెప్పింది. బాబాయికి డాడీకి పోట్లాట.
0: ఇది చెప్పలేకనేమో సాయి నాకు సున్నితంగా ఉత్తరం రాశాడు. చి పాపిష్టదాన్ని. సాయి డబ్బు కోసం ఉత్తరం రాశాడనుకున్నానే.
1: ఇవాళ డాడీని చెల్లి ఎదిరించింది. కోపం వచ్చి నేనే చెంప పగలగొట్టాను. నన్ను ఎన్ని తిట్టిందో. అమ్మ ఎలాగో రాదు, అక్కడే ఉండిపోతుందేమో. డాడీకి తోడెవరున్నారు? వంటల ఆంటీని పెళ్లి చేసుకుంటే బాగుంటుందేమో.
0: మై గాడ్,
1: ఇన్నేళ్ల తర్వాత అమ్మ వస్తుందన్నా ఎయిర్పోర్ట్కి వెళ్ళాలనిపించలేదు. కానీ ఇంటికొచ్చిన అమ్మని చూసి ఎందుకో ఒక క్షణం ఏడుపొచ్చింది. చెంప మీద ఎంతలా కాలిపోయింది. కానీ మమ్మల్ని అందరినీ బాధ పెట్టి ఇక్కడ ఒంటరిగా వదిలేసి డబ్బు పిచ్చిలో పడ్డందుకు దేవుడు అమ్మకి బాగా పనిష్మెంట్ ఇచ్చాడు.

0: మావయ్య, నిజంగా ఈ దూరం నేను భరించలేకపోతున్నాను. నాది ఎంత పెద్ద తప్పైనా ఇంత పెద్ద శిక్ష. బబులుకు నా మీద ద్వేషం, శ్వేత తాగి రావటం, ఆయన ఇంటి మొహమే చూడటం లేదు.
1: మలయ్య, శాంతంగా నా మాట వింటావా అమ్మా?
0: చెప్పండి మావయ్య.
1: మేఘనాథు నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నవాడు. నీకన్నా అతని మీద నాకు ఎక్కువ విశ్వాసం. చూడమ్మా, నీ పిల్లలది ఎదిగి ఎదిగిన వయసు, తప్పొప్పులు తెలియని ప్రాయం, తల్లి సహచర్యం అవసరమైన వయసు. నువ్వు ఎప్పుడొస్తావో తెలియదు, అందుకే నీ కూతురు వేరే స్నేహాలు వెతుక్కుంది. చూడమ్మా, పిల్లల విషయంలో తల్లిదండ్రులిద్దరిది సమాన పాత్రే అయినా తల్లికున్న విశాల నేత్రం తండ్రికుండదమ్మా. చూడమ్మా, ఎంత ఉద్యోగస్తురాలైనా పిల్లలు సరైన సమయానికి ఇల్లు చేరకపోతే తల్లి మాత్రమే పసిగట్టగలదు. ఇక నీ కొడుకు పరిస్థితి అంతే. ఇంటికి రాగానే తల్లి కనిపిస్తే వాడికి ఆనందం. బయట ఎన్ని స్నేహాలున్నా తల్లితో అనుబంధానికి ఏదీ సాటి రాదమ్మా. వాడిక అవకాశం లేకే నీ మీద కోపం పెంచుకున్నాడు తప్ప అది ద్వేషం కాదు తల్లి. ఇన్నాళ్ళు డబ్బు మాయలో పడి నీ పిల్లలు పోగొట్టుకున్న ఇన్ని సంవత్సరాల బాల్యాన్ని, అమ్మ సాన్నిహిత్యాన్ని వెనక్కి తెచ్చి ఇవ్వగలవామ్మా? అందుకే నీ కొడుక్కి పెంకితనం, అందుకే వాడికి తండ్రి మీద చాలి. అంతేగాని
0: అదే నిజమైతే మావయ్య, మరి అయినా నేను మళ్ళీ గల్ఫ్ వెళ్ళాలని ఎందుకు కోరుకున్నట్టు?
1: ఎంత చిన్నపిల్లలా మాట్లాడుతున్నావు తల్లి. నీకు అక్కడ ఏదో యాక్సిడెంట్ అయింది కనుక డబ్బు కంటే ఆత్మీయుల సాన్నిహిత్యం కావాలనుకున్నావు, గాని లేకపోతే మరో రెండేళ్లు మరింత సంపాదిస్తూ అక్కడే ఉండిపోవాలనుకోలేదు? గుండెల మీద చెయ్యేసుకుని చెప్పు.
0: మావయ్య, నువ్వెంతో తెలివైన వాడివి. నా తప్పు నా నోటితోనే చెప్పిస్తున్నా. నన్ను క్షమించి మావయ్య, నన్ను క్షమించు. దాపరికం లేకుండా చెప్తున్నాను, ఇప్పుడు నా భర్తని, పిల్లల్ని దూరం చేస్తున్న ఆ సంపాదన పట్ల నిజంగానే నాకు వ్యామోహం పోయింది.
1: కానీ మలయ్య, ఆ విషయం మీ ఆయనకి నమ్మకం లేకనే ఈ నాటకం ఆడుతున్నాడు అనుకుంటాను. నువ్వీసారి రాగానే నువ్వు మళ్లీ వెళ్ళకూడదని దృఢంగా నిశ్చయించుకునే పరిస్థితులు నీ కళ్ళబడాలనే ఇదంతా చేస్తున్నట్టున్నాడు. మలయ్య, నా ఒక విషయం చెప్పు.
0: అడగండి.
1: ఇంతకు ముందంతా కాంట్రాక్ట్ పొడిగించుకోమని అతను ఎప్పుడైనా నేను బలవంత పెట్టాడా?
0: లేదు మావయ్య, నేనే.
1: మరెందుకమ్మా అతన్ని తప్పు పడతావు? అందరి చేత నానా మాటలు పడుతూ, నీ పుట్టింటి వాళ్ల నుండి అవమానాలు భరిస్తూ, సంధి వయసులో ఉన్న పిల్లలతో అతను ఎన్ని అవస్థలు పడుతున్నాడో తెలిస్తే అమ్మా నీ గుండె చెరువు అవుతుంది.
0: బబ్లు డైరీ ద్వారా నాకన్నీ తెలిసాయి మావయ్య.
1: అదిగో మాటలోనే మీ ఆయన వచ్చాడు. రానాయనా.
2: బాబాయ్ గారు, మరింకింటికి వెళ్దామా? లేమలయ్య, పార్కులో ఆరుబయట చలిగాలి నీ ఆరోగ్యానికి మంచిది కాదు అన్నట్టు త్వరగా వెళ్తే శ్వేతని డాక్టర్ దగ్గర నుంచి పికప్ చేసుకోవచ్చు.
0: డాక్టరా?
1: మత్తుమందులకు అలవాటు పడిన పిల్లలకి ట్రీట్మెంట్ అంత త్వరగా అవ్వదు కదమ్మా.
0: మత్తుమందులా? నేనెంత పాపిస్తుందని మావయ్య.
1: మలయ్య, నువ్వింకేం చెప్పకమ్మాయి. నీకు తెలుసా, భర్తకి పిల్లలకి మధ్య భార్య ఒక అందమైన పూలవత్తెన లాంటిదమ్మా. అన్నాళ్ళు నా శిష్యరికం చేశావు, కొన్నంత భర్త అండతో నీ పిల్లలిద్దరిని ఆ మాత్రం దారికి తెచ్చుకోలేవా?
0: నీ మేనగోళ్ళే కదా, తప్పకుండా త్వరలోనే మా మధ్య ఏర్పడిన దూరాన్ని కూడా చెరిపేయగలను మావయ్య.
2: మలయ్య, పద కారెక్కు.
0: అలాగేనండి. చీ అనిపించుకుంటూ, దేశం కాని దేశంలో ఇన్నాళ్ళు డబ్బు కోసం మనసును కూడా అమ్ముకున్నాను. నా దేశం నన్ను స్వేచ్ఛ, నా వాళ్ళ ఆప్యాయత అనుబంధాలు అక్కడ ఎన్ని లక్షలిస్తే దొరుకుతాయి?
2: కారు డ్రైవ్ చేస్తున్నాను మలయ్య, నువ్విలా నా భుజం మీద తల అనిస్తే

0: గిలిగింతలుగా ఉంది. పైగా వెనక మీ మావయ్య ఉన్నారు.
1: మావయ్య నిద్రపోతున్నారండి, అయినా పర్వాలేదు, మావయ్య గారు అర్థం చేసుకుంటారులేండి.
0: మరి నువ్వు నన్నెప్పుడు అర్థం చేసుకుంటావు?
1: అర్థం చేసుకున్నాను కనుకనే ఇలా.
0: ఇలా అంటే?
1: పోండి, వెనక సీట్లో మావయ్య గారు ఉన్నారు.
0: ఇందాక ఉన్నా పర్వాలేదు అన్నావుగా.
1: యు నాటి బాయ్.
0: మై గాడ్, ఈ వయసులో కూడా నేను ఇంకా బాయ్నా? నేను ఆ విషయాన్ని నిరూపించుకోవాల్సిందే. ఇల్లకు మలయ్య.
2: ఇంతవరకు మలయ సమీరం నాటకం విన్నారు. రచన శ్రీమతి పివి శేషరత్నం. ఇందలి పాత్రలు, పాత్రధారులు: మేఘనాథ్ శ్రీ వేపా తిమ్మయ్య, మలయ వాసిని కుమారి డబ్బీరు జయలక్ష్మి, మలయ తల్లి శ్రీమతి సిహెచ్ రాజకుమారి, మావయ్య శ్రీ ఎన్ పట్టాభిరామారావు, అభిషేక్ శ్రీ ఎస్విఎస్ శంకర్రావు, సాయినాథ్ శ్రీ జీవి త్రినాథరావు, కౌసల్య శ్రీమతి మావూరి విజయలక్ష్మి, వందన శ్రీమతి బీవీవి లక్ష్మి, శ్వేత కుమారి సిహెచ్ లావణ్యారెడ్డి, బబ్లు చిరంజీవి సాగి బృహతీకృష్ణ కౌశిక్, ధ్వని సంయోజన శ్రీ బిఆర్ కిరణ్ కుమార్, నిర్వహణ శ్రీ కాకరపర్తి సత్యనారాయణమూర్తి, సహకారం శ్రీ బహదూర్ షా రామ్మోహన్ రావు. ఈ నాటకం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం సాయంత్రం 4 గంటలు. ఇప్పుడు ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 5 గంటలకు మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్, ఇంకా డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్పై మా సాయంత్రం ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు, మరి నమస్కారం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్పై ఈనాటి మా సాయంకాల ప్రసారం ప్రారంభం. నిలయంలో సమయం సరిగ్గా 5:04. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. 3 జిల్లాల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితం ములుగు జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేసిన పైలాన్ను ఆవిష్కరించారు. అనంతరం ములుగులో కొత్తగా నిర్మించిన కలెక్టరేట్ సముదాయాన్ని ముఖ్యమంత్రి, పలువురు మంత్రులు ప్రారంభించారు. అలాగే కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. హైదరాబాద్ సనత్నగర్లోని టిమ్స్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి పగడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహ అధికారులను ఆదేశించారు. సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా జరగనున్న ఈ కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి ట్రాఫిక్, పార్కింగ్, సెక్యూరిటీ, పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్ సరఫరా అంశాలపై ఆరోగ్యశాఖ, పోలీస్, జీహెచ్ఎంసీ తదితర శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ టీజీసేఫ్ కమిషనర్గా ఐపీఎస్ అధికారి అవినాష్ మొహంతికి రాష్ట ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్, డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్లను విలీనం చేస్తూ ఏర్పాటు చేసిన టీజీసేఫ్కు ఆయనే కమిషనర్గా వ్యవహరిస్తారు. హైదరాబాద్లోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వీకెండ్ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమంలో 201 మందిపై కేసులు నమోదయ్యాయి. వీరిలో 174 మంది ద్విచక్ర వాహనదారులు, 17 మంది కార్ల డ్రైవర్లు, 9 మంది ఆటో డ్రైవర్లు, 1 హెవీ వాహనదారుడు ఉన్నారని అధికారులు తెలిపారు. న్యూఢిల్లీలో మంగళవారం నాడు 12వ బ్రిక్స్ పర్యావరణ మంత్రుల సమావేశం జరుగుతుంది. దీనికి ముందు బ్రిక్స్ సీనియర్ అధికారుల సమావేశం, పర్యావరణ వర్కింగ్ గ్రూప్, వాతావరణ మార్పులపై కాంట్రాక్ట్ గ్రూప్ సమావేశాలు జరుగుతాయి. భారత బ్రిక్స్ చైర్షిప్ 2026 థీమ్ బిల్డింగ్ ఫర్ రెసిలియేషన్స్, ఇన్నోవేషన్స్, కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ కింద ఈ భేటీ జరుగుతుంది. సూర్యపథ్ తిరంగా గ్లోబల్ రిలే విజయవంతంగా ముగిసింది. భారత 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా హర్ఘర్ తిరంగా క్యాంపెయిన్లో భాగంగా చేపట్టిన ఈ తొలి ప్రయత్నం తూర్పున ఫిజీ నుంచి పశ్చిమాన అమెరికా వరకు 54 దేశాల్లో పర్యటించింది. ఫిజీలోని భారత హైకమిషన్ నుంచి ప్రారంభమైన ఈ యాత్ర సూర్యోదయం వెంట సాగుతూ ప్రపంచవ్యాప్తంగా భారతీయ సంతతిని ఏకం చేసింది. శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ జనరల్లో జెండా ఆవిష్కరణతో యాత్ర ముగిసింది. హవాయి దీవుల్లో కేటగిరీ 1 హరికేన్ లాలా భీభత్సం సృష్టిస్తోంది. బిగ్ ఐలాండ్కు 30 మైళ్ల దూరం నుంచి గంటకు 130 కిలోమీటర్

వేగంతో వీచిన ఈ తుఫాను కారణంగా భారీ వర్షాలు వరదలు సంభవించాయి. 84,000కు పైగా ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అనేక భవనాల పైకప్పులు ధ్వంసమయ్యాయి. గడిచిన 155 ఏళ్లలో తొలిసారి ఇంతటి తీవ్రత చవిచూస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ANews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: ఆకాశవాణి జానపద సంగీతం ఈనాటి కార్యక్రమంలో శ్రీమతి కుంట రజిత బృందం వారు ఆలపించే జానపద గీతాలు వింటారు.
1: వాడబోయేది పోషమ్మ అమ్మవారి పాట.

0: ఇంట్లో శుభ పూజ మా ఇంట్లో చేసి పోండయ్యా, శుభ పూజ మా ఇంట్లో,
1: శుభ పూజ మా ఇంట్లో, శుభ పూజ మా ఇంట్లో చేసి పోండయ్యా, శుభ పూజ మా ఇంట్లో,
0: శుభ పూజ మా ఇంట్లో, శుభ పూజ మా ఇంట్లో చేసి పోండయ్యా,

0: మీరింతవరకు శ్రీమతి కుంట రజితా బృందం వారిచే జానపద గేయాలు విన్నారు. ఈనాటి జానపద సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: అత్యవసర సమయమా? చేతిలో డబ్బు లేదా? అయితే ట్రస్ట్ కి రండి.
2: మీ ఇంట్లోని పాత బంగారాన్ని ట్రస్ట్ లో అమ్మి బెస్ట్ వాల్యూని పొందండి. ఏ జ్యువెలర్ దగ్గర కొన్న బంగారమైనా సరే ప్యూరిటీ ట్రాన్స్పరెన్సీతో 10 మినిట్స్ లోనే 100% ట్రస్ట్ అండ్ ట్రాన్స్పరెన్సీతో బెస్ట్ ప్రైజ్ ని పొందండి.
1: మరిన్ని వివరాలకు 8592916917 కి కాల్ చేయండి.
0: ఆకాశవాణి చిత్రసీమ సినీ గీతాలు వింటారు. ముందుగా వినండి సింధూరం సినిమా నుండి మాధవ పెద్ది అనురాధ శ్రీరామ్ బృందం గానం చేసిన సిరివెన్నెల గీతం. సంగీతం శ్రీనివాస చక్రవర్తి.

ఖుషి ఖుషిగా ఉంది సుమ, మదనుడికే మనోరమ, ఖుషి ఖుషిగా ఉంది సుమ, మిసమిసలా

0: చిత్రసీమ సినీగీతాలు విన్నారు.
1: హలో
2: హలో, మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుండి మాట్లాడుతున్నాం.
1: చెప్పండి మేడం.
2: మీ కరెంటు బిల్ 250 రూపాయలు ఇంకా చెల్లించాల్సి ఉంది. మీరు ఆ డబ్బులు తక్షణమే చెల్లించని ఎడల మీ కనెక్షన్ కట్ చేయబడుతుంది. మీ నంబరుకు పంపిన మెసేజ్లోని లింకు ద్వారా మీరు పేమెంట్ చేయగలరు. ధన్యవాదములు.
1: మా చిన్నోని గటమని 10 రోజుల కిందనే చెప్పిన మేడం. హలో హలో. అరే రాజు, రాజు.
3: బాబాయ్,
1: చిన్నోడు కరెంటు బిల్లు కట్టమంటే మర్చిపోయినట్టుండ్రా. కరెంటు వాళ్ళు ఫోన్ చేసిండ్రు, ఆ లింక్ ఏదో పంపించినట్టరా. జరగట్టే రాదురా.
3: బాబాయ్, పంపతీసి నువ్వు ఆ లింక్ మీద వస్తలే కదా.
1: లేదురా గబ్బని, నాకేం తెలుస్తాయి. నేనేం ముట్టలేరా, నేనేం ముట్టలే.
3: మన మూల మీద పాండపకాడ శంకరన్న ఉండు కదా, ఆయన కూడా ఇట్లనే మొన్న ఫోన్ చేసి లింక్ పంపించారంట. ఒక్కసారి లింక్ వస్తాగానే అకౌంట్ లో పైసలన్నీ గాయపోయినాయి.
1: ఓరి, అట్లా చేసిండారా?
3: అవునే, ఇట్లాంటి ఫోన్లు వచ్చినా తెలవక లింక్ మీద మనం వచ్చినాం అనుకో, పైసలన్నీ పోతాయి. 8139 నెంబర్ కి ఫోన్ చేయాలి.
4: గుర్తుంచుకోండి, ఏ రకమైన ఆన్లైన్ ఫ్రాడ్ జరిగినా వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయండి. సత్వర పరిష్కారం పొందండి.

ఆకాశవాణి ప్రసార విశేషాలు. ఈ పూట రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల్లోని ముఖ్యాంశాలు. ముందుగా ఈ పూట ప్రసారంలో 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం, 6:50 వ్యవసాయ సూచనలు, వానాకాలంలో కందిపంట సాగు గురించి రాజదండ్రిగారు శాస్త్రవేత్తలు అందించే వివరాలు ప్రసారమవుతాయి. 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో పశువుల దాన నిల్వలో శిలీంధ్రాల నిర్వహణ గురించి రాజేంద్రనగర్ పశు వైద్య కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ ఏ సుధీర్ బాబు గారితో పరిచయం. పరిచయకర్త కార్యక్రమ నిర్వహణాధికారి డాక్టర్ వీరన్న బుఖ్య. 8:03 ఈరోజు రాత్రి కరెంట్ అఫైర్స్. 9:10 స్పాట్ లైట్. 10:00 ఈరోజు రాత్రి రవివాసరియ అఖిల భారతీయ సంగీత సభ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఇక రేపటి ప్రసారంలో 6:10 భావన కార్యక్రమంలో దివ్య జీవనం డాక్టర్ కసిరెడ్డి వెంకటరెడ్డి గారి లఘు ప్రసంగం. 6:15 భక్తి రంజని కార్యక్రమంలో వేములవాడ రాజరాజేశ్వర స్వామి సుప్రభాతం, తర్వాత శివస్తుతి చంద్రశేఖర అష్టకం ప్రసారమవుతాయి. 6:35 పొలం పనులు కార్యక్రమంలో అనుకూలమైన పంటలపై ఎల్ నినో ప్రభావం గురించి పాలెం పరిశోధన స్థానం శాస్త్రవేత్త కె మమత గారు అందించే వివరాలు ప్రసారమవుతాయి. 7:00 కామారెడ్డి జిల్లా సమాచార లేఖ అందిస్తారు శ్రీడ్డి రాజశేఖర్ రాజ్కుమార్. 7:10 ఉదయ తరంగిణి కార్యక్రమంలో ఆధ్యాత్మిక సమయ పాలన శ్రీ తరిగొప్పల విఎల్ఎన్ మూర్తి గారి ప్రసంగం, తర్వాత ఇది మన చట్టం శీర్షికన క్రిమినల్ కేసుల్లో ట్రయల్స్ ఈ అంశంపై సీనియర్ న్యాయవాది శ్రీ సివి విద్యాసాగర్ రావు గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ కార్యవర్తి గోపిశెట్టి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ద్వారం సత్యనారాయణరావు గారి వయలిన్ వాద్యం ప్రసారమవుతుంది. 11:30 హిందీ పాఠం. 11:30 హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం ప్రసారమవుతుంది. శ్రీ జే వంశీధర్ గారి సంతూర్ రిసైటల్, వాద్య సహకారం తబలా శ్రీ పి మురళి గారు, తన్పుర శ్రీ ఠాకూర్ కునాల్ సింగ్. 12:10 యువవాణి. 12:40 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో ఓడిన దేవరు శ్రీమతి నండూరి సుందరి నాగమణి గారి కథానికి ప్రసారమవుతుంది. 2:30 నిషిగంధ్ మరాఠీ కార్యక్రమం ప్రసారమవుతుంది. 5:03 రేపు సాయంత్రం జానపద సంగీతం కార్యక్రమంలో శ్రీగడ్డం శేషాద్రి బృందం సమర్పించు చింది యక్షగానం భక్త సిరియాల కథ ప్రసారమవుతుంది. రేపు 5:03 జానపద సంగీత కార్యక్రమంలో ఆడబిడ్డ ఇంద్రావతి కథ మొదటి భాగం ఒక కథ వినిపిస్తారు శ్రీ సింగారపు రాజ్కుమార్ బృందం వారు. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో పత్తి పంటలో ఎరువుల వాడకం గురించి ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు అందించే వివరాలు. 7:10 ఇల్లు వాకిలి కార్యక్రమంలో పశు విజ్ఞానం గురించి ప్రత్యేక

ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణలో, 9:10 స్పాట్ లైట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 10:00 రేపు రాత్రి శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమంలో శ్రీ హరిబాబు బృందంచే నాదస్వర కచేరీ ప్రసారమవుతుంది. వాద్య సహకారం నాదస్వరం శ్రీ కె మునికుమార్, ప్రత్యేక డోలు శ్రీ ఆర్ కృష్ణారావు. ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణలో ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇవి ఈ పూట రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల్లోని ముఖ్యాంశాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 5:50. ఇప్పుడు వరదలో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఉంది. ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుందని అంటుంది. నేను అడిగిన వాళ్ళందరికీ కరెంటు బిల్ జీరో వస్తుంది. ఈసారి అయితే పెట్టించే తీరుతాను. కరెంటు ఉచితంగా దొరికితే ఎందుకు తీసుకోకూడదు? మీరు కూడా పెట్టించండి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఆదివాసీ ప్రాంతాల్లో సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేకంగా సమీక్షించి నిధులు మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ములుగు పర్యటనలో హామీ ఇచ్చారు. స్మార్ట్ కార్డులు, ప్రజా పంపిణీ వ్యవస్థను ఆధునీకరించి పాత రేషన్ పుస్తకాలతో వచ్చే సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ అన్నారు. 2027 జనాభా లెక్కల్లో ఓబీసీ, ఎస్ఈబీసీ వర్గాల జనాభాను శాస్త్రీయంగా, పారదర్శకంగా నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్రాన్ని కోరారు. ఈరోజు హైదరాబాద్, జగిత్యాలతో సహా 12 జిల్లాల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. పిసిసి అధ్యక్షుడిగా సమ్మక్క, సారలక్క ఆశీర్వాదంతో ములుగు నుంచే పాదయాత్ర ప్రారంభించానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. ములుగు జిల్లా కలెక్టరేట్ సముదాయ ప్రారంభోత్సవంలో మాట్లాడిన ముఖ్యమంత్రి, మేడారం ప్రాంగణాన్ని అద్భుతంగా అభివృద్ది చేశామని పేర్కొన్నారు. ఆదివాసీ ప్రాంతాల్లో సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక సమీక్ష చేసి నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
1: ఈ ప్రాంతాలను అభివృద్ధి చేయాలని, మీ గోదావరి పక్కన పోతున్న ములుగు ప్రాంతానికి నీళ్లు లేవంటే సాగునీటి ప్రాజెక్టులకు నిధులు ఇవ్వడమే కాకుండా నాడు ఒక అద్భుతమైన కార్యాలయాన్ని ఇక్కడ నిర్మించుకున్నాం. నిరుద్యోగ యువకులకు, మా విద్యార్థులకు నర్సరీ నుంచి 12th class వరకు ఎడ్యుకేషన్, 12th class తర్వాత స్కిల్స్, విద్యతో పాటు సాంకేతిక నైపుణ్యం ఉన్నప్పుడే ప్రపంచంతో పోటీపడి మీరు రాణించగలుగుతారు.
0: అంతకుముందు మేడారం చేరుకున్న ముఖ్యమంత్రి సమ్మక్క, సారలమ్మ గద్దెల వద్ద వనదేవతలకు నిలువెత్తు బంగారం సమర్పించారు. వితంతు, ఒంటరి మహిళలకు పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ములుగులో కొత్తగా ఏర్పాటు చేసిన పైలాన్ను, తెలంగాణ తల్లి విగ్రహాన్ని మంత్రులతో కలిసి ప్రారంభించారు. హన్మకొండ జిల్లా పరకాలలో 484.42 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సాయంత్రం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, పరకాల ఎర్రగట్టు గుట్ట 4 లేన్ల రోడ్డు, అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్, ఇందిరా మహిళా డైరీ ప్లాంట్, కుంకుమేశ్వర స్వామి దేవాలయ అభివృద్ది పనులతో పాటు విద్యుత్ సబ్స్టేషన్కు శంకుస్థాపన చేశారు. ఇదే సందర్భంగా 100 పడకల ఏరియా ఆసుపత్రి, ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. స్మార్ట్ కార్డులు, ప్రజా పంపిణీ వ్యవస్థను ఆధునీకరించి పాత రేషన్ పుస్తకాలతో ఎదురయ్యే ఇబ్బందులను తగ్గిస్తాయని మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ అన్నారు. బంజారాహిల్స్లోని కొమరం భీం ఆదివాసీ భవన్లో నిర్వహించిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడుతూ, అర్హులైన ప్రతి కుటుంబానికి ఆహార భద్రత కల్పించడంతో పాటు సంక్షేమ ప్రయోజనాలను పారదర్శకంగా సకాలంలో అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. 2027 జనాభా లెక్కల్లో ఓబీసీ, ఎస్ఈబీసీ వర్గాల జనాభాను శాస్త్రీయంగా, పారదర్శకంగా నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. ఈ మేరకు ప్రధానికి రాసిన లేఖలో ఎస్సీ, ఎస్టీలకు మాదిరిగానే ఓబీసీ, ఎస్ఈబీసీలకు కూడా ప్రత్యేక కేటగిరీని జనాభా లెక్కల ప్రశ్నావళిలో చేర్చాలని విజ్ఞప్తి చేశారు. కళారూపాలను గత వైభవంగా మాత్రమే కాకుండా భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. హైదరాబాద్ సిటిజన్స్ ఫోరం నిర్వహించిన సాంస్కృతిక సంబరాలు 2026 కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడుతూ, బతుకమ్మ, బోనాలు, సమ్మక్క, సారలమ్మ జాతర వంటి పండుగలు తెలంగాణ ప్రజల జీవన విధానంతో ముడిపడి ఉన్నాయని పేర్కొన్నారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి ఆదర్శవంతమైన నాయకత్వం, రాజనీతిజ్ఞత నేటికీ తరతరాలకు స్ఫూర్తినిస్తున్నాయని హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. వాజ్పేయి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన అనంతరం దత్తాత్రేయ మాట్లాడుతూ, బలమైన సంపన్నమైన స్వావలంబన కలిగిన భారతదేశం కోసం వాజ్పేయి కన్న దార్శనికత దేశానికి ఎల్లప్పుడూ మార్గదర్శకంగా నిలుస్తుందని పేర్కొన్నారు. హైదరాబాద్ సనత్నగర్లో నిర్మించిన డాక్టర్ ఎంసీఆర్ టిమ్స్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ప్రారంభించనున్నారు. కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా నిర్మించిన ఈ ఆసుపత్రిలో 1082 పడకలు, వాటిలో 300 ICU బెడ్లు ఉన్నాయి. 31 మేజర్ ఆపరేషన్ థియేటర్లతో పాటు పరీక్షల నమూనాలను వెంటనే తరలించే ఏఐ ఆధారిత న్యూమాటిక్ ట్యూబ్ వ్యవస్థను దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వ రంగంలో ఏర్పాటు చేశారు. స్మార్ట్ రేషన్ కార్డులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోటోతో పాటు కేంద్ర ప్రభుత్వ వివరాలను పొందుపరచాలని బీజేపీ రాష్ట ఉపాధ్యకుడు రఘునాథ్ వెరబెల్లి డిమాండ్ చేశారు. మంచిర్యాలలో మాట్లాడుతూ ఆయన,
1: 2029 వరకు దేశంలో ఉన్న 82 కోట్ల జనాభా ప్రతి నెల 5 కిలోల రేషన్ బియ్యం ఇవ్వాలనేది కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది, అది అమల్లోకి వచ్చింది. మన తెలంగాణలో కూడా ప్రతి నెల రేషన్ బియ్యం ఇస్తుంది. ఇది మోడీ గారి ఫోటో ఎందుకు పెడతలేరు? ఇవాళ మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము.
0: ఆసిఫాబాద్ జిల్లా డబ్బా ధరంపల్లి గ్రామానికి చెందిన చింతల బాలాజీ అనే యువ రైతు తక్కువ ఖర్చుతో నాబార్డు సహకారంతో ఆర్గానిక్ ఎరువుల తయారీ చేసి ఆదర్శ రైతు అనిపించుకుంటున్నారు. ఆకాశవాణితో మాట్లాడుతూ ఆయన,
2: పత్తికి గానీ 50 మోతాదులో వాడుకోవాలి, 200 లీటర్ల నీళ్లలో 10 కిలోల పేడ, 2 కిలోల శనగపిండి, 2 కిలోల అప్పమట్టి బెల్లము, 2 కిలోలు అది పోసుకొని 15 రోజులు పొద్దున సాయంత్రం కలుపుకున్న తర్వాత ఒక 20 రోజులలో మనకు లిక్విడ్ తయారైతుంది. 200 లీటర్లు మినిమం ఒక 50 ఎకరాలు వాడుకోవచ్చు.
0: గ్రామాల అభివృద్ధికి రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఆశిరెడ్డిపల్లి గ్రామంలో 20 లక్షల రూపాయలతో నిర్మించనున్న నూతన గ్రామ పంచాయతీ భవనానికి ఆయన శంకుస్థాపన చేసి భూమి పూజ నిర్వహించారు. ఈరోజు హైదరాబాద్, జగిత్యాల, మహబూబ్నగర్, నాగర్ కర్నూలుతో సహా 10 జిల్లాల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా రేపు మండల కేంద్రాల్లో నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమానికి అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని జిల్లా కలెక్టర్ హరిత ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మండల స్థాయిలో సమస్యలు తక్షణమే పరిష్కరించే దిశగా ప్రజావాణిని నిర్వహించడానికి ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఎగువ నుంచి నాగార్జున సాగర్కు వరద నీరు వస్తుండటంతో ప్రాజెక్టులో క్రమంగా నీటి నిల్వలు పెరుగుతున్నాయి. ఎగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు గరిష్ట స్థాయికి చేరడంతో కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ దాదాపు 20,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో నాగార్జున సాగర్ నీటి మట్టం ప్రస్తుతం 526 అడుగులకు చేరింది. హైదరాబాద్ తాగునీటి అవసరాల నిమిత్తం SLBC ద్వారా 1800 క్యూసెక్కుల నీటిని బయటకు విడుదల చేస్తున్నారు. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా సర్వేయర్ల కొరత ఉందని, దీంతో సకాలంలో భూ సర్వేలు చేయలేకపోతున్నామని జిల్లా ల్యాండ్ సర్వే అధికారి నరసింహమూర్తి అన్నారు. జిల్లా వ్యాప్తంగా 255 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. ఈ సమస్యపై ప్రభుత్వానికి త్వరలో నివేదిక ఇస్తామని, త్వరలోనే సమస్య పరిష్కారమవుతుందని పేర్కొన్నారు. ఎల్నినో ప్రభావంతో వర్షపాతం లోటు ఉన్నందున రాష్ట్రంలో వరి సాగు విస్తీర్ణాన్ని గణనీయంగా తగ్గించి పప్పు దినుసులు, నూనె గింజలు, చిరుధాన్యాలు వంటి మెట్ట పంటల వైపు రైతులు మళ్లాలని వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ అల్దస్ జానయ్య సూచించారు. నల్గొండలో వ్యవసాయ రంగంపై రైతు సంఘం నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
3: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః కృష్ణప్రసాదోపాధ్యాయః.

0: పఠితః యో హి అగస్త మాసస్య అష్టాదశ దినాంక పర్యంతం భవిష్యతి. అభ్యర్థినః ఆధికారికస్య యూజీసీ నెట్ పోర్టల్ ఇత్యనేన ఆన్లైన్ మాధ్యమేన ఉత్తరతాలికాం చాలయితుం శక్నువంతి. ప్రక్రియా శుల్కస్య దేయస్య అంతిమతిథిః అస్య మాసస్య అష్టాదశ దినాంకః అస్తి. స్వతంత్రతాదివసస్యావసరే రాష్ట్రీయ గీతస్య వందే మాతరం ఇత్యస్య విరోధం కాంగ్రెస్ పక్షేన కృతం ఇతి వాజ్పేయి దళేన అద్య ఆరోపః కృతః. నవదెహలీనగరే పత్రకార సమ్మేళనం సంబోధయన్ భాజపాపక్షస్య ప్రవక్త ప్రదీప భండారీ ఇత్యనేన ఆరోపః కృతః యత్ కాంగ్రెస్ ముఖ్యాలయే స్వాతంత్ర్య దినాచరణస్య సమయే కాంగ్రెస్ పక్షస్య వరిష్ఠా నేత్రీ సోనియా గాంధీ వందే మాతరం ఇత్యస్య ప్రస్తుతీకరణం నివారయితుం ప్రయతతేతి. సహ అకథయత్ యత్ కాంగ్రెస్ పక్షః న కేవలం రాష్ట్రగీతస్య అపితు సంవిధానస్య అపి దేశస్య జనానాం చాపి అపమానం అకరోత్ ఇతి.
1: హమ్నే కల్ జబ్ దేశ్ స్వతంత్రతా దివస్ మనా రహా థా హమ్నే కాంగ్రెస్ పార్టీ హెడ్ క్వార్టర్స్ మే సోనియా గాంధీ జీ ఔర్ రాహుల్ గాంధీ ద్వారా కియా గయా విరోధ్ మే దేఖా. కాంగ్రెస్ నే సిర్ఫ్ ఫ్రీడమ్ ఫైటర్స్ కా హీ అపమాన్ నహీ ఇస్ దేశ్ కే సంవిధాన్ కా ఇస్ దేశ్ కీ సంప్రభుతా అఖండతా కా ఔర్ ఇస్ దేశ్ కే 140 కరోడ్ దేశవాసియో కా అపమాన్ కియా హై వందే మాతరం కే ఉద్ఘోష్ కా విరోధ్ కర్తే హువే.
0: భాజపా పక్షస్య ఆరోప విషయే కాంగ్రెస్ పక్షస్య ప్రవక్త జయరామ రమేశ అవదత్ యత్ స్వాతంత్ర్య దివసస్య ఉత్సవస్య సమయే దళస్య ముఖ్యాలయే రాష్ట్రీయ గీతం వందే మాతరం సంపూర్ణతయా గీయతే స్మ ఇతి. సేనాధ్యక్షః జనరల్ ధీరజ శేఠః అద్య నేపాలదేశస్య ఆధికారిక యాత్రాం ఆరబ్ధవాన్. త్రిదివసీయాయాః యాత్రాయాః ఉద్దేశ్యమస్తి యత్ భారత నేపాలయోర్మధ్యే నికటరక్షా సహకారః సైన్య సంబంధః చ ఇతోపి సుదృఢ భవేదితి. శ్వః జనరల్ శేఠః తుండీఖేల్ నగరస్య సేనామండపే పుష్పమాలాం సమర్పయిష్యతి. నేపాలీసేనా ముఖ్యాలయే గార్డ్ ఆఫ్ ఆనర్ ఇతి సమ్మానంచ ప్రాప్స్యతి. సహ నేపాలీసేనాయాః సేనాధ్యక్షేన సహ సంవాదమపి కరిష్యతి. రక్షామంత్రాలయః అవదత్ యత్ భారత నేపాలయోర్మధ్యే ఐతిహాసికం సామాజికం సాంస్కృతికంచ సంబంధాః సంతి యద్ధి విశ్వస్మిన్ అతుల్యమేవ దృశ్యతే. ఇండోనేషియా దేశే అద్య ప్రాతకాలే ఫ్లోర్స్ తటస్య సమీపే 10.7 తీవ్రతాయాం భూకంపానంతరం పూర్వ నూసా తెంగరా ప్రాంతే 14 దివసానాం ఆపత్కాలీన ప్రతిక్రియా అవధిః ఘోషితాస్తి. కేరళమరాజ్యే పర్వ వాతావరణం నిర్మీయతే యతః రాజ్యస్య బృహత్తమః వార్షికం పర్వ థిరువోనం అగస్త మాసస్య 26 దిన ఆచరిష్యతే. ఓణం పర్వ అద్య అథం దివసాత్ ఆరభ్యతే. అథం దివసస్య విశేష ఆకర్షణం అథా పుక్కలం అస్తి యత్ గృహేషు నిర్మీయమాణం వర్ణచిత్రితం పుష్ప ఆస్తరణం అస్తి. సబరిమాలా తీర్థ అపి మందిరం అద్య మాసిక పూజాయై ఉద్ఘాటయిష్యతే తథా చ విశేష ఓణం పూజా అగస్త 24 తః 28 యావత్ భవిష్యతి. భారతీయ ఋతువిజ్ఞాన విభాగేన శ్వస్తనాదారభ్య అరుణాచలప్రదేశే గాంగీయ పశ్చిమబంగే ఒడిశారాజ్యే ఉత్తరప్రదేశే ఉత్తరాఖండే చ అతీవ వర్షాయై నారంగవర్ణస్య సంచేతనా ప్రసారితాస్తి. హిమాచలప్రదేశే జమ్మూకాశ్మీరే కొంకణక్షేత్రే గోవారాజ్యే మహారాష్ట్రే మధ్యప్రదేశే ఉత్తరపూర్వ భారతస్య చ కేషుచిత్ భాగేషు అపి శ్వః యావత్ తీవ్రవర్షా సంభావితాస్తి. దిల్లీనగరాయ తు ఋతువిజ్ఞాన విభాగేన అద్య సాయంకాలాదేవ ఆరభ్య రాత్రిం యావత్ అతీవ అల్పాత్ అల్పవర్ష అనుమితాస్తి. పురుష క్రికెట్ క్రీడాయాం గాల్ అంతారాష్ట్రీయ క్రీడాంగణే ప్రథమ నికష క్రీడా శృంఖలాయాః ద్వితీయ దిన ఆతిథేయ శ్రీలంకాం విరుద్ధ్య భారతీయ పక్షః నవ క్రీడకాణాం హానౌ యదా అంతిమాని వివరణాని ప్రాప్తాని తావత్ 55-400 ధావనాంకాన్ విరచ్య క్రీడన్నాసీత్. పూర్వదినే ప్రచండ వృష్ట్యా ప్రథమద్వయం సత్రం నష్టం అభవత్ యేన భారతం మధ్యాహ్న భోజన సమయే రాత్రౌ క్రీడకద్వయస్య హానౌ 88-200 ధావనాంకాన్ అరచయత్. శృంఖలాయాః ద్వితీయా అంతిమా చ నికష క్రీడా ఆగస్ట్ మాసస్య 23 దినాంకే కొలంబో నగరే ఆరప్స్యతే ఇతి వార్తాః.
2: ఆకాశవాణి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
3: డాక్టర్ బిఆర్ అంబేద్కర్.

0: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రజెంట్స్ ఎడ్యుకేషన్ ఎట్ యువర్ డోర్ స్టెప్, ఏ ప్రోగ్రామ్ ఆఫ్ లెర్నింగ్ ఫర్ ఎవ్రీవన్.
1: ఇప్పుడు మీరు వృక్షశాస్త్రం నుండి వృక్ష వర్గీకరణ శాస్త్ర మౌలిక సూత్రాలు నామీకరణ అనే పాఠం బిఎస్సి 3వ సెమిస్టర్ విద్యార్థుల కోసం శ్రీ డి క్రాంతికుమార్ వివరిస్తారు.
2: వర్గీకరణ శాస్త్ర మూల సూత్రాలు మరియు నామీకరణ. ఈనాటికి మనకు తెలిసిన మొక్కలలో 3.5 లక్షలకు పైగా రకాలున్నాయని అంచనా. కొన్ని పోలికలు తేడాలు ఉన్న మిలియన్ల కొద్దీ మొక్కలున్నా ఏ 2 మొక్కలు సర్వసమానత్వాన్ని చూపలేవు. నిశితంగా పరిశీలిస్తే అవి సహజంగా నివసించే ఆవాసంలోనూ మరియు వాటి యొక్క ఆకృతిలోనూ వాటి జీవన మరియు ప్రత్యుత్పత్తి విధానాలలోనూ ఎన్నో తేడాలుంటాయి. ఈ వైవిధ్యాన్ని శాస్త్రీయంగా అవగాహన చేసుకుంటే మొక్కలన్నింటినీ కొన్ని సమూహాలుగా లేదా వర్గాలుగా విభజించడం సమంజసంగానూ మరియు అవసరంగానూ తోస్తుంది. వర్గీకరణకు సంబంధించిన పరిజ్ఞానాన్నే వర్గీకరణ శాస్త్రం అని అంటారు. వర్గీకరణ శాస్త్రం అనేది సామాన్యంగా జీవజాతులకు మాత్రమే పరిమితంగా వాడుతారు. మొక్కలకు పరిమితంగా వ్యవహరించినప్పుడు దీనిని వృక్ష వర్గీకరణ శాస్త్రం అని అంటారు. ఒక వృక్షశాస్త్ర విభాగంగా ఇది ఎంతో ప్రాచీనమైనది. కానీ ఆధునిక శాస్త్రాల విజ్ఞానాన్ని కూడా పరిశీలించినట్లయితే ఈ శాస్త్ర అభివృద్ధికి ఎంతగానో వినియోగిస్తున్నారు. మొక్కల యొక్క నామీకరణ, వాటికి గల పరస్పర సంబంధాలను బట్టి వర్గీకరణలను గూర్చి అధ్యయనం చేయు శాస్త్రాన్నే వృక్ష వర్గీకరణ శాస్త్రంగా పేర్కొంటారు. వృక్షశాస్త్రంలో ఇది అతి ప్రాచీనమైన శాఖ. థియోఫ్రాస్టస్ మొక్కల యొక్క ఆకృతిని బట్టి గుల్మాలు, పొదలు మరియు వృక్షాలుగాను వాటి ఆయు ప్రమాణాన్ని బట్టి ఏకవార్షికాలు, ద్వివార్షికాలు, బహువార్షికాలుగాను వర్గీకరించిన మొట్టమొదటి వ్యక్తిగా పేర్కొనవచ్చు. వర్గీకరణ శాస్త్రంలోని అంశాలను పరిశీలించినట్లయితే ముఖ్యంగా వర్గీకరణ శాస్త్రంలో 3 అంశాలున్నాయి. అవి మొక్కల్ని గుర్తించడం, వర్గీకరణ మరియు నామీకరణ. ఇందులో మొట్టమొదటిది మొక్కల్ని గుర్తించడం. ఒక మొక్కను అంతకు పూర్వమే తెలిసి ఉన్న మొక్కతో సర్వసమానముగా పోలి ఉండేదానిగానో నిర్ణయించడమే గుర్తింపుగా చెప్పవచ్చు. ఒక్కొక్కసారి లభించిన పుస్తకాల సాయంతో గాని భద్రపరిచిన నమూనాల సాయంతో గాని ఈ గుర్తింపు సాధ్యం కాకపోవచ్చు. ఉదాహరణకు మన వద్ద 3 మొక్కలు 3 విభిన్న జాతులకు చెందినవిగా నిర్ణయించినామనుకుందాం. తర్వాత లభ్యమైన 4వ మొక్క అందులోని 2వ జాతిని పోలి ఉన్నట్లు పరిశీలన వల్ల తేలిందనుకుందాం. ఆ 4వ మొక్క 2వ జాతిని పోలి ఉన్నట్లు పరిశీలనల వల్ల తేలిందనుకుంటే ఆ 4వ మొక్కనే 2వ జాతి పోలి ఉందని తెలుసుకోవడమే గుర్తింపుగా చెప్పవచ్చు. ఇక 2వది వర్గీకరణ. వర్గీకరణ అనగా ఒక నిర్దిష్టమైన క్రమాన్ని అనుసరించి నామీకరణ సూత్రాలకు అనుబంధంగా మొక్కకు మరియు మొక్కల సముదాయానికి ఒక స్థానాన్ని ఇవ్వడమే వర్గీకరణ. వర్గీకరణ వ్యవస్థలో మొక్కల సముదాయాలని తగు స్థానాలలో అమర్చడం జరుగుతుంది. 3వది నామీకరణ. ఒక పద్ధతి ప్రకారము ఒక మొక్కకు సరి అయిన పేరు నిర్ణయించడమే నామీకరణ. ఈ పద్ధతినే నామీకరణ వ్యవస్థ అని అంటారు. ఒకసారి మొక్కను గుర్తించిన తర్వాత దానికి శాస్త్రీయమైన పేరు ఇవ్వడం అవసరం. ఇలా నామీకరణ చేయడం అంతర్జాతీయంగా చాలా ముఖ్యమైనది. వర్గీకరణకు ఉపకరించే ఆధారాంశాలను పరిశీలించినట్లయితే వృక్షాల వర్గీకరణ అన్నది కొన్ని అంశాలపైన ఆధారపడి ఉంటుంది. వృక్ష వర్గీకరణ దాని పూర్వపు లక్షణాలను మరియు ఆదిమ లక్షణాలను ఆధారంగా చేసుకొని వృక్షాల

యొక్క వర్గీకరణ చేయడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా పూర్వ లక్షణాలు మరియు పరిణతి చెందిన లక్షణాలు, వీటినే వృక్షాల యొక్క పురాతనమైన లక్షణాలు మరియు పరిణతి చెందిన లేదా ఆదిమ లక్షణాలుగా పేర్కొనవచ్చు. ఇందులో పురాతనమైన లక్షణాలు, మొట్టమొదటిగా దారుయుత వృక్షాలు అన్నది మొక్కల యొక్క పురాతనమైన లక్షణం. మరియు పరిణతి చెందిన లక్షణాన్ని గమనించినట్లయితే గుల్మాలు పరిణతి చెందిన లక్షణం. ఇంకా రెండవది బహువార్షికాలు మరియు ద్వివార్షికాలు. పరిణతి చెందిన లక్షణాన్ని పరిశీలించినట్లయితే ఏకవార్షికాలు అన్నది వృక్షాలలో పరిణతి చెందిన లక్షణం. సరళ పత్రాలు, ద్విలింగక పుష్పాలు అనేవి పురాతనమైన లక్షణాలు. సంయుక్త పత్రాలు, ఏకలింగ పుష్పాలు అన్నవి పరిణతి చెందిన లక్షణాలు. పుష్ప భాగాలు అధిక సంఖ్యలో ఉండడం, సౌష్ఠవయుత పుష్పాలు, అండకోశదస్థిత పుష్పాలు, అసంయుక్తాకర్షణ పత్రావళి, అసంయుక్త ఫలదళాలు, సరళ ఫలం, అంకురచ్చదం అధికంగా ఉండడం, వీటిని మొక్కల యొక్క పురాతన లక్షణాలుగా పేర్కొంటారు. పుష్పభాగాలు పరిమిత సంఖ్యలో ఉండడం, పాక్షిక సౌష్ఠవయుత పుష్పాలు, అండకోశో పరిస్థిత పుష్పాలు, సంయుక్త ఆకర్షణ పత్రావళి, సంయుక్త ఫలదళాలు, సంయుక్త ఫలదళం మరియు సంయుక్త ఫలం, అంకరచ్ఛదం అల్పంగా ఉండడం, వీటిని పరిణతి చెందిన లక్షణాలుగా మొక్కల్లో పేర్కొనవచ్చు. ఇక వర్గీకరణ అంశాలను మరియు వర్గీకరణ రకాలను పరిశీలించినట్లయితే, వర్గీకరణ అనగా మొక్కల వర్గాలను శాస్త్రీయంగా అమర్చుటనే వర్గీకరణ వ్యవస్థగా పేర్కొనవచ్చు. వర్గీకరణ వ్యవస్థలో ముఖ్యంగా మూడు రకాలున్నాయి. అందులో మొట్టమొదటిది కృత్రిమ వర్గీకరణ. కృత్రిమ వర్గీకరణ అనగా మొక్కల యొక్క సహజ సంబంధాలతో సంబంధం లేకుండా సులువుగా పోల్చగల లక్షణాల ఆధారంగా ప్రతిపాదించిన వర్గీకరణనే కృత్రిమ వర్గీకరణ వ్యవస్థలుగా పేర్కొనవచ్చు. రెండవది సహజ వర్గీకరణ. ప్రపంచంలోని వృక్ష సంపదను గూర్చిన పరిజ్ఞానం బాగా పెరగడంతో మొక్కల మధ్యనున్న సహజ సంబంధాలకు ప్రాధాన్యత ఇవ్వాలని గుర్తించారు. ప్రకృతిని అర్థం చేసుకోవడానికి వీలైనన్ని ఎక్కువగా బాహ్య లక్షణాలను ఆధారంగా చేసుకొని వెలువడిన వర్గీకరణనే సహజ వర్గీకరణ వ్యవస్థ అంటారు. అనగా మొక్కల యొక్క బాహ్య లక్షణాలను ఆధారంగా చేసుకొని ఏర్పరిచినటువంటి వర్గీకరణనే సహజ వర్గీకరణ వ్యవస్థగా పేర్కొనవచ్చు. ఇందులో మూడవది వర్గ వికాస సంబంధ వర్గీకరణ. డార్విన్ పరిణామ సిద్ధాంతం వెలువడిన తరువాత ప్రతిపాదించబడిన వర్గీకరణలు చాలా వరకు ఈ కోవకు చెందుతాయి. ఊహకు అందిన లేదా తెలిసిన వర్గ వికాస సంబంధాల ఆధారంగా ఈ వర్గీకరణలు చేయడం జరుగుతుంది. వర్గీకరణ స్థాయిలను పరిశీలించినట్లయితే, వర్గీకరణ స్థాయిలు వివిధ స్థాయిలలో జాతి అనేది మౌలికమైన ప్రమాణం. ఇది భౌగోళిక సత్యంగా పేర్కొనవచ్చు. ఆరోహక క్రమంగా జాతి తరువాత వచ్చు స్థాయి ప్రజాతి. దీనిలో ఒకటి గాని అంతకు మించి గాని జాతులు ఉండవచ్చు. ఒకటి లేదా అంతకు మించి ప్రజాతులతో కుటుంబం అన్నది ఏర్పడుతుంది. ఆ తర్వాత ఆరోహక క్రమంలో కనిపించే స్థాయిని క్రమం అంటారు. ఇందులో ఒకటి గాని అంతకు మించి గాని కుటుంబాలుండవచ్చు. కొన్ని లక్షణాలతో ఒకే విధంగా ఉండే క్రమాలన్నింటినీ ఒక శ్రేణిగా గుర్తిస్తారు. కొన్ని ముఖ్య లక్షణాలలో ఒకటిగా ఉండే శ్రేణులను ఒక తరగతిగా వర్గీకరిస్తారు. కొన్ని తరగతులు కలిస్తే ఒక విభాగంగా ఏర్పడుతుంది. ఈ విధంగా అనేక విభాగాలతో కలిసినదే ఒక రాజ్యంగా ఏర్పడుతుంది. ప్రధానమైన వర్గీకరణ స్థాయిలు పరిశీలించినట్లయితే, రాజ్యం, దీనినే ఆంగ్ల భాషలో కింగ్డమ్గా వ్యవహరిస్తారు. అదేవిధంగా
రాజ్యం

0: తర్వాత ఇక్కడ భాగం, దీనినే డివిజన్, తరగతి, క్లాస్, ఉపతరగతి, సబ్ క్లాస్, క్రమం, ఆర్డర్, శ్రేణి, సిరీస్, కుటుంబం, ఫ్యామిలీ, ఉపకుటుంబం, సబ్ ఫ్యామిలీ, ప్రజాతి, జీనస్, జాతి, స్పీసీస్. ఈ విధంగా పైన పేర్కొన్న స్థాయిలను బట్టి అవసరమైనచో వాటి పేర్ల ముందు ఉప అనే పదాన్ని చేర్చి పునర్విభజన కూడా చేయవచ్చు. ఉదాహరణకు కుటుంబాన్ని పునర్విభజన చేసి ఉపకుటుంబాన్ని సృష్టించవచ్చు. అంతర్జాతీయ వృక్షశాస్త్ర నియమావళి ప్రకారం వివిధ స్థాయిల పేర్లు అంతమయ్యే తీరు నిర్ధారించబడింది. స్థాయి రాజ్యం, అంతమయ్యే స్థాయి ఏ లేదా ఏఇ. ఉదాహరణకు ఫైటా, ఫైటా అనున్నది PHYTA, అనగా దీని యొక్క అంతం ఏతో అంతమైంది. అదేవిధంగా ప్లాంటే, PLANTAE, అనగా రాజ్యం యొక్క అంతం అన్నది ఏఈతో అంతమైనది. అదేవిధంగా మైసిటే, MYCETAAE, అంతమనున్నది ఏఈతో అంతమైనది. తర్వాత భాగం, దీనినే ఫైటా. ఉదాహరణకు క్లోరోఫైటా, యుమైకోటా, బెసిడియోమైకోటా. తర్వాత విభాగం, విభాగం అనున్నది ఆప్సిడా, OPSIDA, ఆప్సిడా లేదా ఫైసీ, ఫైసీతో అంతమవుతుంది లేదా మైసిడ్స్తో అంతమవుతుంది. అనగా ఇక్కడ విభాగం టెరిడోఫైటా మొక్కల్లో గమనించినట్లయితే విభాగం ఆప్సిడా, OPSIDA, ఆప్సిడాతో అంతమవుతుంది. ఉదాహరణ లైకాప్సిడా, టీరాప్సిడా, బ్రయాప్సిడా. శైవలాలలో గమనించినట్లయితే విభాగం ఫైసీతో అంతమవుతుంది. ఉదాహరణకు క్లోరోఫైసీ, రోడోఫైసీ, సయనోఫైసీ, బ్యాసిల్లారియోఫైసీ, జాంతోఫైసీ. తర్వాత శిలీంధ్రాలలో విభాగం అన్నది మైసిడ్స్తో అంతమవుతుంది, MYCETES. ఉదాహరణకు బెసిడియోమైసిడ్స్, బెసిడియోమైసిటీస్, ఆస్కోమైసిటీస్, ఫైకోమైసిటీస్. తర్వాత క్రమం, వర్గీకరణలో క్రమం అన్నది ఏల్స్తో అంతమవుతుంది, ALES. ఉదాహరణకు మ్యాగ్నోలియేల్స్, శైవలాలలో క్లాడోఫోరేల్స్. ఈ విధంగా తర్వాత కుటుంబం, కుటుంబం ఎల్లప్పుడూ ACతో అంతమవుతుంది, ACEAE. ఉదాహరణకు మ్యాగ్నోలియేసీ.
1: ఇంతవరకు మీరు వృక్ష వర్గీకరణ శాస్త్ర మౌలిక సూత్రాలు నామీకరణ అనే పాఠం వృక్షశాస్త్రం నుండి BSc 3వ సెమిస్టర్ విద్యార్థుల కోసం శ్రీ డి క్రాంతికుమార్ వివరించారు.
2: Education at your doorstep. That was a program of learning for everyone. Brought to you by Dr. B.R. Ambedkar Open University. So listeners, it's bye till our next radio lesson.

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి ఇప్పుడొక సినీ గీతం విందాం, సీతయ్య సినిమా నుండి.

ఆకాశవాణి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతు మిత్రులకు వ్యవసాయ సూచనలు

ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు వానాకాలంలో కంది పంట సాగును ఏ విధంగా చేసుకోవాలి, ఏ పద్ధతులు చేపట్టాలి, సమూలమైన సమాచారాన్ని మనకు అందజేశారు. ఈ సమాచారాన్ని మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కంది దేశంలో, రాష్ట్రంలో ఎక్కువ మొత్తం వానాకాలంలో సాగు చేసుకునే ముఖ్యమైన అపరాల పంట. కంది పంట ప్రపంచవ్యాప్తంగా 6.03 మిలియన్ హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేస్తూ 5.32 టన్నుల ఉత్పత్తితో సరాసరి ఉత్పాదకత హెక్టార్కి 882 కిలోగ్రాములు. కంది సాగు విస్తీర్ణంలో మన దేశం 4.2 మెట్రిక్ టన్నులతో అగ్రస్థానంలో ఉండగా రెండవ స్థానంలో మలావి 0.44 మెట్రిక్ టన్నులతో, మయన్మార్ 0.32 మెట్రిక్ టన్నులు, టాంజానియా 0.16 మెట్రిక్ టన్నులు, ఇంకా కెన్యా 0.083 మెట్రిక్ టన్నులతో ఈ విధంగా పంటలు పండిస్తూ ఉన్నాయి దేశాలని. భారతదేశంలో కంది సాగు ముఖ్యంగా కర్ణాటక 15.83 లక్షల హెక్టార్లు, మహారాష్ట్ర 12.17 లక్షల హెక్టార్లు, మధ్యప్రదేశ్ 3.61 లక్షల హెక్టార్లు, ఉత్తరప్రదేశ్ 3.15 లక్షల హెక్టార్లు, గుజరాత్ 2.27 లక్షల హెక్టార్లు, తెలంగాణ 2.02 లక్షల హెక్టార్లలో సాగు చేస్తూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా వికారాబాద్, సంగారెడ్డి, నారాయణపేట్, కామారెడ్డి, ఆదిలాబాద్, జోగులాంబ, గద్వాల్ మరియు ఆసిఫాబాద్ జిల్లాలు ఎక్కువగా ఈ కంది పంటను సాగు చేస్తున్నారు. మరి కంది సాగు వలన కలిగే లాభాలు ఏంటి అన్న వివరాలు మన శాస్త్రవేత్తలు, నిపుణులు రైతు సోదరులకు ఈ విధంగా తెలియచేస్తున్నారు. కంది సాగు వల్ల భూసారం పెరుగుతుంది. కందికి ఎక్కువగా ఆకురాలు జుగ్గున ఉండటం వల్ల పంట కాలంలో ఎక్కువ మొత్తంలో ఆకు నేల పడి సేంద్రియ పదార్థంగా మారడం వలన నేల భౌతిక రసాయనిక లక్షణాలు మెరుగుపడతాయి. అంతేగాక భూమిలో మేలు చేసే సూక్ష్మజీవుల సంఖ్య పెరిగి భూమి గుల్లబారి నీరు నిల్వ ఉంచుకునే సామర్థ్యము పెరుగుతుంది. కంది వేర్లలో ఉండే రైజోబియం అను బ్యాక్టీరియా వేరుబుడి పిల్లలో ఉండి వాతావరణములో నత్రజనిని గ్రహించి నేలకు అందిస్తాయి. మరి ఈ కంది పంటకు ఎటువంటి నేలలు, ఏ విధంగా నేల తయారు చేసుకోవాలి అన్న వివరాలు ఈ విధంగా తెలియచేస్తున్నారు శాస్త్రవేత్తలు. ఈ కంది పంటకు ఎర్రచెలక, నల్లరేగడి నేలలు, మురుగునీరు పోయే వసతి గల నేలలు సాగుకు అనుకూలంగా ఉంటాయి. చౌడు నేలలు, నీటి ముంపునకు గురయ్యే నేలలు పనికిరావు. తలకరిలో కురిసే వర్షాల ఆధారంగా దుక్కి బాగా తయారు చేసుకొని తేలికపాటి నేలల్లో 60 మిల్లీలీటర్లు, బరువైన నేలల్లో 75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన తర్వాత దుక్కి 15-20 సెంటీమీటర్ల లోతు తడిపిన తర్వాత మాత్రమే విత్తనాన్ని విత్తుకోవాలి. విత్తే సమయం ముఖ్యంగా 15 నుండి 15 జూలై వరకు విత్తుకోవాలి. వర్షాభావ పరిస్థితులలో 15 వరకు కూడా కందిని ఆపత్కాల పంటగా విత్తుకోవచ్చు. తర్వాత రైతు సోదరులకు ఎటువంటి కంది రకాలు విత్తుకుంటే లాభాలు ఆర్జించగలరు అన్న వివరాలు ఇప్పుడు ఈ విధంగా తెలియచేస్తున్నారు. మొదటి రకం WRGE 97 వరంగల్ కంది ఒకటి అంటారు. వానాకాలంలో 150 నుండి 160 రోజుల వరకు ఈ పంట వస్తుంది. ఇక దిగుబడి 7-8 క్వింటాలు హెక్టార్కు వస్తుంది. ఎండు తెగులును కొంతవరకు తట్టుకుంటుంది. గింజలు మధ్యస్థ లావుగా ఎరుపు రంగులో ఉంటాయి.

0: ఇక WRGE 93, ఇది తెలంగాణ కంది అంటారు. దీన్ని పంటకాలము 150 నుండి 160 రోజులు, హెక్టార్కి 7 నుండి 8 క్వింటాలు వచ్చే అవకాశం ఉంది. గింజలు మధ్యస్థ లావుగా ఎరుపు రంగులో ఉంటాయి, ఎండు తెగులను కొంతవరకు తట్టుకుంటాయి. తర్వాత కందితో పాటు వేరే ఇతర అపరాలను కూడా సాగు చేసుకోవచ్చు. వాటి నిష్పత్తి ఈ విధంగా విత్తుకోవాల్సిందిగా రైతులకు తెలియచేస్తున్నారు. కంది పెసర, మినుము, సోయా చిక్కుడుతో విత్తుకుంటే 1:7 రేషియోలో విత్తుకోవాలి. అలాగే పచ్చితో కంది విత్తుకుంటే 1:4 లేదా 1:6 ఈ వరుసలో విత్తుకోవాలి. తర్వాత ఎరువులను ఏ విధంగా మనము ఈ కంది పంటకు ఇవ్వాల్సిన అవసరం ఉంది అన్న వివరాలు ఈ విధంగా. ఆఖరి దుక్కిలో పశువుల ఎరువు ఎకరానికి 2 టన్నుల చొప్పున వేసుకోవాలి. ముందు పంట అవశేషాలను రోటవేటర్తో భూమిని కలియదిన్నాలి. ఎకరానికి 18 కిలోల యూరియా, 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ లేదా 50 కిలోల DAP వేసుకోవాలి. కలుపు మొక్కల నివారణకు పెండి మిథాలిన్ 30%, ఎకరాకు 1.3 నుండి 1.6 లీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన వెంటనే కానీ మరుసటి రోజు కానీ పిచికారి చేసుకోవాలి. పైరు 20 రోజుల వయస్సులో వెడల్పాకు కలుపు లేత దశలో నివారణకు ఇమాజితాఫీర్ 300 మిల్లీలీటర్ ఎకరానికి పిచికారి చేసుకోవాలి. ఇక గడ్డి జాతి కలుపు మొక్కలు ఎక్కువగా ఉన్నచో క్విజలాపోస్ పీథైల్ 5% ఈసి 400 మిల్లీలీటర్లు లేదా ప్రొపాక్వి జాపాఫ్ 10% ఈసి 250 మిల్లీలీటర్లు. కలుపు మొక్కలు 3-4 ఆకుల దశలో ఉన్నప్పుడు 250 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి. ఇక నీటి తడుల విషయానికి వస్తే వానాకాలంలో కందిని వర్షాధారంగా పండిస్తారు గాన అవకాశం ఉన్న చోట పూత కాయ తయారయ్యే దశలో 1 లేదా 2 తడులు ఇస్తే దిగుబడులు పెరుగుతాయి. ఇక పంట కోత విషయానికి వస్తే కంది రకాన్ని బట్టి పూత దశ నుండి 45 నుండి 60 రోజులలో పంట పరిపక్వత వస్తుంది. కోతకు 3-4 రోజుల ముందు క్వినాల్ పాస్ 25 ఈసి 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారి చేసినచో నిల్వలో బ్రూచిట్స్ ఆశించకుండా కాపాడవచ్చు. 80% కాయలు పూర్తిగా పరిపక్వతకు వచ్చిన తర్వాత కోసుకోవాలి. మరి కోత అనంతరం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలంటే కోసిన మొక్కలను చిన్న కట్టలుగా కట్టి చిన్న చిన్న గూళ్ళుగా పెట్టి 10-12 రోజుల వరకు ఎండనిచ్చి ఆ తర్వాత నూర్పిడి చేయాలి. నూర్పిడి యంత్రంతో కానీ మనుషుల ద్వారా కానీ నూర్పిడి చేయవచ్చు. పశువులతో తొక్కించి ట్రాక్టర్తో తొక్కించి నూర్పిడి చేయవచ్చు. మనుషుల ద్వారా కట్టలను కర్రలతో కొట్టలేము గనక చెక్క బల్లలపై కొట్టి గింజలను వేరు చేయవచ్చు. నేరుగా కట్టలను నూర్పిడి యంత్రంలో జొప్పించి నూర్పిడి చేయవచ్చు. చివరగా ముఖ్య సూచనలు రైతు సోదరులకు మన శాస్త్రవేత్తలు తెలియజేయడం జరిగింది. ఈ విధంగా కందిని బోధశాల పద్ధతిలో విత్తుకోవాలి. కంది పంట 45 రోజుల దశలో 10 సెంటీమీటర్ల పొడవు చిగుర్లు తుంచినప్పుడు కొమ్మలు ఎక్కువగా ఏర్పడి తద్వారా పూత కాత ఎక్కువగా ఏర్పడి దాదాపు 15% మేర అధిక దిగుబడి సాధించవచ్చు. శనగ పచ్చ పురుగు, మారుకా మచ్చల పురుగు సకాలంలో నివారించడానికి సమగ్ర సంరక్షణ చర్యలు చేపట్టాలి. కీలక దశలో తేలికపాటి నీరు డ్రిప్పు బోజల ద్వారా అందించినచో అధిక దిగుబడులు సాధించవచ్చు. నిండు పూత దశలో నీరు పెట్టకూడదు. విత్తనం నుండి కోత వరకు యాంత్రిక పద్ధతులు అవలంబించినచో ఖర్చు తగ్గి ఆదాయం పెరుగుతుంది. కనుక ఈ విధంగా వానాకాలంలో కంది పంటలో చక్కటి మెలకువలు పాటిస్తే చక్కటి ఫలసాయాన్ని పొంది ఆదాయాన్ని కూడా రైతులు పొందగలరని ఆశిస్తూ మన శాస్త్రవేత్తలు ఈ వివరాలు మీకు అందించారు.
1: మీరింతవరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతు మిత్రులకు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈనాటి వ్యవసాయ సూచనల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. భావ రచ్చాడు సినిమా నుండి.

సినీగీతం విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:05. ఇప్పుడు తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులు తమ జ్ఞానాన్ని, నైపుణ్యాలను, సృజనాత్మకతను దేశ నిర్మాణానికి ఉపయోగించాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. రాజస్థాన్లోని 17 జిల్లాల్లో 6,262 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది పనులకు హోంమంత్రి అమిత్ షా ఈ ప్రారంభోత్సవాలు చేస్తారు. 12వ బ్రిక్స్ వాతావరణ మంత్రుల సమావేశం మన దేశం అధ్యక్షతన ఎల్లుండి నుంచి న్యూఢిల్లీలో జరుగుతుంది. దేశంలో వివిధ ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులు తమ జ్ఞానాన్ని, నైపుణ్యాలను, సృజనాత్మకతను దేశ నిర్మాణానికి ఉపయోగించాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. చెన్నై సమీపంలోని

గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులు తమ జ్ఞానాన్ని, నైపుణ్యాలను, సృజనాత్మకతను దేశ నిర్మాణానికి ఉపయోగించాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. చెన్నై సమీపంలోని కట్టన్ కులత్తూర్ వద్ద గల ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 22వ స్నాతకోత్సవంలో ప్రసంగిస్తూ ఆయన, 2047 నాటికి వికసిత్ భారత్ సాధించే దిశగా యువత కీలక పాత్ర పోషించాల్సి ఉందని పేర్కొన్నారు. కోవిడ్-19 మహమ్మారి సమయంలో భారతదేశం స్పందించిన తీరును గుర్తుచేస్తూ ప్రపంచ సంక్షేమం, మానవత్వం పట్ల ఉన్న అంకిత భావాన్ని చాటుతూ 100 కంటే ఎక్కువ దేశాలకు భారత్ టీకాలను సరఫరా చేసిందని రాధాకృష్ణన్ చెప్పారు. 2014 నుండి దేశంలో ఉన్నత విద్య విస్తరించిన తీరును, ఉన్నత విద్యలో మహిళల భాగస్వామ్యం పెరుగుతూ ఉండడాన్ని ఆయన గుర్తు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ, క్వాంటం టెక్నాలజీస్, సెమీకండక్టర్లు, రోబోటిక్స్, బయోటెక్నాలజీ వంటి కొత్తగా ఉద్భవిస్తున్న రంగాల ప్రాముఖ్యతను గురించి కూడా ఆయన పునరుద్ఘాటించారు. విద్యార్థులు మాదక ద్రవ్యాలు, వ్యసనాలకు దూరంగా ఉంటూ క్రమశిక్షణ, స్పష్టమైన లక్ష్యాలను ఎంచుకోవాలని రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు రాజస్థాన్లోని అల్వార్ సరస్ డైరీ కాంప్లెక్స్లో నూతన డైరీ ప్లాంటుకు శంకుస్థాపన చేస్తారు. వివిధ క్షీర సహకార సంఘాలకు చెందిన డైరీ ప్రాసెసింగ్ ప్లాంట్లు, పశువుల మేత ప్లాంట్లను ఆయన వర్చువల్ విధానంలో ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో రాజస్థాన్లోని 17 జిల్లాల్లో 6,262 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది పనులకు ఆయన ఈ ప్రారంభోత్సవాలు చేస్తారు. అలాగే రోజ్గార్ ఉత్సవ్ కింద కొత్తగా ఎంపికైన 10,500 మందికి పైగా సిబ్బందికి నియామక పత్రాలు పంపిణీ చేస్తారు. కొత్త సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంకుల ఏర్పాటును ప్రకటిస్తారు. అలాగే వివిధ సంక్షేమ పథకాల లబ్దిదారుల ఖాతాల్లోకి ప్రత్యక్ష ప్రయోజన బదిలీ డీబీటీ ద్వారా నిధులను నేరుగా జమ చేస్తారు. ఈ లబ్దిదారుల్లో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద కవర్ అయినటువంటి రైతులు కూడా ఉంటారని మంత్రిత్వ శాఖ తెలిపింది. కేరళ రాష్ట్రంలో అతిపెద్ద వార్షిక పండుగ అయిన తిరువోణం 26 ఆగస్టున జరుపుకోనున్న నేపథ్యంలో రాష్ట్రం ఉత్సాహపూరితమైన పండుగ వాతావరణంలో మునిగిపోయింది. ఈరోజు అథంతో ఓనం వేడుకలు ప్రారంభమయ్యాయి. ఓనం కేవలం ఒకరోజు పండుగ కాదు. రాష్ట్రవ్యాప్తంగా ఉదయం నుండి అధికారిక వేడుకలు అథంతో ప్రారంభమయ్యాయి. అథం ప్రాముఖ్యమైన ప్రత్యేకతల్లో అథపూక్కలం ఒకటి. ఇది ప్రతి ఇంట్లో రంగురంగుల పూలతో తయారు చేసే తిరువణి కార్పెట్. తిరువోణం వరకు ప్రతిరోజు దీనికి కొత్త పూల రంగులను అద్దుతారు. మరొక ప్రధాన ఆకర్షణ మధ్య కేరళలోని త్రిపునితురలో జరిగేటువంటి ఘనమైన అధచమయం ఊరేగింపు కూడా నిర్వహిస్తారు. భారత్ అధ్యక్షతన 12వ బ్రిక్స్ వాతావరణ మంత్రుల సమావేశం మంగళవారం న్యూఢిల్లీలో ప్రారంభమవుతుంది. ఈ సమావేశానికి సంబంధించిన వాతావరణ మార్పులు, స్థిరమైన అభివృద్ది గురించి చర్చించడానికి వాతావరణ కార్యాచరణ సమితి కాంట్రాక్ట్ గ్రూప్ రేపు సమావేశమవుతుంది. భారత్ అధ్యక్షతన జరిగే బ్రిక్స్ 2026 సమావేశం స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరతల ఇతివృత్తంతో సమావేశం నిర్వహిస్తారు. కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరుగుతుంది. సమావేశంలో పర్యావరణ పరిరక్షణ, సహకారాల గురించి చర్చలు జరుగుతాయని కేంద్ర మంత్రి తెలియజేశారు. బ్రిక్స్ సుస్థిరమైన జీవన విధానం, విపత్తుల నుండి రక్షణ, ఆర్థికాభివృద్ది, దత్తత వంటి 4 అంశాలపై ఈ బ్రిక్స్ సమావేశంలో చర్చిస్తారని కేంద్ర మంత్రి తెలియజేశారు. అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని

వాతావరణ శాఖ తెలియజేసింది. ఈశాన్య రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లోనూ ఛత్తీస్గఢ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్, లద్దాఖ్, గిల్గిత్, బల్తిస్తాన్, జార్ఖండ్, కొంకణ్, గోవా, మహారాష్ట, మధ్యప్రదేశ్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. భారత సైనిక దళాల చీఫ్ జనరల్ ధీరజ్ సేథ్ 3 రోజుల అధికారిక పర్యటన నిమిత్తం నేపాల్ వెళ్లారు. భారత్ నేపాల్ దేశాల మధ్య ఉన్న సుదీర్ఘ రక్షణ సహకారాన్ని, సైనిక సంబంధాలను మరింత బలపరచడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశం. తన పర్యటనలో భాగంగా ఆయన తుండి ఖేల్లోని ఆర్మీ పెవిలియన్ వద్ద నివాళులర్పించి నేపాల్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్లో గౌరవ వందనం స్వీకరిస్తారు. అనంతరం నేపాలీ ఆర్మీ చీఫ్తో పాటు మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్తో పరస్పర ప్రయోజనాలు, భద్రతా అంశాలపై కీలక చర్చలు జరుపుతారు. ఈ పర్యటనలో అత్యంత ప్రధాన ఘట్టంగా రాష్ట్రపతి భవన్లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో నేపాల్ అధ్యకులు రామ్ చంద్ర పౌడెల్ చేతుల మీదుగా ఆయన నేపాలీ ఆర్మీ గౌరవ జనరల్ హోదాను అందుకుంటారు. ఆ తర్వాత శివపురిలోని ఆర్మీ కమాండ్ అండ్ స్టాఫ్ కోర్స్ విద్యార్థులనుద్దేశించి ప్రసంగించడంతో పాటు పలువురు నేపాల్ సీనియర్ ప్రముఖులతో సమావేశమవుతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్లమెంటు, రాష్ట శాసనసభల్లో మహిళా రిజర్వేషన్ల అమలును రాజకీయ వివాదంగా మార్చకుండా అన్ని పార్టీలు సమర్థించాలని కోరారు. ఎర్రకోట ప్రాకారం నుండి జాతినుద్దేశించి చేసిన స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో మహిళలను గౌరవించడానికి ముందుకు రావాలని, దేశంలోని మహిళలు లోక్సభల్లోనూ, శాసనసభల్లోనూ వీలైనంత త్వరగా 33% ప్రాతినిధ్యం పొందేలా చూడాలని ఆయన కోరారు. భారతదేశ విధానాలను రూపొందించడంలో మహిళలకు దోహదపడే అవకాశం లభించాలని ఆయన పేర్కొన్నారు. పురుషుల క్రికెట్లో శ్రీలంకలోని గాలే ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆతిథ్య శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ 2వ రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తమ మొదటి ఇన్నింగ్స్లో 9 వికెట్ల నష్టానికి 460 పరుగులు చేసింది. ఈరోజు సాయంత్రం ఆట ముగిసే సమయానికి ప్రసీద్ కృష్ణ, కుల్దీప్ యాదవ్ క్రీజులో ఉన్నారు. దేవదత్ పడిక్కల్ 167 పరుగులు చేసి తన తొలి టెస్టు సెంచరీని నమోదు చేశారు. కేఎల్ రాహుల్ 82 పరుగులు చేయగా ధ్రువ్ జురేల్ 51 పరుగులు అందించారు. శ్రీలంక బౌలర్లలో ప్రభాత్ జయసూర్య 4 వికెట్లు తీయగా కేసర నువంత 3 వికెట్లు పడగొట్టారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులు తమ జ్ఞానాన్ని, నైపుణ్యాలను, సృజనాత్మకతను దేశ నిర్మాణానికి ఉపయోగించాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. రాజస్థాన్లోని 17 జిల్లాల్లో 6,262 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది పనులకు హోంమంత్రి అమిత్ షా ఈ ప్రారంభోత్సవాలు చేస్తారు. 12వ బ్రిక్స్ వాతావరణ మంత్రుల సమావేశం మన దేశం అధ్యక్షతన ఎల్లుండి నుంచి న్యూఢిల్లీలో జరుగుతుంది. దేశంలో వివిధ ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డీఏపీ బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డీఏపీ తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డీఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డీఏపీ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం, ఇఫ్కో నానో యూరియా ప్లస్. అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
1: ఈనాటి ఇల్లు వాకిలి కార్యక్రమంలో పశువుల దానా నిల్వలు, శిలీంధ్రాల నిర్వహణ గురించి రాజేంద్రనగర్ పశు వైద్య కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ ఏ సుధీర్ బాబు గారితో పరిచయం పెట్టారు. పరిచయకర్త కార్యక్రమ నిర్వహణ అధికారి డాక్టర్ వీరన్న భూఖ్య.
2: సార్ నమస్కారం. సార్
3: నమస్తే అండి.
2: ప్రస్తుతం పశువుల దానా నిల్వలో శిలీంధ్రాల నిర్వహణ, ప్రధానంగా అసలు శిలీంధ్రాలు అనేవి ఏ విధంగా వచ్చి చేరుతుంటాయి, అవి ఎలా ఏర్పడుతుంటాయి, అంటే ఈ శిలీంధ్రాల నిర్వహణ అనేది ఎలా చేయాలి?
3: తప్పకుండా చెప్తానండి. రైతు సోదరులకు నమస్కారం. ఈ శిలీంధ్రాలని మనము ఇంగ్లీష్లో ఫంగై అంటాము. మనకి సాధారణంగా తెలుసు, మనకి మన ఇళ్లలో చూస్తూనే ఉంటాం. మనము సర్వసాధారణమైన అంశము లేదా పదార్థం మన ఇంట్లో బ్రెడ్ మీద ఎప్పుడైనా మీరు చూసే ఉంటారు, నిల్వ ఉంచినా లేకపోతే ఒక డేట్ మారిన తర్వాత కూడా ఉంచితే బ్రెడ్ పైన బూజు పడుతుంది. ఇదే బూజుని మనము ఇంగ్లీష్లో ఫంగై అంటాము లేదా మోల్డ్ అంటాము. అదే మనకి తెలుగులో అయితే మనము శిలీంధ్రం అంటాము. ఈ శిలీంధ్రము మనకి ముఖ్యంగా దేనివల్ల వస్తుందంటే, ఏ రకం వల్ల వస్తుందంటే ఆస్పర్జిల్లస్. ఈ ఆస్పర్జిల్లస్ అనే శిలీంధ్రము లేదా ఫంగస్ వలన అది ప్రొడ్యూస్ చేసే టాక్సిన్, ఈ విష పదార్థము మన దాన ముడి సరుకులు ఏవైతే పత్తి చెక్క కావచ్చు లేకపోతే మనకి పల్లి చెక్క, పత్తి చెక్క ఇట్లా చెక్కల మీద ఎక్కువగా ఈ శిలీంధ్రము ఫంగస్ చేరి ముఖ్యంగా వర్షాకాలంలో ఈ శిలీంధ్రము తన యొక్క ఈ ఎన్విరాన్మెంట్లో ఉన్న మాయిశ్చర్ని, తర్వాత ఈ ఉష్ణోగ్రత అంటే తక్కువ ఉష్ణోగ్రత, తర్వాత ఎండ లేకపోవడం లేదా పొడి వాతావరణం లేకపోవడము, వీటన్నిటి కారణాల వల్ల ఈ శిలీంధ్రము ఫంగస్ యొక్క ఉధృతి లేదంటే గ్రోత్ ఎక్కువగా ఉండి ఏదైతే ఈ దానా ముడి సరుకులు ఉంటాయో నిల్వ చేసిన ప్రదేశంలో కానీ పదార్థాలమైన కానీ ఈ శిలీంధ్రాలు ఎక్కువగా పెరిగి వాటి యొక్క బై ప్రోడక్ట్ అంటే ఆఫ్లాటాక్సిన్ అంటారు, ఆ టాక్సిన్ని ప్రొడ్యూస్ చేసి తద్వారా ఈ దానా ముడి సరుకుని పాడు చేస్తుంది. ఎప్పుడైతే ఈ పశువు ఈ శిలీంధ్రము వలన వచ్చిన ఈ టాక్సిన్ ఏదైతే దానాలో ఏర్పడుతుందో, ఆ దానాన్ని ఎప్పుడైతే పశువు తింటుందో దాని ద్వారా వచ్చే హెల్త్ ఎఫెక్ట్స్ అంటే రోగం లేదంటే పాల ఉత్పత్తి మీద జరిగే ప్రభావం లేదంటే ఏదైతే పశువు యొక్క గ్రోత్ అంటే దూడల యొక్క ఎదుగుదల లేదంటే రిప్రొడక్షన్ అంటే అది ఎదక రావడము ఎదక రాకపోవడము వీటన్నిటి మీద కూడా వాటి యొక్క ప్రభావం కనిపిస్తుంది. కాబట్టి పశుగ్రాసము లేదా దానాలో ఈ శిలీంధ్రాలు మనము చేరకుండా నివారించడం అనేది ఒకటే ఒక ఉపాయం ఒకటి. లేదంటే ఈ శిలీంధ్ర చేరిన తర్వాత ఏ విధంగా మనము దీన్ని దానా కానీ లేదా పశుగ్రాసాన్ని మనము ఆ శిలీంధ్రాల యొక్క ఎఫెక్ట్ వాటి యొక్క ప్రభావాన్ని తగ్గించే విధంగా ఏ విధంగా చేసుకోవాలనేది కూడా ఒక స్టెప్.
2: ప్రధానంగా ఈ ఆఫ్లాటాక్సిన్స్ వల్ల వచ్చేటటువంటి అంటే ఇది మేతలో కలిపి ఉంటుంది శిలీంధ్రం అనేది ఆహారం మీద ఏర్పడటం వల్లనే నష్టాలు ఎక్కువగా వస్తాయనేది మీరు చెప్తున్నారు. మరి ఈ నష్టాలన్నీ కూడా ఏ విధంగా ఉంటాయి సార్?
3: అయితే ఈ శిలీంధ్రాలు ముఖ్యంగా ఈ పశువుల యొక్క లివర్ అంటే మనకి కార్జం అంటారు కదా, ఆ లివర్లో ఉన్న రోగ నిరోధక శక్తిని తగ్గిస్తాయి. కాబట్టి మనం ఏమనాలంటే వాటి యొక్క నివారణతో పాటు ఈ హెల్త్ ఎఫెక్ట్స్ని మనం చూడాలి. అయితే ఈ శిలీంధ్రాల యొక్క డైరెక్ట్ ఎఫెక్ట్ లివర్లో ఉండడం వల్ల అక్కడ నుంచి ఈ యానిమల్ యొక్క గ్రోత్ తర్వాత పాల ఉత్పత్తి మీద సరాసరి వాటి యొక్క ప్రభావం పడుతుంది.
2: మీరు చెప్పినటువంటి ఈ నష్టాలతో పాటు పశువులపైన ఉండే ప్రభావం ఏ విధంగా ఉంటుంది?
3: ప్రభావం అంటే మనకి కావాల్సిన హెల్త్ మీద డిపెండ్ అయి ఉంటుంది.
2: అలాగే రైతులు మరియు పెంపకందారులు ఈ నష్టాల నుంచి బయటపడటం కోసం ఏం చేస్తే బాగుంటుంది?
3: నియంత్రణ అండి. ఈ శిలీంధ్రాల యొక్క ఏంటంటే మనకి

0: పశుగ్రాసాలు లేదా దానాలో మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ఇది తేమ, తేమ గాలి లేకపోవడం వల్ల జరిగే లేదా దానివల్ల వచ్చే ఈ శిలీంధ్ర యొక్క గ్రోత్ వల్ల, పెంపుదల వల్ల, తద్వారా వాటి యొక్క బై ప్రోడక్ట్ అంటే విష పదార్థాలు చేర్చుకోవడం వల్ల జరిగే నష్టం అండి. కాబట్టి మనం ఏంటంటే స్టోరేజ్ని మనం ప్రాపర్గా చేసుకోవాలి. ఒకటి దీంట్లో చాలా విషయాలు చెప్పదలుచుకున్నాను, ఏంటంటే ఈ పశుగ్రాస దానాలో ముఖ్యంగా అసలుకి శిలీంధ్రులు చేరకుండా నివారించాలి. తర్వాత దాని ద్వారా ఏమవుతుందంటే, ఏదైతే దానా సురక్షితంగా మనకి ఉంటుందో దాని ద్వారా మనకి ఏమంటారు శిలీంధ్రుల యొక్క ఉత్పత్తి ఉండదు కాబట్టి ఎఫ్లాటాక్సిన్ ఉండదు. దీంట్లో మనకు కావాల్సిన పద్ధతులు ఏంటంటే, ఒకటి తేమ శాతం నియంత్రించడం. దీంట్లో ఏంటంటే దాన నిల్వ చేసేటప్పుడు అందులో అంటే ఇప్పుడు దాన తెచ్చుకున్నాం మనం, ముఖ్య ఫస్ట్ తెచ్చుకుంటాము, తెచ్చుకున్న తర్వాత ఏమవుతుందంటే తెచ్చుకునేటప్పుడే మనము దానాలో కనీసం 10 నుంచి 12% లోపల ఉండే తేమని మాత్రము మనం గుర్తించి అదే దానాన్ని తెచ్చుకుని నిల్వ ఉంచుకోవాలి. అంతకన్నా ఎక్కువ ఉంటే మాత్రం మనం దానాన్ని తీసుకోవద్దు, ముఖ్యంగా ఇట్లాంటి వర్షాకాలంలో. అదొకటి. తర్వాత ఒకవేళ మనకు తప్పలేదు దానా తెచ్చుకోవాల్సిన అవసరం పడ్డ దానిలో తేమ వచ్చేసి 12% కానీ ఎక్కువ ఉందనుకోండి, రైస్ ఓదన్ గుర్తించుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా ఎండబెట్టి తర్వాతనే నిల్వ చేసుకునే విధంగా మనము ప్రయత్నం చేసుకోవాలి. తర్వాత పొడి వాతావరణం అంటే మన పశుగ్రాసాలు కానీ దానాలు కానీ ఎప్పుడు కూడా ఆ గదిలో తేమ లేకపోవడం, గోడలు కొన్ని ఇట్లా వర్షాకాలంలో కొన్ని తడి అయ్యి తర్వాత ఆ చెమ్మ చేరుతూ ఉంటుంది, అట్లా తడి లేకుండా గోడలు ఉండే విధంగా చూసుకుని ఎక్కడైతే మనము ఈ దానా స్టోర్ చేస్తామో అక్కడ తడి లేకుండా ఉండడం వల్ల కూడా మనము ఈ దానా పదార్థాలని మనము సిలిండర్ నుంచి తప్పించవచ్చు. ఇది కూడా ఒకటి. ఇంకోటి ఎక్కడైతే మనకి స్టోరేజ్ రూమ్ అంటామో లేకపోతే ఎక్కడైతే మన దానాన్ని మనం స్టోర్ చేసుకుంటామో అక్కడ గాలి తర్వాత వెలుతురు పుష్కలంగా ఉండాలి ఒకటి. తర్వాత ఎప్పుడు కూడా దానా పదార్థాలని డైరెక్ట్గా నేలపైన ఉంచకూడదు, అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు తెలియకుండానే నేలలో చాలా చెమ్మ చేరు ఉంటుంది, ఆ చెమ్మ ఏదైతే ఉంటుందో అది డైరెక్ట్గా ఈ దానా యొక్క బస్తాల్లో చేరి అక్కడ వరకు సిలిండర్లు బాగా గ్రోత్ పెరిగి అది పై వరకు కూడా పాకుతుంది. కాబట్టి మనము ఎప్పుడు కూడా ఏదైతే స్టోరేజ్ అయితే నిల్వ ఉంచే ప్రాంతంలో మనము దానా బస్తాలని ఎప్పుడు కూడా డైరెక్ట్గా నేల మీద ఉంచకూడదు ఒకటి. నెక్స్ట్ ఎప్పుడు కూడా ఒకవేళ పొరపాటున గోడకు చెమ్మ తగిలినా సరే అది మన దానా బస్తాలకు తగలకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఒక అడుగు దూరంలో దానా బస్తాలని మనకి నిల్వ ఉంచుకునే విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి. ఇదొకటి. తర్వాత మీరు గుర్తుపెట్టుకోండి, ఒకటి ఏంటంటే మనం 1 నెలకి 2 నెలలకి మనము దానాలు తెచ్చుకుంటూ ఉంటాం. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ అంటే ఇప్పుడు నెలలో మొదటి వారం తెచ్చిన దానాన్ని మొదటిగా అదే వాడాలి, అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, అంటే మొదటిగా తెచ్చిన దానా యొక్క ఇంగ్రీడియంట్స్ని మొదటిగా వాడేస్తుంటే మనకేమవుతుందంటే నిల్వ ఉంచే టైంని తగ్గించుకోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు ఫస్ట్ వచ్చిన దాన్ని మనం నెల లోపల వాడేస్తుంటాం, అదే నెలలో వచ్చిన 4 వారంలో వచ్చిన మేతని అదే మళ్ళీ ఫస్ట్ దాని యొక్క సీక్వెన్స్ ప్రకారంగా అది వాడతాం అనమాట. సో ఈ విధంగా ఏంటంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ప్రకారంగా మనం చేసుకోవచ్చు. అదే అండి. ఇంకా తర్వాత ఇంకా చాలా మెథడ్స్ ఉన్నాయి మన స్టోరేజ్ తర్వాత షెల్ఫ్ లైఫ్ పెంచడం కోసము, అట్లా చేసుకోవాలండి మనం.
1: సార్ ఇప్పుడు ఈ టాక్సిన్ బైండర్స్ మార్కెట్లో లభ్యత గురించి ఏ విధంగా ఉంటుంది, ఇవి ఎన్ని రకాలుగా దొరుకుతాయి, రైతులు ఏ విధంగా వీటిని వాడాలి?
0: అదే అండి, మనకి ఇప్పుడు తప్పలేదు మనకి ఇప్పుడు మనకి ఏమంటారు ఎఫ్లోటాక్సిన్స్ ఆల్రెడీ పదార్థాల్లో అంటే మేతలో చేరి ఉన్నాయి. మనకేంటంటే ఈ ఏదైతే పశువు యొక్క జీర్ణకోశంలో ఆ టాక్సిన్స్ యొక్క ఎఫెక్ట్ తగ్గించాలి. కాబట్టి అట్లాంటప్పుడు ఏం చేయాలంటే మనము ముఖ్యంగా ఏదైతే దానా మనము దానాలో కలిపే ముందు మనము ఈ టాక్సిన్ బైండర్స్ అంటారండి, మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. అవి వచ్చేసి మనకి రకరకాలుగా ఉంటాయి, ఒకటేమో ఇనార్గానిక్ ఒకటేమో ఆర్గానిక్, ఈ విధంగా ఉంటాయి. ఇవి ఏంటంటే జంతువుల జీర్ణ వ్యవస్థలో ఇవి టాక్సిన్ బైండర్స్ ఉంటాయో అవి ఈ టాక్సిన్స్ బైండ్ అయిపోయిన తర్వాత అవి పశువు యొక్క రక్తంలో కలవకుండా వాటిని పట్టుకుని తర్వాత అయితే మన మూత్రం కానీ మలంలో కానీ అవి బయటకు వచ్చేస్తాయండి. సో దానివల్ల ఏమవుతుందంటే ఈ టాక్సిన్ బైండర్స్ ఈ ఆఫ్లోటాక్సిన్ ఏదైతే శిలీంధ్రాల యొక్క ఎఫెక్ట్ ఉంటుందో వాటిని తగ్గిస్తాయి అనమాట అండి. కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి, అది కమర్షియల్గా. ఇప్పుడు హిమాలయ వాళ్ళవి ఒక హిమటాక్స్ అని, లేకపోతే గ్రోవెల్ టాక్సిన్ బైండర్ అని, తర్వాత యావిటాక్ వాళ్ళది అబ్జార్బర్, అంటే రకరకాలుగా ఉన్నాయి. ఒకటే మనం ఏం అర్థం చేసుకోవాల్సిందంటే ఏదైతే మనకి ఈ ఆఫ్లోటాక్సిన్ ఉన్నాయో వాటికి సంబంధించి మార్కెట్లో టాక్సిన్ బైండర్స్ అవైలబుల్ ఉన్నాయి, వాటిని ఉపయోగించి మనము ఈ శిలీంధ్రాల యొక్క ఎఫెక్ట్ని మనము తగ్గించవచ్చు.
1: ప్రధానంగా ఈ పశుగ్రాసం లేదా దాణాలో శిలీంధ్రాలు ఏ విధంగా చేరకుండా నివారించాలి?
0: అదే నిన్ను చెప్పినట్టు మనకి ఒకటేమో గాలి వెలుతురు ఒకటి, తర్వాత చెమ్మ మాయిశ్చర్, తగలకుండా చూడాలి. ఇది కాకుండా మనము ఒక పద్ధతి చేయొచ్చు, ఏంటంటే

0: తెచ్చుకున్న దానా దినుసులను లేదా దానా యొక్క ఇంగ్రీడియంట్స్ని మనము ఈ ప్రోపియోనిక్ యాసిడ్, ఎసిటిక్ యాసిడ్ ఇట్లా కొన్ని ఉంటాయండి, వాటిని మనము కలుపుకుని పెట్టుకోగలిగితే ఏమవుతుందంటే ఈ సీలియన్ యొక్క ప్రభావం లేదా గ్రోత్ తగ్గి ఆ తర్వాత వచ్చే వాటి యొక్క ఆఫ్లోటాక్సిన్ మోతాదుని తగ్గించవచ్చు అండి. ఈ విధంగా ముందుకు వెళ్ళాలి మనం
1: వర్షాకాలంలో. అదేవిధంగా రైతులు ఈ అఫ్లాక్సిన్ ప్రభావాన్ని తగ్గించడానికి మేపులు తీసుకోవాల్సినటువంటి మెలకువలు ఏ విధంగా ఉండాలి?
0: ఇప్పుడు చెప్పినట్టు టాక్సిన్ బైండర్స్ని వాడుకోవచ్చు. దీంట్లో ఒక టాక్సిన్ బైండర్స్ని ఒక టన్నుకి, అంటే మనకి టాక్సిన్ బైండర్స్ అయితే మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయో మనకి సాధారణంగా ఒక టన్ను ఏదైతే దానా ఉంటుందో వాటి మేతకు ఒక 500 గ్రాముల నుంచి ఒక 1.5 కిలోల టాక్సిన్ బైండర్ని వాడుకోవచ్చు. తర్వాత ఇది కాకుండా మనకి ఇందుము చెప్పినట్టు ఆర్గానిక్ బైండర్స్ అంటారు, అంటే ఈస్ట్ సెల్ వాల్స్ కానీ లేకపోతే జియోలైట్స్ అంటారు, లేదంటే సోడియం కాల్షియం అమోనియా సిలికేట్, లేదంటే బెంటోనైట్ క్లే అంటారు, లేదంటే మనకి ఏదైతే సహజంగా దొరికే అసిటిక్ యాసిడ్, ప్రోపియానిక్ యాసిడ్, ఈ విధంగా అంటే ఇదొక మార్గం అండి. ఇది లేకపోతే మన ఫిజికల్గా అంటే మనకి ఏదైతే కెమికల్ పద్ధతి వద్దు అనుకుంటే మనము ఫిజికల్ మెథడ్ అంటే తేమ శాతం తగ్గించడం, అంటే ప్రాపర్గా డ్రై చేసుకోవడము, లేదంటే ఏదైతే ఒకవేళ ఎఫెక్ట్ అయిన దానా ఉందనుకోండి ఆ దానాలో ఏదైతే మంచి భాగం ఉంటుందో దాన్ని సార్టింగ్ చేసుకుని లేదా సీలింగ్కి సోకి ఉంటుందో వాటిని పక్కన పెట్టడము, ఫిల్టరింగ్ చేసుకుని అయితే మనం ఏమంటారంటే మనం జల్లెడ పట్టుకోవడము, లేదంటే మనం ఏం చేస్తామంటే ఉడక అంటే మనకు కొంచెం వేడి చేసి వేయించడము, ఈ విధంగా చేస్తే కూడా మనకి శీలింద్రియాల యొక్క ఎఫెక్ట్ని తగ్గించవచ్చు అండి.
1: ఇప్పుడు వర్షాకాలం సార్, ప్రస్తుతానికి మరి ఎక్కడికి వెళ్ళినా కానీ నీటిలో చాలా కలుషితం ఉంటుంది. ప్రధానంగా ఈ కలుషితం నుంచి పశువులు బయటపడటం కోసము, వాటికి ఎటువంటి జబ్బులు రాకుండా, వ్యాధులు సోకకుండా జాగ్రత్త పడటం కోసం స్వచ్ఛమైన నీరు అనేది, సురక్షితమైన నీరు ఏ విధంగా అందుబాటులో ఉంచాలంటారు?
0: ఖచ్చితంగా మనకి ఈ వర్షాకాలంలో ఈ నీటి ద్వారా వచ్చే రోగాలు అధికంగా ఉంటాయండి. కాబట్టి ఈ సమయంలో సురక్షితమైన స్వచ్ఛమైన నీరు అందించడం అనేది మన బాధ్యత. కాబట్టి దీంట్లో మనం చూసుకోవాల్సింది ఏంటంటే వర్షపు నీరు ఏదైతే ప్రవహిస్తూ ఉంటుందో దాని యొక్క చేరే కుంటలు కానీ గుంతలు కానీ, తర్వాత నిల్వ ఉంచిన ఏదైతే మన కొట్టంలో ఉన్న నీళ్ళు ఉంచే తొట్టి కానీ, వాటిలో ఈ నీరు బురద కానీ చేరకుండా ఉండాలి, వాటిని ఈ పశువులు తాకకుండా మనం నివారించాలి.
1: సార్, ఇప్పుడు ఈ కాలంలో మేత కొత్తగా చిగురిస్తూ ఉంటుంది, వర్షాలు పడుతున్నాయి, ఈ చినుకులకి పశువులు కూడా తడిచిపోతూ ఆ మేతను ఆవగా తినే అవకాశం కూడా ఉంది. ఇవి తినేటప్పుడు మేతతో పాటు ఇంకా మరికొన్ని ఇతర రకాలైనటువంటి ఈ పచ్చగా ఉండే పదార్థాలను కూడా తినే అవకాశం ఉంది. ఇలాంటి సందర్భంలో రైతులకు వచ్చే అంటే ఈ పశువులకు వచ్చేటటువంటిది వ్యాధులు ఎలాగా ఉంటాయి, అలాగే రైతులు ఈ విషయంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏ విధంగా ఉండాలంటారు?
0: ఈ వర్షాకాలంలో ముఖ్యంగా పశువుకి అయితే మీరు చెప్పిన విధంగా ముందుకెళ్తే తేమ ఎక్కువ ఉండడం వల్ల పచ్చిగడ్డిలో కానీ లేకపోతే అనుసంధానంగా వచ్చే ఇంకా గడ్డి ద్వారా కానీ వాటరీ డంగ్ అంటారండి, అంటే ఏంటంటే నీళ్ళ విరోచనాలు అది ఎక్కువ పశువులో మనకి ఈ వర్షాకాలంలో కనిపిస్తూ ఉంటుంది. అంటే వర్షాకాలం లభించే మీరు అన్నట్టు లేత పచ్చిగడ్డిలో నీటి శాతం లేదా తేమ శాతం వచ్చేసి 80 నుంచి 85% వరకు ఉంటుంది, అంటే ఎండుగడ్డి మోతాదు వచ్చేసి ఓన్లీ 15% ఉంటుంది. అంటే ఇంత తేమ ఉన్న లేత గడ్డి తినడం వల్ల పశువు ఖచ్చితంగా ఈ వాటరీ డంగు లేదా నీళ్ళ విరోచనకి గురవుతుందండి. కాబట్టి దీంట్లో ఏంటంటే మనము పశుగ్రాసము, తర్వాత నీటి సమతుల్యత లేదా వాటర్ బ్యాలెన్స్, తర్వాత ఎండుగడ్డి, అంటే మనకేందంటే ఎండుగడ్డి మనకేంది పచ్చి మేత దొరుకుతుంది కదా అనే పచ్చి మేత మీద డిపెండ్ అయి ఉండకూడదు. కనీసం 20 నుంచి 30% వరకు ఎండుగడ్డి కూడా ఇవ్వాలి, అంటే ఎండుగడ్డి కూడా ఈ పచ్చి మేతతో కలపాలన్నమాట. ఎందుకంటే పశువులకి తమకి ఎట్లా అంటే పశువులు తమ యొక్క శక్తిని, తర్వాత తమ యొక్క మాంసకృతుల యొక్క రిక్వైర్మెంట్ కంటే పొట్ట నిండుదనం గురించి తింటాయన్నమాట. అదే మీరు పచ్చిగడ్డి ఇచ్చారనుకోండి, పచ్చిగడ్డిలో తేమ ఎక్కువ ఉండడం వల్ల తనకి ఏంటంటే పొట్ట నిండిన అది ఫీలింగ్ రాదు. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే ఎండుగడ్డిని పచ్చిగడ్డితో కలపడం వల్ల పశువులకి తమ పొట్ట నిండినట్లు అనిపిస్తుంది, తర్వాత తనకి కావాల్సిన పోషకాలు తగు మోతాదులో అందుతాయి, తర్వాత నీళ్ళ విరోచనం అంటే అవి అదుపు చేసినట్టు అవుతుంది, తర్వాత ఎండుగడ్డి లేదా పొడి దానాను మనం కలిపి ఇవ్వడం వల్ల దానికి కావాల్సిన పోషకాలు, ఇంతకుముందు రైతు చెప్పినట్టు నానబెట్టని ఇవ్వచ్చు లేదంటే పొడిగా ఇవ్వచ్చు, కానీ దాన్ని ఖచ్చితంగా దాంట్లో ఖనిజ లవణ మిశ్రమము, ఉప్పు,

0: ఇవన్నీ కలిపి ఇవ్వడం వల్ల మనకు కావాల్సిన రోగ నిరోధక శక్తి, తర్వాత ఏదైతే తన యొక్క మినరల్స్ని అంటే కాల్షియం ఫాస్ఫరస్ ఏదైతే పాలలో కోల్పోతుందో అవి తిరిగి పొందడము, ఇవన్నీ కూడా అందుబాటులో ఉంటుంది. తర్వాత తగు విధంగా మనము లేత పచ్చిగడ్డి ఇచ్చినా సరే దాని యొక్క ఎఫెక్ట్ని తగ్గించవచ్చు.
1: మీరు చెప్తున్నటువంటి ఈ జాగ్రత్తలతో పాటు వర్షాకాలం కాబట్టి బురద ఎక్కువగా ఉంటుంది, అదేవిధంగా పశువులు అంటే ఆ పాకలోనే విసర్జన చేయటము, అలాగే పోసినటువంటి యురినేషన్ వీటి వల్ల కూడా అంటే వాటికి ఒకరి నుంచి ఒకరికి కూడా వ్యాధులు సోకే ప్రమాదం కూడా ఉంది. ఇలాంటి సందర్భంలో రైతులు ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఆ పశువులకు కావాల్సినటువంటి ఆ షెల్టర్ని అంటే నివాసాన్ని ఏ విధంగా శుభ్రంగా ఉంచితే బాగుంటుందంటారు?
0: మనకి రెండు రకాలుగా మీరు చెప్పినట్టు రెండు రకాల ఎఫెక్ట్స్ ఉంటాయండి. ఒకటి ఏమంటే మనకి కీటకాలు, అదే మనకి దోమలు కావచ్చు, ఈగలు కావచ్చు, ఇది ఒక రకమం. తర్వాత ఇంకోటి ఏంటంటే మీరు అన్నట్టు క్లీనింగ్ మేనేజ్మెంట్ అనమాట, అంటే ఏ విధంగా మనము కొట్టాన్ని క్లీన్ చేస్తూ ఉన్నాము ఇవన్నీ చూసుకోవాలి. అంటే క్రమబద్ధమైన క్లీనింగ్ అనేది టాప్ ప్రయారిటీ అండి. ఏదైతే ఈగలు కానీ లేకపోతే దోమలు కానీ లేకపోతే ఫ్యూమిగేషన్ అంటారు, లేదంటే పాకలో మనము డెటాల్ నీళ్ళు చల్లడము లేకపోతే ధూమం అంటే మనకి పొగ పెట్టడము ఇవన్నీ చేస్తూ మనం ముందుకు వెళ్ళాలి, ఇదొక పద్ధతి. తర్వాత ఏదేమైనా సరే కొట్టం అనేది క్రమ పద్ధతిలో ఉదయం కానీ సాయంత్రం కానీ రెండు పూట్ల కూడా క్రమ పద్ధతిలో మనకి క్లీనింగ్ చేయడము, ఎక్కడ కూడా నీరు చేరకుండా ఉండడము, తర్వాత గచ్చును ఎప్పుడు కూడా మనకి క్లీన్గా అంటే పొడిగా ఉండే విధంగా చూసుకోవడము, తర్వాత ఏదైతే నీటి తొట్టి ఉంటుందో ఏదైతే నీళ్లు మనము పశువుకి అందుబాటులో ఉంచుతామో తాగడానికి ఆ నీటి తొట్టిని కనీసం వారానికి ఒకసారి బాగా తోమి కడగడము, తర్వాత వీలైతే క్లోరినేషన్ లేదా బ్లీచింగ్ అంటారు, ఈ వీలైతే క్లోరినేషన్ బ్లీచింగ్ కూడా మనము నీళ్ళలో కలపడం ద్వారా మనకి ఏదైతే బ్యాక్టీరియా ఉంటుందో వాటిని నివారించవచ్చు, అదొక పద్ధతి. లేదంటే మనకి పొటాషియం పర్మాంగనేట్ అని దొరుకుతుందండి, ఆ పొటాషియం పర్మాంగనేట్ కలిపి మనము నీటిని శుద్ధి చేసి తర్వాత మనము పశువుకి ఇవ్వచ్చు. ఇది కాకుండా కూడా నేను చూసినది ఏంటంటే తరచూ ఈ క్లీనింగ్ లేకపోవడం వల్ల ఈ నాచు అంటారు పేరుకుపోతూ ఉంటుంది, ఈ తొట్ల అంటే ఆల్గే అంటారు వాటిని, ఈ నాచు కానీ ఈ పాచు కానీ పేరుపోకుండా చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే ఇది ఈ సరాసరి ఈ నాచు కానీ పీచు కానీ సరాసరి పశువు యొక్క జీర్ణ ప్రక్రియపై సరాసరి తన ప్రభావం చూపిస్తుందండి. కాబట్టి ఖచ్చితంగా మనము ఒకటేమో మీరు అన్నట్టు కొట్టం యొక్క శుభ్రత, తర్వాత నీటి తొట్టుల యొక్క శుభ్రత, ఈ రెండు కూడా మనము ఈ వర్షాకాలంలో టాప్ ప్రయారిటీ తీసుకోవాలండి. ఈగలు దోమలు లేకుండా మనము కూడా మనము చాలా కేర్ తీసుకోవాలండి.
1: ప్రధానంగా ఇప్పుడు ఈ లేగదూడలు అలాగే అప్పుడే ఈనటువంటి పశువులు ఏవైతే ఉంటాయో, ఇది వర్షాకాలం కాబట్టి అవి ఎక్కడ పడితే అక్కడ కూర్చునే అవకాశం ఉంది. ప్రధానంగా బర్రెలు అనేవి బుడదలో దొరలటం లేదా అంటే బయటకు వెళ్ళినప్పుడు కూర్చోవటం లాంటివి జరిగినప్పుడు ఈ లేగదూడలకి పాలు తాగేటప్పుడు వాటికి చేరినటువంటి ఆ బ్యాక్టీరియా కానివ్వండి, వైరస్ కానివ్వండి, పొదుగు ద్వారా చేరే అవకాశం ఉంది. ఇలాంటి సందర్భంలో రైతులు ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తే ఈ లేగదూడలకి ఇబ్బంది కలగకుండా చూసుకోవచ్చు, అదేవిధంగా తల్లినటువంటి బర్రెలకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవచ్చు అంటారు?
0: అదే అండి, మనకి యాజమాన్య పద్ధతి అండి, చాలా ఇంపార్టెంట్ అది. ఒకటి మనకి క్లీన్ అంటే స్వచ్ఛమైన పాలు తీసుకోవడం కూడా ఒక పద్ధతి అండి. మీరు అన్నట్టు పొదుగుని మనము పితికే ముందు లేదా పాలకి దూడని మనము పంపించే ముందు మన పొదుగుని ముందైతే పశువుని పూర్తిగా క్లీన్ చేసుకోవడం ఒక పద్ధతి, లేదంటే పొదుగు వరకైనా మనం ఖచ్చితంగా మనము శుభ్రమైన నీటితో లేదంటే పొటాషియం పర్మాంగనేట్ అది దాంతో కానీ లేకపోతే మైల్డ్ సోప్ వాటర్ అంటారు, ఆ సోప్ వాటర్తోనే పొదుగుని మనము మీరు అన్నట్టు ముందుగా మనము పరిశుభ్రం చేసుకుంటే మనకి ఏదైతే దూడ కానీ అది తాగే క్రమం ఉంటుందో అప్పుడు మీరు అన్నట్టు ఈ పెండ కానీ లేకపోతే ఈ యొక్క బ్యాక్టీరియా కానీ ఇవన్నీ కూడా మనకి దూడకు వచ్చే ప్రభావాన్ని మనము లేదా సంక్రమించే ప్రభావాన్ని తగ్గించవచ్చు, ఇదొకటి. తర్వాత పాలను కూడా మనము చాలా స్వచ్ఛంగా మనము పితకవచ్చు. తర్వాత ఈ పాలు యొక్క షెల్ఫ్ లైఫ్ అంటే మనకి ఎక్కువ నిల్వ ఉంచే ఉంటుంది, అంటే 3 నుంచి 4 గంటలు ఏదైతే ట్రాన్స్పోర్ట్లో సరిపోతుందో, ఏదైతే క్లీన్ మిల్క్ ప్రొడక్షన్ అవుతుంది కాబట్టి స్వచ్ఛమైన పాలు మనం తీయగలుగుతాం కాబట్టి పొదుగుని మనము క్లీన్ చేసుకుని ఆ తర్వాత పాలు పితుక్కుని ఆ తర్వాత మనం ట్రాన్స్ఫర్ చేసుకుంటే మనకి ఈ అయితే రోగం అంటే బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఇవన్నీ కూడా పాలలో చేరవు. తర్వాత అదేవిధంగా దూడ కానీ లేకపోతే ఆ తర్వాత మనము పాలు మనము అమ్మిన తర్వాత కూడా కస్టమర్ కూడా ఏమీ రాదండి. కాబట్టి చాలా జాగ్రత్తగా మనము పొదుగుని మనము పాలు పితికే ముందే మనము మైల్డ్ సోప్ కానీ పొటాషియం పర్మాంగనేట్తో కానీ లేదంటే హాట్ వాటర్తో కానీ కొంచెం క్లీన్ చేసుకుంటే మంచిదండి.
1: చివరిగా రైతు సోదరులకు మీరు ఇచ్చే సలహాలు సూచనలు?
0: తప్పకుండా మీరు ఏంటంటే యాజమాన్య పద్ధతులు, తర్వాత దానాన్ని మనము తీసుకునే క్రమంలో ఏదైతే ఉన్నాయో అవి చూసుకోవాలండి. తర్వాత ఈ స్టోరీ

0: మెథడ్స్ కూడా మీరు ఖచ్చితంగా పాటించాలండి.
1: పశువుల దాణా నిల్వలో శిలీంధ్రాలు నిర్వహణ. రాజేంద్ర నగర్ పశు వైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఏ సుధీర్ బాబు గారు రైతుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. సార్, రైతులకు చక్కటి సలహాలు సూచనలు, వాటితో పాటు నిర్వహణ ఏ విధంగా చేయాలనే సలహాలు సూచనలు ఇచ్చారు. ధన్యవాదాలు సార్.
0: ధన్యవాదాలండి.

0: మీరింతవరకు పశువుల దాణా నిల్వలు, శిలీంధ్రాల నిర్వహణ గురించి రాజేంద్ర నగర పశు వైద్య కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ ఏ సుధీర్ బాబు గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త కార్యక్రమ నిర్వహణాధికారి డాక్టర్ వీరన్న భూఖ్య. ఈనాటి ఇల్లు వాకిలి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: హలో
2: హలో, మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుండి మాట్లాడుతున్నాం.
1: ఆ చెప్పండి మేడం.
2: మీ కరెంటు బిల్ 250 రూపాయలు ఇంకా చెల్లించాల్సి ఉంది. మీరు ఆ డబ్బులు తక్షణమే చెల్లించని ఎడల మీ కనెక్షన్ కట్ చేయబడుతుంది. మీ నంబరుకు పంపిన మెసేజ్ లోని లింక్ ద్వారా మీరు పేమెంట్ చేయగలరు. ధన్యవాదములు.
1: మా చిన్నోని కట్టమని 10 రోజుల కిందనే చెప్పిన మేడం. హలో హలో, అరే రాజు రాజు.
3: బాబాయ్,
1: చిన్నోడు కరెంటు బిల్లు కట్టమంటే మర్చిపోయినట్టుండ్రా, కరెంటు వాళ్ళు ఫోన్ చేసిండ్రు, ఆ లింక్ ఏదో పంపించినట్టరా, జరగట్టే రాదురా.
3: బాబాయ్ కొంపతీసి నువ్వు ఆ లింక్ మీద వస్తలే కదా.
1: లేదురా గబ్బని, నాకేం తెలుస్తాయి, నేనేం ముట్టలేరా, నేనేం ముట్టలే.
3: మన మూల

0: పాండపకాడ శంకరన్ ఉండు కదా, ఆయనకు కూడా ఇట్లనే మొన్న ఫోన్ చేసి లింక్ పంపించారంట. ఒక్కసారి లింక్ వస్తాగానే అకౌంట్ల పైసలన్నీ గాయపోయినాయి.
1: అట్లా చేసిండారా?
0: అవునే, ఇట్లాంటి ఫోన్లు వచ్చినా తెలవక లింక్ మీద మనం వచ్చినామనుకో పైసలన్నీ పోతాయి. ఎంబడే 1930 నెంబర్ కి ఫోన్ చేయాలే.
2: గుర్తుంచుకోండి, ఏ రకమైన ఆన్లైన్ ఫ్రాడ్ జరిగినా వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930 కాల్ చేసి ఫిర్యాదు చేయండి, సత్వర పరిష్కారం పొందండి.
0: రవి, అరే రవి, ఉన్నవారా ఇంట్లోనే?
1: రారా సుధాకర్, చాలా రోజులకు వచ్చినావు, కూర్చో. అంతా మంచిదేనా?
0: అంతా మంచిగున్నాను రా.
1: అరే చిన్న, ఈ చెత్త తీసుకుపోయి మన ఇంటి వెనకాల వేసిరారా?
0: ఏందిరా, నీ ఇంటి వెనకాల నువ్వే చెత్త వేసుకుంటట్లరా?
1: అరే నీ ఇంట్లో వేస్తలేను కదరా బాయ్.
0: కాదురా, ఆ వాసన మళ్ళీ నీకే రాదా? ఇంటి చుట్టూ దోమలు ఈగలు జమ కావారా? బాగు, ఆ నీళ్ళు కూడా ఇంటి వెనకాలనే జరుగుతున్నావేంద్రా?
1: అవునరా, ఇప్పుడు ఏంది, ఇది చెప్పడానికి వచ్చినావు నా ఇంటికి?
0: నువ్వన్నా చెప్పమ్మా ఈయనకి, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా.
3: ఆయనకేం చెప్పగలుగుతానా?
0: సరే మీ ఇష్టం రా, నా కొడుకు పుట్టినరోజు ఎల్లుండి, అది చెప్పనికే వచ్చినరా, ఖచ్చితంగా రావాలే, పోయేస్తా.
1: మాలతి తయారయ్యరా, ఆ సుధాకర్ గారి కొడుకు పుట్టినరోజుకు పోదాం.
3: చిన్నోనికి మధ్యాహ్నం సంధి జ్వరంతో ఒళ్ళంతా కాలుతుంది, నువ్వేమో ఫోన్ ఇంట్లో పెట్టి పనికి పోయినావు. అగో ఉలిక తెలియడు పలుకు తెలియడు, నాకైతే భయం అవుతుంది.
1: నడువే మరి, దవాఖానకు తోలుకుపోదాం, తొందరగా వచ్చి. డాక్టర్, డాక్టర్ ఏమైంది మా చిన్నోడికి?
4: బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చింది, డెంగ్యూ ఫీవర్ అయ్యా. ప్లేట్లెట్స్ ఎక్కించాలి, మరి డబ్బులు ఖర్చు అవుతాయి.
1: ఎంతైనా పర్వాలేదు డాక్టర్, వాడు మంచిగా అయితే చాలు.
4: పిల్లోడు మంచిగా రికవర్ అయ్యిండు, వారం రోజులు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి, కానీ జాగ్రత్తగా ఉండాలి, డెంగ్యూ ఫీవర్ ఎన్నిసార్లైనా రావచ్చు. లక్కీగా ఆలస్యం కాలేదు, లేదంటే సీరియస్ అయ్యేది. అయినా మన ఇల్లు మన ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి.
3: ఏందయ్యా ఎడిపోతున్నావు?
1: మన ఇంటి వెనకాల శుభ్రం చేసేస్తానే ఆ సుధాకర్ గారు చెప్తే ఇన్లే, చిన్నోనికి ఏమన్నా అయ్యుంటే.
5: పరిశుభ్రమైన పర్యావరణం ఆరోగ్య జీవనానికి సోపానం.
6: అబ్బా అబ్బా అబ్బా, ఈ హాల్ ఏంటి, డెకరేషన్ ఏంటి, వీడు మామూలుగా చేయట్లేదు ఫంక్షన్.
7: హలో మామా. అరే రామామా, నీ గురించే చూస్తున్నా, ఇంత లేటా రా బాయ్ వచ్చేది?
6: ఏందిరా ఈ హడావుడేంది, అట్టహాసమేంది, నువ్వు మామూలుడు కాదే.
7: అరే దీనికేనారా అబ్బాయి, ఇంకా ఫుడ్ ఐటమ్స్ చూస్తే అదిరిపోతుంది. 50 ఐటమ్స్?
6: ఏంటి 50 రకాలా? అరే ఇట్రా ఒకసారి.
7: అరే ఏం మామా,
6: అటు చూడు, అన్ని వడ్డించుకుంటున్నారు, ఒక్కడు కూడా పడేయకుండా తింటున్నాడా, ఎంత వృధా అవుతుందో చూడు.
7: అరే పోనీ మామా, ఎంత తిన్నారన్నది కాదు, మనం ఎంత పెట్టినాం అన్నది ఇంపార్టెంట్, అయినా మన ఇజ్జత్ గా సవాల్ ఇది.

0: అయ్యో, ఇప్పుడెలా? బిడ్డ కడుపు నింపలేని పరిస్థితి. తల్లి, ఇదిగో ఈ బ్రెడ్ ముక్క తిను. తిన్ తల్లి.
1: నువ్వు తినమ్మా.
0: లేదమ్మా, నాకు ఆకలిగా లేదు. ముందు నువ్వు తినేసి తినమ్మా.
1: నువ్వు ఈ సగం తినమ్మా, ప్లీజ్ తిను.
0: నువ్వు తిన్ తల్లి.
1: నిన్నటి నుంచి నువ్వు కూడా ఏం తినలేదు కదమ్మా.
0: నేను పెద్దదాన్ని కదా, నాకు ఆకలి వేయదు. నువ్వు తినేసి తినమ్మా, తినవే.
2: ఒక పక్క టన్నుల కొద్దీ చెత్త కుండీలకు చేరుతున్న మెతుకులు, మరోపక్క కడుపు నిండని బతుకులు. ఏం చెయ్యాలి మనం? ఏమిటి మన కర్తవ్యం?
3: ఆకాశవాణి. ఇప్పుడు కొన్ని సినీ గీతాలు విందాం. ముందుగా వినండి సంపంగి సిరిమా నుండి వరికుంపల యాదగిరి గానం చేసిన ఈ పాట. సంగీతం గంటడి కృష్ణ.
4: కింగ్ఫిషర్ బీరు ఓపెన్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రెండున్నరేళ్లలో రైతుల కోసం 100 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని, ధాన్యం కొనుగోలు ద్వారా 90,000 కోట్లు చెల్లించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పరకాలలో ప్రజాపాలన ప్రగతి బాటా బహిరంగ సభలో మాట్లాడిన ముఖ్యమంత్రి, 72,000 ప్రభుత్వ ఉద్యోగాల నియామకం పూర్తి చేశామని, పోలీస్ నియామకాలకు నోటిఫికేషన్లిచ్చామని తెలిపారు. సున్నా వడ్డీ రుణాలు, రైతు భరోసా, రుణమాఫీ అమలు చేశామని పేర్కొన్నారు. హైదరాబాద్ సనత్నగర్లో నిర్మించిన డాక్టర్

ఎంసీఆర్ టీమ్స్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ప్రారంభిస్తారు. కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా నిర్మించిన ఈ ఆసుపత్రిలో 1082 పడకలు, వాటిలో 300 ఐసీయూ బెడ్లు, 31 మేజర్ ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి. టీమ్స్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి పగడబందీ ఏర్పాట్లు చేయాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహ అధికారులను ఆదేశించారు. రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లాను రాష్ట రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈరోజు లోక్ భవన్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇరువురు పలు కీలక అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో మండల స్థాయి ప్రజావాణి నిర్వహణకు అవసరమైన చోట రైతు వేదికలు వినియోగించుకోవాలని ఎంపీడీఓలకు రాష్ట ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డి సూచించారు. రాష్ట వ్యాప్తంగా రేపటి నుంచి తొలిసారిగా ప్రారంభం కానున్న మండల ప్రజావాణి నేపథ్యంలో ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. దరఖాస్తుదారులకు కనీస సౌకర్యాలు కల్పించాలని ఎంపీడీఓలకు పిలుపునిచ్చారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ఆదర్శవంతమైన నాయకత్వం, రాజనీతిజ్ఞత నేటికీ తరతరాలకు స్ఫూర్తినిస్తున్నాయని హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. హైదరాబాద్ కేబీఆర్ పార్కు చుట్టూ ట్రాఫిక్ రద్దీకి శాశ్వత పరిష్కారం లభిస్తుందని పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ తెలిపారు. హైదరాబాద్లో 1000 కోట్ల రూపాయల పైచిలుకు నిధులతో చేపట్టిన హెచ్ సిటీ ప్రాజెక్టులో భాగంగా కేబీఆర్ పార్కు చుట్టూ ఉన్న 6 జంక్షన్లలో 7 ఫ్లైఓవర్లు, అండర్పాస్లు నిర్మించనున్నట్టు పేర్కొన్నారు. నిర్మాణ పనుల్లో వేగం పెంచేందుకు ఈ నెల 18 నుంచి కేబీఆర్ పార్కు చుట్టూ వన్వే విధానం అమల్లోకి రానుందని సిపి వెల్లడించారు. హైదరాబాద్ సిటీ పోలీస్ విభాగంలో ఖాళీగా ఉన్న 150 ప్రత్యేక పోలీస్ అధికారుల పోస్టులను పూర్తిగా తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేసేందుకు మాజీ సైనికులు, మాజీ పారామిలిటరీ బలగాలు, రిటైర్డ్ పోలీసు సిబ్బంది నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఆర్మీ చీఫ్ జనరల్ ధీరజ్ సేత్ 3 రోజుల నేపాల్ అధికార పర్యటన ఈరోజు ప్రారంభమైంది. ఈ పర్యటన భారత్ నేపాల్ మధ్య ఉన్న బలమైన రక్షణ సహకారం, సైనిక సంబంధాలను మరింత బలోపేతం చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఉక్రెయిన్, రష్యాలు ఈరోజు క్షిపణులు, డ్రోన్లతో పరస్పరం చేసుకున్న దాడుల్లో ఇరువైపులా కనీసం 11 మంది మరణించారు. రష్యా అంతటా ఉక్రెయిన్ వందలాది డ్రోన్లను ప్రయోగించింది. ఈ దాడిలో 6 మరణించారు. ఉక్రెయిన్లో రష్యా జరిపిన దాడుల్లో 5 మరణించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AERNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: ఆకాశవాణి ప్రకటించిన కరెంట్ అఫైర్స్ కార్యక్రమం మరికొద్ది క్షణాల్లో.
1: ఆకాశవాణి ఉన్నత విద్యలో మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ప్రస్థానంపై ఉపకులపతి ఆచార్య కాజా అల్తాఫ్ హుస్సేన్తో ప్రత్యేక సంభాషణ వింటారు. పరిచయకర్త మాంకాలి శ్రీనివాస్, న్యూస్ ఎడిటర్ ఆకాశవాణి.
2: నమస్కారం. ప్రాంతీయ వార్తా విభాగం హైదరాబాద్ వారు సమర్పించు ఈ వారం కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్ కి అందరికి స్వాగతం. మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం నల్గొండ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్యను అందిస్తూ పరిశోధన నైపుణ్యాభివృద్ధిలో తనదైన ముద్ర వేస్తూ ఈ నవీన విద్యా సంస్థను భవిష్యత్ సవాళ్లకు అనుగుణంగా తీర్చిదిద్దడంలో, సరికొత్త విద్యా విధానాలు అమలు చేయడంలో ఇక్కడి నాయకత్వం కీలక పాత్ర పోషిస్తుంది. ఈ నేపథ్యంలో విశ్వవిద్యాలయం సాధించిన ప్రగతి, రాబోయే విద్యా సంవత్సర ప్రణాళికలు, విద్యార్థుల ఉపాధి అవకాశాలు మెరుగుదలకు తీసుకుంటున్న చర్యల గురించి మనతో మాట్లాడడానికి ఈరోజు మనతో ఉన్నారు మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం గౌరవ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి.
3: నమస్కారం అండి.
2: స్వాగతం ఈ ప్రోగ్రామ్ కి.
3: థ్యాంక్ యూ.
2: మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయ ఉప కులాధిపతిగా మీరు బాధ్యతలు స్వీకరించారు. ఇది సెకండ్ టర్మ్ మీకు. ఈ టూ టర్మ్స్ లో మీరు సాధించిన ప్రాథమిక లక్ష్యాలు ఏంటండి?
3: ముందుగా 2008 సంవత్సరంలో 4 కొత్త విశ్వవిద్యాలయాలని అప్పటి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేసిందండి. శాతవాహన యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, 4వది మహాత్మా

డైనాస్టీ. 2008 నుంచి 2010-11 వరకు అప్పటి ఉస్మానియా యూనివర్సిటీ విశ్వవిద్యాలయం నడిపించినటువంటి పోస్ట్ గ్రాడ్యుయేట్ సెంటర్ యొక్క ఆవరణలో మొత్తం యూనివర్సిటీ తన కార్యకలాపాలను చేసింది. ఈ 3-4 సంవత్సరాల్లో కావలసిన భూమిని అక్వైర్ చేసుకుని 2012 నుంచి 240 ఎకరాల ఆవరణలో తన యొక్క కార్యకలాపాలను నడపడం మొదలుపెట్టింది. 12 నుంచి ఇవాళ 2026 వరకు నా ఉద్దేశంలో మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్మెంట్ లోనే తన జీవితాన్ని గడిపింది. నేను ఇప్పుడు ఆ యూనివర్సిటీకి 5వ వైస్ ఛాన్సలర్ ని. తర్వాత నేను ఇంతకు ముందు 2016 నుంచి 2019 వరకు మొదటి విడత 3వ వైస్ ఛాన్సలర్ గా పనిచేశాను. ఇది మళ్ళీ 5వ వైస్ ఛాన్సలర్ కూడా నాకే అవకాశం వచ్చింది. అదొక నాకు వచ్చిన గొప్ప సదవకాశము. తర్వాత నేను గవర్నమెంట్ కి నేను కృతజ్ఞుణ్ణి. 2016లో కూడా అప్పటి పరిస్థితుల ప్రకారం అనిపించింది ఏంటంటే, ఒక విశ్వవిద్యాలయం, ఒక పాఠశాల ఎక్కడైనా కూడా విద్యార్థులు తరగతులకు వస్తేనే దానికి అందం ఉంటుంది. తరగతులకు రాని వాళ్ళు, తరగతులు

0: తర్వాత నేను గవర్నమెంట్కి నేను కృతజ్ఞుణ్ణి. 2016లో కూడా అప్పటి పరిస్థితుల ప్రకారం అనిపించింది ఏంటంటే, ఒక విశ్వవిద్యాలయం, ఒక పాఠశాల ఎక్కడైనా కూడా విద్యార్థులు తరగతులకు వస్తేనే దానికి అందం ఉంటుంది. తరగతులకు రాని వాళ్ళు తరగతులకు రాకుండా విద్యను ఆర్జించడం తప్పు కాదు, కానీ ఎవరైతే తరగతులకు రారో వాళ్ల కోసము 1984-1990లోనూ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. ఎవరెవరు క్లాస్ కి తరగతులకు అటెండ్ కాలేరో వాళ్లకు వీలవ్వదో వాళ్ల కంపల్షన్స్ ప్రకారం వాళ్ళు ఏ కోర్స్ చదవాలన్నా కూడా అక్కడ వాళ్ల డోర్స్ ఓపెన్ ఉన్నాయి వాళ్ల కోసం. మేము రెగ్యులర్ కాలేజెస్ లో, రెగ్యులర్ యూనివర్సిటీల్లో తరగతులకు రాము అనేది ఆ పిల్లలు చేసేటువంటి మొదటి తప్పు. సో కాబట్టి పిల్లలు తరగతులకు రావాలి, దానికోసము నేను అప్పుడు బయోమెట్రిక్ సిస్టమ్ ని ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసేసి తర్వాత కొత్త సిలబస్ లు పెట్టాము. తర్వాత అప్లికేషన్ ఓరియంటెడ్ టీచింగ్ స్టార్ట్ చేయాలనేటువంటి తపన ఒకటి ఉండింది. దాని తర్వాత మాకున్న అనుబంధ కళాశాలలు, డిగ్రీ కాలేజీలు ఉన్నాయి, మ్యూజిక్ కాలేజ్ ఉంది, తర్వాత తెలుగు ఓరియంటల్ లాంగ్వేజ్ కాలేజ్ ఉంది, ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజెస్ ఉన్నాయి, బీఈడి కాలేజెస్ ఉన్నాయి. సో ఇన్ని రకాల కాలేజెస్ ఉండడం వల్ల అక్కడ కూడా విద్యను కంట్రోల్ చేయడం, విద్యను మేము ప్రణాళికబద్ధంగా నడపడం మా బాధ్యత కాబట్టి వాళ్ల దగ్గర కూడా బయోమెట్రిక్ మెషిన్స్ చేసి ఇప్పుడు విద్యావాన్ అనే పోర్టల్ ఉండింది. చాలా బాగా దాన్ని ఉపయోగించి విద్య యొక్క విలువని పెంచడము చాలా కష్టపడ్డాను, ఫలితాలు కూడా వచ్చినాయి. 63 కోట్ల వ్యయంతో ఒక 10 బిల్డింగ్స్ ని చేశామండి. అందులో ఇంపార్టెంట్ బిల్డింగ్స్ ఏమిటంటే, మొట్టమొదటిది వైస్ ఛాన్సలర్ రెసిడెన్స్, ఫ్యాకల్టీ రెసిడెన్స్, హాస్టల్ బిల్డింగ్స్ ఫర్ బాయ్స్ గర్ల్స్, ఇండోర్ గేమ్స్ కాంప్లెక్స్ బిల్డింగ్ స్టార్ట్ చేయించాను. అప్పుడు నేను ఎగ్జామినేషన్ బ్రాంచ్ బిల్డింగ్ స్టార్ట్ చేశాము. పిల్లలు ఈవినింగ్ అవర్స్ ఎంటర్టైన్మెంట్ కోసం కానివ్వండి, లేకపోతే వాల్యుయబుల్ మీటింగ్స్ కోసం కానివ్వండి, ఒక యాంఫీ థియేటర్ ఉండాలి పెద్ద సంఖ్యలో అని అప్పుడు పని స్టార్ట్ చేసి కట్టించాము. ఈ విధంగా 10 బిల్డింగ్స్ కట్టించాము. తర్వాత అనుకోకుండా కరోనా అనేటువంటిది ఒక పెద్ద దెబ్బ వచ్చి పడింది. ఇప్పుడు ఎటువంటి నిబంధనలు లేకుండా పిల్లల్ని మనం ఇంట్లో ఉంచి ఆన్లైన్ టీచింగ్ చేయాల్సి వచ్చింది. దానివల్ల కొంత డిస్టర్బెన్స్ అయ్యింది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ నేను 24లో చార్జ్ తీసుకున్నాను బయోమెట్రిక్ అటెండెన్స్ ని పిల్లలకు చేస్తూ. ఇప్పుడు ఫేస్ రికగ్నిషన్ మోడ్ లో షిఫ్ట్ అవుతున్నాము. తర్వాత మా అడ్మినిస్ట్రేషన్ ఇన్ హాస్టల్స్ లో కూడా ఫేస్ రికగ్నిషన్ మోడ్. తర్వాత మా దగ్గర పిల్లలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు క్లాస్ రూమ్ లో ఉంటారు, రిక్రియేషన్ లో ఉంటారు. మా పిల్లలకి కౌన్సిలింగ్ కూడా చేస్తాం మేము.
1: మౌలిక సదుపాయాలు ప్రొవైడ్ చేయడము, క్రమశిక్షణని పెట్టడము, ఇవి ప్రాథమికంగా మీరు పెట్టుకున్న లక్ష్యాలు. విద్యాపరంగా చూసుకుంటే ప్రతి యూనివర్సిటీకి ఒక మోటో ఉంటుంది, ఒక ఐడియాలజీ ఉంటుంది, సెట్ ఆఫ్ కల్చర్ ఉంటుంది. మన మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయానికి ఉన్న మోటో ఏంటండి, దాని కల్చర్ లేదా ఐడియాలజీ ఏంటి?
0: మన యూనివర్సిటీలో వచ్చే పిల్లలు కూడా రూరల్ నుంచే వస్తారు కావచ్చు, కానీ వచ్చిన తర్వాత వాళ్ళు మెట్రో కల్చర్ అలవాటు పడతారు. ఇక్కడికి వచ్చిన తర్వాత జీవనోపాధి ఎలా వెతుక్కోవాలనేటువంటి తపనలో ఉంటారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఎలా తయారవ్వాలనేటువంటి అందులో ఉంటారు. మా దగ్గర కూడా మేము మెట్రోపాలిటన్ సిటీకి దూరంగా ఉన్నా కూడా మాకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. నాణ్యమైనటువంటి విద్యను ఇస్తున్నాము, మిగిలిన మౌలిక సదుపాయాలను కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాము. ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దట్ ఏముంటాయంటే, ఉస్మానియా యూనివర్సిటీ కంటే ఎక్కువగా ఆలోచించాల్సి వస్తుంది. ఎందుకంటే మేము ఉద్యోగాలని అక్కడ దాకా తీసుకురాలేము ఎక్కువ సంఖ్యలో. సో కాబట్టి ఉద్యోగ మేళాలు, జాబ్ మేళాలు కూడా చేసే ప్రయత్నం చేస్తుంటాము, ఇండస్ట్రీని తీసుకొస్తా ఉంటాము. మా పిల్లలకి వరల్డ్ వైడ్ లో ఎటువంటి ఎడ్యుకేషన్ ఉంది, ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఉద్యోగం రావాలంటే ఏమేమి నేర్చుకోవాలి, వాటి మీద మేము అడిషనల్ గా క్లాసెస్ కూడా నడిపిస్తాం. తర్వాత మా దగ్గర ఐక్యూఎస్సీ అని ప్రతి యూనివర్సిటీలో ఉంటుంది, క్వాలిటీ అష్యూరెన్స్ సెంటర్ ఉంటుంది. ఆ క్వాలిటీ అష్యూరెన్స్ వల్ల స్టూడెంట్ ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నాం. ఎందుకంటే మేము ఇచ్చేది నాణ్యతగా ఉందా లేదా అనేది పిల్లలు సర్టిఫై చేయాలి. మా ఉద్దేశం ఏంటంటే మా యూనివర్సిటీని అన్ని యూనివర్సిటీలు సమానంగా అంతకంటే మంచిగా దాన్ని తీర్చిదిద్దాలనేటువంటి తపనతోని, మా పిల్లలు మొత్తం గ్లోబల్ లో కూడా డిస్ట్రిబ్యూట్ అయి ఉండాలనేటువంటి తపనతో మేము ఏం చేస్తున్నామంటే, నేషనల్ అక్రెడిటేషన్ కౌన్సిల్ ఉంది కదా నాక్, దానికి నేను మొదటిసారి వెళ్ళినప్పుడు ఫస్ట్ సారి తీసుకెళ్లాను, బి గ్రేడ్ వచ్చింది. దాని తర్వాత నా ప్రిడిసెసర్ గోపాల్ రెడ్డి గారు చేశారు, బి ప్లస్ వచ్చింది. ఇప్పుడు నేను 2028లో నేను మళ్ళీ ఫేస్ చేయాలి. అయితే ఆ రోజున నేను వైస్ ఛాన్సలర్ గా ఉండను, కానీ నా మోటో ఏంటంటే 2028లో మేము ఎప్పుడైతే నాక్ కి మళ్ళీ ప్రెజెంట్ చేస్తామో నాకు ఏ ప్లస్ గ్రేడ్ కావాలి, ఏ ప్లస్ గ్రేడ్ కావాలంటే ఏమేమి పనులు చేయాలనేవి అవన్నీ లిస్ట్ చేసుకుని మొదటి రోజునే నేను ఆ పని చేయడం మొదలు పెట్టాను. నా అవేర్నెస్ ని మా టీచర్లకు పిల్లలకు ఇచ్చాను. సో కాబట్టి మా పిల్లల దగ్గర అంత మంచి మెలకువలు ఉన్నాయి. రౌండ్ ద క్లాక్ మా అకాడమిక్ యాక్టివిటీ అనేది డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో నడుస్తుంది. మేము ఇంకొక 10 ఏళ్లలో మా విశ్వవిద్యాలయాన్ని తప్పకుండా వరల్డ్ మ్యాప్ లో పెడతామనేటువంటి నాకు ఆశ నాలో ఉంది, చేస్తాను.
1: ఏ విశ్వవిద్యాలయానికైనా ఇప్పుడు నాక్ గ్రేడింగ్ అని ర్యాంకింగ్ అని ఇస్తున్నారు, ఇంటర్నేషనల్ కూడా మనకున్నాయి. స్టేట్ వైజ్ గా తీసుకున్నా గానీ, నేషనల్ వైజ్ గా తీసుకున్నా గానీ, మన తెలుగు స్టేట్స్ నుంచి యూనివర్సిటీస్ కొద్దిగా బాగానే చేస్తున్నాయి. రాబోయే 10 ఇయర్స్ లో మీరు కొన్ని ప్రణాళికలను ఇంప్లిమెంట్ చేసి నాక్ తెప్పిస్తామని అంటున్నారు. ఆ ప్రణాళికల గురించి కొంచెం చెప్తారు.
0: ఆల్రెడీ మా టీచర్స్ పబ్లికేషన్స్ యొక్క స్టాండర్డ్ బేస్ ని పెంచామండి. మా టీచర్స్ వాళ్లకు మ్యాండేట్ ఏమిటంటే, వెబ్ ఆఫ్ సైన్స్ లో గానీ స్కోపస్ లో గానీ మాత్రమే పబ్లిష్ చేయాలి. ప్రాజెక్ట్స్ చేస్తే ఆ ప్రాజెక్ట్స్ లో వచ్చే పేపర్ గానీ ఏ విధంగా, ఈవెన్ మా ఎంఎస్సీ పిల్లలు ప్రాజెక్ట్ చేస్తున్నారు, ఆ ఎంఎస్సీ పిల్లలు గ్రూప్ ప్రాజెక్ట్స్ చేస్తే ఆ

0: ప్రాజెక్ట్ లోంచి మాకు ఒక స్కోపస్ పేపర్ రావాలి, అది కండిషన్స్. తర్వాత మేము నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్ ప్రాజెక్ట్స్ కి మా టీచర్స్ ని ఎంకరేజ్ చేస్తున్నాము, ఫండింగ్ ఏజెన్సీస్ కి అప్లై చేసుకోవాలి. ఎవ్రీ ఇయర్ పిల్లలకి ప్రతి సెమిస్టర్ లో ప్రతి డిపార్ట్మెంట్ ఒక రోజు సెమినార్ అని పెట్టేసి వివిధ రంగాల్లోంచి ఆ సబ్జెక్ట్ సంబంధించిన వాళ్ళని ఎక్స్పర్ట్స్ తీసుకొచ్చి లెక్చర్స్ ఇప్పించాలి. దాని వల్ల మా యొక్క నాణ్యత తప్పకుండా పెరుగుతుంది. గ్లోబల్ లో ఏమవుతుందో తెలవడానికి మా దగ్గర డిజిటల్ లైబ్రరీ పెట్టాము కాబట్టి మా పిల్లలందరూ కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎగ్జిక్యూషన్ లో ఉంటున్నారు, టీచర్లు కూడా టీచింగ్ లో ఉంటున్నారు.
1: కాలం మారుతుంది, టెక్నాలజీ కూడా మారుతుంది, ఆ విధంగా విద్యా వ్యవస్థలు కూడా చాలా మార్పులు వస్తున్నాయి. మీరు తదనుగుణంగా కోర్సులు గానీ సిలబస్ లో గానీ ఎలాంటి మార్పులు తీసుకొచ్చారు? దీనికి నూతన విద్యా విధానాన్ని కలిపారు.
0: నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అనేటువంటి నూతన విద్యా విధానం వచ్చింది. ఈ నూతన విద్యా విధానం అనేది ఒక లిబరలైజ్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. పిల్లవాడికి ఏ ఇంట్రెస్ట్ ఉంటే ఇంట్రెస్ట్ ప్రకారం అతను సబ్జెక్ట్స్ ని ఆప్ట్ చేయవచ్చు. మా విశ్వవిద్యాలయం గానీ ఏ విశ్వవిద్యాలయం గానీ కోర్సెస్ ఆఫర్ చేసేదానికి ఒక లిమిటేషన్ ఉంటది, ఎందుకంటే ప్రతి కోర్సు కూడా ఒక టీచర్ ఉండాలి. విదిన్ ద లిమిటేషన్స్ మేము పిల్లలకి ఆల్రెడీ ఇప్పుడే కాదు గత 5-6 ఏళ్ల నుంచి కూడా ఫ్రీ ఆప్షన్ ఇస్తున్నాము, ఎందుకంటే ఇప్పుడు స్కిల్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ అంటున్నాము. అట్లని చెప్పేసి పొలిటికల్ సైన్స్ వాడికి ఏం స్కిల్ ఉంటది అంటే, నా పాయింట్ ఆఫ్ వ్యూ లో నో లాంగర్ దే ఆర్ పొలిటికల్ సైన్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఆ రెండు కలిపితే పబ్లిక్ పాలసీ అనేటువంటి కొత్త సబ్జెక్ట్ ఉత్పన్నం అవుతుంది. పబ్లిక్ పాలసీ కనుక మంచిగా చదువుకున్న పిల్లవాడు ఎక్స్పర్ట్ అయితే అతడికి ఇమ్మీడియట్ గా మంచి ఉద్యోగం దొరుకుతుంది, నీకు మంచి జీవితం ఉంటుంది. సో కాబట్టి మా దగ్గర ఈ స్కిల్ ఎన్హాన్స్మెంట్ కోర్స్ అనేది సెపరేట్ గా 2 credits అడిషనల్ గా ఇస్తూ 110 programs ని డిజైన్ చేశారు మా టీచర్స్. ప్రతి సెమిస్టర్ లో 30 కోర్సుల్ని ఆఫర్ చేస్తున్నాము. 4 semesters ఫస్ట్ సెమిస్టర్ ని 4వ semester కొంచెం మేము తీసుకోవట్లేదు, ఎందుకంటే ఫస్ట్ సెమిస్టర్ లో పిల్లలు అప్పుడప్పుడే వస్తారు, టైం సరిపోదు. తర్వాత లాస్ట్ సెమిస్టర్ లో వాళ్ళకి పెద్ద ప్రాజెక్ట్ ఉంటుంది నెత్తి మీద, సో చేయలేరు. సెకండ్ సెమిస్టర్ థర్డ్ సెమిస్టర్ లో 2 papers స్కిల్ ఎన్హాన్స్మెంట్ తీసుకుని వాళ్ళ నాలెడ్జ్ ని ఎన్నో రెట్లు పెంచుకుంటున్నారు. అయితే అందులో మేమేం పెట్టామంటే కాంపోనెంట్ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్, ల్యాబ్ లో మీరు చేయొచ్చు, సొసైటీలో వెళ్లి మాట్లాడొచ్చు, ప్రాజెక్ట్ చేసుకుని రావచ్చు, క్వశ్చనర్ చేసుకుని రావచ్చు. తర్వాత మా దగ్గర మెడికల్ ఇష్యూస్, బయోకెమిస్ట్రీ ఉంది, బయోటెక్నాలజీ ఉంది, వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్, ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీ ఉంది. సో ఈ పిల్లలందరినీ కూడా ఇండస్ట్రీలో ఉద్యోగాలు ఇప్పించేందుకు ఏమేమి అవసరాలు వచ్చినా వాటిని మేము అడిషనల్ క్రెడిట్స్ రూపంలో ఇచ్చి పిల్లల యొక్క నైపుణ్యాన్ని పెంచేటువంటి ప్రయత్నం మేము చేస్తున్నాం.
1: మనకు అకాడమిక్స్ తర్వాత జాబ్ మార్కెట్ వెళ్ళాక స్టార్టప్స్ సంస్కృతి పెరిగిపోయింది. మనకు కేంద్ర ప్రభుత్వం కూడా స్టార్టప్ ఇండియా లాంటి ప్రోగ్రామ్స్ గానీ చేస్తున్నారు. సో వాటిని మనము యూనివర్సిటీలో ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నాం, లేకపోతే వాటిని ఏమైనా ఇన్కార్పొరేట్ చేసామండి?
0: ఆల్రెడీ మా దగ్గర ఒక 10-15 ఎంఓయూలు ఉన్నాయి. వచ్చినాక ఒక 5-6 ఎంఓయూలు నేను తీసుకొచ్చాను. అందులో ఇంపార్టెంట్ ఏమిటంటే మా దగ్గర ఇంజనీరింగ్ పిల్లలకి టెక్నికల్ నో హౌ పెంచాలని హ్యాకథాన్స్ కండక్ట్ చేశారు. ఆ హ్యాకథాన్స్ కండక్ట్ చేయడానికి ఒక ప్రైవేట్ ఏజెన్సీ నుంచి ఏదో కొంత ఖర్చు పెట్టేసి వాళ్లను స్పెషల్ ట్రైనింగ్ హ్యాకథాన్స్ లో ఇవ్వడానికి వాళ్ల యొక్క నైపుణ్యాన్ని మేము వాడుకుంటున్నాం. మా దగ్గర ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీ కోర్స్ ఉంది, సో వాటికి మేము కొన్ని ఇండస్ట్రీస్ తో ఆల్రెడీ ఎంఓయూ చేసుకుని వాళ్లకు ఏం కావాలి, ఏం చదివితే మీ దగ్గర ఉద్యోగాలు దొరుకుతాయి, ఆ ఇన్ఫర్మేషన్ తీసుకుని మేము ఈ పిల్లల యొక్క సిలబస్ లో మార్పులు తీసుకొచ్చి అది ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేశాం. మేము ఇప్పుడు మా ఫార్మసీ కోర్స్ వచ్చింది కొత్తగా, ఆ దాని సిలబస్ కూడా మా ఇండస్ట్రీని కన్సల్ట్ చేసి వాళ్లను మా దగ్గర ల్యాబొరేటరీ సిఎస్ఆర్ కింద ఎస్టాబ్లిష్ చేయమని రిక్వెస్ట్ చేస్తూ మా సిలబస్ ని ఆ రీతిలో మేము మలుచుకుంటున్నామండి. టాస్క్ వాళ్ళు నిరంతరం మా దగ్గర గత 5 ఏళ్ల నుంచి పనిచేస్తున్నారు. లాస్ట్ ఇయర్ నుంచి వాళ్ళ యొక్క మ్యాండేట్ ని పెంచాను నేను. వచ్చి సంవత్సరం మొత్తం కోర్సులు కండక్ట్ చేస్తారు. సబ్సిడైజ్డ్ ఫీ ఎంత వసూలు చేస్తారో చెప్పండి అంటే అది డిసైడ్ చేసి 100% పిల్లల్ని ఎన్రోల్ చేయించి నేను పర్సనల్ గా ఫాలో అవుతూ వాళ్ళ ప్రోగ్రామ్స్ కంటిన్యూస్ గా మా దగ్గర నడుస్తున్నాయి. సో ఇట్లా మేము ఈవెన్ బయోటెక్నాలజీలో, బయోకెమిస్ట్రీలో, బాటనీలో కూడా ఈ పంథాన్ని ఆల్రెడీ మేము అనువయిస్తున్నాము. వీటి ఫలితాలు మాకు 2 ఏళ్ల తర్వాత వస్తాయండి.
1: ఏ యూనివర్సిటీ అయినా టాప్ లో వెళ్ళాలంటే మేజర్ గా 2 అంశాలే ఉంటాయి. ఒకటి యువర్ ఇంటేక్ ఆఫ్ స్టూడెంట్స్, రెండోది ది క్వాలిటీ ఆఫ్ యువర్ టీచర్. సో ఇంటేక్ ఆఫ్ ది స్టూడెంట్స్ మీ చేతిలో అంతగా ఉండకపోవచ్చు, క్రీమ్ ఆఫ్ ది స్టూడెంట్ మే నాట్ కమ్
0: మన చేతిలో,
1: కాకపోతే మన చేతిలో ఉండేది ఫ్యాకల్టీ. సో ఫ్యాకల్టీకి మీరు రిఫ్రెషింగ్ కోర్సులు ఎలా పెడుతున్నారు, లేదా మిడ్ కెరీర్ కోర్సులు ఏమైనా పెడుతున్నారా వాళ్ళ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి, వాళ్ళ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి, లేదా రీసెర్చ్ పేపర్స్ ఏమైనా పబ్లిష్ చేస్తున్నారా? సో టీచింగ్ స్టాఫ్ కి మీరు ఎలాంటి ప్రోత్సాహం ఇస్తున్నారు, తద్వారా మీ యూనివర్సిటీని ఎలాగ ముందుకు తీసుకెళ్తున్నారు?
0: ఒరిజినల్ గానండి, యూనివర్సిటీ టీచర్స్ వాళ్ళ డ్యూటీనే టీచింగ్ అండ్ రీసెర్చ్ యూనివర్సిటీలో. కాకపోతే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు కూడా కెరీర్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ లో ప్రమోషన్ల కోసము యూజీసీ అనేది ఒక పంథాన్ని నిర్ధారించింది. నువ్వు అసిస్టెంట్ ప్రొఫెసర్ నుంచి నెక్స్ట్ క్యాడర్ కి వెళ్లాలంటే ఇన్ని పేపర్లు ఉండాలి, నెక్స్ట్ క్యాడర్ కి వెళ్లాలంటే ఇన్ని పేపర్లు ఉండాలి, ఇవి చేసి ఉండాలి, ఇన్ని రిఫ్రెషర్ కోర్సులు అటెండ్ అయి ఉండాలి, అవన్నీ వాళ్ళు ఎట్లా ఆటోమేటిక్ గా రిక్వెస్ట్ చేస్తారు, వెళ్లి అటెండ్ అయ్యి వస్తారు, మేము కూడా పర్మిషన్ ఇస్తాం. రీసెర్చ్ అవుట్పుట్ ని పెంచడానికి నేను వచ్చిన తర్వాత మీటింగ్ పెట్టేసి వాళ్ళకు ఒక మ్యాండేట్ ఇచ్చాను, రీసెర్చ్ స్కాలర్స్ ని కంటిన్యూస్ గా తీసుకోవాలి, వాళ్లతో కంటిన్యూస్ గా పని చేయించాలి, ఒక్కొక్క రీసెర్చ్ స్కాలర్ దగ్గర కనీసం ఒక రెండు పేపర్లు వచ్చినా కూడా మీ దగ్గర ఉన్న వాళ్లలో

0: నాకు ఒక 200 నుంచి 250 పేపర్లు వస్తాయి మంచివి. రెండేళ్లలో నాకు 250 పేపర్లు మీరు నాకు తీసేసి చూపించాలి. ఇదొక టార్గెట్. దీంతో పాటు వేరే ఇన్స్టిట్యూట్స్ తో కొలాబరేషన్ చేయాలి. ఉస్మాని యూనివర్సిటీలో కొంతమంది ప్రొఫెసర్స్ తో మాకు కొంత కొలాబరేషన్ ఉంది. ఈ విధంగా కొలాబరేటివ్ యాక్టివిటీ నడుస్తుంది. వాళ్ళని నేను ఎప్పుడు మోటివేట్ చేస్తుంటా, ఎప్పుడు అకాడమిక్ మీటింగ్స్ అవుతుంటాయి, ప్రతి అకాడమిక్ మీటింగ్ లో రివ్యూ చేస్తుంటాను, వర్క్ నడుస్తుంది. దానికి తోడు మునుపటిలాగా ఫండింగ్ ఏజెన్సీస్ నుంచి అన్ని ప్రాజెక్ట్స్ శాంక్షన్ అవ్వట్లేదు, కానీ అప్పుడు వచ్చినన్ని ప్రాజెక్ట్స్ ఇప్పుడు వస్తలేవండి. మరి యూనివర్సిటీలు బాగా ఎక్కువ సంఖ్యలో ఉండడం వల్ల వస్తలేవో, లేకపోతే వేరే కారణాలు ఏమైనా ఉన్నాయో నాకు అందులోకి వెళ్లకుండా, ఫండింగ్ లేదు. సో కాబట్టి ఫండింగ్ లేకపోతే అవుట్పుట్ పడిపోతుంది. పెద్ద పెద్ద ఫండింగ్ అయితే చేయలేను. మినీ ప్రాజెక్ట్స్ మీరు సబ్మిట్ చేయండి, ప్రతి ప్రాజెక్టు ఒక స్టాండర్డ్ పబ్లికేషన్ ఇవ్వాలి, నేను ఫండింగ్ చేస్తా అని ఇన్వైట్ చేశాను. ఆల్రెడీ ఇద్దరికి నేను ఫండింగ్ ఇచ్చేశాను. మిగిలిన వాళ్ల నుంచి నేను ఇంకా అప్లికేషన్లు కోరుకుంటున్నాను. దీంతో తప్పకుండా మోటివేషన్ పెరిగి పబ్లికేషన్స్ ఇంకా పెరుగుతాయి. మా క్వాలిటీకి ఇండికేషన్ పబ్లికేషనే. మాకు నాక్ వాళ్ళు చేసేటువంటిది, తర్వాత ఎన్ఐఆర్ఎఫ్ అని ఒకటి ఉంది నేషనల్ ఫ్రేమ్ వర్క్, ఆ ఎన్ఐఆర్ఎఫ్ వాళ్ళు ఇంకా గట్టిగా చూస్తారు. సో ఎన్ఐఆర్ఎఫ్ లో కూడా నేను రిజిస్టర్ అయ్యాను. వాళ్ళ ఫీడ్బ్యాక్ మాకు వస్తుంటుంది. ఆ రిపోర్ట్ ని ముందు పెట్టి ఇదిగో ఇంకా మీరు ఇక్కడే ఉన్నారు, ఇంకా పరిగెత్తండి అనేటువంటి ఒక దాంతో నేను ఎప్పుడు టచ్ లో ఉండి నేను చేస్తున్నాను.
1: రీజన్ డెవలప్మెంట్ గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా? సో నల్గొండ జిల్లాలో ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో వాటి మీద రీసెర్చ్ చేయడం, వాటిని డెవలప్మెంట్ చేయడానికి ఏమైనా మీరు చర్యలు తీసుకుంటున్నారు విద్యా వ్యాప్తితో కూడా?
0: మా సోషల్ సైన్స్ అండ్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, కామర్స్ డిపార్ట్మెంట్ ఉంది. వాళ్ళు తీసుకునేటువంటి రీసెర్చ్ టాపిక్స్ మెజారిటీ నార్మల్ సొసైటీలో నుంచి ఇష్యూస్ తీసుకుంటారు. అండ్ వాళ్ళ ఫీల్డ్ ఏరియా కూడా నల్గొండ, సూర్యాపేట, భువనగిరి, మోస్ట్లీ ఆ ఏరియాస్ లోనే యాక్టివిటీస్ చేస్తుంటారు. తర్వాత మా దగ్గర జియాలజీ డిపార్ట్మెంట్ ఉంది, వాళ్ళు రీసెర్చ్ కూడా మా అక్కడి భూగర్భ శాస్త్రానే చదువుతారు. తర్వాత బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ వాళ్ళు కూడా ఏం చేస్తారు, అక్కడి హెల్త్ ఇష్యూస్ ని, అక్కడి బయోటెక్నాలజీ ప్రాబ్లమ్స్ ని మాత్రమే చేసుకుని చేస్తున్నారు.
1: జాతీయ అంతర్జాతీయ సుప్రసిద్ధ సంస్థలతో లేదా ఇతర యూనివర్సిటీస్ తో మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఏమైనా ఒప్పందాలు కుదుర్చుకుందా?
0: బాంబే ఐఐటి నుంచి దాదాపుగా గత 10 ఏళ్ల నుంచి మాకు ఎంఓయూ కంటిన్యూస్ గా సక్సెస్ఫుల్ గా నడుస్తుంది. మోస్ట్లీ వాళ్ళు కమ్యూనికేషన్ స్కిల్స్, ట్రాన్స్లేషన్ యాక్టివిటీ చేస్తారు. మా దగ్గర ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ పిల్లలు బాగా అవుతారు. ప్రతి డిపార్ట్మెంట్ లో మోటివేట్ చేస్తూ వాళ్ళు చేస్తున్నారు. తర్వాత నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో కూడా ఇదొక భాగం. సో ఐఐటి చెన్నైతో మాకు ఎంఓయూ ఉంది, అది మా పిల్లలు చేస్తున్నారు. తర్వాత ఎన్సీవీఐటి అని కూడా ఒకటి వొకేషనల్ ఇన్స్టిట్యూట్ ఏజెన్సీ ఉంది, దాంతో కూడా మా ఎంఓయూ ఒకటి ఉంది. మా పిల్లలు ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మా పిల్లలు ఇంటర్న్షిప్ చేశారు. రీసెంట్ గా ఎంసీఆర్ హెచ్ఆర్డి ఉంది మన దగ్గర, అంత పెద్ద మానవీయ సంస్థ. ఆ ఎంసీఆర్ హెచ్ఆర్డి లో కూడా వాళ్ళు ప్రాజెక్ట్స్ చేస్తే అందులో ఇంటర్న్షిప్ కి మా ఇద్దరు పిల్లలు సెలెక్ట్ అయినారు, వాళ్ళు జాయిన్ అయినారు.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో ఉన్నత విద్యకి చాలా ప్రాధాన్యతనిస్తున్నారు, అందులో బోల్డ్ స్కీమ్స్ పెట్టారు. సో కేంద్ర ప్రభుత్వం నుంచి మీకు అందుతున్న సహాయం ఏమైనా ఉందా, కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు?
0: కేంద్ర ప్రభుత్వం నుంచి రేషనాలిటీ అనేది ఉంది అందులో. ఆ తర్వాత ప్రాజెక్ట్స్ చేస్తాము, ప్రాజెక్ట్ సబ్మిట్ చేసినప్పుడు వాటి అసెస్మెంట్ అవుతుంది, వాళ్ళు కన్విన్స్ అయితే మాత్రం తప్పకుండా పైసలు ఇస్తారు. అయితే మా దగ్గర ద ఓన్లీ బిగ్ స్కీమ్ ఏంటంటే రూసా అనే స్కీమ్ ఒకటి ఉందండి, రాష్ట్రీయ ఉచ్చతర శిక్ష అభియాన్ అని. అందులో మాకు 2016-17లో ఒక 20 కోట్లు వచ్చినాయండి. అవి 5 ఏళ్లు నడిచినాయి. అవి ఖర్చు పెట్టి మేము బిల్డింగ్స్ కట్టుకున్నాము, తర్వాత కొంత ల్యాబొరేటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొనుక్కున్నాం. అంతా మళ్ళీ నేను మొన్న వెళ్లిన తర్వాత మాకు పిఎం ఉషాలో ఫెసిలిటీ వచ్చింది 20 crores. అందులో ఒక గర్ల్స్ హాస్టల్ కట్టాము, మళ్ళీ 5.5 కోట్లు పెట్టేసి పిల్లలకు ప్రతి క్లాస్ లో ఐసీటీ ఎక్విప్మెంట్ ఫుల్ గా, కంప్యూటర్ ల్యాబ్స్, డిజిటల్ లైబ్రరీ, తర్వాత మా పిల్లలు ఎక్కడికో వెళ్లాల్సిన పనులు, ప్రతి టీచర్ కు ఒక కంప్యూటర్, తర్వాత ఎక్కడ కూర్చుంటే అక్కడ వాళ్ళకి ఇంటర్నెట్ ఫెసిలిటీ, వైఫై ఫెసిలిటీ, హాస్టల్లో కూడా వైఫై ఫెసిలిటీ. సో ఇవన్నీ మేము ప్రొవైడ్ చేసినామండి. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ విద్యకి ఖర్చు పెడుతుంది, మేము చాలా క్రమశిక్షణతో వాడుతున్నాం.
1: మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఏదైతే నల్గొండలో ఉందో మెజారిటీగా మీకు గ్రామీణ ప్రాంత విద్యార్థులు వెనుకబడిన వర్గాల నుంచి కూడా వస్తారు. కొంచెం వాళ్ళు లెర్నింగ్ లో కొంచెం బ్యాక్వర్డ్ గా ఉండొచ్చు కొన్నిసార్లు. సో అలాంటి వారికి మీరు నాణ్యమైన విద్య ఎలా అందిస్తున్నారు? ఇన్ కేసు కొంచెం వాళ్ళు వెనుకబడి ఉంటే వాళ్ళకి ఏమన్నా మీరు కోర్సెస్ అలాగే
0: వచ్చిన వాళ్లలో బ్రాడ్ స్పెక్ట్రమ్ ఉంటుంది. మీరు ఐఐటి తీసుకున్నా, ఐఐఎం తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా మీకు బెల్ కర్వ్ వస్తుంది. విలేజ్ లో స్కూల్లో తీసుకున్నా బెల్ కర్వ్ వస్తుంది, కాబట్టి అది సహజం, అది మా దగ్గర కూడా సహజం. దానికి ఫలానా అల్పసంఖ్యాకుడు లేకపోతే బ్యాక్వర్డ్ కమ్యూనిటీ అట్లా ఏముండదు. ఎవరికి చదువు మీద ఇంట్రెస్ట్ ఎవరికి చదువు మీద ఇంట్రెస్ట్ లేదో వాళ్ళంతా గ్రాఫ్ లో ఉంటారు. సో మాదేంటంటే మా పాలసీలో వచ్చిన 15-20 రోజుల్లోనే పిల్లల్ని ఐడెంటిఫై చేసి వీక్ స్టూడెంట్స్ లిస్ట్ తయారు చేసి వాళ్ళకు రెమెడియల్ కోచింగ్ ఇస్తామండి. బ్రిడ్జ్ క్లాసెస్ కండక్ట్ చేస్తాము, ఆ పిల్లలతో మాట్లాడిస్తాం, సెమినార్ టాక్స్ ఇప్పిస్తాము ఫ్లూయెన్సీ కోసం, దానికోసం చదువుకొస్తారు. ఇట్లా వివిధ రకాలైనటువంటి, ఒక్కటి కాదు ప్రాజెక్ట్ అయితే వాళ్లకు ప్రాజెక్ట్ లో కూడా లెక్చర్స్ ఉంటాయి, తర్వాత ఫీల్డ్ ట్రిప్స్ ఉంటాయి. ఎంఎస్డబ్ల్యూ పిల్లలకి, పిల్లలకి, తర్వాత సైకాలజీ పిల్లలకి, వీళ్ళకి ఫీల్డ్ ట్రిప్స్ ఉంటాయి. తర్వాత మా సైకాలజీ పిల్లల్ని కౌన్సిలింగ్, జనరల్ కౌన్సిలింగ్ ఎట్లా చేయాలి ఎంప్లాయీస్ అనేది స్పెషల్ ట్రైనింగ్ పెట్టేసి మా ఎంప్లాయీస్ ని శాంపుల్స్ గా వాడి

0: వాళ్ళు ప్రాజెక్ట్స్ రాస్తూ ఉంటారు. సో కాబట్టి ఎడ్యుకేషన్ లో వీక్ ఉన్న స్టూడెంట్స్ కూడా స్పెషల్ కేర్ తీసుకుని వాళ్ళ స్టాండర్డ్స్ రేజ్ చేసేటువంటి కష్టం మేము టీచర్స్ కంటిన్యూస్ గా చేస్తూనే ఉంటాం. కాకపోతే ఒక విషయం, పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టేజ్ లో కూడా బ్రిడ్జ్ క్లాసులు నడపాలనేది కొంచెం యాక్చువల్ గా ఉండకూడదు, అక్కడ ఉంటుంది కానీ అది కూడా ఉండకుండా పిల్లల స్టాండర్డ్ ఎట్లా ఉండాలనేది అండర్ గ్రాడ్యుయేట్ టీచర్స్ కి నార్మల్ గా పిలిచి నేను మీటింగ్స్ కండక్ట్ చేసి వాళ్ళకి చెప్తాను.
1: అంటే మేజర్ గా ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అంటే సార్, లాంగ్వేజ్ లో ప్రాబ్లం వస్తుంది. ఇంగ్లీష్ మీడియం కి అయితే మారుతారో అప్పుడు వాళ్ళకి బ్రిడ్జ్ క్లాసెస్ కావాల్సి వస్తాయి, అదర్వైజ్ అంతగా అవసరం.
0: అదేమిటి, ఇంగ్లీష్ మీడియం కి ఎప్పుడు మారుతారు వాళ్ళు? యూజీలో మారుతారు నార్మల్ గా, పీజీలో మారేవాళ్ళు చాలా తక్కువ. నేను కూడా పీజీలో బిఎస్సీ వరకు తెలుగు మీడియం స్టడీ చేసి ఎంఎస్సీలో ఈ 30 మందిలో నేను ఒక్కడిని. ఐ షుడ్ నో హౌ ఐ షుడ్ ఇంప్రూవ్ మై ఇంగ్లీష్ అనేది, దాని మీద కొంత వర్క్ మనం చేయాలి. కాబట్టి అది సహజము. నాట్ ఓన్లీ గవర్నమెంట్ కాలేజ్, ప్రైవేట్ సెక్టర్ లో కూడా దీని అందించే వాళ్ళు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ పెట్టిన వాళ్ళు, వాళ్ళు తాపత్రయపడాలి. అక్కడ కొంత లేకుండా ఉందని నాకు అనిపిస్తుంది. వాళ్ళని కూడా నేను కౌన్సిల్ చేస్తా ఉంటాను, మా దగ్గర సిస్టమ్ డెఫినెట్ గా ఇంప్రూవ్ అవుతుంది.
1: విశ్వవిద్యాలయంలో ఖాళీగా ఉన్న బోధన బోధనేతర సిబ్బంది కొరతను మీరు ఎలా అధిగమిస్తున్నారు?
0: బోధనేతర సిబ్బంది కొరత ఉంది, టీచర్ లేకుండా ఏ క్లాస్ లేదు. తప్పకుండా టీచర్ ని ఇస్తున్నాము, టీచర్ లేకుండా క్లాస్ లేదు, కౌన్సిలర్ లేకుండా ఏ స్టూడెంట్ లేడు. ప్రతి టీచర్ కి 15-20 మందిని అటాచ్ చేసి 15 డేస్ కి ఒకసారి కౌన్సిల్ చేయాలి. వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా అడ్రస్ చేయాలి. ఇంటి దగ్గర ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ ని ఆలోచిస్తూ విద్య మీద ఎంత నెగటివ్ ఇంపాక్ట్ పడుతుందో అది గమనించి ఆ పిల్లోడికి సొంత ప్రాబ్లమ్స్ ని కూడా తీర్చేటువంటి పని చేయాలనేది మా టీచర్స్ కి ఇచ్చినటువంటి. సో కాబట్టి మా టీచర్స్ ని రెగ్యులర్ పోస్టులు ఉన్నవి నింపలేదు, వాటి కారణాలు చాలా ఉంటాయి, అవి మా లెవెల్లో తీర్చేవి కావువి. సో కాబట్టి దాని బదులు గవర్నమెంట్ మాకు కాంట్రాక్ట్ టీచర్స్ ని ఇచ్చింది. ఇప్పుడు పాలసీ మార్చి కాంట్రాక్ట్ లేకుండా పార్ట్ టైం టీచర్స్ ని, గెస్ట్ ఫ్యాకల్టీని ఇస్తుంది. వాళ్లను కూడా మేము ఇంటర్వ్యూలు పెట్టి అందులో మంచి ప్రావీణ్యత ఉన్నటువంటి వాళ్ళని మాత్రమే పార్ట్ టైం టీచర్స్ గా మేము అపాయింట్ చేస్తూ ఆ గ్యాప్ ని పూరిస్తున్నాము. తర్వాత ఆ పిల్లల్ని ఎప్పుడు కూడా, అంటే వాళ్ళు నా పిల్లలే టీచర్స్ కానీ, ఆ టీచర్స్ అందరినీ కూడా నేను ఎప్పుడు కౌన్సిలింగ్ చేస్తాను, హెడ్స్ కూడా చెప్తాను కౌన్సిల్ చేయమని. డీన్స్ ఉంటారు, డీన్స్ కూడా కౌన్సిలింగ్ చేయాలి, వాళ్ళకి గైడెన్స్ ఇవ్వాలి, వాళ్ళని ప్రతి మీటింగ్ లో ఎంబడి కూర్చున్నబెట్టుకుని మెళకువల్ని నేర్పాలి అనేది ఇది ఒక మా లోకల్ అండర్స్టాండింగ్.
1: ఇప్పుడు మీరు అన్నారు ప్రైవేట్ అని, ఇప్పుడు ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా బాగానే వచ్చేస్తున్నాయి. సో ప్రైవేట్ యూనివర్సిటీస్ మీరు ఎలా చూస్తారు, అండ్ మహాత్మా గాంధీ లాంటి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కి వచ్చే కాంపిటీషన్ ఏంటి, మీరు దాన్ని ఎలా తట్టుకోగలుగుతారు?
0: సార్, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఇప్పుడే కాదు వెనకటి నుంచి కూడా అందరికీ విద్య, అన్ని రకాల విద్య అందించాలనే భావనతోనే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, స్కూల్స్ కానీ, జూనియర్ కాలేజ్ కానీ, డిగ్రీ కాలేజ్ కానీ, పీజీ కాలేజ్ కానీ, ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, ఇప్పటికి కూడా చూస్తున్నాము, నిన్న మొన్నటి వరకు కూడా కొత్త కాలేజీలు గవర్నమెంట్ సెక్టర్ లో వస్తున్నాయి, ఇంజనీరింగ్ కాలేజీలు. కాబట్టి ప్రైవేట్ కాలేజీలు రావడం వల్ల వీటికి ఏదో అన్యాయం జరుగుతుంది, ఇక్కడికి విద్యార్థులు రారు, అదేం లేదు. ప్రైవేట్ కాలేజీలో వెళ్లే వాళ్ళు ఎక్కువ ఫీజు కట్టుకుని వెళ్ళాలి. మన దగ్గర ఏమిటి, గవర్నమెంట్ సపోర్ట్ చేస్తూ ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తూ వాళ్ళకి చదువు చెప్తుంది. సో కాబట్టి మన దగ్గర పిల్లలు ఆటోమేటిక్ గా వస్తారు. ఆ తర్వాత ఏ యూనివర్సిటీలో కూడా గవర్నమెంట్ యూనివర్సిటీలో సీట్లు ఏమి ఖాళీ ఉండలేవు, పిల్లలు వస్తున్నారు. సో కాబట్టి అట్లా ఏమి కంపారిజన్ కాంపిటీషన్ ఏం లేదు. కాకపోతే ఏమిటంటే, వాళ్ళు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ లో వాళ్ళు కార్పొరేట్ లెవెల్ ఫండింగ్ ఉన్న వాళ్ళు కాబట్టి వాళ్ళ కాంటాక్ట్స్ నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంటూ పిల్లలకు ఉద్యోగం ఎంతవరకు ఇవ్వగలుగుతాము, ఎంఓయూలు చేసుకుంటూ అందులోనే ఉంటారు. సో వాళ్ళది ఒక నేరోడ్ ఉంటుంది. కానీ మన దగ్గర ఫైనాన్షియల్ కన్స్టెంట్ వల్ల అది కొంచెం కష్టం. కానీ అది కరెక్ట్ కాదు, అది ఓన్లీ లిమిటెడ్ స్కోప్ అది. కానీ ఇప్పుడు మనవాడు, నా దగ్గర బీటెక్ చేసిన వాడు ఇంజనీరే కావాలని లేదు, బీటెక్ చేసేవాడు ఇక మంచి కోర్స్ ఏదో చేసుకుని ఈ విల్ బికమ్ అన్ ఆఫీసర్ ఇన్ ద గవర్నమెంట్. కాబట్టి అటువంటి కాంపిటీషన్ ఏం లేదు, ఎటువంటి భయం లేదు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కి. మెజారిటీగా వచ్చేటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, గ్రూప్ వన్ ఆఫీసర్లు అందరూ గవర్నమెంట్ కాలేజీలో చదివిన వాళ్లే ఉన్నారు, దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. కాబట్టి అటువంటి భయం లేదు. ప్రైవేట్ సెక్టర్ పెరిగితే మనకేదో నష్టం వస్తుంది ఏం లేదు. మాకు వచ్చే పిల్లలు ఎప్పటికీ ఉంటారు సొసైటీలో, వీకర్ సెక్షన్స్, పూర్ పీపుల్, తర్వాత ఇన్కమ్ తక్కువ ఉన్న వాళ్ళు తప్పకుండా వస్తారు.
1: మహాత్మా గాంధీ యూనివర్సిటీలో మీరు ఆఫర్ చేస్తున్న కోర్సెస్ బ్రాడ్ స్పెక్ట్రమ్ లో ఫ్యూచర్ లో ఏమి ఆఫర్ చేయబోతున్నారు కొత్త కోర్సులు?
0: మా దగ్గర సైన్స్ ఫ్యాకల్టీ ఉంది, సోషల్ సైన్స్ ఫ్యాకల్టీ ఉంది, ఆర్ట్స్ ఫ్యాకల్టీ ఉంది, కామర్స్ ఫ్యాకల్టీ ఉంది, మేనేజ్మెంట్ ఫ్యాకల్టీ ఉంది, ఇప్పుడు ఫార్మసీ ఫ్యాకల్టీ వచ్చింది, లా ఫ్యాకల్టీ ఉంది, ఎడ్యుకేషన్ ఫ్యాకల్టీ ఉంది, దాని తర్వాత ఇంజనీరింగ్ ఫ్యాకల్టీ, 9 ఫ్యాకల్టీస్ ఉన్నాయండి. అయితే ఇప్పుడు ఈ 9 ఫ్యాకల్టీస్ లో మా దగ్గర ఎంఎస్సీ జువాలజీ అనే కోర్స్ తప్ప మిగిలిన కోర్సెస్ అన్ని ఉన్నాయి మా దగ్గర. నార్మల్ కన్వెన్షనల్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా సైన్స్ లో ఉన్నాయి. దాంతోపాటు స్పెషల్ కోర్సెస్ ఏమున్నాయంటే, బయోటెక్నాలజీ స్పెషల్ కోర్స్, బయోకెమిస్ట్రీ స్పెషల్ కోర్స్, 5-year ఇంటిగ్రేటెడ్ ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీ స్పెషల్ కోర్స్, అండ్ ఐఎమ్ పుటింగ్ ఇంపార్టెంట్ ఎఫర్ట్స్ ఆన్ దట్ టు ఇంప్రూవ్ ద ఫెసిలిటీస్. ఇట్స్ ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ అండ్ వీఆర్ డూయింగ్ ఇట్. అండ్ వీ హ్యావ్ ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ అండ్ MSc botany is also there, MSc geology is there, MSc physics is there, all are well equipped. By next year I am going to double the facilities for these department. And when you come to social sciences, meer intha mundu language annaru.

0: కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నారు. కమ్యూనికేషన్ స్కిల్స్ కి నేను వచ్చిన తర్వాత మొదటి విడతలో ఆర్ట్స్ కాలేజ్ లో నేను ఒక కమ్యూనికేషన్ ల్యాబ్ ని స్పెషల్ గా 30 కంప్యూటర్స్ పెట్టి ఎస్టాబ్లిష్ చేశాను. అది వాడకంలో ఉంది. నేను మళ్ళీ వచ్చిన తర్వాత అది ఒకటే ఉండింది. అయితే నా దగ్గర 5 కాలేజీలు 6 కాలేజీలు ఉంటాయి క్యాంపస్ లో. 6 కాలేజీల్లో 30-30 కంప్యూటర్లు చెప్పిన 6 ల్యాబొరేటరీస్ ని ఫ్రెష్ గా ఓపెన్ చేశాను. ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచర్స్ ని స్పెషల్ గా అపాయింట్ చేసి ఎవ్రీ వీక్ ఒక గంట పిల్లవాడు కమ్యూనికేషన్ లాంగ్వేజ్ ప్రాక్టీస్ చేయాలి. యాక్టివిటీ స్టార్ట్ అయిపోయిందండి ఆల్రెడీ. ఇప్పుడు కొత్త పిల్లలు వస్తారు, ఇప్పుడు వాళ్ళందరికీ కూడా రాగానే కమ్యూనికేషన్ స్కిల్స్ కంటిన్యూ అవుతుంది. సో అదొక ఫెసిలిటీ. మా దగ్గర సెంట్రల్ ఇన్స్ట్రుమెంటేషన్ సెంటర్ ని స్టార్ట్ చేశాను. దాని తర్వాత మా దగ్గర మేనేజ్మెంట్ లో జనరల్ ఎంబీఏ, ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ 5-ఇయర్ ప్రోగ్రామ్ ఉంది. దాని తర్వాత టూరిజం మేనేజ్మెంట్ ఉంది, అది బాగా ఉంది. దాన్ని మేము రీసెంట్ గా టీసాట్ తో ఎంఓయూ చేసుకుని మేము దాని లెక్చర్స్ అన్ని కూడా డిజిటైజ్ చేశామండి. వాటితో పాటు ఇంకా మేము మిగిలిన బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ కోర్సెస్ కూడా డిజిటైజ్ చేయబోతున్నాము. దీంతో మాకు వచ్చే అడ్వాంటేజ్ ఏమంటే టీచర్స్ లెక్చర్స్ తయారు చేస్తారు. ఒక గంట సేపు అక్కడ లెక్చర్ ఏం చూడకుండా విజువల్ గా ఇస్తారు కాబట్టి డెఫినెట్ గా వాళ్ల ప్రావీణ్యత కూడా పెరుగుతుంది, సబ్జెక్ట్ హొరైజన్ పెరుగుతుంది. మా దగ్గర బీటెక్ ఉందండి, మెకానికల్ లేదు కానీ మా దగ్గర మెకానికల్ ల్యాబ్స్ ఉన్నాయి. ఎందుకంటే ఈసీఈ వాళ్ళకి అవసరం అది. సో ఈసీఈ ఉంది, IEEE ఉంది, కంప్యూటర్ సైన్స్ లో ఇంజనీరింగ్ లో 2 బ్యాచెస్ ఉన్నాయండి. సో చాలా పెద్ద కాలేజ్, 1000 మంది పిల్లలతో ఉంది ఆ కాలేజ్. దాని ఫెసిలిటీస్ కూడా నేను వచ్చిన తర్వాత ల్యాబ్స్ ని ఇంప్రూవ్ చేశాను. ఎక్కడో ఎక్కడో ఉండేవి అన్నిటిని ఒక రూఫ్ కిందకి తీసుకొచ్చేసి ఒక ఇండిపెండెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ మా దగ్గర 100% వచ్చేసింది. ఫుల్లీ ఈక్విప్డ్ ఇంజనీరింగ్ కాలేజ్ విత్ ఫ్యాకల్టీ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ ఇన్ ప్లేస్ అండ్ దే ఆర్ డూయింగ్ వండర్స్. నౌ స్టూడెంట్స్ ఆర్ ఆల్సో డూయింగ్ వెరీ వండర్స్.
1: రాబోయే 5 ఏళ్లలో ఈ విశ్వవిద్యాలయాన్ని మీరు ఎక్కడ తీసుకెళ్లాలనుకుంటారు?
0: రాబోయే 5 ఏళ్లలో నాకు A+ గ్రేడ్ రావాలి యూనివర్సిటీకి. అదే మాకు సూచిక మా ఇంప్రూవ్మెంట్ కి. సో A+ రావాలంటే ఏమేం అంశాలు అవసరమో వాటన్నిటిని ఆల్రెడీ నేను ప్రాక్టీస్ లో పెట్టాను. పీపుల్ ఆర్ వర్కింగ్. ఆ లక్ష్యాలని తప్పకుండా అందుకుంటామనేసి నాకు ఒక నమ్మకం ఉంది.
1: మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం గౌరవ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుసేన్ గారితో మనం అనేక అంశాలు మాట్లాడాము. ధన్యవాదాలండి.
0: థ్యాంక్ యూ సో మచ్.
1: మరో కార్యక్రమంతో మరో అతిథితో నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇదే కార్యక్రమంలో కలుద్దాం. నమస్కారం.
2: ఇంతవరకు మీరు ఉన్నత విద్యలో మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ప్రస్థానంపై ఉపకులపతి ఆచార్య ఖాజా అల్తాఫ్ హుస్సేన్ తో ప్రత్యేక సంభాషణ విన్నారు. పరిచయకర్త మాంకాళి శ్రీనివాస్, న్యూస్ ఎడిటర్ ఆకాశవాణి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ.

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, MD మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ water.gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

ఆకాశవాణి చిత్రసీమ సినీగీతాలు వింటారు. ముందుగా వినండి, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమా నుండి హరిహరన్ కౌసల్యగానం చేసిన కందికొండ గీతం, సంగీతం చక్రి.

0: recruitment process. The protesters have also announced plans to get out the chief minister's residence on the 20th of this month. India Meteorological Department IMD has issued a red alert for heavy to very heavy rainfall over Gangetic, West Bengal and Odisha for tomorrow. Similar conditions are also expected over Arunachal Pradesh, Chhattisgarh, Jharkhand, Uttar Pradesh, Eastern Madhya Pradesh, Himachal Pradesh, Jammu and Kashmir, Ladakh and Uttarakhand for the next 2 days. The Met Department has said that heavy rainfall is expected over Assam, Meghalaya, Bihar, Haryana, Chandigarh and Delhi for tomorrow. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి ప్రసార విశేషాలు. రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల్లోని ముఖ్యాంశాలు. ఉదయం 6:10 భావన కార్యక్రమంలో దివ్య జీవనం డాక్టర్ కసిరెడ్డి వెంకటరెడ్డి గారి లఘు ప్రసంగం. 6:15 భక్తి రంజని కార్యక్రమంలో వేములవాడ రాజరాజేశ్వర స్వామి సుప్రభాతం. తర్వాత శివస్తుతి చంద్రశేఖర అష్టకం ప్రసారమవుతాయి. 6:35 పొలం పనులు కార్యక్రమంలో అనుకూలమైన పంటలపై ఎల్లినో ప్రభావం గురించి పాలెం పరిశోధన స్థానం శాస్త్రవేత్త కె మమత గారు అందించే వివరాలు. 7:00 కామారెడ్డి జిల్లా సమాచార లేఖ అందిస్తారు శ్రీ డి రాజ్ కుమార్. 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో ఆధ్యాత్మిక సమయపాలన శ్రీ తరిగొప్పల వేలన్మూర్తి గారి ప్రసంగం. తర్వాత ఇదే మన చట్టం శీర్షికన క్రిమినల్ కేసుల్లో ట్రయల్స్ సీనియర్ న్యాయవాది శ్రీ సి విద్యాసాగర్ రావు గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ కార్యవర్తి గోపిశెట్టి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ద్వారం సత్యనారాయణరావు గారి వయలిన్ వాద్యం ప్రసారమవుతుంది. 11:30 హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం శ్రీ జే వంశీధర్ గారి సంతూర్ రిసైటల్. వాద్య సహకారం తబల శ్రీ పి మురళి, తాన్పుర శ్రీ ఠాకూర్ కునాల్ సింగ్. 12:40 ఎన్సీఈఆర్టి వారి ప్రాయోజిత కార్యక్రమం. 1:20 వనితా లోకం స్త్రీల కార్యక్రమంలో ఓడిన దేవరు శ్రీమతి నందూరి సుందరి నాగమణి గారి కథానిక. 2:30 నిశిగంధ్ మరాఠీ కార్యక్రమం. సాయంత్రం రేపు 5:03 జానపద సంగీత కార్యక్రమంలో శ్రీ గడ్డం శేషాద్రి బృందం వారి సమర్పించు భక్త సిరియాల కథ చిందు యక్షగానం మొదటి భాగం ప్రసారమవుతుంది. 5:03 రేపు సాయంత్రం ఆడబిడ్డ ఇంద్రావతి కథ ఒక కథ వినిపిస్తారు శ్రీ సింగారపు రాజ్కుమార్ బృందం వారు మొదటి భాగం. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు. 7:10 ఇల్లు వాకిలి కార్యక్రమంలో పశు విజ్ఞానం ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:10 స్పాట్లైట్. 10:00 శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమంలో శ్రీ హరిబాబు బృందంచే నాదస్వర కచేరి. వాద్య సహకారం నాదస్వరం శ్రీ కె మణికుమార్, ప్రత్యేక డోలు శ్రీ ఆర్ కృష్ణారావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణలో ప్రసారమవుతుంది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం సరిగ్గా 11:13:22 ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెర్ట్జ్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్జ్పై 5:50 మా ప్రభాత ప్రసారంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.